శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 2వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 21వ తేదీ, గురువారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 46 సెకండ్లు. శుభోదయం.

మీరింతవరకు దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

మీరింతవరకు శ్రీ రాఘవేంద్ర స్వామి వారి సుప్రభాతం విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో యోగాసనాల గురించి

యోగాసనాలు, ప్రాణాయామం గురుముఖత నేర్చుకుని నిత్యం సాధనతో ఆచరించి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని యోగం ద్వారా సులభంగా పొందవచ్చని మన ఋషులు ఆచరించి మనకు తెలియజేశారు. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అన్న సూత్ర ప్రకారం శరీర ఆరోగ్యంగా ఏ జబ్బు లేకుండా ఉండటం గొప్ప అదృష్టంగా ఈ రోజుల్లో భావిస్తున్నాం. ఈ రోజుల్లో సంపూర్ణమైన ఆరోగ్యం కలవారు చాలా కొద్దిమందే ఉన్నారు. ఏ ఇంట్లో చూసినా రోగాలు, వాటిని నిరోధించటానికి ఔషధాలు కనిపిస్తున్నాయి. ఇటువంటి రోగాలను నిరోధించడానికి ఇంకేమైనా పద్ధతి ఉన్నదా అని ఆలోచిస్తే మన ఋషులు వీటిని గురించి విచారించి ఏనాడో నివారణోపాయాలు కనిపెట్టారు. కాలక్రమేణా వాటిని మనం మర్చిపోయాం. రకరకాల వ్యాధులతో ఎక్కడ చూసినా వైద్యశాలలు, రోగాలు, మందులు దినదినాభివృద్ధి చెందుతున్నాయి. ఆరోగ్యంగా ఉండాలని అందరం కోరుకుంటాం. దానికోసం ఇల్లు శుభ్రంగా ఉంచుకోవటం, స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరిస్తాం. కానీ శరీరం లోపల ఉన్న మలినాలను శుభ్రం చేయటానికి ఏ ప్రయత్నం చేయడం లేదు. అది లోపల పేరుకొని ఎన్నో రకాల జబ్బులుగా మారుతున్నాయి. మన పూర్వీకులు దీర్ఘకాలం నరముల పటుత్వంతో ఆరోగ్యంగా జీవించారు. వారు అనుసరించిన మార్గమే హఠయోగం. యోగం అనగానే అందరూ భయపడతారు. అది సన్యాసుల వరకే అంటారు. సంసారాలకు పనికిరాదని, నియమాలు కష్టమని భయపెడుతుంటారు. స్థూల శరీరం శుభ్రంగా ఉంటే సూక్ష్మ శరీరంతో అనుబంధం చక్కగా కుదురుతుంది. దీని వలన శరీర ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం సరిగ్గా ఉంటుంది. ఇటువంటి వారికి ఆధ్యాత్మిక దృష్టి ఏర్పడుతుంది. ఇటువంటి యోగాసనాలను, ప్రాణాయామాలను యువకులు, వృద్ధులు, వ్యాధి బాధితులు, బలహీనులు కూడా ఆచరించవచ్చు. దీని వలన శరీరం తేలికై ముఖం ప్రసన్నంగా, స్వరం స్ఫుటంగా, కళ్ళు నిర్మలంగా ఉండి కోరికను జయించు శక్తి కలుగుతుంది. జఠరాగ్ని వృద్ధి కలుగుతుంది. శరీరంలో ఉన్న మలినాలన్నీ షట్కర్మల ద్వారా తీసివేయవచ్చు. శరీరం శుభ్రంగా ఆరోగ్యంగా ఉండటానికి ఆసనాలు, ముద్రలు, బంధములు, ప్రాణాయామాలు సహాయపడుతుంటాయి. వీటిని ప్రాతకాలంలో చేయాలి. ఈ షట్క్రియలు శరీరంలోని వాత, పిత్త, శ్లేష్మ మొదలగు మాలిన్యాలను పోగొడతాయి. ప్రాణాయామం వలన ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి. శరీరంలోని సమస్త రోగాలు పోతాయి. ప్రాణాయామం అనగా ప్రాణవాయువును శరీరమందు నిరోధించునట్టు క్రియ అని గోరక్షకనాథుల వారు నిర్వచించారు. 3 నెలల పాటు ప్రాణాయామాన్ని విడవకుండా చేస్తే నాడీ శుద్ధి కలుగుతుంది. నాడులలోని మాలిన్యమంతా పోయి ప్రాణవాయువు నిరోధం బాగా జరుగుతుంది. ఇటువంటి సాధనతో మనిషి దీర్ఘాయువుతో ఉంటారు. కుడిముక్కుతో గాలి పీల్చుకొని ఎడమముక్కుతో వదలడం, ఎడమముక్కుతో గాలి పీల్చి కుడిముక్కుతో వదలటాన్ని అనులోమ విలోమ లేదా సుఖ ప్రాణాయామం అంటారు. బ్రహ్మచర్యం కోసరం ఇటువంటి ప్రాణాయామం తప్పనిసరిగా చెయ్యాలి. ప్రాణాయామంలో పద్ధతులున్నాయి. వాటిలో 7-8 పద్ధతులున్నాయి. అవి ఏమిటంటే 1 సుఖ ప్రాణాయామం, 2 ఉడ్డాయాణం, 3 బాహ్యకేచరి, 4 అంతఃకేచరి, 5 సుదర్శన క్రియ, 6 సింహాసనం, 7 భస్త్రిక. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వీటిని అభ్యాసం చేయాలి. ఈ ప్రాణాయామాలతో పాటు వజ్రాసనం, బద్ధపద్మాసనం, గోముఖాసనం, భుజంగాసనం మొదలగు ఆసనములు, చిన్ముద్ర, ఆదిముద్ర, చిన్మయ ముద్ర, పూర్ణముద్ర, ఈ ముద్రలతో ఆసనాలతో ప్రాణాయామాలు చేస్తే నాడీ శుద్ధి జరిగి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. వీటి వలన అన్ని రకాల రోగ నివారణ జరిగి ఆరోగ్యంతో పాటు ఆయుష్ పెరుగుతుంది. ఇటువంటి యోగాసనాలను, ప్రాణాయామాలను అందించిన మన ఋషులకు మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. వీటన్నిటినీ గురుముఖత నేర్చుకుని

పప్పుజాతి పంటలలో పెసరను ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ పెసరలో సస్యరక్షణ చూసినట్లయితే ఈ పెసరకు చిత్తపురుగులు అనేవి ఎక్కువగా నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. ఈ చిత్తపురుగులు పైరుపై రెండు ఆకుల దశలో రంధ్రాలు చేయడం జరుగుతుంది. వీటి బెడద ఎక్కువగా ఉన్నప్పుడు వీటిని నివారించకపోతే 80% మొక్కలు ఈ దశలోనే చనిపోయే అవకాశం ఉంది. ఈ చిత్తపురుగులను నివారించుకోవాలంటే 2.5 మిల్లీలీటర్లు క్లోరిఫైర్ పసి తీసుకొని, లేకపోతే 1.5 మిల్లీలీటరు మోనోక్రోటోఫాస్ లేకపోతే ఎస్పేటు 1 గ్రాము తీసుకొని లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ చిత్తపురుగులను మనం అరికట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తామర పురుగులు కూడా ఈ పంటకు ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. ఈ తామర పురుగులు తొలి దశలో లేత ఆకులపై అభివృద్ధి చెందుతూ ఆ తర్వాత ఆకులు అడుగు భాగాన చేరి రసాన్ని మొత్తాన్ని పీల్చేస్తాయి. వీటి వల్ల ఆకుముడత అనే వైరస్ వ్యాధి కూడా వ్యాపించే అవకాశం మెండుగా ఉంది. పంటకు 15 నుంచి 20% నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. మరి దీని నివారణకు మోనోక్రోటోఫాస్ 1.5 మిల్లీలీటరు లేకపోతే ఎసిపేటు 1 గ్రాము లేకపోతే ప్రిఫోనిల్ 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తామర పురుగులను మనం సమర్థవంతంగా అరికట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే తెల్లదోమ కూడా ఈ పెసర పంటకు ఎక్కువగా నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. ఈ పురుగులు ఆకుల్లోని రసాన్ని మొత్తాన్ని పీల్చేస్తాయి. అంతేకాకుండా ఎల్లో మొజాయిక్ అనే వైరస్ వ్యాధిని కూడా వ్యాపింపజేస్తుంది. దీనిని అరికట్టుకోవాలంటే 1.5 మిల్లీలీటరు మోనోక్రోటోఫాస్ లేకపోతే 2 మిల్లీలీటర్లు మిథైల్ డెమటాన్ను లేకపోతే ట్రైజోఫాస్ 2 మిల్లీలీటర్లు తీసుకొని లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే దీనిని కొంతవరకు అరికట్టుకునేదానికి అవకాశం ఉంది. ఇకపోతే పొగాకు లద్దె పురుగు కూడా ఈ పెసర పంటకు ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. ఈ పురుగులు ఆకులోని పచ్చని పదార్థాన్ని గీకి తింటూ ఉంటాయి. దీంతో ఆకులన్నీ తెల్లగా మారి రంధ్రాలు రంధ్రాలుగా పడిపోవడం మనం గమనించవచ్చు. ఆకులను పూర్తిగాను పువ్వులను పిందెలను కూడా తింటూ ఉంటాయి. ఈ పురుగులు రాత్రిపూట ఎక్కువగా తింటూ పగలు మొక్కల మొదల్లోనూ భూమి నెరల్లోనూ చేరి దాక్కొని ఉంటాయి. మనము ఈ పొగాకు లద్దె పురుగును నివారించుకోవాలంటే ముందుగా గుడ్ల సముదాయాలను ఏరివేయాలి. ఆ తర్వాత జల్లెడగా మారి పిల్ల పురుగులతో ఉన్న ఆకులను ఏరి నాశనం చేయాలి. ఎకరాకు 30,000 ట్రైకోగ్రామ బదనికలను వారం తేడాతో 2 పర్యాయాలు వదలాలి. ఎకరాకు 4 లింగాకర్షణ బుటలను ఏర్పాటు చేసి పురుగు ఉధృతిని గమనించాలి. ఎకరాకు NPV ద్రావణాన్ని 200 LE ద్రావణాన్ని సాయంకాలంలో పిచికారీ చేసుకోవాలి. పురుగు ఉధృతి అధికంగా ఉంటే పొలంలో విషపేర ముద్దల్ని వెదజల్లాలి. ఎకరాకు మోనోక్రోటోఫాస్ 500 మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైర్ఫాస్ 500 మిల్లీలీటర్లు లేదా కార్బరిల్ 50% 500 గ్రాములు 5 కిలోల తవుడు 1/2 కిలో బెల్లం సరిపడే నీటిలో కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి సాయం సమయంలో అక్కడక్కడ పెట్టినట్లయితే ఈ పురుగులు వాటిని తిని చనిపోయే అవకాశం కూడా ఉంది. చివరిగా మోనోక్రోటోఫాస్ 1.5 మిల్లీలీటరు లేదా క్లోరిఫైర్ఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా నోవాల్యూరాన్ 1 మిల్లీలీటరు లేదా థయోడికార్బు 1 గ్రాము లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే దీనిని మనము సమర్థవంతంగా అరికట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే తెగుళ్ళు కూడా ఈ పెసర పంటను ఎక్కువగా ఆశించి నష్టం కలిగించే అవకాశం ఉంది. తెగుళ్ల విషయానికి వస్తే ప్రధానంగా బూడిద తెగులు ఎక్కువగా ఈ పంటకు ఆశించి నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. ఈ తెగులు విత్తిన 30 నుంచి 35 రోజుల తర్వాత గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ముదురు ఆకులపై బూడిద రూపంలో ఉన్న చిన్న చిన్న మచ్చలు కనపడి అవి క్రమేణా పెద్దవై ఆకులపైన క్రింది భాగాలకు కూడా కొమ్మలకు కాయలకు కూడా వ్యాపించడం జరుగుతుంది. మనము దీనిని అరికట్టుకోవాలంటే 1 గ్రాము కార్బనిజం లేదా 1 గ్రాము మిథైల్ లేదా 1 మిల్లీలీటరు కెరాటిన్ లేకపోతే 2 మిల్లీలీటర్లు హెక్సకొనజోల్ వీటిల్లో ఏదో ఒకదానిని లీటర్ నీటిలో కలుపుకొని 10-15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే పంటను కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మొక్కల సాంద్రతను కూడా సరిపడా ఉంచుకోవాలి. తెగులను తట్టుకునే రకాలు విత్తుకున్నట్లయితే ఈ బూడిద తెగులను కొంతవరకు మనం అరికట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఆకుమచ్చ తెగులు కూడా ఈ పంటకు ఎక్కువగా నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. ఈ తెగులు సోకిన ఆకులపై గోధుమ రంగు మచ్చలు, గుండ్రని చిన్న చిన్న మచ్చలు అక్కడక్కడ కనిపించడం జరుగుతుంది. అనుకూల వాతావరణ పరిస్థితుల్లో ఈ మచ్చలు పెద్దవై ఆకులు ఎండి రాలిపోవడం కూడా జరుగుతుంది. దీనివలన

0: కాయల్లో గింజలు సరిగా ఉండవు. దీని నివారణకు లీటర్ నీటికి 2.5 గ్రాముల మ్యాంకోజబ్ లేకపోతే 1 గ్రామ్ కార్బండిజమ్ లేకపోతే 1 గ్రామ్ థయోఫానేట్ మిథైల్లను కలిపి మనము పిచికారి చేసుకున్నట్లయితే ఈ ఆకుమచ్చ తెగులతో పాటుగా బూడిద తెగులను కూడా మనము అరికట్టుకునే దానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇకపోతే ప్రధానంగా ఎల్లో మొజాయిక్ ఈ తెగులను పల్లాకు తెగులని కూడా మనము అంటుంటాము. ఇది వైరస్ జాతి తెగులు. ఈ తెగులు ప్రధానంగా తెల్లదోమ ద్వారా వస్తుంది. ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు కాయల మీద పసుపచ్చ పొడలు ఏర్పడడం మనం గమనించవచ్చు. తెల్లదోమ నివారణకు లీటర్ నీటికి 1.5 మిల్లీలీటరు మోనోక్రోటోఫాస్ లేకపోతే 2 మిల్లీలీటర్ల డైమిథోయిట్ లేకపోతే ట్రైజోపాస్ 1.5 మిల్లీలీటరు లేకపోతే ఎస్పేటు 1 గ్రాము వీటిల్లో ఏదో దానిని మనం పిచికారి చేసుకుంటే కొంతవరకు నివారించుకునే దానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ తెగులను తట్టుకునే రకాలైన ఎంఎల్ 267, ఎల్జీజీ 407, ఎల్జీజీ 460, డబ్ల్యూజీజీ 37 రకాలు ఈ తెగులను తట్టుకోగలవు. కాబట్టి వీటిని ఎంపిక చేసుకుని మనం వేసుకున్నట్లయితే కొంతవరకు దిగుబడిలో అభివృద్ధిని మనము చూడవచ్చు. అయితే తెగులు సోకిన మొక్కలను వెంటనే పీకి కాల్చివేయాలి. తెల్లదోమల ఉధృతి ఎక్కువగా ఉంటే వాటిని అరికట్టుకునేందుకు మనము ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. మనము ప్రధానంగా ఈ వరి మాగాణంలో సాగు చేసినట్లయితే బంగారు తీగ అనేది కూడా ఎక్కువగా మనకు కనపడుతుంది. వరి మాగాణంలో బంగారు వన్నెగల సన్నని తీగ పైరుపై వ్యాపించి మొక్కల నుంచి రసం పీల్చడం జరుగుతుంది. దీని వలన పైరు ఎదగక క్షీణించిపోవడం కూడా జరుగుతుంది. ఈ తీగ పైరుపై కనిపించిన వెంటనే తీగ వ్యాపించిన మొక్కలతో పాటు పీకి కాల్చివేయాలి. దీని ఉధృతి ఎక్కువగా ఉన్న చోట పైరు 20 రోజులప్పుడు ఇమిజితాఫిర్ అనే కలుపు మందును ఎకరాకు 200 మిల్లీలీటర్లు పిచికల్ చేసి 5-6 రోజుల తర్వాత పైరుపైన 1% యూరియాను పిచికారి చేసుకున్నట్లయితే కొంతవరకు ఈ బంగారు తీగను అరికట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ బంగారు తీగే కలుపు కనపడ్డప్పుడు మనం అశ్రద్ధగిన చేస్తే ఇది పైరంతా పాకి విత్తనాల ద్వారా ప్రతి సంవత్సరం పొలంలో కనిపించి పైరును చాలా వరకు నష్టపరిచే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.
1: మీరింతవరకు పెసరపంట సాగు వివరాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6:45 కాస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు: శాంతియుత జీవనానికి ఆధ్యాత్మికత అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎండల తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అభివృద్దితో పాటు శాంతియుత జీవనానికి ఆధ్యాత్మికత అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కర్ణాటకలోని బెంగళూరులో నిర్వహించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45వ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొని ప్రసంగించారు. ఒత్తిడి లేని సమాజం, హింస లేని ప్రపంచం కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. ప్రపంచ రాజకీయ పరిస్థితుల ప్రభావంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని, ఇటువంటి సమయంలో ఆధ్యాత్మిక సంస్థల పాత్ర ఎంతో కీలకమని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఏ స్ట్రెస్ ఫ్రీ మైండ్ అండ్ ఏ వైలెన్స్ ఫ్రీ సొసైటీ ఆర్ అచీవబుల్ రియాలిటీస్ ఇన్ ఏ వరల్డ్ డివైడెడ్ బై కాన్ఫ్లిక్ట్ యాంగ్జైటీ అన్సర్టనిటీ గురుదేవ్ చూస్ ది పాత్ ఆఫ్ హీలింగ్ హ్యూమనిటీ for global institutions to remote villages very few spiritual leaders in modern history have earned the trust of both ordinary people and global

0: institutions the way Gurudev has.
1: తీవ్రమైన వడగాలులు ఎండ తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రజలకు సూచించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నందున అధికారులు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశిస్తూ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు తగినంతగా అందుబాటులో ఉంచాలని, తాగునీరు విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. వడదెబ్బకు గురై ఆసుపత్రులకు వచ్చేవారికి వెంటనే వైద్య సాయం అందించాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, ప్రజలు సాధ్యమైనంత వరకు మధ్యాహ్న సమయంలో ప్రయాణాలు చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, పర్యావరణ పరిరక్షణ నిర్వహణతో పాటు శబ్ద కాలుష్య నియంత్రణలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్దికి పరిశ్రమలతో పాటు ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కూడా ముఖ్యమని పేర్కొన్నారు. జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద రాష్ట్రానికి కేటాయించిన నిధులను సమర్థంగా వినియోగించి గాలి నాణ్యత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్తో ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నం విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు ఇవ్వాలని మంత్రి నారాయణ కోరారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై కేంద్రానికి నివేదిక సమర్పించామని తెలిపారు. రైట్స్ నివేదిక ఆధారంగా అనుమతులు జారీ చేసి ప్రాజెక్టులు త్వరితగతిన ప్రారంభమయ్యేలా చూడాలని కేంద్రానికి మంత్రి నారాయణ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను అర్థం చేసుకుని రెవెన్యూ శాఖ అధికారులు సమర్థంగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు. రెవెన్యూ శాఖకు కొత్తగా నియమితులైన 25 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, ఏఎస్ఓలు అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రిని నిన్న కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఏఎస్ఓలను మంత్రి అభినందించారు. ఉద్యోగ బాధ్యతల్లోనూ అదే కృషితో పనిచేసి ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో ఉత్తమ ఫలితాలు సాధించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన ఉచిత సైకిళ్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట వ్యాప్తంగా 67 లక్షలకు పైగా విద్యార్థుల చదువుకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
2: ఈ సమాజంలో మార్పు అనేది అది చదువు వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఈ విషయాన్ని కుటుంబం స్థితిగతులు మొత్తం మార్పు రావాలన్నా అది ఒక్క చదువు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఈ ప్రపంచంలో. అందుకే ఆ రోజు ఆలోచన చేశాం, ఇక ఇండస్ట్రీస్ పరిశ్రమల ఏజెన్సీలు వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ ని మీ అందరికి కూడా సాయం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేసి ఆలోచనకు రూపకల్పన చేయడమే ఉచితంగా మన నియోజకవర్గం.
1: తెలంగాణలోని కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. ప్రాణహిత గోదావరి నదుల్లో అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహిస్తుందని విశ్వసించే ప్రాంతంగా కాళేశ్వరం ప్రసిద్ది చెందింది. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి మంత్రి శ్రీధర్బాబుతో కలిసి పుష్కరాలను ప్రారంభించారు. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం 30 కోట్ల రూపాయలతో రాష్ట ప్రభుత్వం విస్తృత స్థాయి ఏర్పాట్లు చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, మహారాష్ట, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు. సరస్వతీ నది అంత్య పుష్కరాలను భక్తి శ్రద్దలతో వైభవంగా నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రవాస తెలుగు

0: సంఘం ఏపీ ఎన్ఆర్టీ ద్వారా ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఏపీ ఎన్ఆర్టీ కార్యాలయంలో తెలంగాణ ఎన్ఆర్ఐ సలహా కమిటీ సభ్యులు మంత్రితో నిన్న సమావేశమయ్యారు. గల్ఫ్ వలసదారులు, విదేశీ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మంత్రి వారికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రవాసాంధ్రులకు అత్యవసర సహాయం, సమస్యల పరిష్కారం, సురక్షిత విదేశీ ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులకు అందిస్తున్న సేవలు, మోసపూరిత మధ్యవర్తులపై తీసుకుంటున్న చర్యలను తెలంగాణ కమిటీ అధ్యయనం చేసింది. వాతావరణం. దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉమ్మలతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. వడగాలులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గరిష్టంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: కార్మికుల సంక్షేమమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన శ్రమశక్తి ఉత్తమ యాజమాన్య పురస్కారాల కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాంతియుత జీవనానికి ఆధ్యాత్మికత అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎండల తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు దేశభక్తి గీతం, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఉదయకిరణాల కార్యక్రమంలో వేడెక్కుతున్న భూగోళం ఈ అంశం గురించి శ్రీ జేవిఎన్ మూర్తిగారి ప్రసంగం, అనంతరం గజేంద్ర మోక్ష కథ, నిత్య జీవన సంసార వ్యథ ఈ అంశం గురించి శ్రీ గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారి ప్రసంగం వింటారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో చిరునవ్వు ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటూ పాటలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 నెల్లూరు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎస్ అమరనారాయణ. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 2233393, మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596. ఫోన్ నెంబర్ మరొకసారి 2233393, ఫోన్ నెంబర్ మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో కీరదోసకాయ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఈ అంశం గురించి శ్రీమతి కె శ్రీలత గారి వివరాలు, అనంతరం అడ్డుగోడలు కథానిక వింటారు. రచన శ్రీమతి కె సరళ. ఇక 10:00 మధ్యాహ్నం 12:40 1:30 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తలు, 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. ఇక సాయంత్రం ప్రసారం

విభాగంలో 6 గంటలకు, తిరిగి రాత్రి 11 గంటలకు హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6 గంటల 5 నిమిషాలకు, 9 గంటలకు, 11 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే ఉంటారు. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు వింటారు. 6 గంటల 30 నిమిషాలకు ప్రసార విశేషాలు. 6 గంటల 35 నిమిషాలకు సిలువధారి నాటకం నుంచి పేతురు పాత్ర పద్యాలు వింటారు. పాడినవారు శ్రీ పి శామ్యుల్, హార్మోనియం శ్రీ జీవి నాగార్జున. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు. 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో సేంద్రియ వ్యవసాయం ఆవశ్యకత, ఎరువుల యాజమాన్యం ఈ అంశం గురించి గిద్దలూరు మండల వ్యవసాయ అధికారి శ్రీ వై విజయభాస్కర్ రెడ్డి గారితో పరిచయం వింటారు. 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే ఉంటారు. 8 గంటలకు యువవాణి కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి అంశం చాళుక్యుల గురించి తెలుసుకుంటారు. 8 గంటల 15 నిమిషాలకు 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం విజయవాడ కేంద్రం నుంచి రిలే ఉంటారు. 8 గంటల 30 నిమిషాలకు తెలుగులో వార్తలు. 8 గంటల 40 నిమిషాలకు చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9 గంటల 15 నిమిషాలకు స్పాట్ లైట్. 9 గంటల 30 నిమిషాలకు మళ్లీ విందాం ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి ప్రత్యేక కార్యక్రమాలు. నాగార్జునకొండ నాటిక మొదటి భాగం వింటారు. రచన శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు గారు. ఇక రాత్రి 10 గంటలకు మధుర గీతాలు వింటారు. మీరింతవరకు ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు విన్నారు.

0: ಸುಪ್ರಭಾತ ವೇಳ ಭಕ್ತಿಭಾವಂ.
1: ಕರ್ಷಕ ಜನ ಅವಳಿಗೆ ತಾರಕ ಮಂತ್ರಂ.
0: ಮಹಿಳಾ ಲೋಕಾನಿಗೆ ಪ್ರಿಯನೇ ಸ್ತಂ.
1: ಯುವಜನುಲ ಕೈ ಉತ್ತುಂಗ ತರಂಗಂ.
0: ಚಿನ್ನಾರುಲತೋ ಜೋಡಿ ಕಟ್ಟೆ ಬಾಲ ವಿನೋದಂ.
2: ಕೊಂತ ಕಾಲಂ ಕೊಂತ ಕಾಲಂ
1: ಸಂಗೀತಂತೋ ಸ್ಯದತೀರ್ಚೇ ಸರಾಗಾಲ ಸಾರಂ.
0: ನಾಟಕ ರಂಗಾನ್ನಿ ಸಾಕಾರಂ ಚೇಸೇ ಶಬ್ದ ಚಿತ್ರಂ.
3: ಸೀತಾರಾಮುಲಕು ಕಲಿಪಿ ನಮಸ್ಕರಿಸ್ತೇ
1: ವೇಡುಕುಲನು ಯಥಾ ತದಂಗ ಅಂದಿಂಚೇ ಪ್ರತ್ಯಕ್ಷ ವ್ಯಾಖ್ಯಾನಂ.
3: ರಾಮುಡಿ ಜನ್ಮದಿನ ಅಯಿನಪ್ಪಟಿಕೀ ಕೂಡ
0: ವಿಶ್ವಸನೀಯತಕು ಅದ್ದಂ ಪಟ್ಟೆ ವಾರ್ತಾ ಪ್ರಸಾರಂ.
1: అన్ని తానై
0: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
4: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

మీరింతవరకు దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇటలీలోని రోమ్లో ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నారు. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ 4 రోజుల భారత పర్యటన నిమిత్తం నిన్న ముంబై చేరుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీ చేరుకున్నారు. భారత్ ఇటలీ దేశాలు తమ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకుంటున్నట్టు ప్రకటించాయి. వ్యవసాయం, కీలక ఖనిజాలు, ఆయుర్వేదం, సైన్స్ అండ్ టెక్నాలజీ, భారతీయ నర్సులు భారతదేశం నుండి ఇటలీకి వెళ్లే ప్రక్రియను సులభతరం చేయడం వంటి రంగాల్లో ఇరుదేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. పన్ను నేరాలు, మనీ లాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి కూడా ఇరుదేశాలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మోదీ, భారత్ ఇటలీ దేశాలు రూపకల్పన, అభివృద్ది, ప్రపంచానికి సరఫరా అనే సూత్రంపై ముందుకు సాగుతాయని చెప్పారు. ఇరు దేశాలు రక్షణ పరిశ్రమ ప్రణాళిక, ఉమ్మడి అభివృద్ది, ఉత్పత్తికి మార్గం సుగమం చేశాయని అన్నారు. షిప్పింగ్, రేవుల ఆధునీకరణ, బ్లూ ఎకానమీ రంగాలపై ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్

0: పశ్చిమాసియా ఇతర ఉద్రిక్తతలకు సంబంధించి ఇరుదేశాలు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని చెప్పారు. అన్ని సమస్యలను చర్చలు దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలనేది భారతదేశ వైఖరి అని మోదీ స్పష్టం చేశారు.
1: ఇటలీ విశ్వ మే డిజైన్ ఆర్ ప్రిసిషన్ కే లియే జానా జాతా హై. భారత్ కి పహచాన్ స్కేల్ టాలెంట్ ఆర్ అఫోర్డబుల్ ఇన్నోవేషన్ కే పవర్ హౌస్ కీ హై. ఇస్లియే హమ్ డిజైన్ అండ్ డెవలప్ ఇన్ ఇండియా అండ్ ఇటలీ అండ్ డిలీవర్ ఫర్ ద వరల్డ్ కే సిద్ధాంత్ పర్ ఆగే బడేంగే. ఫ్యాషన్ సే లేకర్ ఫిన్టెక్ తక్, లేదర్ సే లేకర్ లాజిస్టిక్ తక్, మొబిలిటీ సే లేకర్ మ్యానుఫ్యాక్చరింగ్ తక్, హర్ క్షేత్ర మే హమ్ అప్నీ తాకతో కో జోడ్కర్ పూరీ మానవతా కీ భలాయీ కే లియే కామ్ కరేంగే.
0: ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని మాట్లాడుతూ, అనేక రంగాల్లో ఇరు దేశాల మధ్య పరస్పర అవగాహన పెంపొందించడమే తమ లక్ష్యమని అన్నారు. తయారీ రంగం, మౌలిక సదుపాయాలు, ఇంధనం, అంతరిక్ష, రక్షణ రంగాలపై ఇరు దేశాలు కృషి చేస్తున్నాయని ఆమె చెప్పారు. కీలక ఖనిజాలు, వ్యవసాయం, పరిశ్రమలు, సముద్ర రవాణా, పర్యాటకం, సాంస్కృతిక రంగాల్లో అపారమైన అవకాశాలున్నాయని మెలోని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇటలీలోని రోమ్లో ఉన్న ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయంలో నిన్న ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ బహూకరించారు. ఈ అవార్డును అందుకున్న సందర్భంగా మోదీ ఈ గౌరవాన్ని భారతదేశంలోని కోట్లాది మంది రైతులు, పశు పోషకులు, మత్స్యకారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, కార్మికులకు అంకితం చేశారు. ఎఫ్ఏఓ డైరెక్టర్ జనరల్ క్యూ డోంగ్యూ ఈ పథకాన్ని ప్రధానమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, ఆహార భద్రత, సుస్థిర అభివృద్ది, మానవ సంక్షేమం పట్ల భారత్కు ఉన్న అచంచలమైన నిబద్దతకు ఈ అవార్డు నిదర్శనమని అన్నారు. ఆహార భద్రత అనేది కేవలం ఒక విధానపరమైన విషయం మాత్రమే కాదని, మానవాళి పట్ల ఉన్న ఒక బాధ్యత అని చెప్పారు. భారత్ సుస్థిరమైన వాతావరణ మార్పులను తట్టుకోగలిగే, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే వ్యవసాయ పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తోందని, అలాగే దేశవ్యాప్తంగా సేంద్రీయ వ్యవసాయాన్ని మిషన్ మోడ్లో ప్రోత్సహిస్తున్నామని మోదీ చెప్పారు. సాంకేతికత అనేది భారతీయ వ్యవసాయానికి ఒక ప్రధాన బలంగా మారుతోందని ఆయన పేర్కొన్నారు.
1: ఏ భారత్ కే కరోడో కిసానో, పశుపాలకో, మత్స్యపాలకో, కృషి వైజ్ఞానికో ఆర్ హమారే శ్రమికో కా సమ్మాన్ హై. యే భారత్ కీ ఉస్ అటూట్ ప్రతిబద్ధత కా భీ సమ్మాన్ హై జిస్కే కేంద్ర మే మానవ కళ్యాణ్, ఖాద్య సురక్ష ఆర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ హై. మే ఇస్ మెడల్ కో అత్యంత వినమ్రత కే సాథ్ స్వీకార్ కర్తే హుయే భారత్ కే అన్నదాతాఓ కో యహ మెడల్ సమర్పిత్ కర్తా హూ.
0: ఆహార వ్యవసాయ రంగానికి చెందిన ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నందుకుగాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. ఈ గౌరవం కోట్లాది మంది భారతీయ రైతులకు, వ్యవసాయ రంగానికి చెందిన వారందరికీ దక్కిన గౌరవం అని అమిత్ షా ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నందుకుగాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అభినందనలు తెలిపారు. ఈ పురస్కారం భారతదేశంలోని రైతులు, మత్స్యకారులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ రంగంలోని ఇతర కార్మికులు అందించిన అపారమైన సహకారానికి దక్కిన గుర్తింపు అని పీయూష్ గోయల్ ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎఫ్ఏఓ అత్యున్నత గౌరవం దక్కడం పట్ల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా హర్షం వ్యక్తం చేశారు. సైప్రస్ అధ్యక్షులు నికోస్ క్రిస్టో డౌలిడెస్ 4 రోజుల భారత పర్యటన నిమిత్తం నిన్న ముంబై చేరుకున్నారు. ముంబై విమానాశ్రయంలో నికోస్కు మహారాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వాగతం పలికారు. ఈ పర్యటన భారత్ సైప్రస్ల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యాన్ని తెలియజేస్తోందని, సన్నిహిత సంబంధాలను ఇరుదేశాలు పంచుకుంటున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఐరోపా సమాఖ్య కౌన్సిల్ అధ్యక్ష పదవిని సైప్రస్ నిర్వహిస్తున్న తరుణంలో ఈ అధికారిక పర్యటన జరగడం విశేషం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రస్లో పర్యటించిన 7 రోజుల్లోపే ఈ పర్యటన జరుగుతోంది. సైప్రస్ ప్రతినిధి బృందం ఈరోజు ఢిల్లీకి చేరుకుంటుంది. సైప్రస్ అధ్యక్షుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రేపు సమావేశమవుతారు.

0: వైద్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్య, సంస్కృతి, రక్షణ, భద్రత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్టెక్, ఆవిష్కరణలు, పరిశోధనలు వంటి పరస్పరం ఆసక్తి ఉన్న వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై వారు చర్చలు జరుపుతారు. అమెరికా 250వ వ్యవస్థాపక దినోత్సవాన్ని భారతదేశ భాగస్వాములతో కలిసి జరుపుకోవడానికి తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. తన పర్యటనకు ముందు షేర్ చేసిన ఒక వీడియో సందేశంలో రూబియో మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, అమెరికా ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ప్రజాస్వామ్య దేశమని, అందుకే ఈ వేడుకలను కలిసి జరుపుకోవడానికి తాను ఎదురుచూస్తున్నామని చెప్పారు. రూబియో ఈ నెల 23 నుంచి 4 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఆయనకు ఇదే తొలి భారత పర్యటన. ఈ పర్యటనలో ఆయన కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీలు సందర్శిస్తారు. ఈ నెల 26న జరిగే క్వాడ్ సమావేశంలో ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా విదేశాంగ మంత్రులతో కలిసి రూబియో పాల్గొంటారని, ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారని న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ముంబై ఇండియన్స్పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ మరో 7 వంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. కోల్కతా బ్యాటర్లలో మనీష్ పాండే అత్యధికంగా 45 పరుగులు చేయగా రోమన్ పవెల్ 40 పరుగులు చేశారు. మనీష్ పాండేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈరోజు మ్యాచ్లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇటలీలోని రోమ్లో ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నారు. సైప్రస్ అధ్యక్షులు నికోస్ క్రిస్టో డౌలిడెస్ 4 రోజుల భారత పర్యటన నిమిత్తం నిన్న ముంబై చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి మార్కప్రం కేంద్రం.

ఈనాటి ఉదయకిరణాల కార్యక్రమంలో వేడెక్కుతున్న భూగోళం ఈ అంశం గురించి శ్రీ జేవిఎన్ మూర్తి గారి ప్రసంగం, అనంతరం గజేంద్ర మోక్ష కథ, నిత్య జీవన సంసార వ్యథ ఈ అంశం గురించి శ్రీ గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారి ప్రసంగం వింటారు. కార్యక్రమంలో ముందుగా కొన్ని ప్రకటనలు.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ అప్.

పసిఫిక్ మహాసముద్రంలో సుదూరంగా ఒంటరిగా ఉండే ఈస్టర్ ద్వీపంలో 11 పోలినేషియన్ తెగలు జీవనం సాగిస్తుండేవి. క్రీస్తు శకం 1400 శతాబ్దాల మధ్యకాలంలో ఆ ద్వీపంలోని పర్యావరణం మరియు నాగరికతలు రెండూ ధ్వంసమైపోయాయి. పెద్ద పెద్ద శిలా విగ్రహాలను తయారు చేయించి వివిధ ప్రాంతాల్లో నిలబెట్టడం ఆ తెగల నాయకుల సాంప్రదాయం. ఆ విగ్రహాలను తరలించేందుకు పెద్ద పెద్ద చెట్లను నరికి ఉపయోగించేవారు. ఈ విగ్రహాల దుస్సంప్రదాయం వలన తెగ నాయకులు పోటీపడి ద్వీపంలోని చెట్లన్నింటినీ నరికించి వేశారు. పర్యావరణం ధ్వంసం కావడంతో ఆ ద్వీపవాసులు కష్టాలు మొదలైనాయి. వేరే ఎక్కడికి వలసిపోలేని స్థితి, ఎవరిని సాయం అడగలేని స్థితి, పర్యావరణం ఒత్తిడి నిరంతరం పెరుగుతున్న ఆ సమాజంలో తెగల నాయకుల్ని మరియు పూజారుల్ని యుద్ధవీరులు కూలద్రోశారు. దీంతో సమాజం అనాగరిక యుద్ధాల్లో కూరుకుపోయింది. ఎక్కడికైనా పోయి తలదాచుకొని తిరిగి పుంజుకోవడానికి అవకాశం లేకపోవడంతో ఈస్టర్ ద్వీప సమాజం నిలువున కుప్పకూలిపోయింది. నేటి మన భవిష్యత్తు కూడా అలా ఉండబోతుందనేందుకు ఒక నిలువెత్త నిదర్శనంగా, ఒక హీనమైన చారిత్రక దృశ్యంగా నిలిచింది. ఈస్టర్ ద్వీపవాసుల వలె మనం మన భూగోళాన్ని అలాంటి స్థితికి తీసుకెళ్లబోతున్నామా? నాగరికత ఆరంభమైంది మొదలు మానవుడు సాగించిన చర్యలు ప్రవర్తన మూలంగా ఈ భూగోళం అనేక కాలుష్యాలకు లోనై పర్యావరణ విధ్వంసం కొనసాగుతుంది. కొన్ని శతాబ్దాల క్రితం చక్కటి చిక్కటి అడవులు, పచ్చపచ్చని మేత మైదానాలు, సారవంతమైన పంట భూములతో కళకళలాడుతున్న ఆసియా మైనర్, ఉత్తరాఫ్రికా, గ్రీసు, మెసపటోమియా, ఆఖరికి ఐరోపాలోని ఆల్ప్స్ పర్వత దక్షిణ వాలు ప్రాంతాలన్నీ కలిసి దాదాపు చంద్రమండలం అంత ప్రాంతం గొడ్డు బంజర్లుగాను ఎడార్లుగాను మారిపోయాయి. ఇప్పుడు ఆ ప్రాంతాలను ఎవరూ బాగు చేయలేరు. ప్రతి సంవత్సరం దాదాపు బంగ్లాదేశ్ అంత విస్తీర్ణం గల అడవులు ధ్వంసమైపోతున్నాయి. ఈ భూమి అతి వేగంగా నివాసయోగ్యం కాకుండా పోతుంది. వీటన్నింటికీ పరాకాష్ఠగా భూగోళం వేడెక్కడం, అంటే గ్లోబల్ వార్మింగ్ అనేది ఒక మహా విపత్తుగా విరుచుకుపడబోతుంది. భూమి క్రమంగా వేడెక్కుతోందని, నూతన నాగరికతలు మారుతున్న వాతావరణ స్థితిగతులకు అనుగుణంగా సర్దుకోగలవని, కాలుష్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ మారుతున్న పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోగలమని సాంప్రదాయక విజ్ఞానం చెబుతోంది. ఈ క్రమానుగత మార్పు దృక్పథం భవిష్యత్తులో వ్యవసాయం బాగా వృద్ధి చెందుతుందని, ఋతుకాలాలు దుర్గంగా ఉంటాయని చెబుతోంది. ఉత్తర యూరప్, రష్యా, ఉత్తర అమెరికాలో వ్యవసాయంలో బాగా అభివృద్ధి చెందితే దక్షిణ యూరప్, ఆఫ్రికా మరియు మధ్య దక్షిణ అమెరికాల్లో తేమ కోల్పోవడం, వేడి తీవ్రతరం కావడం, నీటి కొరతలు, ఉత్పాదకత క్షీణించడం వగైరాలు జరుగుతాయి. మొత్తం మీద భౌగోళిక ఆహార ఉత్పత్తి భిన్న వాతావరణ సందర్భాల్లో పెరిగిపోతుందని ఈ దృక్పథం భావిస్తోంది. క్రమానుగత మార్పు దృక్పథానికి భిన్నంగా ఆకస్మిక మార్పు దృక్పథం దశాబ్ద కాలంగా ఉనికిలోకి వచ్చింది. భూమి వేడిమి క్రమానుగతంగా పెరగడంగా కాక ఒకనొక స్థితికి చేరుకున్నప్పుడు ఆకస్మికంగా వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తాయని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. పర్యావసనంగా ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రపు ఉష్ణోగ్రతను పెంచే మహాసముద్రపు ఉష్ణ ప్రవాహం గమనం నిలిచిపోతే కొన్ని దశాబ్దాల్లోనే లేక కొన్ని సంవత్సరాల్లోనే యూరప్ మరియు ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాలు సైబీరియా మంచు ఎడార్లుగా మారిపోతాయని వారు భయపడుతున్నారు. రాబోయే 2 దశాబ్దాల కాలంలో వాతావరణంలో కలిగే పెనుమార్పుల ఫలితంగా సంభవించే యుద్ధాల్లోనూ మరియు ప్రకృతి వైపరీత్యాల్లోనూ లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయే మానవ హోమం జరగబోతుందని శంకిస్తున్నారు. ఆకస్మిక వాతావరణ మార్పుపై ఒక వివరణ, అమెరికా జాతీయ భద్రతకు అది కల్పించే పెను సవాళ్లు అనే పెంటగాన్ సైనిక నివేదిక 2003 అక్టోబర్లో వెలుగు చూడడంతో అది ప్రపంచవ్యాప్తంగా విశాల ప్రజానీకంలో తీవ్ర భయాందోళనను రేకెత్తించింది. ఈ సమస్యను 3 దశలుగా విభజించి విశ్లేషించుకోవాలి. 1, భూగోళం వేడెక్కడం; 2, ఆకస్మిక వాతావరణ మార్పు; 3, పర్యావసాన సామాజిక విపత్తులు.

మూడు ఉపసంహారం. భూగోళం వేడెక్కడం, పర్యావసాన సామాజిక విపత్తులు. భూ వాతావరణం అనివార్యంగా సహజమైన గ్రీన్ హౌస్ ప్రభావం కలిగి ఉంది. సూర్యరశ్మి ద్వారా భూమికి చేరే ఉష్ణాన్ని తిరిగి విశ్వంలోకి వికీర్ణం చెందకుండా వాతావరణంలో నిల్వ ఉన్న కార్బన్ డైఆక్సైడ్, మిథేన్ మరియు ఇతర గ్రీన్ హౌస్ వాయువులు పట్టి ఉంచుతాయి. మన భూమి సూర్యుని దగ్గరగా ఉండడంతో పాటు వాతావరణంలో సహజసిద్ధమైన గ్రీన్ హౌస్ ప్రభావం కలిగి ఉండడం వలన భూమి వెచ్చగా ఉండడంతో వైవిధ్యభరితమైన జీవజాలం మనగలుగుతుంది. అయితే నేడు మానవ ఉత్పత్తి కొరకు మరీ ముఖ్యంగా మండించబడుతున్న శిలాజ ఇంధనాల నుంచి గ్రీన్ హౌస్ వాయువులు వెలువడడం విపరీతంగా పెరిగిపోయింది. దీని ఫలితంగా ప్రాణప్రదమైన గ్రీన్ హౌస్ ప్రభావం భూ ఉష్ణోగ్రతను మరింతగా పెంచేస్తుంది. 2 కోట్ల సంవత్సరాల భూగోళ చరిత్రలో వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ గాఢత నేడు అత్యంత మోతాదు చేరుకుంది. సముద్రాల నీటి మట్టాలు పెరగడం, వేడిగాలు తీవ్రతరం కావడం, పంట నష్టాలు, భయంకరమైన వరదలు మరియు కరువులు, మొత్తం మీద ఎంతకంటే తీవ్రాతి తీవ్రమైన వాతావరణ పరిస్థితులను ఉష్ణోగ్రత పెరుగుదల కారణంగా మానవజాతి ఎదుర్కోవాల్సి వస్తుందని ఊహించవచ్చు. ఇలా ప్రాణప్రదమైన గ్రీన్ హౌస్ వాయువుల విపరీత పెరుగుదల ప్రాణాంతక పరిస్థితులను సృష్టిస్తుంది. ఇప్పటికే భూమి వేడెక్కడంలోని కొంత ప్రభావాన్ని రాబోయే దశాబ్దాలు అనుభవించక తప్పని స్థితిలో మనం ఇరుక్కుపోయాం. గ్రీన్ హౌస్ వాయువులు దశాబ్దాల నుండి శతాబ్దాల వరకు వాతావరణ జీవితకాలాలను కలిగి ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఉన్న పళంగా సమాజాలన్నీ శిలాజ ఇంధనాలను వాడడం మరియు గ్రీన్ హౌస్ వాయువులను వెలువరించి అన్ని రూపాలను నిలిపివేసినప్పటికీ ఇప్పటి వరకు వాతావరణంలో సంచితమైన గ్రీన్ హౌస్ వాయువులు భూ ఉష్ణోగ్రతను 0.7 డిగ్రీల సెల్సియస్ వరకు పెంచగలుగుతాయి. గ్రీన్ హౌస్ వాయువులు వెలువడ్డాన్ని నిలువరించకపోతే 2100 సంవత్సరాల నాటికి సగటు భూతల ఉష్ణోగ్రత 5.8 డిగ్రీల సెల్సియస్గా పెరుగుతుందని ఊహించవచ్చు. రాబోయే 2 దశాబ్దాల కాలం పాటు మానవజాతి కలిసికట్టుగా ఎంత ప్రయత్నించినప్పటికీ భూగోళ ఉష్ణోగ్రత పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువగా తగ్గించడం సాధ్యం కాదు. మానవ సమాజం నిర్ణయాత్మకంగా వ్యవహరించకపోయినట్లయితే భూగోళ ఉష్ణోగ్రత 2-3 రెట్లు అధికంగా పెరిగిపోతుంది. డైనోసార్లు అంతరించిన కాలం నుండి పరిశీలిస్తే నేడు జీవరాశులు అత్యధిక మోతాదులో అంతరించిపోతున్నాయి. ప్రపంచమంతటా పర్వత ప్రాంతాల్లో వేడి పెరుగుతుండటంతో వృక్ష మరియు జీవజాతులు మరింత ఎత్తైన ప్రదేశాలకు ఎగబోగుతున్నాయి. పర్వతాలకు కూడా ఒక హద్దు ఉంది. పర్యావసానంగా అత్యున్నత పర్వత సానువుల్లో మాత్రమే బ్రతికే జీవజాతులు ఇప్పుడు స్వర్గానికి ప్రయాణం కట్టే ప్రక్రియకు లోనైనాయి. ఈ శతాబ్దాంతానికి భూ జీవజాతుల్లో ఎన్ని అంతరిస్తాయో కదా. జీవ వైవిధ్యం నిరంతరాయంగా క్షీణిస్తుందని మనకు తెలుసు. 2100 సంవత్సరం నాటికల్లా భూ ఉష్ణోగ్రత పెరుగుదల పర్యావరణ వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీయడంతో మానవ సమాజం అస్థిరతకు గురికాక తప్పదు. ఇప్పటికీ ఆర్థిక రాజకీయ పాలక వర్గాలు మరియు వారి పరిచారిక కులీనులు భయపడవద్దని మనకు చెబుతున్నారు. ఇతర జీవజాతులు కలిగిన విపత్తులుగా పరిగణించవద్దని, మానవ సమాజం విభిన్నమైందని, ఆర్థిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో మారుతున్న పరిస్థితులను తట్టుకొని మానవ సమాజం నిలబడగలుగుతుందని వాళ్ళు చెబుతున్నారు. పెద్ద ఎత్తున సామాజిక తిరుగుబాట్లు కానీ సంక్షోభాలు కానీ రావడానికి బదులు సామాజిక అసౌకర్యాన్ని మాత్రమే కలిగిస్తుందని వాళ్ళు బుకాయిస్తున్నారు. ఈ వాతావరణంలో క్రమంగా సంభవించే ఈ మార్పుల వలన కలిగే సామాజిక అస్థిరత్వాన్ని గ్లోబలైజేషన్ ప్రక్రియ ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అంతర్భాగం చేయడం ద్వారా భవిష్యత్తులో సంభవించే విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోగలమని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఆకస్మిక వాతావరణ మార్పు. వాతావరణంలో కలిగే ఉష్ణోగ్రత మార్పులు క్రమానుగతంగా సాగుతూ ఒక స్థితి వద్ద గుణాత్మకమైన ఆకస్మిక గెంతుకు గురై నూతన స్థితికి చేరుకుంటాయి. ఆ నూతన స్థితిలో ప్రారంభం నాటి కంటే అత్యంత తీవ్రమైన విధ్వంసకరమైన రీతిలో వాతావరణ వ్యవస్థ మార్పులకు లోనవుతుంది. చరిత్రలో అనేక సార్లు అలాంటి మలుపులు సంభవించాయి. గత మంచు యుగంలో దాదాపు 12,700 సంవత్సరాల క్రితం మొదలై 1300 సంవత్సరం తర్వాత ముగిసిన యంగర్ డ్రాస్ ఆ కాలం నాటి వాతావరణంలో ఎదిగిన ఒక ఆర్కిటిక్ పువ్వు పేరుతో ఆ కాలాన్ని పిలుస్తారు. ఆకస్మికంగా చల్లబడడం అనేది భూమి వేడెక్కడాన్ని ఆటంకపరిచే స్పష్టమైన ఉదంతంగా చరిత్రలో నిలబడుతుంది. ఇలాంటి దానికి ఏమీ తీసుకునే విధంగా 8,200 సంవత్సరాల క్రితం ఇంకొక ఆకస్మిక వాతావరణ మార్పు సంభవించింది. ఈ మార్పు 100 సంవత్సరాల పాటు కొనసాగింది. ఆకస్మిక వాతావరణ మార్పు ఫలితంగా అలాంటి అత్యంత ఘోరమైన ప్రాకృతిక ఉదంతం సంభవించే అవకాశం ఉంది. వెచ్చగా ఉండే ఉష్ణమండల అతి ఉప్పు నీరు గల్ఫ్ ప్రవాహాన్ని తన ఉత్తరపు చేయిగా చేసుకున్న అట్లాంటిక్ సముద్రంలో ఉత్తరం వైపుగా కదులుతూ అంతిమంగా దక్షిణానికి చేరే ఒక భూగోళిక మహాసముద్రపు జల ప్రవాహాన్ని ధర్మోహలైన్ ప్రసరణంగా పిలుస్తారు. ఈ ప్రసరణం విచ్ఛిన్నమైన ఫలితంగా ఆకస్మిక వాతావరణ మార్పు సంభవిస్తుందని శాస్త్రజ్ఞుల అంచనా. ఉత్తర అట్లాంటిక్ సముద్రానికి చేరే ఈ ఉష్ణ నీటి ప్రవాహం మహాసముద్ర జలాలు పైభాగానికి చేరి వాతావరణంలోకి ఉష్ణాన్ని విడుదల చేస్తుంది. దాంతో ఆ ప్రాంతంలో భీకరమైన చలికాలం రాకుండా నివారింపబడుతుంది. అలా కాకుండా ఉంటే ఆ ప్రాంతం ధృవాల్లో వలె తీవ్రమైన మంచు వాతావరణం

0: చూడాల్సి వస్తుంది. సాంప్రదాయాతీతమైన ఉపరితల జలాలు చల్లబడి సముద్రపు కింది భాగానికి జారిపోతాయి. దాంతో దక్షిణ వైపు నుండి మరింత ఉప్పటి వెచ్చటి జలాలు ఈ ప్రాంతానికి వచ్చి చేరుతాయి. ఈ ప్రక్రియ మహాసముద్రపు కన్వేయర్ చలనానికి దోహదం చేస్తుంది. ఉపధనం తీవ్రతతో ముడిపడిన నీటి సాంద్రతలోని తేడాలు ఈ సముద్రపు కన్వేయర్ను నడిచేలా ఉంచుతుంది. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలోకి వచ్చి చేరే మంచినీటి పరిణామాన్ని పెంచే వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండా నదుల ద్వారా సముద్రంలోకి చేరడం, మంచు కరిగిపోవడం మరియు అవక్షేపాలలో మార్పులు సంభవించడం లాంటి పరిణామాలు ధర్మోహలైన్ ప్రసరణాన్ని మందగింపచేయడమో లేక ధ్వంసం చేయడమో చేస్తాయి. పర్యావసనంగా ఆకస్మిక వాతావరణ మార్పులు సంభవిస్తాయి. ఇప్పుడు సంభవిస్తున్న భూగోళ ఉష్ణోగ్రత పెంపుదల పై ప్రభావాన్ని తీసుకురాగలిగినంత శక్తివంతమైంది. వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఎక్కువైనట్లయితే సముద్రం మరియు భూమి మానవ కార్యకలాపాల నుండి వెలువడే కార్బన్ డైఆక్సైడ్ వాయువును స్వీకరించే పరిమాణం తగ్గిపోతుంది. కార్బన్ డైఆక్సైడ్ యొక్క అతి పెద్ద సహజ వినియోగదారైన అటవీ సంపద క్షీణత వాతావరణంలో వాయువు యొక్క పరిణామం తీవ్రంగా పెరిగేందుకు కారణమై తద్వారా భూ వేడిమి పెరిగేందుకు దోహదపడుతుంది. గత శతాబ్దంలో సంవత్సరానికి 1.8 మిలియన్గా పెరిగిన కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం గత సంవత్సరంలో 3 మిలియన్కి చేరింది. గత అర్ధ శతాబ్దపు పెరుగుదలతో పోలిస్తే ఈ సంవత్సరంలో 3 రెట్లు అధికంగా పెరిగింది. ఈ పరిణామం ఆకస్మిక మార్పుకు వాతావరణ మార్పుకు సహకరిస్తుంది. ఫలితంగా నీటి వలయం ఆవిరి కావడం, అవక్షేపం కావడం, వర్షంగా కురవడం శీఘ్రతరం అవుతుంది. నీటి ఆవిరి సహజంగా అత్యంత శక్తివంతమైన గ్రీన్ హౌస్ వాయువు కాబట్టి అదనపు ఉష్ణోగ్రతను పట్టి ఉంచుతుంది. దాంతో భూ ఉపరితల ఉష్ణోగ్రతలు వేగంగా పెరిగి భూమిపై గల మంచు కరిగి భూమి బయటపడుతుంది. మంచు కారణంగా ఇంతవరకు ప్రతిఫలించబడుతున్న సూర్యరశ్మి శోషణం చెంది భూ ఉష్ణోగ్రత పెరిగేందుకు దోహదపడుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరియు ప్రపంచ వాతావరణ వ్యవస్థలు రెండూ సంక్లిష్టమైన శక్తివంతమైన పరస్పర పూరక వ్యవస్థలుగా ఉన్నాయి. ఈ రెండు సంక్లిష్ట వ్యవస్థలు పరస్పర సంసర్గ ఫలితంగా పర్యావరణ మరియు సామాజిక అస్తిత్వాలు ఏర్పడుతున్నాయి. పై రెండు వ్యవస్థలు జీవావరణంలో ఉపసమితులుగా అంతర్భాగాలుగా ఉన్నాయి. ఈ రెండు వ్యవస్థలు అనేక జీవ భూ రసాయనిక ప్రక్రియల ద్వారా మిదిమిక్కిలి సంక్లిష్ట పద్ధతుల ద్వారా అనివార్యంగా అనుబంధింపబడి ఉన్నాయి. జీవ భౌగోళిక ప్రక్రియలో అనేక మానవ కార్యాచరణతో పరిణామం చెందుతున్నాయి. జీవనాధారాల రూపంలో ప్రకృతి సంపద పునాదిగా తొలిదేశంలోని వ్యవసాయక మానవ సమాజాలు ఆవిర్భవిస్తే శ్రమ సాధనాల రూపంలో ప్రకృతి సంపద పునాదిగా ఉన్నత దశలోని పారిశ్రామిక మానవ సమాజాలు ఆవిర్భవించాయి. జీవ వైవిధ్యంతో సంపదవంతమైన దక్షిణార్థ గోళ వ్యవసాయక దేశాలుగాను, పారిశ్రామిక ప్రగతితో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఆధిపత్యాన్ని సాధించిన ఉత్తరార్ధ గోళ పారిశ్రామిక దేశాలుగాను పై రెండు రకాల ప్రకృతి సంపదలను ఉత్తరార్ధ గోళ పారిశ్రామిక దేశాల బహుళ జాతి సంస్థలు విచ్చలవిలుగా కొల్లగొడుతున్నాయి. అధికోత్పత్తితో సామాజిక సంక్షోభానికి, ప్రకృతి వనరుల విశృంఖల వినియోగంతో పర్యావరణ సంక్షోభానికి ఆ సంస్థలు పాల్పడుతున్నాయి. ఉత్తరార్ధ గోళ పారిశ్రామిక దేశాల బహుళజాతి సంస్థలు వ్యవసాయక అధికోత్పత్తి ద్వారా దక్షిణార్ధ గోళ దేశాల వ్యవసాయోత్పత్తిని, పారిశ్రామిక అధిపత్యం ద్వారా దక్షిణార్ధ గోళ పారిశ్రామిక ఉత్పత్తిని గ్లోబలైజేషన్ ఆయుధంతో ధ్వంసం చేస్తున్నాయి. ప్రపంచంలో సంపద ఉత్తరార్ధ గోళ దేశాల్లో పోగై ఉంటే జనాభా, పేదరికం, కరువు కాటకాలు, ఆకలి చావులు, రోగాలు, జాతి విధ్వంసక యుద్ధాలు వగేరే వైపరీత్యాలన్నీ దక్షిణార్ధ గోళ వ్యవసాయక దేశాల్లో తాండవమాడుతున్నాయి. వాతావరణ మార్పు దుష్ఫలితాలను చవిచూస్తున్న భూగోళిక ప్రాంతాలు కూడా ఈ వ్యవసాయక దేశాలే. పరిశ్రమలను పెద్ద ఎత్తున కలిగి ఉండి ప్రపంచ సంపదలకు ఆలవాలమైన ఉత్తరార్ధ గోళ పారిశ్రామిక దేశాలు గ్రీన్ హౌస్ వాయువులను అత్యధికంగా వెలువరిస్తూ భూగోళ ఉష్ణోగ్రతల పెంపుదలకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. ప్రపంచ జనాభాలో సగానికి పైగా, ముఖ్యంగా దక్షిణార్ధ గోళ వ్యవసాయక దేశాల్లో నివసించే అత్యధిక శాతం ప్రజలు రోజుకు $2 కన్నా తక్కువ ఆదాయంతో బ్రతుకులు ఈడుస్తున్నారు. వీరిలో చాలామంది పోషకాహార లోపంతోనూ, తాము తినే తర్వాతి ముద్ద ఏ చేతి నుంచి వస్తుందో అనే ఆశతోనూ గడుపుతున్నారు.
1: మీరింతవరకు వేడెక్కుతున్న భూగోళం ఈ అంశం గురించి శ్రీ జేవిఎన్ మూర్తి గారి ప్రసంగం విన్నారు.
2: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వావ్, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
3: ఆర్బీఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: కార్యక్రమంలో గజేంద్ర మోక్ష కథ, నిత్య జీవన సంసార వ్యథ ఈ అంశం గురించి శ్రీ గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారి ప్రసంగం వింటారు.

ముందుగా కవిపుంగవుడైన పోతన గూర్చి సంస్కృతంలో పురాణ గౌరవాన్ని తెలుగులో కావ్య గౌరవాన్ని పొందిన భాగవతం గురించి ఉటంకించుట సబబు. పోత పోసిన భక్తి కవిత్వానికి పతాక అయిన పోతన ఆంధ్రదేశంలో సుప్రసిద్ధులైన కరుణశ్రీగారు అన్నట్లు కలం పట్టిన చేత్తో జ్ఞానరాశిని, హలం పట్టిన చేత్తో ధాన్యరాశిని పండించిన సవ్యసాచి. ముక్తికి సోపానమైన భక్తిని కవిత్వంలో ప్రధాన వస్తువుగా చేసుకొని రచనలు సాగించిన అశేష విశేష శముషీ విభవ సంపన్నుడు పోతన. తల్లిదండ్రులుగా ఈ మహానుభావుణ్ణి ఆంధ్ర సాహిత్యలోకానికి అందించిన అదృష్ట, అనర్ఘ, అద్వితీయ ఆణిముత్యాలు లక్కమాంబా కేసనలు. పోతన ప్రాంతం గురించి వాదోపవాదములున్నవి. బెమ్మరా అను గ్రామము ఏకశిలానగర సమీపమున ఉన్నదని కొందరు, కడప జిల్లా ఒంటిమిట్ట అని మరికొందరు తమ తమ భిన్న అభిప్రాయములను వ్యక్తీకరించుచున్నారు. ఎక్కువ మంది పోతనను ఏకశిలానగర వాసిగానే అంగీకరిస్తున్నారు. 15వ శతాబ్దము యొక్క ఉత్తరార్ధమునందలి కవివీరు. పోతన తన భాగవత రచనాకారణాన్ని కావ్యంలో తొలిపచ్చెంలోనే హృద్యంగా వ్యక్తం చేశారు. శ్రీ కైవల్య పదం భుజేరుటకునే చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోత్రీక స్తంభకు కేళిలోల విలసతృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకు. ఆశీర్ నమస్క్రియా వస్తు నిర్దేశు అన్న ప్రాచీన మంగళ శ్లోక విధానానికి కట్టుబడి ప్రత్యక్షంగా వస్తునిర్దేశాన్ని, పరోక్షంగా నమస్క్రియను మేళవించి మనోహరంగా ఆంధ్రదేశానికి అందించిన అద్వితీయుడు పోతన. ఇందులో 6 అంశాలను అభివర్ణించి మోక్షం కోసం కవిత్వం వ్రాస్తున్నానన్న మాటల కందని మౌని జ్ఞాని పోతన. ప్రస్తుతాంశము కథా సౌందర్యాన్ని సంసార కోణంలో పరిశీలించడం కనుక ఒకంత కవితా లక్షణాల్ని, వ్యక్తిత్వాన్ని పక్కనుంచేందుకు ప్రయత్నిస్తాను. గజేంద్రమోక్ష కథకు ముందుగా భాగవతాన్ని ఉటంకించాలి. భగవంత మనుశ్రుత్య శాస్త్రం లిఖితం భాగవతం అన్నారు. అంతేకాక విద్యావతానాం భాగవతే పరీక్ష, భాగవతానాం చరితం భాగవతం అనే 2 మాటలు కూడా ఆంధ్రదేశంలోనే కాక యావత్ భారతదేశంలోనూ ప్రచారం చెందాయి. లలిత స్కంధము కృష్ణమూలము అంటూ తెలుగు వాళ్ల నోళ్లలో ముద్రణకు నోచుకోముందు నుంచి నాట్యమాడుతున్న వాసికెక్కిన పద్యాల రాశికల గ్రంథం భాగవతం. శుకముఖమున వ్యాప్తి నుందిన మహోన్నత గ్రంథరాజం భాగవతం. ఇలా ఎందరెందరో ఎన్నెన్నో విధాలుగా భాగవతాన్ని స్తుతించారు. గజేంద్రమోక్షం. గజేంద్రుడు గజానాం ఇంద్రో గజేంద్ర, గజజాతికి రాజు గజేంద్రుడు. మోక్షము అన్న పదానికి ఆంధ్ర శబ్దరత్నాకరంలో ఈ అర్థాలు చెప్పబడ్డాయి. కైవల్యము, మోక్షము. సంస్కృతాంధ్ర నిఘంటువులు డెలివరెన్స్ ఆఫ్ ద సోల్ ఫ్రమ్ రికరింగ్ బర్త్స్ అని చెప్పబడింది. ఈ మోక్షము ప్రాచీన జీవితం నుండి నేటి వరకు మనిషి చేరుకోవాల్సిన, అందుకోవాల్సిన అంతిమ ఘట్టం. ఈ కథలో తాత్విక అర్థమే కాదు, జీవనంలోని సాధక బాధకాలన్నీ సంశ్లేషణ చేయబడి ఉన్నాయి. జననాథ దేవల శాప విముక్తుడై అంటూ చివర్లో గజేంద్రుడి యొక్క, మొసలి యొక్క పూర్వకథ చెప్పబడింది. పూర్వం పాండ్యదేశానికి ప్రభువైన వాడు ఇంద్రద్యుమ్నుడు. ఇంద్ర అనగా ఇంద్రియమన్న అర్థం కూడా ఉంది. ద్యుమ్నుడు అనగా ప్రభువు, ద్యుమ్నం అనగా ధనమనే అర్థంలో చూచినట్లయితే ఇంద్రియాలే ధనమనుకునేవాడని అర్థం. ఇంద్రియాల వలయంలో చిక్కుకున్న మనిషికి ప్రతీక ఇంద్రద్యుమ్నుడు అనగా తదనంతర గజము. త్రికూటమనే పర్వతంలో సంచరిస్తున్నాడు. బంగారు, ఇనుప, వెండి శిఖరాలు గల పర్వతమే అయినప్పటికీ సత్వరజోతమో గుణాలు గల మనుషులతో గల సమాజాన్ని పరోక్షంగా జ్ఞప్తికి తెస్తున్నాడు. బాహ్య సుఖాల ఆసక్తి వల్ల కలిగి జనన మరణ పరంపరారూప సంబంధమే మొసలి. దీనికి సంస్కృతంలో గ్రాహమని పేరు. అంటే గట్టిగా పట్టుకొనున్నది అని అర్థం. ఈ గట్టిగా పట్టుకున్న సంసార బంధం నుంచి రక్షించువాడు పరమాత్ముడు. అతన్నే శరణు వేడతానన్నది ఇక్కడ పరమార్థం.
ఇక గజేంద్ర మోక్ష కథ

జీవన వ్యధగా పరిశీలిద్దాం. సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుతో, ఓ రాజా, నా మాటలు వినము. పాలసముద్రంలో త్రికూట పర్వతం ఉన్నది. దాని పొడవు వెడల్పులు 10,000 యోజనాలు. ఆ పర్వతమునకు 3 శిఖరాలు. ఆ పర్వతంలో అనేక మణులు, తీగలు, పొదలు ఉన్నాయి. దేవతలు ఆ పర్వత అందాలను ప్రత్యక్షంగా వీక్షిద్దామని ఎల్లప్పుడూ సంచరిస్తారు. కిన్నెర దంపతులు విహారం చేస్తూ ఉంటారు అని అన్నారు. పొడవు వెడల్పుల విషయంలో ఎంతటి భావం ఉన్నదో పరిశీలిద్దాం. జ్ఞానేంద్రియ కర్మేంద్రియాల మొత్తం 10. ఈ 10ని పెంచుకుంటూ పోతుంటే 10,000. జ్ఞానేంద్రియ కర్మేంద్రియాల వ్యాపక లోలత్వమే ఈ సంసారం. పొడవు వెడల్పులలో సమానత్వాన్ని పాటించటం తన అద్వైత సిద్ధాంతానికి ప్రతీక. సుఖదుఖాలు, మంచి చెడులు, లాభ నష్టాలు, ఇటువంటి ద్వైధీ భావాల్ని చెప్పటమే పొడవు వెడల్పులు. ఈ రెండింటికి సమానత్వాన్ని ఆపాదించటం, పై వాటన్నింటిలో గల ద్వంద్వాలని జీవితంలో సమానంగా భరించే సహనం మనిషికి కావాలడం కాదా? తరువాతి వచనంలో, అది మరీను మాతులంగ లవంగ చూతకేతకీ భల్లాక అంటూ సుదీర్ఘమైన సమాసరచన గావించారు. 10,000 యోజనాల విస్తీర్ణం గల ఆ పర్వతాన్ని ఈమాత్రం వర్ణించటం సబబే. జీవితమే సుదీర్ఘమైనది, అందులోని ప్రయాణమే కొంత అన్నట్లుగా సంసార చక్రం చాలా దీర్ఘమైన సముద్రం. మనిషి కొంత దూరం మాత్రమే ఈదగలడు కదా. ఆ పర్వత ప్రాంతంలో పేర్కొనబడిన నానాజాతి ఫలపుష్పాలు సమాజంలోని నానా వర్గాలకు ప్రతీకలు. అంధకార మెల్లనెద్రిక్కుహాంతర అనే పద్యంలో ఈ ఏనుగులు నడిచి వస్తుంటే సంధ్యాసమయం జ్ఞప్తికి వచ్చేలా చెప్తాడు. ఏనుగుల్ని చీకటితో పోల్చాడు. సంధ్యాసమయం అనుకూల సమయం, ఏనుగులు అలా ముందుకెళ్తున్నాయి అన్నాడు. కారణం, అనుకూల పరిస్థితుల్లో ముందుకు పోవటం సర్వసాధారణం. ఎక్కడ చూచిన లెక్కకు నిక్కుకవై అడవి నడచుని భయోధములో నొక్కరి నాథుడెరతెగి చిక్కెనొక రేణుకోటి సేవింపగన్. ఇక్కడ ఒక ఏనుగుల గుంపు అన్ని ఏనుగుల గుంపుల నుంచి తప్పింది, అయినా తెలుసుకోలేకపోయింది. ఇంద్రియాల వలయంలో చిక్కుకున్నప్పుడు సంసారంలో నాబాటే గొప్పది అన్న చింతన మనకు సమాజంలో కనిపిస్తూ ఉంటుంది. పల్వంబులు నేత్రపచ్చిక అన్న పద్యంలో ఆడ ఏనుగులు సేవిస్తుంటే మగ ఏనుగు అలసట తీర్చుకుంటుంది అన్నాడు. నా మాట నాదే అన్న వారికి ఏమాత్రం కొందరి మద్దతు లభిస్తే వారు ఎలా ప్రవర్తిస్తారన్నది మనం గమనించుకోవచ్చు. ఆ అరణ్యములో మనుష్య సంచారము లేని తేటయైన నీటితో ఉన్న తామర కొలను చూచాడు. ఈ కొలను సంసార సాగరానికి ప్రతీక. తోయ జగంధంబు అంటూ పోతన ఆ కొలను వర్ణిస్తాడు. సంసార సాగరం కూడా అంతే. బయటున్నవాడికి ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్దామా అని, లోపలున్నవాడికి ఎప్పుడెప్పుడు బయటికి వెళ్దామా అని, ఎంత వ్యతిక్రమం! ఇదే సంసార సాగరం. అందుకే పెద్దలు సంసారం ఓ కాసారం, మొత్తానికి నిస్సారం అన్నారు చమత్కారంగా. సరసిలో నుండి పొడగిని సంభ్రమించి యుదరి కుప్పించి లంఘించి హుంకరించి భానుక బళించి పటు స్వర్పాను పగిది నొక్కమకరేంద్రుడి భరాజు నొడిసిపట్టే. తన ప్రియకాంతలతో కూడి విహరిస్తున్న గజేంద్రుణ్ణి ఒక ముసలి రాహువు సూర్యుణ్ణి మింగటానికై పట్టుపట్టినట్లుందన్నారు. ఇది మహాకవి రచనలోనే సాధ్యం. గ్రహణంలో రాహువు సూర్యుణ్ణి పట్టుకున్నట్లుండటం తదుపరి ఆ గజేంద్రునికి మోక్షం లభిస్తుందని ముందుగా చేస్తున్న ఉపమానాంతర్భూత సత్యం. మకరితోడబోరు మాతంగ విభుని నొక్కరిని విడిచిపోవ కాళ్ళు రాక కోరిచూచుచుండే కుంజరీయూధంబు మగలు తగులు కారి మగువులకును. ముసలి గజేంద్రుణ్ణి పట్టుకోగా, మాకెందుకులే, మేం పోతామని అనుకోలేదు ఆ ఆడ ఏనుగులు. మా గజరాజు ఏనాటికైనా గెలవకపోతాడా అని దీనంగా చూస్తున్నాయి. భార్యాభర్తల అనుబంధం ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ఆ తరువాత, పాదత్వందమునేలమోపి పవనున్ బంధించి మారాకు హత్తించి. ఇక్కడ సంసార బంధంలో మనిషికి యోగిక శక్తి కావాలన్న విషయాన్ని మనకి పరోక్షంగా తెలియచేస్తున్నారేమో. వజ్రిగజము వెల్లనై సురేంద్రువి

0: కలిసి సుధాంధులు పట్టుపట్టనీక బయలు ప్రాకి. తన జాతి గజానికి అపాయం రావటంతో అప్రమత్తమైంది ఐరావతం. తమ వారికి సమస్య రాగానే మాకు కూడా ఏదో ఒక రోజు ఈ సమస్య వస్తుంది కదా, కనుక ఇప్పుడే స్పందించాలన్న భావాన్ని చెప్పడం కోసం ఐరావతాన్ని చెప్పాడు. పృథు శక్తింగద మాజల గ్రహముతో పెక్కిండ్లు పోరాడి అన్న పద్యంలో గజము చాలా సంవత్సరాలు పోరాడి ఇక నా వల్ల కాదని, నీ పోరాడలేనని తలచి తన పూర్వజన్మ పుణ్యము పరిపక్వమగుటచే దివ్యజ్ఞానాన్ని పొంది ఆలోచనల్ని పక్కకు పెట్టింది అన్నారు. నాకేం అని అనుకున్న ఎంతటి వారైనా సంసార సాగరాన్ని ఈదలేక ఇంకేమైనా ప్రత్యామ్నాయం ఉందా అని ఆలోచించే సమయం వస్తుంది కదా, దానికిదే ప్రతీక. అంతేకాక పూర్వం చేసుకున్న పుణ్యఫలం తప్పక రక్షిస్తుందని భావం. నానానేక పయూధముల్వనములో నన్పెత్తకాలంబు అంటూ తన వాస్తవిక పరిస్థితి గుర్తు చేసుకొని పశ్చాత్తాపడే తత్వం మనకు కనిపిస్తుంది. దీనినే మనోవిజ్ఞాన శాస్త్రంలో సంసర్గ స్మృతి అంటారు. ఎవ్వని చేయి జనించు జగమెవ్వని అనే పద్యంలో ఫలానా భగవంతుణ్ణి అని స్తుతించలేదు. మనిషి కూడా విపత్కాల పరిస్థితుల్లో భగవంతుడా అంటాడే కానీ ఏ పేరు పెట్టి పిలవడు. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబు ఈ పద్యంలో మహావిష్ణువు ఎంత విలాసంగా ఉన్నాడో చెప్తూ ఉన్నాడు. అంత విలాసమయ సుఖ సంతోషాలతో ఉన్న భక్తుడి మొర వింటున్నాడు. మకరమొకటి రవిజొచ్చెను మకర మరి ఒకటి ధనను మాటునడాగిన్. ఇక్కడ సుదర్శనము మకరాన్ని చంపగానే ఒక మకరము రాశిచక్రమునకు పోయి చేరింది. అలాగే మరొక మకరము కుబేరుని ధనాగారానికి, ఇంకొక మకరము విష్ణువు వద్దకు వెళ్ళిందన్నాడు. ఏ గూటి పక్షులా గూటికి చెరక తప్పదు అన్న సూక్తిని మరొక్కసారి గుర్తు చేసుకోదగ్గ సందర్భం ఇది. పంచప్రాణాల సమాయుక్తమైన మనిషి చివరికి పంచభూతాలలో కలుస్తాడన్నది పరోక్షంగా ఇక్కడ తెలుస్తుంది. ఇక ముగింపులోకి వద్దాం. ఈ గజేంద్ర మోక్ష కథ నిత్యజీవన సంసార వ్యధ అని పేర్కొనటలో అతిశయోక్తి లేదు. ఎందుకనగా ఈ కథలో ఇందుకు కావాల్సిన సహేతుకమైన వివరణలు సంశ్లేషణ చేయబడి పద్యాలలో ఉన్నాయి. జీవుడు దేవుడులో కలుస్తాడన్న విష్ణు సాయుధ్యం, విశిష్టాద్వైత సిద్ధాంతం, అలాగే కొన్ని సందర్భాలలో అద్వైత వేదాంత ఛాయలు కూడా మనకు కనిపిస్తాయి. మొసలికి మోక్షం అనగా విష్ణు సాయుధ్యం, మరి గజేంద్ర మోక్షం ఎలా అవుతున్నది అన్నది ఓ ధర్మ సందేహం. మోక్షం అన్న పదానికి విడుదల అని మరొక అర్థం, మొసలి నోటి నుండి గజానికి విడుదల అని అర్థం. ఇలా ప్రతీకాత్మక భావనలు ఎన్నో ఉన్నాయి ఈ భాగవతంలో. ఇది ఈ ప్రసంగానికి ముగింపు అయినా గజేంద్ర మోక్ష కథను నిత్య జీవన సంసార వ్యధగా సమన్వయించుకునేందుకు నిరంతర సాగింపు.
1: మీరింతవరకు గజేంద్ర మోక్ష కథ నిత్య జీవన సంసార వ్యధ ఈ అంశం గురించి శ్రీ గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారి ప్రసంగం విన్నారు.

ఈనాటి ఉదయకిరణాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కోపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో చిరునవ్వు ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటూ పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఒక ప్రకటన.

ముఖానికి అందాన్ని, మనసుకు ప్రశాంతతను ఇచ్చే అమూల్యమైన ఆభరణం. ఖర్చులేని ఈ మంత్రం ఎదుటివారిలో నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. సమస్యలకు సులభంగా పరిష్కరించుకునే శక్తినిస్తుంది. నిత్య జీవితంలో చిరునవ్వు వల్ల ఒత్తిడి తగ్గి సానుకూల దృక్పథం పెరుగుతుంది. చిరునవ్వు మధురమైన అనుభూతి. నవ్వు అనేది మనిషి భావోద్వేగాలను వ్యక్తపరిచే ఒక అందమైన మార్గం. పెదవులు చివర వీర్చే చిన్న నవ్వు ముఖంలో గొప్ప వెలుగును నింపుతుంది. కార్యక్రమంలో మల్లీశ్వరి చిత్రం కోసం కుమార్ సాను, సునీత పాడిన పాట, సంగీతం కోటి, గీతరచన సిరివెన్నెల.

0: टेलीलॉ के ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: భావలహరి కార్యక్రమంలో చిరునవ్వు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. చిరునవ్వు మనిషికి దేవుడిచ్చిన ఒక గొప్ప వరం. ఇది

చిరునవ్వు మనస్సులోని ఆందోళనను, ఒత్తిడిని, బాధలను దూరం చేస్తుంది. ఒక చిన్న నవ్వు మనలో నిరుత్సాహాన్ని పోగొట్టి కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. చిరునవ్వుతో పలకరించడం వల్ల మనుషుల మధ్య బంధాలు బలపడతాయి. అది ఆత్మీయతను, స్నేహాన్ని పెంపొందిస్తుంది. ముఖంపై చిరునవ్వు ఉన్న వ్యక్తి ఎప్పుడు ఆకర్షణీయంగా, ఆహ్లాదకరంగా కనిపిస్తారు. ఇది ఒక వ్యక్తి యొక్క సానుకూల వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. నిత్యం నవ్వేవారికి గుండె జబ్బులు, రక్తపోటు వంటి సమస్యలు తక్కువగా ఉంటాయని పరిశోధనలు చెప్తున్నాయి. నవ్వు ఆరోగ్యానికి ఒక గొప్ప ఔషధం. కార్యక్రమంలో అభిలాష చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

0: Renaca. Yorre, yorre, saca, mica. Mi montón de Renaca. Yorre, saca, mica. Mi montón de Renaca. ¡Corre!
1: భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో చిరునవ్వు ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటున్నారు. చిరునవ్వుతో మనం చేసే ప్రతి పని సత్కార్యమవుతుంది. ఎదుటివారికి సహాయం చేయలేకపోయినా ఒక చిన్న చిరునవ్వుతో వారి బాధను తగ్గించవచ్చు. సమస్యలను ఎదుర్కొనేటప్పుడు భయపడకుండా చిరునవ్వుతో వాటిని ఎదుర్కొంటే సగం సమస్యలు అవే సమసిపోతాయి. నవ్వటం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం అన్నారు. జీవితంలో కష్టాలు నష్టాలు సహజంగా ఉంటాయి. వాటిని చూసి కృంగిపోకుండా చెరగని చిరునవ్వుతో ప్రతి ఉదయాన్ని ప్రతి పరిస్థితిని పలకరిద్దాం. చిరునవ్వుతోనే మన దైనందిన జీవితాన్ని సామాజిక సంబంధాలను ఆనందమయం చేసుకుందాం. కార్యక్రమంలో చిరునవ్వుతో ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట సంగీతం మణిశర్మ, గీత రచన సిరివెన్నెల.

0: మీరు విన్న ఈ పాట నువ్వు నేను చిత్రం కోసం ఎస్పి చరణ్, ఉషా పాడిన పాట. సంగీతం ఆర్పి పట్నాయక్, గీత రచన కులశేఖర్. కార్యక్రమంలో చివరిగా కోకిల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. సంగీతం ఇళయరాజా, గీత రచన వేటూరి సుందరరామూర్తి.
1: ఏ కావాలా?

0: Thank you, Saira. Prime Minister's visit to Italy is widely noticed by the press today along with developments in US-Iran conflict. Hindustan Times writes, Rome-Delhi dial-up ties during Modi's Italy visit. The paper also carries a picture of Prime Minister Modi and his Italian counterpart Giorgia Meloni at the Colosseum and a screen grab of the video widely circulated on social media where PM Meloni is thanking PM Modi for presenting her a bag of toffees, Melody, a play on their names. The video has been viewed over 11 million times. The Pioneer writes, PM Modi's Melody gift to his Italian counterpart sends internet into a frenzy. The Asian Age writes, after talks with Putin, Xi calls for immediate end to West Asia war. Hindustan Times headlines, talks in final lap, strikes if no deal, says Trump. Iran says conflict will expand beyond region if US resumes attacks. Financial Express headlines, RBI lines up $5 billion swap to aid liquidity. In the growing market of cosmetics, Central Drug Standard Control Organization has issued an advisory saying cosmetics can only be rubbed, sprayed or sprinkled on body. The newspaper headlines, No Cosmetic Job with Jabs, warns drug regulator. The Indian Express in an exclusive writes, Working in my own grave, how workers are training robots that may replace them. The news item writes about workers in factories who are asked to wear smart glasses throughout their day. The exercise reflects a growing global push by AI and robotics companies to gather what's called egocentric data, first-person recordings of human activity that can teach machines how people perform physical tasks. And finally, The Economic Times writes, Google rejigs iconic search box for AI era, adding Google is redesigning its iconic search box and adding new artificial intelligence coding tools in its first step to expand influence in the age of AI. And with that, it's back to you, Saira.
1: Thanks, Shagun. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi successfully concludes his visit to Italy, marking final leg of his five-nation official tour. India and Italy to celebrate 2027 as Year of Culture and Tourism to strengthen dialogue between the two ancient civilizations. Centre ropes in major social media platforms to crack down on rumours and fake paper leak claims ahead of NEET UG re-examination. West Bengal government begins handing over land to BSF for barbed wire fencing along Indo-Bangladesh border. Re-polling begins in Falter Assembly constituency of West Bengal. And tonight will cricket, Kolkata Knight Riders beat Mumbai Indians by 4 wickets to keep their playoff hopes alive. And with that, we end the morning news. Have a great day.
2: Akashvani Prakatinchina Karyakramam Ventane Vintaru.
3: శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖ వ్యాఖ్యానం ఎస్ అమర్ నారాయణరావు. చేపల వేటతో పాటు కొత్త సాంకేతికతను కూడా అందిపుచ్చుకునేలా మత్స్యకారులను ప్రోత్సహిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కావలి రూరల్ మండలం తుమ్మలపెంటలో జరిగిన మత్స్యకారుల సేవలో అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సాంకేతికతను మరింతగా వినియోగించి మత్స్యకారుల జీవితాల్లో మార్పులు తీసుకువస్తామన్నారు. సీబీడ్ కల్చర్ ద్వారా మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి చేస్తామన్నారు. సముద్రపు నాచు పెంపకం ద్వారా మత్స్యకార డ్వాక్రా సంఘాల మహిళలు అదనపు ఆదాయం సాధించేలా చేస్తామన్నారు. తుమ్మలపేట గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ హిమాంశు శుక్లా పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని వీఆర్సీ గ్రౌండ్ వద్ద ప్లాస్టిక్ నిషేధంపై నిర్వహించిన అవగాహన ర్యాలీని కార్పొరేషన్ కమిషనర్ నందన్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల థీమ్గా ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్ను ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. ప్రజల భాగస్వామ్యంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి పర్యావరణ హిత ప్రత్యామ్నాయాల వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించేలా ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. కృష్ణపట్నం పోర్టు నుంచి వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు వరకు 4 లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికి 3,653 కోట్ల రూపాయల మేర నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. నెల్లూరులో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ, గతంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాకు జాతీయ రహదారి వచ్చిందని, అనంతరం మరో రహదారి రావడం హర్షణీయమన్నారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే ఆత్మకూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాలకు ప్రయోజనం కలుగుతుందని ఆయన చెప్పారు. చేజర్లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నెల్లూరు

నగర పరిధిలోని వేదాయపాలెం పట్టణ ఆరోగ్య కేంద్రాలకు కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ నుంచి నేషనల్ క్వాలిటీ సర్టిఫికేట్ లభించింది. రాష్ట్రంలో 5 ఆసుపత్రులకు ఈ సర్టిఫికేట్ రాగా ఇందులో జిల్లాకు చెందిన 2 ఉండటం హర్షణీయమని కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు ప్రజలకు అందిస్తున్న సేవలకు సంబంధించి ఇటీవలే కేంద్ర బృందం పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించడంతో పాటు ప్రత్యక్షంగా సేవలను కూడా పరిశీలించి ఈ సర్టిఫికేట్కు ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్ను చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు రూరల్ మండలం

పరిశీలించి ఈ సర్టిఫికెట్కు ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్ను చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు రూరల్ మండలం దొంతాల్లోని డంపింగ్ యార్డ్ ప్రాసెసింగ్ ప్లాంట్ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 85 లక్షల టన్నుల చెత్తను తొలగించిందని, దొంతాల్లో ఉన్న 65 వేల టన్నుల చెత్తను కూడా ఈ నెలాఖరుకల్లా క్లియర్ చేస్తామన్నారు. ఈ ప్రాంతంలో 2 ఏళ్లలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నిర్మాణంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు, డ్రగ్స్ కు దూరంగా విద్యార్థులు, యువత ఉండేలా చేసేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రధానంగా కళాశాలల్లోని విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సులను నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు ఎవరైనా మత్తు పదార్థాల బారిన పడి ఉంటే వారికి అవసరమైన సహాయం అందించేందుకు 1972 నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. గ్రామ పట్టణ స్థాయిలలోని యువత అప్రమత్తంగా ఉంటూ మత్తు పదార్థాలకు సంబంధించి ఎలాంటి సమాచారం తెలిసినా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల సంస్థకు తెలియజేయాలని ఆయన కోరారు. ప్రధానమంత్రి సూర్యాఘర్ పథకంపై గ్రామీణ స్థాయిలో ప్రజలకు మరింత విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి విజయానంద్ ఆదేశించారు. నెల్లూరులో విద్యుత్ శాఖ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ, ఈ పథకం వల్ల ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. నెల్లూరు నగరంలో 5,500 కోట్ల రూపాయలతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తాగునీటి పథకాలను సత్వరమే పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు తాగునీటి పథకం పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. నెల్లూరు నగరాన్ని చండీగఢ్ మాదిరిగా అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో భాగంగా పచ్చదనాన్ని పెంపొందిస్తున్నామని ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణన కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. జనగణన కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నెల్లూరులో నిర్వహించిన 5K రన్ను ఆయన ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భవిష్యత్తులో అమలు చేసే వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాలకు ఈ గణాంకాలు ఎంతో దోహదం చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా సమాచార లేఖ. వ్యాఖ్యానం ఎస్ అమర్నారాయణరావు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 2233393 మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596. ఫోన్ నెంబర్ మరొకసారి 2233393 ఫోన్ నెంబర్ మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596. కార్యక్రమంలో ముందుగా కొన్ని ప్రకటనలు.

0: తప్పు కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: హలో ఎఫ్ఎం కార్యక్రమంలో ఫస్ట్ కాలర్ చూద్దాం. హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: శుభలక్ష్మి మేడం.
0: శుభలక్ష్మి గారు మార్కాపూర్ నుంచా అండి?
1: అవునండి.
0: ఓకేనండి, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: మావి చిగురులో.
0: మావి చిగురు. చూసారా అండి సినిమా?
1: చూసాను మేడం.
0: అందులో ఏ పాట అండి?
1: ఏదైనా ఒకటే మేడం.
0: ఏదైనా ఒకటే. ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: వెల్కమ్ అండి.

0: హలో, వెల్కమ్ టు హాల్ ఎఫ్ఎం.
1: హలో,
0: హలో, నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు సీతామహాలక్ష్మి మేడం.
0: సీతామహాలక్ష్మి గారు, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: పిలిస్తే పలుకుతానని సినిమా ఉంది చూడు మేడం, దాంట్లో సాయిబాబా పాట ఉంది చూడండి, పిలిస్తే పలుకుతానని అని.
0: పిలిస్తే పలుకుతా. సాయిబాబా పాట అండి అందులో.
1: అవును మేడం.
0: ఓకే, ఆ పాట వినిపించమంటారా?
1: అదే వెయ్యండి మేడం.
0: ఓకేనండి. సీతామహాలక్ష్మి గారు, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
0: వెల్కమ్ అండి.

నష్టం నీదోయి, నీకే నిలువ నీడపోయి. ప్రేమను పంచే ప్రియనేస్తం, ప్రేమను పెంచే సుమశాస్త్రం, ప్రేమను మీచిన దైవం లేదను నీ సూక్తికి భాష్యం. చలించని భక్తి.

0: హలో, వెల్కమ్ టు హలైఫ్.
1: హలో
0: వెల్కమ్ టు హలైఫ్ అండి.
1: రవికుమార్ మేడం.
0: చెప్పండి, రవికుమార్ గారా? ఎక్కడి నుంచి అండి?
1: అవును మేడం,
0: ఎక్కడి నుంచి?
1: శ్రీకాకుళం జిల్లా వజ్రపుత్తూరు.
0: ఓకేనండి, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: ముద్దుల మనవరాలు చిత్రం నుంచి.
0: ముద్దుల మనవరాలు.
1: ముద్దుల మనవరాలు
0: అందులో
1: నుంచి అమ్మమ్మకే చాలు ఈ మనవరాలు, ఆ పాట కావాలి మేడం.
0: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి రవికుమార్ గారు.
1: ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.

0: ముద్దు గారికి రోజు ముందుగానే కనబడే వాళ్ళు అనిపిస్తూ ఇంద్రా చిత్రం నుండి అమ్మడు ఆ ఫస్ట్ అయిన పాడు.
1: ఏ సినిమా? ఏ సినిమా అండి?
0: ఇంద్ర.
1: ఓకే,
0: అమ్మడు ఆ ఫస్ట్. అది వేటి సుందరమూర్తి గారు రాశారు ఆ పాట.
1: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
0: ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు సార్.

0: హలో, వెల్కమ్ టు హాల్ ఎఫ్.
1: హలో,
0: హలో, నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: చెప్పండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నా పేరు మహాలక్ష్మి మేడం.
0: మహాలక్ష్మి గారు చెప్పండి, ఏం పాట కావాలి?
1: పెళ్లి పుస్తకం సినిమాలోంచి పాట కావాలి మేడం.
0: పెళ్లి పుస్తకం, అందులో ఏ పాట అండి?
1: అదే పెళ్లి గురించి చూడండి మేడం పాట.
0: శ్రీరస్తు శుభమస్త.
1: శ్రీరస్తు శుభమస్తాను మేడం, అదేయండి మేడం.
0: చూసారా సినిమా?
1: చూసాం మేడం.
0: ఓకే అండి.
1: హలో,
0: మీరు కోరిన పాట వేస్తాను, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
0: ఓకే, వెల్కమ్ అండి.

0: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
1: మేడం గారు గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరండి?
1: మేడం అశోక్. మేడం మార్కాపురం.
0: అశోక్ గారు బాగున్నారా అండి?
1: మేడం బాగున్నాం మేడం.
0: ఓకేనండి, చెప్పండి ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: మూవీ నేమ్ వచ్చేసి రిధమ్ మేడం. మూవీ నేమ్ అర్జున్ గారు నటించిన 2002లో నటించారు అర్జున్ గారు నటించిన మూవీ రిధమ్. మూవీ నేమ్
0: త్రిధమా?
1: అవును మేడం.
0: రిధమా?
1: రిధమ్. రిధమ్.
0: రిధమ్.
1: ఆ మూవీలో గాలే నా వాకిటికి వస్తానే సాంగ్ ఉంది మేడం. ఇది వేటూరు గారు రాశారు ఈ సాంగ్. ఆ సాంగ్ ప్లే చేయండి.
0: ఒక నిమిషం అండి, మన దగ్గర ఉందో లేదా ఫిలిం చూద్దాం.
1: ఇంతకుముందు ప్లే చేశారు ఒకసారి, కోరుకున్నట్టుగా గుర్తుంది.
0: లేదండి ఆ మూవీ మన దగ్గర.
1: లేదా? సరే మేడం గారు. శివపుత్రుడు మూవీ నేమ్.
0: శివపుత్రుడు.
1: చిరు గాలి వీచిన అనే సాంగ్ ఉంది మేడం.
0: శివపుత్రుడా? అందులో చిరుగాలి వీచని. ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది. అశోక్ గారు వినండి.
1: ఓకే,
0: థ్యాంక్ యూ అండి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
2: హలో
1: హలో, నమస్తే అండి.
2: నమస్తే మేడం.
1: ఏం పేరండి మీ పేరు?
2: తేజస్విని. తేజస్విని మేడం.
1: కోటేశ్వరి గారు చెప్పండి, ఏ చిత్రం?
2: తేజస్విని.
1: తేజస్విని, ఓకే. చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
2: మా అన్నయ్య నుంచి వేయండి మేడం.
1: మా అన్నయ్య, అందులో ఏ పాట అండి?
2: మాలో గిరిలో పండేదంతా పుణ్యమే.
1: ఓకేనండి, తేజస్విని గారు మీరు కోరిన పాట.

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சிராலுகா மீ ஆரோக்யானிக்கி சிரே ஓபிலாஷி சை பால்
3: హలో వెల్కమ్ టు హలో ఎఫ్ఎం
4: నమస్తే మేడం బాగున్నారా మేడం నమస్తే మేడం
3: బాగున్నానండి మీరు బాగున్నారా
4: మేడం సూర్యపల్లి చిన్నప్పని మాట్లాడుతున్నాను మేడం

0: ఓకేనండి, చెప్పండి ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: మేడం త్రిశూలంలో సాంగ్ కావాలి మేడం.
0: త్రిశూలం, అందులో ఏ పాట అండి?
1: రాయిని నాటిద చేసిన రాముడు అని సాంగ్.
0: ఓకేనండి, రాయిని ఆడది చేసిన.
1: సారీ మేడం.
0: ఓకేనండి, మీరు కొన్ని పాట వస్తుంది వినండి.
1: మా ఫ్రెండ్ పోలయ్య గారికి, సల్మాన్ గారి కోసం.
0: ఓకే ఓకేనండి, మీ ఫ్రెండ్స్ అందరి కోసం. ఓకే, వెల్కమ్ అండి.
1: ఓకే మేడం.

0: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
1: బాగున్నారండి?
0: బాగున్నానండి. మీరు బాగున్నారా?
1: బాగున్నామండి.
0: ఓకేనండి, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: నాయం మీరే చెప్పాలి ఈ చిత్రంలోనండి. నాయం మీరే చెప్పాలి ఈ చిత్రంలో. సంగీత అనుభవం పాట కావాలండి.
0: న్యాయం మీరే చెప్పాలి.
1: అవునండి.
0: అందులో ఏ పాట అండి?
1: సంగీత అనుభవం ఉంటుందండి.
0: ఓకే
1: పాట కావాలండి.
0: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ అండి.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: మీరింతవరకు హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం

0: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో కీరదోసకాయ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, ఈ అంశం గురించి శ్రీమతి కె శ్రీలత గారి వివరాలు, అనంతరం అడ్డుగోడలు కథానిక వింటారు. రచన శ్రీమతి కె సరళ. కార్యక్రమంలో ముందుగా కీరదోసకాయ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి శ్రీమతి కె శ్రీలత గారి వివరాలు వింటారు.
1: ఈరోజు కీరా దోసకాయ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం. ఎండలో కాస్త నిలబడ్డామంటే సూర్యుడి స్ట్రా వేసుకుని మన శక్తినంతటినీ జుర్రేసుకున్నట్టుగా ఉంటుంది. ఏ కాస్త వేడిగాలులు తగిలినా ఒంట్లోని నీరంతా పోయి శరీరం మొత్తం డీహైడ్రేట్ అయిపోతుంది. మరైతే ఆ నిస్సత్తువును దూరం చేసుకోవాలంటే వేడిని తరిమి కొట్టే ఆహార పదార్థాలను తప్పకుండా తినాల్సిందే. అందులో అన్నింటికన్నా ముందు వరుసలో ఉంటుంది మనకు సుపరిచితమైన కీరా దోస. ఎండల్లో దాహాన్ని తీర్చే ఈ కీరాలో ఏమేం పోషకాలున్నాయో, అది ఆరోగ్యానికి ఎంత అవసరమో తెలుసుకున్నారంటే ఈసారి సమ్మర్ స్నాక్స్లో ఇది తప్పనిసరిగా ఉంటుంది. కూల్ యూస్ ఏ కుకుంబర్. ఏ ఒత్తిడిలోనైనా ప్రశాంతంగా ఉండే వాళ్ళ గురించి చెప్పేటప్పుడు వాడే ఈ నానుడిని ఎప్పుడైనా విన్నారా? అది చల్లదనానికి చిరునామా అయిన కీరా దోసకాయ యొక్క ప్రత్యేకత వల్లే ఆ మాట వచ్చినట్టుంది. చూడగానే గుర్తొచ్చే దీని ఆ చలువ లక్షణం వల్ల కొంతమంది కీరా ముక్కలతోనే అల్పాహారాన్ని మొదలు పెడితే మరికొందరు రైతా, శాండ్విచ్, సోడా, జ్యూసులలోనూ ఆహారంలో భాగంగా చేసుకుంటున్నారు. పిల్లలు పెద్దలకే కాదు, రకరకాల డైటింగ్లు చేసేవారికి ఎన్నో ప్రయోజనాలు అందించే కీరా గురించి ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. మనమైతే దీన్ని కూరగాయల్లో ఒకటిగా కలిపి చేసుకుంటాం, కానీ నిజానికి ఇది ఒక పండు. కాయగా ఉన్నప్పుడే కోసుకుంటాం కాబట్టి వెజిటబుల్లోనే దీని స్థానం ఇచ్చిండవచ్చు. ఇంకా మామూలుగా కీరాలో గ్రీన్ కుకుంబర్నే ఎక్కువగా చూస్తుంటామా? కానీ ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న ఈ కీరా దోసకాయల్లో బోలెడన్ని రకాలున్నాయి. కొత్త కొత్త వెరైటీలు కూడా వచ్చేస్తున్నాయి. అవేంటో అంటే, పొడుగ్గా

తెల్లగా ఉండే స్నేక్ కుకుంబర్ని మన దగ్గర సాగు చేస్తుంటారు. పలచని తోటలో ఉండే ఇది రూపంలో కాస్త భిన్నంగా ఉంటుంది, కానీ దీని రుచి మాత్రం అచ్చంగా గ్రీన్ కీరాలాగే ఉంటుంది. ఇంకా దీంట్లోనే గీతలతో ఉండే స్టెప్ కుకుంబర్, మూడడుగుల పొడవు ఉండే అర్మేనియన్ కుకుంబర్ కూడా ఉన్నాయి. ముదురు ఆకుపచ్చ రంగులో పలచని తోలుతో ఉండే ఇంగ్లీష్ కీరాలో గింజలు కనిపించవు. అంతేకాదు, మన దగ్గర ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాల్లో సాగు చేసే కీరా వెరైటీలు చాలానే ఉన్నాయి. పూణేలో పండించే తియ్యని గోల్డెన్ ఎల్లో కీరాని సలాడ్లలో, శాండ్విచ్లలో ఎక్కువగా వాడుతుంటారు. ప్రత్యేకంగా ఎరుపు రంగు తోలుతో లావోస్లో రెడ్ మాంగ్ కీరా రకాన్ని సృష్టించారు. వీటితో పాటు గుండ్రన్ రకాలు కూడా ఉన్నాయి. పసుపు రంగులో నిమ్మకాయంత సైజులో ఉండే లెమన్ కీరా గార్నిషింగ్కి మంచి ఛాయిస్ అవుతుంది. ఇంకా వేలెడంత సైజులో ఉండే బేబీ కీరా ఇప్పుడు అన్ని రకాల ఆన్లైన్లో గ్రాసరీ స్టోర్లలోనూ దొరుకుతుంది. దొండకాయంత పరిమాణంలో ఉండే డిజర్ట్ కుకుంబర్ తీయగా, పుల్లగా, భలేగా ఉంటుందంట. రూపంలో కాస్త తేడాగా కనిపించినా ఈ కీరా దోశ రకాల్లో వచ్చే లాభాలు మాత్రం అన్నీ ఒకటే.

0: ఇందులో ఉండే లెమన్ కీరా గార్నిషింగ్ కి మంచి ఛాయిస్ అవుతుంది. ఇంకా వేలెడంత సైజులో ఉండే బేబీ కీరా ఇప్పుడు అన్ని రకాల ఆన్లైన్ లో గ్రాసరీ స్టోర్లలోనూ దొరుకుతుంది. దొండకాయంత పరిమాణంలో ఉండే డిజర్ట్ కుకుంబర్ తీయగా పుల్లగా భలేగా ఉంటుందంట. రూపంలో కాస్త తేడాగా కనిపించినా ఈ కీరా దోశ రకాల్లో వచ్చే లాభాలు మాత్రం అన్నీ ఒకటే. మరి ఈ కీరా దోశకాయ వల్ల ఎంతవరకు ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం. దాదాపు 95% నీటితోనే ఉండే కీరా దోసకాయ శరీరానికి కావలసిన నీటిని అందిస్తుంది, ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. దీన్ని పోషకాల గనిగాను చెప్పవచ్చు. విటమిన్ బి, సీలు, పొటాషియం, మెగ్నీషియం లాంటి ఖనిజాలు ఇందులో అధికంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు రోజూ కీరాని తినవచ్చు. క్యాలరీలు, పిండి పదార్థాలు, చక్కెరలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడంలో తోడ్పడుతుంది. అధిక పీచుతో ఉండే కీరా దోశ జీర్ణ వ్యవస్థ పనితీరుకు మేలు చేస్తుంది. ఉదర సంబంధ వ్యాధుల్ని, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. శరీరంలోని ఇన్సులిన్ స్థాయిని నియంత్రిస్తూ ఇది మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయడం వల్ల డీహైడ్రేట్ అయ్యే మధుమేహులకు దీనివల్ల ఎంతో లాభం కూడా కలుగుతుంది. మెదడు ఆరోగ్యంగా ఉంచుతూ వయస్సుతో పాటు వచ్చే మతిమరుపు నుంచి ఈ కీరా చాలా కాపాడుతుంది. దీంట్లోని యాంటీ ఆక్సిడెంట్లు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. క్యాన్సర్ కణాల వృద్ధి చేయకుండా చూడడంతో పాటు ఈ కణాల నిర్మూలనకు కీరా ఉపయోగపడుతుంది. సోడియం ఎక్కువైతే రక్తపోటు పెరుగుతుంది. పొటాషియం దీని ప్రభావాన్ని తగ్గిస్తూ రక్తపోటు పెరగకుండా చూస్తుంది. కీరాలో సోడియం తక్కువగా ఉండడం, పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల రెండు రకాలుగా మేలు చేస్తుందన్నమాట. ఇంకా ఇది కొలెస్ట్రాల్ మోతాదులోనూ తగ్గిస్తుంది. కీరాలో ఎక్కువగా ఉండే కే విటమిన్ మనం తీసుకున్న ఆహారం నుంచి శరీరం ఎక్కువ మొత్తంలో కాల్షియం గ్రహించేలా చేస్తుంది. తద్వారా ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఇంకా నోటి దుర్వాసనను పోగొట్టే తాజా శ్వాసను అందించడంలోనూ కీరా దోశ బాగా పనిచేస్తుంది. ఇంకా మూత్రపిండాల్లోనూ మూత్రాశయంలోనూ ఉన్న రాళ్లను కరిగిస్తుంది. కీరా దోశ శరీరంలోని వ్యర్థాలన్నీ తొలగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒత్తిడి ఆందోళనని తగ్గించడంలోనూ ఇదే ముందుంటుంది. దీంట్లోని సిలికా, ఇతర ఖనిజాలు చర్మాన్ని, గోళ్ళని, జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతాయి. కంటి చుట్టూ నల్లని వలయాలు, కళ్ళు వాపులు లాంటి సమస్యలతో బాధపడేవారు కీరా ముక్కల్ని కళ్ళ మీద పెట్టుకుంటే చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుంది. 100 గ్రాముల కీరా దోసకాయలో ఏ పోషకాలు ఉన్నాయంటే శక్తి 15 కిలోకాలరీలు, నీరు 95 గ్రాములు, కొవ్వులు 0.1 గ్రాము, పీచు 0.5 గ్రాములు, ప్రోటీన్లు 0.7 గ్రాములు, పిండి పదార్థాలు 3.6 గ్రాములు, పొటాషియం 140 మిల్లీగ్రాములు, కాల్షియం 16 మిల్లీగ్రాములు, ఫాస్ఫరస్ 25 మిల్లీగ్రాములు, మెగ్నీషియం 13 మిల్లీగ్రాములు, విటమిన్ సి 2.8 మిల్లీగ్రాములు ఉన్నాయి. ఇంకా కీరా దోసకాయ ముక్కల్ని తినడం నచ్చకపోతే దీంతో వస్తున్న చిప్స్, సిరప్లు, జ్యూస్లు ఇంకా పొడులు కూడా ట్రై చేయవచ్చు. మార్కెట్లో రకరకాల రెడీమేడ్ కీరా ఉత్పత్తులు దొరుకుతున్నాయి. అవి చర్మానికి సహజమైన సౌందర్య లేపనంగా చెప్పే కీరాని బ్యూటీ ట్రీట్మెంట్లోనూ ఉపయోగిస్తుంటారు. ఇంకా దీన్ని ఫేస్ ప్యాకుల దగ్గర నుంచి సబ్బు, షాంపూల వరకు బోలెడన్ని ఉత్పత్తులు వచ్చేసాయి ఇప్పుడు మార్కెట్లో. ఇప్పుడైనా అర్థమవుతుందా? ఇందులో ఓ పక్కన పెట్టుకుని తినే 2-3 కీరాల ముక్కలతోనే మనకెన్ని లాభాలున్నాయో. ఇక నుంచైనా ఈ పెళ్లి భోజనాల్లోనో కనిపిస్తే మాత్రమే నోట్లో పెట్టుకోకుండా రోజూ తప్పకుండా తినండి ఒక కీరాని. మీరెప్పుడైనా ఎండల్లో ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మీరు పట్టుకెళ్లే వాటర్ బాటిల్తో పాటు ఈ కీరా దోశకి కాస్త చోటు ఇచ్చేశారంటే అవసరమైనప్పుడు అది మన దాహాన్ని తీరుస్తుంది, మన పొట్టను నింపుతుంది.
1: మీరింతవరకు కీరా దోసకాయ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి శ్రీమతి కె శ్రీలత గారి వివరాలు విన్నారు. కార్యక్రమంలో అడ్డుగోడలు కథానిక వింటారు. రచన శ్రీమతి కె సరళ.
2: హలో అమ్మాయి రాధిక, నేనమ్మా ఆంజనేయులు మావయ్యని. ఎలా ఉన్నావు? పక్కన అక్కయ్యుందా? లేదు, చెప్పండి మావయ్య. ఏముందమ్మా, నేను ఎప్పుడు చెప్పినా ఒకటే మాట, జాగ్రత్త తల్లి. మీ అత్తగారు అసలే సామాన్యురాలు కాదు. నువ్వు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అంతే సంగతులు మరి అన్న ఆంజనేయులు మావయ్య మాటలు ఫోన్లో పూర్తి కాకుండానే, అమ్మా రాధిక, ఎవరమ్మా ఫోన్ చేసింది?

ఉంది అన్న అత్తగారి మాటలకు ఎవరూ లేరండి, ఏదో రాంగ్ నెంబర్, ఫోన్ కట్ చేసేసింది రాధిక. అసలు ఈ ఆంజనేయులు గారు చెప్పే మాటలు నిజమేనా? అత్తగారిలో ఆ లక్షణాలేమీ కనపడటం లేదే, నేను భ్రమపడుతున్నానా? ఇలా సాగిపోతున్నాయి రాధిక ఆలోచనలు. రాధిక రమేష్లది ప్రేమ వివాహం. రమేష్ తల్లి రాధమ్మ. చిన్నప్పుడే రమేష్ తండ్రి చనిపోవటంతో రమేష్ను ఆమె అల్లారుముద్దుగా పెంచింది. రమేష్ ఏదడిగినా కాదనకుండా ఇచ్చేది. కారణం, బాబు ఎప్పుడూ బాధపడకూడదని ఆమె ఉద్దేశం. రమేష్ తల్లి రాధమ్మ కృష్ణమూర్తిది కూడా ప్రేమ వివాహమే. కృష్ణమూర్తి గొప్పింటి బిడ్డ. అయితే అతను చదివిన పుస్తకాలలో ఉన్న ఆదర్శాలలో జీవితంలో ఒక్కటైనా ఆచరించాలి అనుకుని ఒక పేదింటి అమ్మాయిని వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. ఆ మాటను తండ్రికి కూడా చెప్పాడు. తండ్రి మాత్రం ఆ విషయంలో రాజీపడలేదు. అమ్మే బతికుంటే ఇలా అయ్యేది కాదు కదా అనుకున్నాడు కృష్ణమూర్తి. ఏమైనా కాని తన నిర్ణయాన్ని మాత్రం మార్చుకోకుండా దృఢ నిశ్చయంతో ఉన్నాడు కృష్ణమూర్తి. కృష్ణమూర్తి స్నేహితుడు విజయ్ రాధను గురించి వివరాలు చెప్పాడు. రాధ బుద్ధిమంతురాలని, ఎవ్వరూ లేకపోవటంతో అనాథాశ్రమంలో ఉండి చదువుకుందని అనటంతో తన ఆదర్శానికి రాధ సరిగ్గా అమిరినట్టు ఉంది అనుకుని తనను కలిసి తన అభిప్రాయం చెప్పాడు రమేష్. అయితే రాధ తనకు అందిన అదృష్టానికి పొంగిపోవాలో లేక తన వల్ల తండ్రి కొడుకులు విడిపోతున్నారు అని బాధపడాలో అర్థం చేసుకోలేకపోయింది. దైవ నిర్ణయం. రాధ కృష్ణల వివాహం స్నేహితుల సహాయంతో నిరాడంబరంగా జరిగిపోయింది. కృష్ణమూర్తి తండ్రి తన మాట కాదన్నాడని కొడుకు చదివిన డిగ్రీ పత్రాలు కూడా ఇవ్వకుండా కాల్చి బూడిద చేసేశాడు. అయినా కృష్ణమూర్తిలో ఏమాత్రం బాధ కానీ తాను ఓడిపోతానేమో అనే భయం కానీ లేదు. ఆదర్శ వివాహం చేసుకున్న ఈ దంపతులకు ఆనందం కరువవుతుంది అని అనుకున్నారు చాలామంది. కృష్ణమూర్తి సరదా కోసం తాను చదువుకునేటప్పుడు ఎలక్ట్రిక్ వర్క్ చేయటం నేర్చుకున్నాడు. కృష్ణ రాధ ఇద్దరూ కలిసి విశాఖ వెళ్లిపోయారు రాజమండ్రి నుంచి. విశాఖలో కృష్ణమూర్తి ఒక బిస్కెట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. రాధ చదివిన చదువు తక్కువే అయినా భర్తకు అన్ని విషయాల్లోనూ చక్కని సలహాలు ఇస్తూ ఉండేది. కృష్ణమూర్తి ఆదర్శ భావాలను కంపెనీ యజమాని చంద్రశేఖర్ గారు అభినందించిన రోజుండేది కాదు. కృష్ణమూర్తి కంపెనీ నుంచి పని ముగించుకుని ఇంటికొచ్చేసరికి రాధ భర్తకు ఎదురే కాఫీ ఇచ్చేది. ఉన్నంతలో చక్కటి చీర జాకెట్తో భార్య ఎదురయ్యేది. దాంతో కృష్ణమూర్తి కళ్లల్లో ఆనందం మెరిసేది. అంతలో కృష్ణమూర్తి చెవిలో రాధ చెప్పిన మాటకు కృష్ణమూర్తి ఆనందానికి అవధులు లేవు. ఆలు మగలైన కృష్ణమూర్తి రాధమ్మలు అమ్మానాన్నలు కాబోతున్నారు. రాధకు నెలలు నిండాయి. పన్నెంటి బాబును ప్రసవించింది. బాబుకు మామగారి పేరు కలిసేచ్చేటట్టు రమేష్ అని పేరు పెట్టారు. రమేష్ ముద్దు ముద్దుగా పెరుగుతున్నాడు. చంద్రశేఖరం గారు కూడా కృష్ణమూర్తికి జీతం పెంచి బాబు దగ్గరకు అప్పుడప్పుడు వస్తూ ఉండేవారు. రమేష్కు అక్షరాభ్యాసం చేశారు. బాబుని రోజూ బడి నుంచి ఇంటికి తీసుకురావడానికి కృష్ణమూర్తికి ఫ్యాక్టరీ యజమాని అవకాశం కల్పించాడు. రమేష్ మూడో తరగతికొచ్చాడు. ఒకరోజు మధ్యాహ్నం తండ్రితో బడి నుంచి ఇంటికి వస్తున్న రమేష్ రోడ్డు కవతల ఉన్న ఐస్ క్రీం కొనిమ్మనమని మారాన్ చేస్తూ తండ్రి చెయ్యి వదిలించుకుని పరుగు పెట్టబోయాడు. కొడుకుని పక్కకు నెట్టి ఎదురుగా వస్తున్న లారీ కింద కృష్ణమూర్తి పడిపోయాడు. విధి ఒక విషవలయం అంటారు. ఈ విషయం రాధకు తెలియపరిచారు అక్కడి జనం. రాధ నిబ్బరంతో ధైర్యంతో జరగవలసిన కార్యక్రమం జరిపించింది. చంద్రశేఖరరావు గారు పనిలో ఉండగా ప్రాణాలు కోల్పోయిన కృష్ణమూర్తికి ప్రభుత్వం ఇచ్చే డబ్బే కాకుండా మరికాస్త కలిపి తొందరలోనే అందచేస్తానన్నారు రాధకు. రాధ ఇక తను అక్కడ ఉండలేక భర్త జ్ఞాపకాలను మర్చిపోలేక బాబును తీసుకుని హైదరాబాద్ వచ్చేసింది. వచ్చిన డబ్బులో కొంత బ్యాంకులో వేసి చుట్టుపక్కల వారి సహాయంతో ఒక చిన్న కిరాణా షాపు పెట్టింది రాధమ్మ. రమేష్ పదో తరగతి, ఇంటర్, ఇలా చదువులో అన్నింటా ముందే. రాధమ్మ స్టోర్ కూడా దినదినాభివృద్ధి చెందుతోంది. భర్త కోరిక ప్రకారం బాబును పెద్ద చదువులో చేర్చింది. రమేష్ ఎంసీఏ పాసయ్యాడు. మంచి ఉద్యోగం కూడా వచ్చింది. ఒకరోజు తన ప్రేమ విషయం తల్లికి చెప్పాడు. తల్లి వెంటనే పెళ్లి చూపులు, ఆ తర్వాత వివాహం, అన్ని ఒకదాని తర్వాత ఒకటి వెంటనే జరిపించింది. రాధమ్మ వ్యాపారం ఒక తెలిసినాయని చూస్తున్నాడు. కోడల్ని కన్న కూతురులా చూసుకునేది రాధమ్మ. అయితే వారి వివాహంలో రాధమ్మ దూరపు

బంధువు ఒకరు రాధికతో, "చూడమ్మా, మీ అత్తగారు సామాన్యురాలు కాదు, బ్రహ్మరాక్షసి. ఆవిడ నీపై చూపించే ఆప్యాయతకు నువ్వు పొంగిపోకు. అసలు మా అమ్మాయిని రమేష్కి ఇద్దామనుకున్నావు. వస్తానమ్మా" అని వెళ్ళిపోయాడు. అయితే తల్లి లేని రాధికకు తల్లిలాంటి అత్తగారు దొరికినందుకు రాధిక తండ్రి సంతోషించాడు. రాధమ్మ కోడల్ని ఒక్క పని చేయనిచ్చేది కాదు. ఆమె ఆప్యాయతకు అసలు విలువ కట్టలేం. రాధిక మాత్రం అత్తగారితో అంటీముట్టనట్టు ఉండేది. రమేష్తో బాగానే ఉంటుంది, కాని భర్త ఆఫీసుకు వెళ్లగానే ఏదో భయం, ఆందోళన. రాధమ్మ కూడా కోడలి ప్రవర్తనని గమనించింది. ఏదో చిన్నతనందే సర్దుకుంటుంది అనుకుంది. రాధమ్మకు ఒక అలవాటుంది, ప్రతిరోజు తన జీవితంలో జరిగిన సంఘటనలను ఒక పుస్తకంలో రాసి దానిని భద్రంగా పెట్టిలో పెట్టి తాళం వేయడం. అయితే తన దినచర్య రాసేటప్పుడు మాత్రం గది తలుపులు మూసేస్తుంది. రాధిక మనసులో ఈ భయం, భర్తతో చెప్తే ఏమి చూపించి ఆయనకి రుజువు చేయగలను? మరి ఆంజనేయులు మావయ్య ఇలా చెప్తున్నాడు, ఎందుకు ఈ సంఘర్షణ అనుకుని బాధపడుతూ ఉండేది. అత్తగారు కూడా రమేష్కేమీ తెలియనట్టే ప్రవర్తిస్తున్నారు. ఆనందంగా ఉన్న కాపురంలో ఏమిటి అలజడులు, అర్థం కావట్లేదు. రమేష్ ఆఫీస్ పని మీద క్యాంప్కెళ్ళాడు, 2 రోజుల దాకా రాడు. ఆ రోజు రాత్రి అత్తగారు, "చూడమ్మా రాధిక, మీ పెళ్ళి ఏ ఆటంకం లేకుండా జరిగిపోవాలని, మీ కాపురం హాయిగా సాగాలని నేను దేవుడికి మొక్కుకున్నాను. రేపు పొద్దున్నే యాదగిరి గుట్టకు వెళ్లాలనుకుంటున్నాను. నువ్వు ఒక్కదానివే ఉండాల్సి వస్తుందని భయపడకు. నా కంటి వెలుగువి నువ్వు. నేనొక్కదాన్నే వదిలేసి వెళ్తానా? పక్కింటి పని మనిషి రాజమ్మను నేనొచ్చే వరకు నీకు తోడుగా ఉండమని చెప్పాను. ఇంక పడుకో అమ్మా" అని తను డైరీ రాసుకోవడానికి గదిలోకి వెళ్ళింది రాధమ్మ. తెల్లారింది, అన్ని జాగ్రత్తలు చెప్పి రాజమ్మను తోడుపెట్టి సాయంత్రానికి తిరిగి తానొచ్చేస్తానని చెప్పి కారులో యాదగిరి గుట్టకు బయలుదేరింది రాధమ్మ. "చూడనమ్మా, పక్కింట్లో పని ముగించుకు వస్తాను. ఈలోపుగా ఏమన్నా కావాలంటే ఫోన్ చేయండి." రాజమ్మ పక్కింటికి వెళ్ళింది. అంతలో ఫోన్ మోగింది. "ఆంజనేయులు మావయ్య." "ఏం తల్లి, క్షేమమేనా?" "ఏమిటోనమ్మా, నీ గురించే నా బెంగంతా." "అవును, ఇంటి పెత్తనమంతా నీకు అప్పచెప్పిందా?" "మాట్లాడమేమిటే?" "ఆ, అంతా నాకే అప్పచెప్పారండి. కానీ తన గదిలో ఒక పాత కావుడి పెట్టె తాళం మాత్రం ఇవ్వలేదండి." రాధిక మాటలకు, "పిచ్చి పిల్ల, అందులోనే ఉందమ్మా. నీళ్ళు ఎలా వదిలించుకోవాలో అనే పథకం." "ఏమ్మా, అక్కొస్తోందా?" అన్న ఆంజనేయులు మావయ్య మాటలకు, "లేరు మావయ్య, యాదగిరి గుట్ట వెళ్ళారు." "ఆ, అయితే ఇదే మంచి తరుణం. పెట్టె పగలగొట్టు, లోపలే ఉందో చూడు. నీకంత అవసరమైతే నేను వస్తాను, పిలిస్తే. త్వరగా ఆ పెట్టెలో ఏముందో చూడు" అని ఫోన్ పెట్టేశాడు ఆంజనేయులు. వెంటనే రాధిక వీధి తలుపు గడియ పెట్టింది, అత్తగారి గదిలోకి వెళ్ళింది. ప్రయాణం హడావిడిలో పెట్టె తాళం వేయడం మర్చిపోయింది రాధమ్మ. పెట్టె తెరిచింది రాధిక. అందులో ఒక్కరోజు నుంచి 10 ఏళ్ల వరకు పిల్లల బట్టలు, లోపల ఒక దొంతర పుస్తకాలు ఉన్నాయి. అడుగు పుస్తకం తీసింది. ఆ పుస్తకంలో, "అనాథననుకున్న నాకు ఒక మంచి తోడు దొరికింది." ఇంకో పుస్తకం తీసింది. "ఈరోజు నేను కృష్ణ భోజనం చేయలేదు, నీళ్లు తాగి పడుకున్నాం." ఇంకొక పుస్తకంలో, "ఈరోజు నేను ఆయనకేమీ చేసి పెట్టలేదు, ఆయన పుట్టినరోజు." అప్పుడు కృష్ణ ఏమన్నాడు, "పాయసంలో గరిటెలుగా తిరిగే పాడుబతుకులు మాకొద్దు" అన్నాడు. ఇంకొక పుస్తకంలో, "ఈరోజు దీపావళి, అమావాస్య, కానీ మాకు మాత్రం పున్నమి. కారణం, బాబు పుట్టాడు. బాబు బోర్లా పడ్డాడు. బాబు అమ్మా నాన్న అన్నాడు. బాబు అడుగులు వేశాడు, నేను అరిసెలు చేశాను." ఇలా ఒక్కొక్క పుస్తకంలో తన జీవితంలో జరిగిన సంఘటనలు, అంతేకాకుండా కొడుకు కోడలు వివాహం, ఇలా వరుసగా అన్నీ ఉన్నాయి. చివరి పేజీలో, "నేను ఎంత ప్రయత్నించినా కోడలు నాతో కలవలేకపోతోంది. ఎందుకో, ఒకవేళ తనకు నాతో కలిసి ఉండడం నచ్చకపోతే నేను ఈ ముక్కు తీర్చుకుని వచ్చాక శాశ్వతంగా వారి ఆనందం కోసం దూరమైపోవడానికి నిర్ణయించుకున్నాను." పుస్తకం చదువుతున్న రాధికకు కాలి కింద నేల కదిలినట్టయింది. దేవతలాంటి అత్తగారిని అపార్థం చేసుకున్నానా? కాలింగ్ బెల్ మోగింది. పెట్టె సర్దేసి ఎక్కడవక్కడ పెట్టేసి తలుపు తీసింది. "ఈరోజు ట్రాఫిక్ జామ్ అయిందమ్మా, అందుకే సగం నుండి వచ్చేశాను." "ఏమిటో, ఆ దైవదర్శనం కాలేదు. నువ్వు భోంచేశావా?" అత్తగారి మాటలు పూర్తవ్వకుండానే జరిగిందంతా అత్తగారి

ఈనాటి మహిళా భారతి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 10 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

0: కలిగి ఉండటం, సరైన జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఈ ప్రభావానికి లోని అవకాశము ఉంది. ఈ నేపథ్యంలో హీట్ వేవ్ల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, వాటి లక్షణాలు, నివారణ చర్యలు మరియు అత్యవసర పరిస్థితులలో తీసుకోవాల్సిన చర్యల గురించి మనకు అందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం నుంచి జనరల్ మెడిసిన్ హెచ్ఓడి డాక్టర్ ఆర్ నివేదిత గారు. మేడంతో మనం మాట్లాడి ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విందాం. మేడం నమస్కారం. మేడం
1: నమస్కారం అండి, నన్ను ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ టాపిక్ అన్నది ఈ టైమ్ లో చాలా ఎసెన్షియల్, ఎందుకంటే రెగ్యులర్ గా మేము ఈ హీట్ సమ్మర్ అప్పుడు హీట్ వార్డ్స్ అని కూడాను హీట్ వార్డ్ అని సెపరేట్ గా పెట్టి ఎక్కువ టెంపరేచర్ తో సఫర్ అయ్యే వాళ్ళు లేకపోతే హీట్ స్ట్రోక్స్ తో వచ్చిన వాళ్ళకి కూడా వైద్యం రెగ్యులర్ గా అందిస్తూ ఉంటాము. అది ఎక్కడైనా అవైలబుల్ గా ఉంటుంది మీకు. కాబట్టి ఈ టాపిక్ అన్నది ఈ టైంలో చాలా రిలెవెంట్ టాపిక్ అని నేను భావిస్తున్నాను.
0: మేడం, కార్యక్రమంలో ముందుగా ఈ వేసవిలో హీట్ వేవ్స్ పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? సాధారణంగా ఎప్పుడు మనం హీట్ వేవ్ అని అంటామంటారు?
1: ఈ హీట్ వేవ్ మనకు రెగ్యులర్ గా ఇక్కడ మన టెంపరేచర్ ఈ వాతావరణ శాఖ వాళ్ళు రెగ్యులర్ గా మనకు అప్డేట్ చేస్తూ ఉంటారండి ఉష్ణోగ్రతల గురించి. ఈ ఉష్ణోగ్రతలు ఎప్పుడైతే మన సాధారణ ఉష్ణోగ్రతలు

0: కంటే ఎక్కువగా ఉంటాయో. వాళ్ళు మనకు లేటెస్ట్ గా మన మెసేజెస్ కూడా ఇస్తున్నారు మన మొబైల్స్ లోంచి. కాబట్టి అందరూ కూడాను ఎడ్యుకేషన్ చూసుకొని జాగ్రత్తలు తీసుకోవాలి. నార్మల్ గా టెంపరేచర్స్ గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీ సెంటీగ్రేడ్ లేదా అంతకన్నా ఎక్కువగా ఉండి సాధారణ ఉష్ణోగ్రత కంటే 4.5 డిగ్రీ సెంటీగ్రేడ్ ఎక్కువగా పెరిగితే దాన్ని హీట్ వేవ్ గా పరిగణిస్తారు. ఇది ఒక రోజులో జరిగే సంఘటన కాదు, వరుసగా కొన్ని రోజుల పాటు కొనసాగుతుంది. కాబట్టి ఇది నిరంతరం మనం శరీర ఉష్ణోగ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికలపై ధ్యాస పెట్టుకుని జాగ్రత్తగా ఉండవలెను.
1: మేడం, హీట్ వేవ్ వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాలు పడతాయి?
0: హీట్ వేవ్ వల్ల మైనర్ నుంచి మేజర్ వరకు మన ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి. డిపెండింగ్ ఆన్ ద బాడీ, అంటే ప్రతి ఒక్క శరీరము డిఫరెంట్ గా రియాక్ట్ అవుతుంది. కాబట్టి డిపెండింగ్ ఆన్ ఈచ్ ఇండివిజువల్ మనకు హీట్ వేవ్ ఉష్ణోగ్రత అన్నది ఎఫెక్ట్ పడచ్చు. కాబట్టి మెయిన్ గా ఆరోగ్య సమస్యలు అంటే మామూలు హీట్ రెగ్యులేషన్ అనేది మనకు హైపోథాలమస్ అని బ్రెయిన్ లో ఉంటుంది, దాని హీట్ రెగ్యులేషన్ సెంటర్ అంటారు. సో వీఆర్ అ వార్మ్ బ్లడెడ్ అనిమల్స్. సో మనకు శరీరము వీ కెన్ కంట్రోల్ అవర్ టెంపరేచర్ విద్ ఇన్ అ నారో రేంజ్, అంటే ఒక రేంజ్ లోనే మనకు మన శరీర ఉష్ణోగ్రత కంట్రోల్ లో ఉంటుంది. కోల్డ్ బ్లడెడ్ అనిమల్స్ అన్నవి కొన్ని వాటి ఉష్ణోగ్రత బయట ఉష్ణోగ్రత బట్టి వేరీ అవుతుంది. ఇక్కడ మనకు మెయిన్ గా హైపోథాలమస్ అన్నది మన శరీర ఉష్ణోగ్రతని నియంత్రిస్తుంది, తర్వాత అది దానికి మన శరీర బయట ఉష్ణోగ్రత బట్టి అడ్జస్ట్ అవుతుంది. సో కాబట్టి మనకు మామూలుగా హీట్ జనరేషన్ అన్నది మనకు బాడీలో నిరంతరం మన చేసే యాక్టివిటీస్ వల్ల జరుగుతూ ఉంటుంది. అలాగే హీట్ డిసిపేషన్ అన్నది కూడా, అంటే ఒకవేళ ఎక్కువ హీట్ ఉత్పత్తి అయినా మన బాడీలో కన్వెక్షన్, స్వెట్టింగ్ వీటి ద్వారా ఖచ్చితంగా హీట్ బయటికి పోతుంది. సో మనకు మెయిన్ గా మైనర్ హీట్ స్ట్రోక్ వచ్చేటప్పుడు, అంటే హీట్ ఎగ్జాస్ట్ అంటారు దీన్ని, మనకు ఏమవుతుందంటే శరీరంలో నీరు ఎలక్ట్రైట్లు కోల్పోతాము, డిహైడ్రేషన్ వస్తుంది, తర్వాత అలాగే రక్త ప్రసరణలో మార్పులు జరుగుతాయి, గుండెపై అదనపు ఒత్తిడి పెరుగుతుంది, గుండె వేగంగా కొట్టుకుంటుంది, తర్వాత అలసట, తలనొప్పి, ఇలా చిన్న చిన్న లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి వాటిలప్పుడు మనం జాగ్రత్తగా తీసుకొని వాటిని ముందుగానే గుర్తిస్తే మనకు హీట్ స్ట్రోక్ వంటి ప్రమాద పరిస్థితుల్ని నివారించవచ్చు.
1: మేడం, హీట్ స్ట్రోక్ లేదా హీట్ ఎగ్జాక్షన్ అంటే ఏంటి? సో వాటి ముఖ్య లక్షణాలు ఏమిటంటారు?
0: హీట్ స్ట్రోక్ అన్నది ఇట్ ఇస్ అ ఇనీషియల్ పార్ట్ ఆఫ్ హీట్ స్ట్రోక్ అండి. ఇది ప్రారంభ దశలో కనిపించే పరిస్థితి. ఇది ఎక్కడ ఏమిటంటే శరీరం అధికంగా చెమట పట్టడం వల్ల నీరు ఉప్పు కోల్పోతుంది, అంటే చెమట పట్టి డ్రై స్కిన్ కనిపిస్తుంది. ఫస్ట్ ఏంటంటే శరీరం అధికంగా చెమట పట్టి నీరు కోల్పోయిన తర్వాత విసి డ్రైగా, అంటే చర్మం అంతా బాగా పొడి బారిపోవడము, తర్వాత బలహీనత, తల తిరగడము, వాంతులు, ఇవన్నీ కూడాను హీట్ ఎగ్జాక్షన్ లక్షణాలండి. ఈ దశలో సరైన చికిత్సతో పూర్తిగా కోల్పోవచ్చు. సో లేకపోతే ప్రమాదకరమైన పరిస్థితి అయిన హీట్ స్ట్రోక్ లోకి దారితీస్తుంది.
1: మేడం, ఎక్కువ ప్రమాదంలో ఉండే వర్గాలు ఎవరు అంటారు?
0: ఎక్కువగా ఏ వర్గాలు అంటే ఎక్కువ మాన్యువల్ లేబరర్స్ అండి. పైగా మనకి హీట్ లో వేడిలో పనిచేస్తా ఉంటారు కదండి, ఈ బిల్డింగ్ వర్క్స్ కానీ, తర్వాత ఫార్మర్స్ చేసే పనులు వాళ్ళు వాళ్ళు ఎక్కువగా, తర్వాత ఏజెస్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజెస్ చిన్నపిల్లలు పైగా వృద్ధులు ఇలాంటి వాళ్ళు ఎక్కువగా హీట్ స్ట్రోక్ కి గురయ్యే అవకాశం, తర్వాత కొన్ని కొన్ని మెడికేషన్స్ తీసుకుంటున్న వాళ్ళు వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉన్నది హీట్ స్ట్రోక్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది.
1: మేడం, హీట్ వేవ్ వల్ల డిహైడ్రేషన్ ఎలా వస్తుంది, దాని లక్షణాలు ఏమిటి?
0: సో డిహైడ్రేషన్ వల్ల మనం ఎక్కువ నీరు ఉప్పు కోల్పోవడం వల్ల, చెమటలు పట్టి ఎక్కువ నీరు ఉప్పు కోల్పోవడం వల్ల వచ్చే పరిస్థితి అనేది. ఈ డిహైడ్రేషన్ లక్షణాలు మనకు ఆల్రెడీ తెలుస్తుంది, యూరిన్ ఫస్ట్ చెమట పట్టకపోవడం, తర్వాత పెదాలు, తర్వాత నాలుక ఎండిపోవడం, ఎక్కువ దాహం వేయడం, యూరిన్ బాగా హై కలర్ లో కానీ చాలా లేకపోతే తక్కువగా రావడం, ఇవన్నీ కూడాను డిహైడ్రేషన్ లక్షణాలండి.
1: మేడం, సాధారణంగా ప్రజలు హీట్ వేవ్ నుంచి రక్షణ పొందడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: హీట్ వేవ్ వల్ల మెయిన్ గా ఏంటంటే హీట్ వేవ్ ఉన్నప్పుడు మనకు దాహం అనిపించకపోయినా ఎక్కువ ద్రవాలు తీసుకోవాలి. నార్మల్ వాటర్, బటర్ మిల్క్, కొబ్బరి నీళ్లు ఇలా బయట, అంటే ఇవన్నీ కూడాను రక్షణగా. తర్వాత బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనము గొడుగు పెట్టుకుని వెళ్ళడం లేకపోతే టోపీ పెట్టుకుని వెళ్ళడం, ఇవన్నీ ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఎక్కువ శాతం మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు బయటికి వెళ్లకుండా ఉండడము, లైట్ కలర్ దుస్తులు ధరించడము, తర్వాత గాలి సర్క్యులేట్ అయ్యేలాగా చూసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజెస్ పిల్లలు కానీ వృద్ధులు కానీ వీళ్ళు ఎండకు గురి కాకుండా చూసుకోవాలండి.

0: ఇది మెయిన్ గా మనకి డిహైడ్రేషన్ నుంచి రక్షణ చర్యలు.
1: మేడం, ఒకవేళ ఈ యొక్క ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయటికి వెళ్లాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తూ వాళ్ళు బయటికి వెళ్లాలంటారు?
0: ఎండ సమయంలో మనం మామూలుగా 12 నుంచి 3 వరకు బయటికి వెళ్ళకపోవడమే ఉత్తమం అండి. ఆ టైంలో మనకు ఎండ ఎక్కువగా ఉంటుంది. తర్వాత తప్పకుండా వెళ్లాల్సి వస్తే లైట్ కలర్ దుస్తులు, ఎందుకంటే లైట్ కలర్ దుస్తులు మనకు ఎండను రిఫ్లెక్ట్ చేస్తాయి. అలాగే డార్క్ బ్లాక్ కలర్ దుస్తులు మనకు ఎండను అబ్జర్వ్ చేస్తాయి. సో కాబట్టి లైట్ కలర్ దుస్తులు వేసుకోవాలి. తర్వాత తప్పకుండా మనకు రక్షణగా ఒక గొడుగు తీసుకెళ్ళాలి. తల కప్పుకునే విధంగా ఒక టోపీ కానీ ఒక గుడ్డ కానీ వాడాలి. ఎందుకంటే మనకు శరీర భాగంలో తల అన్నది హీట్ డిసిపేషన్ కానీ హీట్ కన్సర్వేషన్ కానీ ఒక మెయిన్ పాయింట్. కాబట్టి అతి చలి ప్రదేశాలకు వెళ్ళినా కూడాను తలకు మనకు జాగ్రత్తగా కప్పుకోవాలి. తర్వాత కళ్ళకు రక్షణ ఇవ్వాలండి. కళ్ళకు మనకు మెయిన్ గా కళ్ళు కూడా అవకాశం ఉంది కాబట్టి కళ్ళకు అవసరం అయితే గాగుల్స్ కానీ లేకపోతే ప్లెయిన్ గా మనకు కూలింగ్ గ్లాసెస్ కానీ ఇవి పెట్టుకోవాలి. తర్వాత సాధ్యమైనంత వరకు పని బయటికి వెళ్ళినప్పుడు నీడలోనే ఉండాలి. ఎక్కువ ఎండను ప్రివెంట్ చేయాలి. తర్వాత ప్రతి 20-30 నిమిషాలకి నీళ్లు తాగాలి. ఏదో ఒక ద్రవ పదార్థం కూడా తాగొచ్చు. సో ఇది ఈ జాగ్రత్తలు మనం కొంచెం పాటించినట్టు అయితే ఈ ఎండ సమయంలో ఈ హీట్ వేవ్ నుంచి రక్షించుకోవచ్చు. మెయిన్ గా హీట్ అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు అవసరమైతేనే బయటికి వెళ్ళడం ఉత్తమం అండి.
1: మేడం, మరి ఈ కాలంలో రోజుకు ఎంత శాతం నీరు త్రాగాలి అంటారు? అదేవిధంగా మనం చూస్తున్నాం ఈ రోజుల్లో ఈ యొక్క అధిక వేడిమి ఉన్న సమయంలో మనం బయటికి వెళ్తే కనుక అందరూ కూల్ డ్రింక్స్ వైపు వెళ్ళిపోతూ ఉన్నాం. సో అలా కూల్ డ్రింక్స్ తీసుకోవడం మంచిది అంటారా?
0: సో వాటర్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్ అండి. దేనికైనా కూడాను జబ్బుకైనా ఏదైనా కూడాను వి అడ్వైజ్ ఆల్ పేషెంట్స్ టు డ్రింక్ టేక్ మోర్ వాటర్. కాబట్టి ఎక్కువ నీరు తీసుకోవాలి. మినిమం 4 లీటర్స్ నీళ్లు తాగితే, 4 to 6 లీటర్స్ నీళ్లు తాగితే మంచిదండి. లేదు ఇంకేదన్నా ఎక్కువ తీసుకుంటే వెళ్ళండి కూడా, నథింగ్ ఇస్. కానీ ఇది మనకు చాలా జాగ్రత్తగా, కొన్ని డిసీజెస్ క్రానిక్ ఇల్నెసెస్ ఉంటాయి, హార్ట్ డిసీజెస్ కానీ రీనల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ నీరుని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే యూరిన్ అవుట్పుట్ బట్టి వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. తర్వాత అదే 4 to 6 లీటర్స్ తీసుకో. కానీ ఎట్టి పరిస్థితిలో కూడాను తీసుకోవాల్సిన ద్రవాలు కొబ్బరి నీళ్లు. అంటే వీటిల్లో మన కొబ్బరి నీళ్ళు మెయిన్ గా పొటాషియం బాగా ఉంటుంది. సో కొబ్బరి నీళ్ళు తీసుకోవడము మనకు అది నీరసాన్ని కూడా తగ్గిస్తుంది కొబ్బరి నీళ్లు. తర్వాత మజ్జిగ, సో బటర్ మిల్క్ అన్నది ఈ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. నెక్స్ట్ నిమ్మరసము ఉప్పు, అంటే ఉప్పు కూడాను మనకి ఇది సోడియం ఉంటుంది కాబట్టి నిమ్మరసము ఉప్పు కలిపి కూడా తీసుకోవచ్చు. అలాగే మనకు మన గవర్నమెంట్ అందించే ORS ద్రావణం కూడా చక్కగా తీసుకుంటూ ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా ఈ మీరు చెప్తున్నారు ఈ కూల్ డ్రింక్స్ తర్వాత సాఫ్ట్ డ్రింక్స్ అనేవి డెఫినెట్ గా 200% అవాయిడ్ చేయాలండి. వీటి వల్ల నష్టం ఎక్కువ ఉంది కానీ ఉపయోగం ఏమీ లేదు. వీటిల్ హై కార్బోహైడ్రేట్ బెవరేజెస్ అంటారు. ఇవి దాహం తీర్చకపోగా అవి ఇంకా నష్టపరుస్తాయి. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా కూల్ డ్రింక్స్ అయితే 100% తీసుకోకూడదండి.
1: మేడం, మరి ఈ కాలంలో మనం తినే ఆహారంలో ఏమైనా మార్పులు చేసుకోవాలంటారా?
0: ఆల్రెడీ ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎవరికి కూడాను స్పైసీ ఫుడ్లు అవి కారాలు మసాలాలు ఎవరికి కదండి. అది రొటీన్ గా ఖచ్చితంగా అధిక మసాలా తర్వాత ఫ్రైడ్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ ఇవి అవాయిడ్ చేయాలండి. తర్వాత ఫాస్ట్ ఫుడ్స్ అన్నవి ఇప్పుడు పిల్లలు సెలవులు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్ కూడా ఆర్డర్స్ పెట్టుకుని వచ్చేసి చాలా ఈజీ అవైలబిలిటీ వల్ల ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. అది కూడా ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఫాస్ట్ ఫుడ్స్ అనేవి బికాస్ ఆ స్టోరేజ్ టెంపరేచర్ వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి ఫుడ్ అనేది మనం రీసెంట్ గా కూడా చూసాము ఫుడ్ రిక్వైర్డ్ టెంపరేచర్ లో స్టోర్ అవ్వకపోతే కిన అది విషం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎస్పెషల్ గా ఈ నాన్ వెజ్ ఫుడ్ అనేది బయట మనకు పవర్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు కూడాను మనం ఆ రిక్వైర్డ్ టెంపరేచర్ లో స్టోర్ చేయకపోతే ఇట్ లీడ్స్ టు డెడ్లీ కాన్సిక్వెన్సెస్. కాబట్టి ఖచ్చితంగా ఫాస్ట్ ఫుడ్ అయితే అవాయిడ్ చేయాలి. కాఫీ టీ అనేవి ఇంక్రీజ్ ద వాటర్ కంటెంట్ ఆఫ్ ద బాడీ, అంటే నీరు శాతం తగ్గిస్తాయి కాబట్టి కాఫీ టీ ఖచ్చితంగా తగ్గించుకుంటే మంచిది. ఇంకా ఫైనల్ గా ఆల్కహాల్ అనేది ఈ డిహైడ్రేషన్ ని పెంచుతుంది, తర్వాత శరీర ఉష్ణోగ్రతను కూడా పెంచుతుంది. కాబట్టి ఈ ఆల్కహాల్ అనేది కన్జంప్షన్ అనేది అవాయిడ్ చేస్తే

0: చాలా మంచిది.
1: మేడం, ఎవరైనా హీట్ స్ట్రోక్ కి గాని గురైతే కనుక వెంటనే మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
0: హీట్ స్ట్రోక్ నార్మల్ గా నా ఎక్స్పీరియన్స్ లో నేను చూసిన పేషెంట్స్ అండి, రొటీన్ గా మాన్యువల్ లేబరర్స్ వస్తారండి, రొటీన్ గా మా వార్డ్స్ కి అది కూడాను. తర్వాత వాళ్ళకి మెయిన్ గా ఏం చేయాలంటే, అంటే జనరల్ పబ్లిక్ ఏం చేయాలి అంటే, వాళ్ళు వెంటనే చల్లని ప్రదేశానికి అంటే ఒక చెట్టు నీడకి మనిషిని తరలించాలి. ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు, అంటే ఎవరైనా బయట జబ్బు పడినప్పుడు మనం వెంటనే ఫస్ట్ ఐడియా హీట్ స్ట్రోకే అని భావించుకుని వాళ్ళని చల్లని ప్రదేశానికి తీసుకెళ్లాలి. తర్వాత బిగుతుగా ఉన్న బట్టలు, టైట్ గా ఉన్నే క్లాతింగ్స్ అన్ని కూడాను లూజ్ చేయాలి, తడలిచ్చాలి. తర్వాత బెస్ట్ పద్ధతి ఏంటంటే, వాళ్ళు ఒకవేళ స్పృహలో ఉంటే వాళ్ళకి అందించవచ్చు నీటిని లేకపోతే ద్రవ పదార్థాలని. లేదు ఆయన మగతగా ఉండడం ఉన్నారనుకోండి, చల్లని నీళ్లతో శరీరాన్ని అంతా కూడాను తడపాలి. ఇది మెయిన్ గా మనం అంటే బాడీ కూలింగ్ అన్నది ఇంపార్టెంట్ ఈ స్టేజ్ లో. సో కాబట్టి రికరెంట్ గా శరీరాన్ని మనం చల్లని నీటితో తడపగలగాలండి. ఇంటి వద్ద చేయగలిగేది కూడాను మెయిన్ గా ఏం చేయాలంటే, యాక్సిలాలోను గ్రాయిన్ లోను మనం ప్యాక్స్ పెట్టాలండి, మెడ కింద ఐస్ ప్యాక్స్ పెట్టాలి. ఐస్ ప్యాక్స్ పెట్టి బాడీని తడి బ్లాంకెట్స్ తో కప్పాలి. ఇవి ఇంటి వద్ద చేసుకోగలిగిన ట్రీట్మెంట్ అండి మనకు.
1: మేడం, మనం చూస్తూ ఉంటాము రైతులు, కార్మికులు, సో ఇటువంటి వారు బయట పని చేస్తూ ఉంటారు ఎక్కువ సమయంలో, సో అలాంటి వారికి మీరు ఎలాంటి సూచనలు అందిస్తారు ప్రత్యేకంగా?
0: ఈ బయట పని చేసే వాళ్ళకి నేను ఇదివరకు చెప్పినట్టు, వాళ్ళు ఖచ్చితంగా అండి మధ్యాహ్నం లేబర్ మాత్రం 12 to 3 మాత్రం హెవీ వర్క్, డైరెక్ట్ గా ఎండలో పనిచేసేది పరిస్థితులు కొంచెం తగ్గించుకోవాలి. తర్వాత వాళ్ళకి మెయిన్ పాయింట్ ఏంటంటే దాహం వేయదండి. దాహం వేయకపోయినా కూడాను ప్రతి అరగంటకి ఒకసారి మనం ద్రవ పదార్థాలు ఖచ్చితంగా తీసుకోవాలి. సో కాబట్టి అదొకటి మెయిన్ అండి, వాళ్ళకి దాహం కలగకపోయినా కూడాను ఇది తీసు. తర్వాత ఈ కాఫీలు టీలు ఇవి ఎక్కువ తాగుతూ ఉంటారు వాళ్ళు, అది అవాయిడ్ చేస్తే మంచిది. తర్వాత పని చేసేటప్పుడు కూడాను కాటన్ డ్రెస్సెస్ ఇలాంటివి టైట్ గా ఉన్న బట్టలు కాకుండా లూజ్ గా ఉన్న బట్టలు అవి వేసుకుంటే మంచిది. ఎస్పెషల్ గా మనం మన రైతులు వాళ్ళు ఈ పురుగులు పందులు ఇవన్నీ కూడాను ఈ టైంలో కాకుండా సాయంత్రం టైంలో కానీ మొన్న వేరే టైంలో అర్లీ మార్నింగ్ చేసుకుంటే, పొలం పనులు కానీ ఇవి కూడాను అర్లీ మార్నింగ్ అవర్స్ లో చేసుకుంటే మంచిది.
1: మేడం, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ యొక్క రైతులు, కార్మికులతో పాటు పిల్లలు, వృద్ధులకు మీరు ఎటువంటి సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు?
0: పిల్లలు అన్నది వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, ఈ సమ్మర్ లో ఖచ్చితంగా పిల్లలు అందరూ కూడా ఒకే చోట ఇదయ్యి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు ఎండల్లో. వాళ్ళకి ఏం చేయాలంటే, వాళ్ళకి మెయిన్ గా మనకు ప్రొటెక్షన్, సో నివారణ ఇంపార్టెంట్. సో ప్రొటెక్షన్ అన్నది ఏ దెబ్బకైనా ప్రివెన్షన్ అన్నది ఇంపార్టెంట్. సో హీట్ ఎగ్జాస్షన్ కానీ హీట్ స్ట్రోక్ కానీ గురే అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ కూడాను చేపట్టి వాళ్ళని ఇవ్వచ్చండి. మరీ చిన్నపిల్లలు లేకపోతే ఇన్ఫాన్స్ బిలో 5 ఇయర్స్ అవుతే ఏమన్నా ప్రాబ్లం వచ్చినా వెంటనే పీడియాట్రిషియన్ ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. హీట్ ఎగ్జాస్షన్ ఇప్పుడు అయితే పేషెంట్ యొక్క ఓరియంటేషన్ అంటే డ్రౌజీ అయిపోతారో పేషెంట్, లేకపోతే పేషెంట్ చెమట పట్టడం లేదో మనిషికి, ఎప్పుడైతే మనిషి కన్ఫ్యూజ్డ్ గా ఉంటారో, ఎప్పుడైతే యూరిన్ తక్కువ అయిపోతుందో, ఎప్పుడైతే బాడీ నార్మల్ సెట్టింగ్ ఉండదో, ఇవన్నీ కండిషన్స్ కూడా ఇమ్మినెంట్ సైన్స్ ఆఫ్ హీట్ స్ట్రోక్ అండి, ఇమ్మినెంట్ సైన్స్ ఆఫ్ హీట్ స్ట్రోక్. కాబట్టి వెంటనే వచ్చి హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యి వీళ్ళకి వైద్యం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది.
1: మేడం, కార్యక్రమంలో చివరిగా హీట్ వేవ్ సమయంలో ప్రజలకు మీరు ఇవ్వాలనుకునే సందేశం ఏంటి?
0: హీట్ వేవ్ సమయంలో యాక్చువల్ గా బయటికి వెళ్ళకపోవడం, మెయిన్ గా ఈ డైట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం, ఈ హై టెంపరేచర్ ఉన్నప్పుడు బయట అవాయిడ్ చేయడం, హై డైట్ కంట్రోల్ ఆయిలీ ఫుడ్స్, బయట ఫుడ్ ఫ్యాటీ ఫుడ్స్ ఇవన్నీ కూడాను అవాయిడ్ చేయడం, వీలైనంత వరకు కూడాను మనం ఎక్కువ హెల్దీ లిక్విడ్స్, హెల్దీ లిక్విడ్స్ అంటే ఫస్ట్ లో మనకు వాటర్, మజ్జిగ, తర్వాత కొబ్బరి నీళ్లు ఇలాంటివి తరచుగా తాగడం, తర్వాత ముసలి వాళ్ళు పిల్లలు ఉన్న ఇళ్లలో జాగ్రత్తగా వాళ్ళని చూసుకోవడం, ఎక్స్ట్రా కేర్ ఇవ్వడం వాళ్ళకి, ఇవి మెయిన్ అండి.
1: మేడం, ఇంతవరకు ఇలాంటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని హీట్ వేవ్స్, వడగాలులు నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మన ఆకాశవాణి శ్రోతలకు పూర్తి సమాచారం మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం.
0: నమస్తే అండి, థ్యాంక్ యూ.
1: ఇంతవరకు హీట్ వేవ్స్, వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ ఆర్ నివేదిత గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో

0: వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట అల్మాస్ గూడ శ్రోతలు దమ్మోజ్ మధుసూదనాచారి శ్రీవాణి, రవీంద్రాచారి, రాధిక ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. లంకేశ్వరుడు చిత్రానికి మను ఎస్ జానకి పాడిన పాట. రచన దాసరి నారాయణరావు, సంగీతం రాజ్ కోటి.

నువ్వు నాకు నచ్చావు చిత్రానికి కుమార్ సాను చిత్ర పాడిన పాట వినబోతున్నారు. రచన సిరివెన్నెల, సంగీతం కోటి. వినిపించమంటూ కోరిన శ్రోతలు విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుండి ఎం ప్రతాప్. వీరి కోరిక మేరకు ఈ పాట.

కరువతా కైకలూరు శ్రోతలు పృథ్వీనాగ అభినయ్, మనస్విని, మోహన్, జ్యోతి ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ప్రియురాలు పిలిచింది చిత్రానికి శంకర్ మహదేవన్ పాడిన పాట. రచన ఏఎం రత్నం శివగణేష్, సంగీతం ఏఆర్ రెహమాన్.

గోపికానగర్ శ్రోతలు శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్ వీరి కోరిక మేరకు పుట్టినిల్లు మెట్టినిల్లు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినబోతున్నారు. రచన డాక్టర్ సి నారాయణరెడ్డి.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట సికింద్రాబాద్ శ్రోతలు శ్రీరామదాసు, కృపాచారి, సాయి వర్షిత్, సాయి రిత్విక్ వీరి కోరిక మేరకు మగధీర చిత్రానికి అనూజ్ గురువార రీటా పాడిన పాట. రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి.

చల్లపల్లి శ్రోతులు రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ వీరి కోరిక మేరకు తాండ్ర పాపారాయుడు చిత్రానికి కెజే యేసుదాస్, పి సుశీల పాడిన పాట వినబోతున్నారు. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి.

మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రానికి శ్రేయ ఘోషల్ పాడిన పాట వినబోతున్నారు. అనంత శ్రీరామ్ సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. వినిపించమంటూ కోరిన శ్రోత విశాఖపట్నం నుండి లక్ష్మీ విశాల్, వీరి కోరిక మేరకు ఈ పాట.

రాబోయే తిథి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట వనస్థలిపురం శ్రోతలు దూర్ణాల బాలాజీ రేణుక కోరిక మేరకు ఇద్దరు చిత్రానికి ఉన్నికృష్ణన్ బాంబే జయశ్రీ పాడిన పాట.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో లలిత సంగీతంపై శ్రీ మల్లిక్ గారితో పరిచయం, అనంతరం మల్లిక్ గారి లలిత గీతం వింటారు.
1: లలిత సంగీతం అనగానే అందరి మనస్సుల్లోనూ మెదిలే పేరు మల్లిక్ గారు. వారు ఈరోజు తమ అనుభవాలను మనతో పంచుకోవాలి అని చెప్పి వచ్చారు. నమస్కారం అండి మల్లిక్
2: గారు. నమస్కారం అమ్మా.
1: మీరు లలిత సంగీత రంగ ప్రవేశం ఎప్పుడు ఎలా చేశారో చెప్తారా?
2: మా చిన్నతనం నుంచి పాడుతూ ఉండేవాడిని. అసలు ప్రవేశం ఎప్పుడంటే 1947 ఏప్రిల్ 1వ తారీఖున రేడియోకి చేరానమ్మా. అప్పటి నుంచి అసలైన జీవితం లలిత సంగీతంలో ప్రారంభమైంది. అంతకుముందు అక్కడెక్కడ పాడుతూ ఉండేవాడిని ఆ ఊళ్ళోనే. అసలు ప్రారంభమైన తేదీ అదేమ్మా.
1: అంటే మీకు ఈ కర్ణాటక సంగీతంలో కానీ లలిత సంగీతంలో కానీ శ్రీకారం చుట్టిన గురువులు ఎవరుంటారండి?
2: అమ్మా, కర్ణాటక సంగీతంలో కొద్ది కాలం నేర్చుకున్నాను. మా గురువు గారు శ్రీ క్రూవి సత్యనారాయణ శాస్త్రి గారు, వారి దగ్గర నేర్చుకున్నాను. అది కూడా సుమారు 1 సంవత్సరం నేర్చుకున్నాను. ఈలోపు రేడియోకి వెళ్ళిపోయాను. ఈ లలిత సంగీతం అనేది ఏంటంటే, ఇంట్లో మా ఇంట్లో ఆఫ్ కోర్సు మా అమ్మగారు అర్ధనారాయణ కీర్తనలు, తర్వాత జానపద గీతాలు ఆడవాళ్ళు పాడుకునేవి, అవి పాడుతూ ఉండేవారు. మా బాబాయ్ గారు భజన కాలక్షేపాల్లో తరంగాలు, రామదాస్ కీర్తనలు ఇవి పాడుతూ ఉండేవారు. అవి బాగా వింటూ ఉండేవాడిని. అవి విన్న మీద ఏంటంటే, తర్వాత ఆ దాని ప్రకారం పాడుతూ ఉండేవాడిని.
1: మీరు ఆకాశవాణి ప్రారంభించిన తొలి దశాబ్దంలోనే ఆకాశవాణిలోకి అడుగు పెట్టారు కదా. ఆనాడు తెలుగు లలిత సంగీత విభాగానికి వెళ్ళిన మీరు ఇతర భాషల్లో కూడా ఎంతవరకు మీ ప్రజ్ఞను చూపించగలిగారు? ఆనాటి పెద్దల అనుభవాలు కానీ మీపై వారి అభిప్రాయాలు కానీ చెప్తారా?
2: అక్కడికి వెళ్ళిన తర్వాత విజయవాడ ఆకాశవాణి కేంద్రం, విజయవాడ కేంద్రం వచ్చే వరకు ముఖ్యంగా తెలుగులోనే పాడానమ్మా.

0: మద్రాసులో.
1: మద్రాసులో తర్వాత విజయవాడ కేంద్రం వచ్చిన తర్వాత కొంచెం తెలుగు కార్యక్రమాలు తగ్గాయి. అప్పట్లో ఏంటంటే లలిత సంగీత శాఖ ఒకటి మొదలెట్టారు, నాకు గుర్తు 1952 అనుకుంటాను. అప్పుడు గుర్తు పెట్టినప్పుడు అప్పుడేమిటి లైట్ మ్యూజిక్ యూనిట్ అంటూ అప్పుడు ఢిల్లీలో ఉండేది, మద్రాసులో మొదలుపెట్టారు. ఆ మొదలుపెట్టినప్పుడు నన్ను ఆ శాఖకి స్వరశిల్పిగా మ్యూజిక్ కంపోజర్గా నాకు డిజిగ్నేషన్ ఇచ్చారండి. అప్పటి నుంచి లలిత సంగీతం కార్యక్రమాల్లో ఆ గేయాల్ని ట్యూన్ చేయటం పాడటం మొదలెట్టాను. ఇట్లా ఉండటం వల్ల అక్కడ ఎక్కువ తమిళ గేయాలే ఎక్కువ చేశానమ్మా. తర్వాత కన్నడ మలయాళంలో కొన్ని కొన్ని, అంటే పురంధర్దాస్ వర్ధంతోత్సవం జయంతోత్సవం వచ్చినప్పుడు కన్నడంలో పురంధర్దాస్ కీర్తన ట్యూన్ చేశాను, పాడాను కూడాను. అట్లాగే వానం వచ్చినప్పుడు మలయాళంలో కొన్ని గేయాలు ట్యూన్ చేసేవాడిని పాడేవాడిని. ఈ విధంగా తర్వాత అప్పుడు భజన్స్ కూడా పాడుతూ ఉండేవాళ్ళం మేమంతాను. సూర్దాసు, తులసిదాసు, కబీర్దాసు, మీరా ఈ భజన్స్ కూడా పాడుతూ ఉండేవాళ్ళం అమ్మా.
0: అయితే లలిత సంగీతం అంటే స్వరపరచడానికి శాస్త్రీయ సంగీతం ఎంతవరకు మీకు దోహదం చేసిందంటారు? ఏదైనా ఒక చిన్న అనుభవం కానీ ఘట్టం కానీ చెప్తారా?
1: ఇప్పుడు నా ఉద్దేశంలో లలిత సంగీతం మ్యూజిక్ కంపోజర్ సరే, నా ఉద్దేశం ఏంటంటే గాయకుడు కూడా తను పాడేదానికి స్వరం ఏమిటో తెలుసు పాడటంలో ఉన్న విశేషం వేరు. తను పాడే రాగం ఏమిటో తెలియకుండా, తాళం ఏమిటో తెలియకుండా ఏదో విన్నది పాడటం వేరు. ఇట్లా తను పాడేదానికి స్వరం తెలుసుకోవాలంటే కొంతకాలం శాస్త్రీయ సంగీతం దాన్ని అభ్యసించాలి. అభ్యసిస్తే గానీ ఈ లలిత సంగీతాన్ని కూడా అవసరం ఉరికే తన స్వరం చెప్పడం కాదు. నా ఉద్దేశం ఏంటంటే తను పాడేదానికి కాల ప్రమాణంలో స్వరం కూడా రాసుకోవడం మంచిది, ఇంకా అవసరం. పోను అందాక లేకపోయినా అట్లీస్ట్ స్వరం మనం చెప్తే అంటాం, లేకపోతే తను అనేదానికి చెప్పటం, ఇది చాలా అవసరం. ఆ కారణాలు ఏమిటంటే శాస్త్రీయ సంగీతం కొంతకాలం అభ్యసించాలి. కారణం ఏంటంటే ఈ లలిత సంగీతంలో వచ్చేప్పటికీ ఆ సన్నివేశాలని బట్టి కొన్ని శాస్త్రీయ సంగీతంలో చేయాల్సి వస్తుంది ట్యూనింగ్, కొన్నిట్లో లలిత సంగీతం చేయాలి, కొన్నిట్లో జానపద సంగీతాన్ని ఆధారంగా చేసి చేయాలి. ఈ మ్యూజిక్ కంపోజర్ పోస్ట్ నాకు వచ్చినప్పుడు ఐఎండ్బి మినిస్టర్గా ఉన్న కేసరి గారు వచ్చారు, నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఎస్ఎన్ మూర్తి గారు నన్ను సెలెక్ట్ చేసిన కూడా 1943లో వారే. వారును సంగీతం పరీక్ష చేయడానికి విజయకిషన్ గారు వచ్చారు. వెళ్ళినప్పుడు ఈజ్ మల్లిక్ అన్నారు. అప్పటికి మల్లిక్ పేరు వచ్చేసింది, మరి అసలు పేరు కందులు మల్లిక అయినప్పటికీ మల్లిక్ అని ప్రచారం అయిపోయింది. హీఈస్ మిస్టర్ మల్లిక్, హీఈస్ ఐ మీన్ లైట్ మ్యూజిక్ కంపోజర్ మల్లిక్, బట్ ఈస్ మదర్ టంగ్ అని, మై మదర్ టంగ్ ఈస్ తెలుగు సార్ అని. తెలియనప్పటికీ అసలు మీ ఉద్దేశంలో లలిత సంగీతం అంటే ఏమిటని అడిగారు. నేను చెప్పాను లలిత సంగీతానికి ఒక రూపం ఉంటో లేదండి, దాని రూపకల్పన మనం చెయ్యాలి. ఈ రూపకల్పన చెయ్యాలంటే రెండు పద్ధతులు, శాస్త్రీయ సంగీతంలో ఉన్న గమకాలని స్వల్పంగా చేసి చేయటం ఒక పద్ధతి, జానపద సంగీతాన్ని పాలిష్ చేసి చేయటం ఒక పద్ధతి. ఈ రెండు పద్ధతులను చేయటంలో లలిత సంగీతం వస్తుందండి. లలిత సంగీతాన్ని రూపకల్పన చేసే పద్ధతి అదొకటి, ఇదొకటి, ఈ రెండు పద్ధతుల్లో చేయొచ్చని చెప్పానమ్మా.
0: అయితే ఇక్కడ నేను ఒక ప్రశ్న వేస్తానండి. సాధారణంగా లలిత సంగీతం అన్నది ఆకాశవాణికి ఒక ప్రత్యేకమైన కలికితురై, ఎందుకంటే ఇతర ప్రాంతాల్లో కంటే బయట ప్రపంచంలో కంటే లలిత సంగీతం ఇంకా తన అస్తిత్వాన్ని పూర్తిగా నిలుపుకుంటున్నది ఆకాశవాణిలోనే కదా. ఈ లలిత సంగీతానికి ఇతర ఇప్పుడు అనబడుతున్నటువంటి ఈ లలిత సంగీతానికి తేడా ఏమిటంటారు?
1: రెండు పద్ధతుల్లో బేస్ అయ్యేవారు, అటు శాస్త్రీయ సంగీతాన్ని
0: జానపద,
1: ఇది జానపద మీద, రెండు మీద ఆధారపడేవారు. ఇప్పుడు ఏంటంటే ఒక రాగం ఏమిటో పద్ధతి ఏమిటో తెలియదు. ఇప్పుడు లలిత సంగీతం ఎక్కువ రిధిమ్స్ మీద ఆధారపడింది. ఆ రోజున సంగీతం అంటే గేయం మీద ఆధారపడేది, ఇప్పుడు గేయం కంటే రిధిమ్స్ వల్ల అభిరుచి ఈ రోజు కలుగుతుంది. ఆ రోజున కేవలం గేయం రూపంలోనే అభిరుచి కలిగేదని నా ఉద్దేశం అమ్మా.
0: మీరు ఆ రోజుల్లో లలిత సంగీతాన్ని ట్యూన్ చేసిన వాటిల్లో మీరు మరచిపోలేని పాట అంటూ ఏదైనా ఉందా చెప్తారా?
1: అంటే ఈ ట్యూన్ చేయడంలో కొన్ని కొన్ని ప్రయోగాలు తీశాను. ఒక శాస్త్రీయ సంగీతం తీసుకుని ఒక కీర్తనే అది లలిత సంగీతంగా ఎట్లా మలవాలి అనేది కొన్ని చేశాను. ఇప్పుడు ఉదాహరణకి
2: రాధను మరచేవా, రాధను మరచేవా, నీ రాధను మరచేవా, నిరపరాధను విను నా బాధను, రాధను మరచేవా.
1: మా వాద్య బృందం వాళ్ళు వాళ్ళు విన్నవాళ్ళు ఇది ఎక్కడో విన్నామండి అనేవాళ్ళు. ఎక్కడ విన్నారంటే అదే దొరకట్లేదండి అనేవాడు.

0: తర్వాత నేను చెప్పేవాడిని, ఇదేం లేదండి హరికాంభోజరా కీర్తన రావణను బ్రోవరా ఈ విధంగా మలిచానండి అనేప్పుడు నిరపరాధను అక్కడ పంచమానికి వెళ్ళేప్పటికి ఈ పల్లవి వాళ్ళకి
1: అందలేదు.
0: అందలేదు, అలాంటివి కొన్ని చేశాను. అలాగే జానపద గీతాన్ని కూడా కొన్ని మెరుగులు పెట్టి ఆ విధంగా చేశాను తల్లి.
1: ఏది అది ఒకటి ఉదాహరణ చెప్తారా?
0: జానపద గీతం ఉంది, జోడు కొయ్యల వాళ్ళ మీద సిరిసిరి మువ్వ, జోడుంగరాలంపిననే సిరిసిరి మువ్వ, ఈ పాట ఉంది. అది జోడు కొయ్యల వాళ్ళ మీద సిరిసిరి మువ్వ అని, జోడు కొయ్యల వాళ్ళ మీద సిరిసిరి మువ్వ, జోడుంగరాలంపిననే సిరిసిరి మువ్వ అనేది ఈ రిధంలో వెళ్ళిపోతుంది. అక్కడ రిధం మీద ఆధారపడింది. ఇంకోటి ఏంటంటే మన ట్రెడిషనల్ జానపద సంగీతంలో ఉన్నవి ఇప్పుడు హాయి హాయమ్మనెవరే కొట్టినవారు, కొట్టి గోవుల పాలు కొనిపోసినారు అని ప్రతి స్త్రీ కూడా జోలపాట పాడతారు. పాడుతుంటే దీన్ని అందులో ఒక ఆనంద భైరవ రాగం ఉందని ఆ తల్లులకు తెలియదు, కానీ ఎవరు పాడినా అందులో అలాగే పాడతారు, అందులో ఆ రాగం ఉంది. దీన్ని ఆధారంగా చేసుకుని

0: ఇది ఆ జోలపేటను ఆధారంగా చేసుకుని చేసిండే ఈ పాట.
1: చాలా బాగుందండి అది. ఇది మీరే పాడారా ఎవరికైనా పాడారా?
0: మొట్టమొదటి మెడ్రాస్ లో పాడింది సుశీల్ గారు పాడారు అమ్మా, తర్వాత నేను కూడా పాడాను, ఇద్దరు పాడాం. మొట్టమొదటి ట్యూన్ చేసినప్పుడు వారి చేత పాడించాను, తర్వాత నేను పాడాను అమ్మా.
1: అయితే చూడండి, ఆకాశవాణి తొలి దశాబ్దంలోనే మీరు ఆకాశవాణిలో అడుగు పెట్టారు, అలాగే ఈ వెండి తెర మాటా పలుకు నేర్చుకుంటున్న తొలి దశాబ్దం కూడా ఇంచుమించు అదే కాబట్టి మీకు మరి వెండి తెరపై మీ గాత్రాన్ని వినిపించే అవకాశం ఎంతవరకు లభించింది?
0: నన్ను వెండి తెరపైకి మొట్టమొదట ఇంట్రడ్యూస్ చేసింది ప్రేగ నరసింహశాస్త్రి గారు. రాజరాజేశ్వరి పిక్చర్లో కొన్ని ఏదో కోర సాంగ్స్ ఉన్నాయని, ఒరే అక్కడికి వెళ్తా కోర సాంగ్ నారాయణ గారు చెప్తాను అని చెప్తే వెళ్తానండి అని వెళ్ళి ముందు అక్కడ కొన్ని కోరసులు కొన్ని పాటలు పాడాను. తర్వాత ఏమిటంటే అక్కడి నుంచి కొన్ని సోలోస్ పాటలు ఏమిటంటే, మొట్టమొదట హీరోకి పాడింది బింజిరాణి పిక్చర్లో హీరోకి పాడాను, డివి సుబ్బారావు గారు వారి పిక్చరు, అది జేమిని వారి భాగస్వామితో తీశారు ఆ పిక్చర్. తర్వాత చంద్రలేఖకి
1: ఆ పాట ఏదైనా మొదలు గుర్తుందా మీకు?
0: ఆ బింజిరాణి పాట గుర్తు లేదు, అంటే అప్పట్లో రికార్డులకి తీయటం లేదు కాబట్టి. తర్వాత జేమిని వారి నుంచి నిర్మించిన చంద్రలేఖ తమిళ చిత్రాలకి హీరోకి పాట పాడే గాయకుడు కావాల్సి వచ్చారు. అక్కడే కోరస్ పాడడానికి వెళ్ళే ముందు ప్రఖ్యాత సంగీత దర్శకులు రాజేశ్వర్ గారు, మీరు రండి సార్ బాబు గారు పాడంటే

0: సరే పాడతాను, కోరస్ ఉన్నట్టు ఏదైనా పాడతానండి అన్న. కానీ రేడియో టైమ్స్కి వాటికి కుదరలే, కుదరక పాడకుండా వచ్చేసాను. తర్వాత హీరోకి వాయిస్ కావాల్సి వచ్చినప్పుడు వింజరాణిలో నా వాయిస్ వాసన్ గారు విన్నారు. నా వాయిస్ విని ఈ గాత్ర నాకు కావాలి నా హీరోకి అన్నారు. వాళ్ళు కొందరు అన్నారు ఆయన ఆయనకి తమిళ వచ్చో రాదండి తెలుగు వాడిని అన్నారు. తమిళ రాబోతే ఒక చోటను పెట్టిస్తానయ్యా. ఆ రోజుల్లో వాళ్ళు అంత విశాల శైలి వాళ్ళు. అనేప్పటికీ రేడియో వాళ్ళు పనిచేస్తున్నాండి కుదరదు టైమింగ్స్ అని వచ్చి కోరస్ పాడడానికి వెళ్ళొచ్చి వెళ్ళిపోయారన్నారు. ఎందుకు మనం అడ్జస్ట్ చేస్తున్న టైమింగ్స్ అని పాడించి ఒక డ్యూయెట్ పాడానమ్మా. అది నేను టిఆర్ రాజకుమారి గారు పాడాం. అంటే ఇద్దరు పాడటంలో నాకు పాట గుర్తులేదు కానీ అది ఆడువే ఆడువే మైలాయ్ ఆడువే అనే పాట అమ్మ. అది ముందులో ఆడిపాడాను, తర్వాత లైన్స్ నేపాడాను. ఈ విధంగా థియేటర్ తమిళ పిక్చర్లో నాకు తెలిసినంత మటుకు తమిళ పిక్చర్లో హీరోకి ప్లేబ్యాక్ నేపథ్య గానం చేసింది నేనేనేమో అనుకున్నాను తొలిగా. ఎందుకంటే అంతకుముందు త్యాగరాజ భావతారు గారు, చంద్ర భావతారు గారు, టిఆర్ మోహన్ గారు వాళ్ళంతా వాళ్లే పాడుకునేవారు. కానీ ఇది ఎంకే రాధా గారికి వాయిస్ కావాల్సి వచ్చినప్పుడు నా వాయిస్తో ఆ పాట పాడాను మా చంద్రలేఖలో అది.
1: అయితే ఆకాశవాణిలో ఇతర భాషల్లో మీరు పాటలు పాడారు కదండి.
0: అమ్మా పాడానండి. ఏమంటే పాట అంటే ఎక్కువ తమిళ గేయాలు పాడాను. తర్వాత ఏదో ఇప్పుడు తమిళ ఎక్కువ తమిళ అళగుకని ఎంగళ్ మురుగం దైవ అరుళుకు ఒరు నిధి முருகன் பழக பெரும் துணை முருகன் தமிழ் பாவலர் நாவெங்கள் முருகன் அழகுக்க நீ எங்கள் முருகன். అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద పాట కాబట్టి ఆ ఖండగతిలోనే ఆ రిజ్యూమ్స్ పెట్టి పాడానమ్మా. ఇలా తమిళ్లో కొన్ని వందల పాటలు పాడానమ్మా. ఇక అదర్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు కర్ణాటకం, కన్నడంలో ఏమిటంటే పురంధరదాసు కీర్తనలు పురంధరదాసు బద్ధంతో జయంతి వచ్చినప్పుడు నేను పాడేవాడినమ్మా.

0: யாரே ரங்கனா கரைய பந்தவரே. ఇది ఈ రోజున మనం హిందోళంలో వింటున్నాం. కానీ ఆ రోజున ఎందుకో నాకు శంకరహరణలో చేయాలనుకుని ఆ విధంగా వచ్చిందమ్మా. తర్వాత రామనామవను నుడి నుడి కామ క్రోధముల బిడి బిడి రామనామవను, ఇది ఇలాంటివి చాలా ఒక 50-60 దాకా వచ్చింది శర్మ. తర్వాత ఓనం వచ్చినప్పుడు అలాగే మలయాళం చేసేవాడిని పైంగిల్ కుమ్యావా అని ఇలాంటివి చాలా మలయాళంలో తక్కువ చేశాను, కన్నడలో అంతకంటే ఎక్కువ చేశాను, తమిళ్లో ఇంకా అంతకంటే ఎక్కువ చేశాను అమ్మా.
1: తర్వాత చూడండి, ఆకాశవాణి ఉద్యోగం అనేసరికి సాధారణంగా ఏమిటంటే ముందుగా దాన్ని గురించి కృషి లేకుండానే కొన్ని కొన్ని కార్యక్రమాలు నన్ను ఏమంటారు అప్పటికప్పుడు చేయవలసి వస్తుంది కదా. అటువంటి సందర్భాలు మీకు ఏమైనా ఎదురయ్యి దాంట్లో మీరు అవుట్ స్టాండింగ్ గా బయటకు వచ్చిన?
0: ఒకసారి నాటకం పిల్లగా గణపతి శాస్త్రి గారు రాశారు, నాటకం 9:30 ఆయన 6:30 వచ్చి స్క్రిప్ట్ మొదలెట్టారు. అందులో కమలా చంద్రబాబు గారు వాళ్ళు భాగస్వాములు, బాలుడో పాల్గొన్నారు. అందులో ఒక్కో పాట ఇవ్వటం నన్ను చూపి చేయమంటాం.
2: పొన్న పువ్వుల మాలలెన్నో కూర్చితే గాని

0: ఆ పాట ఇసుకోవటం, ఆ పాట ట్యూన్ చేయటం, ఆర్టిస్ట్ చెప్పడం, తర్వాత ఇంకో పాట తయారు చేయటం, ఇట్లా ఇచ్చిన తర్వాత ఆయన ఊరికే 8:30, 8:30కి అమ్మ నా పని అయిపోయింది, మీరు ఇంకెట్ట చేస్తారో దీన్ని అన్నారు. అయ్యా మీ పని అయిపోయింది, మా పీకలు మీరు తీసుకొచ్చారండి, అయినా చేస్తామండి.
1: అయితే మరి ఆ రోజుల్లో కళాకారులు వాద్య సహకారం ఇవన్నీ కూడా అంత తక్కువ సమయంలోనూ మీతోటి సహకరించి మీరు చెప్పినవన్నీ పట్టుకోగలిగేవారు?
0: వాళ్ళు అసలు రిహార్సల్స్ అంటే, నాటకం రిహార్సల్ అంటే బాగా పదులు ఉండేది. ఇప్పుడు మాదిరి కాకుండా ఏ నాటకం అయినా సరే మ్యూజికల్ ప్లే వచ్చిందంటే 1 వీక్ 10 డేస్ రిహార్సల్స్ లేకుండా చేసేవాళ్ళం కాదు. అది రజనీకాంతరావు మ్యూజిక్ కానివ్వండి, నాది కానివ్వండి, ప్రయాగ నృత్య శాస్త్రి గారిది కానివ్వండి, బయట వాళ్ళు వచ్చేయనండి, ఎవరు చేసినా సరే అక్కడంతా

0: స్టాఫ్ వాద్య బృందంతో కూడా అప్పుడింత ఎక్కువ వాద్య బృందం ఉండేది కాదు, తక్కువ మంది ఉండేవారు. కానీ వాళ్ళు రెడీగా కూర్చునేవాళ్ళు, మేము ట్యూన్ చేయడమేంటి వాళ్ళు వాయించేసేవాళ్ళు. ఈ వీళ్ళకి వెలసిన నేర్చుకునే పాడే బయట నుంచి వచ్చిన గాయని గాయకులు కూడా ఉండేవారు సిద్ధంగా మనకి.
1: అన్నమాచార్య కీర్తనలు అనగానే ముఖ్యంగా మీరు ఎక్కడ పాడినా ఎప్పుడు పాడినా ఆ తిరుపతి వెంకటేశ్వరుణ్ణి మీరు పాడిన చోట చూపిస్తూ అదిగో అల్లదిగో శ్రీ హరివాసం అంటూ పాడేవారు కదా, మరి ఈ రచన స్వరకల్పనకి మీకు ఊపిరి ఏమిటి?
0: ఇదేమిటంటే, మొట్టమొదట్లో అన్నమాచార్య వర్ధంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు నాకు అవకాశం కల్పించిన వారు వేటూరు ప్రభాకర శాస్త్రి గారు. సరే, మొదటి సంవత్సరం వెళ్ళి పాడాను. పాడిన తర్వాత కారణం ఏంటంటే, అందులో ఉన్న అన్నమాచార్య సంకీర్తనలో ఒక విశేషం ఏంటంటే, లలిత శాస్త్రీయం, లలితం, జానపదం ఇన్ని సంగీతాలకు అవకాశం ఇచ్చే గేయాలు ఉన్నాయి అందులో. నేనేమిటంటే, లలిత సంగీతం, జానపద సంగీతం మీద ఆధారం ఏదైతే చేయొచ్చో అవి ఎక్కువ చేసేవాడిని. అవి ప్రేక్షకులకి జనాలకి ఎక్కువ నచ్చేవి ఆ రోజుల్లో. అట్లా చేయడం ఏంటంటే, ఈ అదివో అల్లదువో ఇచ్చారు. దీన్ని మొట్టమొదట సంగీత సమ్మేళనలో పాడాను. మద్రాసులో చిల్డ్రన్స్ థియేటర్లో సంగీత సమ్మేళనం జరిగింది. ఆ సంగీత సమ్మేళనలో పాడాను. పాడినప్పుడు శ్రోతలందరూ నన్ను అభినందించారు. అందులో పాటలో మిగతా ఆ సంకీర్తన స్వరపరచన మిగతా ఎట్లా ఉన్నా, అదివో అల్లదివో శ్రీ హరివాసము పదివేల శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీ హరివాసము.

అని మధ్యమానికి వెళ్ళేప్పటికి ఎదురుకుండా స్వామివారిని నేను చూసినట్టు, వాళ్ళకి చూయించినట్టు, వాళ్ళు చూసినట్టు అనుభూతి అట్టా కలిగేదమ్మా. తర్వాత అన్నమాచార్య సంగీతంలో ఇప్పుడు లలితాశ్రీ సంగీతం అన్నారు, ఇతరులకు నేను ఎరుగుతారమ్మా. ఆ వాళ్ళ ప్రచురణలో కూడా శ్రీరాగమని రాశారు. మిగతావి అందులో ఉన్న రాగాల్లో ఎక్కువ మంది ఆ రాగాల్లో చేసిన వాళ్ళు తక్కువ, కొన్ని మాత్రం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను ఇతరులకు నేనెరుగుతారమ్మా అందులో. ఇతరులకు నిన్ను నెరుగతరమా ఇందిరారమణ, ఇతరులకు నిన్ను నెరుగతరమా.

అట్టాగే జానపద సంగీతాల్లో పాండవులు పాండవులు తుమ్మెదని మన జానపద సంగీతం ఉండే చూడండి, అన్నమయ్య గారు తుమ్మెద పదాల్లో తుల్లిటి వలగావు తుమ్మెదని రాశారు. అది శ్రీరాగంలోనుంది. ఆ శ్రీరాగంలోనే పాండవులు పాండవులు తుమ్మెద పంచ పాండవులే తుమ్మెద పంచ పాండవులే తుమ్మెద అని దాన్ని ఆధారంగా తీసుకుని తొల్లి

0: అంటే అట్టగే చందమామారావు, చందమామారావు జావిల్లి రావు కుందనంపు పైడి కూర వెన్న పాలు తేవో, మంచి కుందనంపు పైడి కూర వెన్న పాలు తేవో, చందమామ ఓ చందమామ చందమామ.
1: నమస్కారం అండి.
0: అమ్మా నమస్కారం అమ్మా.

0: మీరింతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో లలిత సంగీతంపై శ్రీ మల్లిక్ గారితో పరిచయం, అనంతరం మల్లిక్ గారి లలిత గీతాలు విన్నారు.
1: ద వాయిస్ దట్ అవేకన్స్ ద నేషన్, ద వాయిస్ దట్ విట్నెస్డ్ అ ఫ్రీడమ్ స్ట్రగల్, ద వాయిస్ which have been touching our hearts and memories, the voice that reminds us our history, the voice connecting different languages across India, the voice preserving our arts and traditions. And this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, voice of the nation.
2: ఒక మధురమైన స్వరం 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ ఒడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి.

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ
1: కోట్లాది గుండెల చప్పుడుగా
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి
1: సమాచారాన్ని అందించడమే కాదు
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక
1: 9 దశాబ్దాల విశ్వసనీయత
0: 90 ఏళ్ల అనుబంధం
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం
1: వినోదం
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి వినండి
0: ఆస్వాదించండి

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

కార్యక్రమంలో ఇప్పుడు లీడర్ ఈ చిత్రానికి నరేష్ అయ్యర్, శ్వేతా పండిట్ పాడిన పాట, గీత రచన వేటూరి సుందర్ రామ్మూర్తి.

0: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్ ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
2: 90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా, ఈశ్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం, మన అందరి ఆకాశవాణి. లాహిరి లాహిరిలో చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు గోల్కొండ హై స్కూల్ ఈ చిత్రానికి శ్రీకృష్ణ గీతామాధురి పాడిన పాట, గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పన్ను నేరాలు, మనీ ల్యాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి భారత్, ఇటలీ దేశాలు పలు అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేశాయి. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద టీబీని నిర్మూలించడానికి భారత్ ముందస్తు గుర్తింపు చర్యలు చేపట్టిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీ చేరుకున్నారు. భారత్, ఇటలీ దేశాలు నిన్న తమ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకుంటున్నట్టు ప్రకటించాయి. వ్యవసాయం, కీలక ఖనిజాలు, ఆయుర్వేదం, సైన్స్ అండ్ టెక్నాలజీ, భారతీయ నర్సులు భారతదేశం నుండి ఇటలీకి వెళ్లే ప్రక్రియను సులభతరం చేయడం వంటి రంగాల్లో ఇరు దేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. పన్ను నేరాలు, మనీ ల్యాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి కూడా ఇరు దేశాలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మోదీ షిప్పింగ్, రేవుల ఆధునీకరణ, బ్లూ ఎకానమీ రంగాలపై ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా, ఇతర ఉద్రిక్తతలకు సంబంధించి ఇరు దేశాలు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని చెప్పారు. అన్ని సమస్యలను చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలనేది భారతదేశ వైఖరి అని మోదీ స్పష్టం చేశారు.
1: భారత్ ఆర్ ఇటలీ ఏకమత హై కి ఆతంకవాద్ మానవతా కే లియే గంభీర్ చునౌతి హై. టెర్రర్ ఫైనాన్సింగ్ కే ఖిలాఫ్ హమారీ సాజా పహల్ నే పూరే విశ్వ కే సామ్నే ఏక్ మహత్వపూర్ణ ఉదాహరణ ప్రస్తుత కియా హై. యుక్రెయిన్, పశ్చిమ ఏషియా తథా అన్య తనావో కో లేకర్ హమ్ లగాతార్ సంపర్క్ మే రహే హై. భారత్ కా మత్ స్పష్ట హై కి సభీ సమస్యాఓ కా సమాధాన్ డైలాగ్ ఆర్ డిప్లొమసీ కే మాధ్యమ్ సే హోనా చాహియే.
0: సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించడానికి, 2 పురాతన నాగరికతల మధ్య చర్చలను బలోపేతం చేయడానికి భారత్, ఇటలీ దేశాలు 2027 సంవత్సరాన్ని సంస్కృతి, పర్యాటక సంవత్సరంగా జరుపుకోనున్నాయి. ఈ చర్య ఇరు దేశాల మధ్య పరస్పర అవగాహన పెంపొందించడానికి, సాంస్కృతిక దౌత్యాన్ని మరింత బలోపేతం చేయడానికి సహాయపడుతుందని ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ తెలిపారు. ఇరు దేశాల మధ్య

బలమైన సంబంధాలు అనేవి కేవలం రాజకీయ ఆర్థిక సంబంధాల ద్వారానే కాకుండా ప్రజల మధ్య ఏర్పడే సంబంధాల ద్వారా కూడా ఏర్పడతాయని ఆమె పేర్కొన్నారు. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద టీబీని నిర్మూలించడానికి భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీనింగ్ ముందస్తు గుర్తింపు చర్యల్లో ఒకదానిని చేపట్టిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. జెనీవాలో జరిగిన 79వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఊపిరితిత్తుల ఆరోగ్య స్క్రీనింగ్పై మంత్రుల దృక్పథాలు అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఈ విషయాలు వెల్లడించారు. ఇంటింటికి వెళ్లి పరీక్షించడం, మొబైల్ స్క్రీనింగ్ బృందాలు, కమ్యూనిటీ ప్రచారాలు, అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా వెనుకబడిన బలహీన వర్గాల ప్రజల్లో క్షయవ్యాధి కేసులు చురుగ్గా గుర్తించే ప్రక్రియను దేశం మరింత విస్తృతం చేసిందని చెప్పారు. క్షయవ్యాధి, ఇతర ఊపిరితిత్తుల వ్యాధులను గుర్తించడానికి భారత్ ఆధునిక రోగ నిర్ధారణ పద్ధతులను పెంచిందని మంత్రి పేర్కొన్నారు. రోగ నిర్ధారణలో జరిగే ఆలస్యాన్ని తగ్గించడానికి ముఖ్యంగా మారుమూల వైద్య సేవలు సరిగ్గా అందని ప్రాంతాల్లో మాలిక్యులర్ టెస్టింగ్ ప్లాట్ఫామ్లు, డిజిటల్ టెస్ట్, చెస్ట్ ఎక్స్రే సేవలు, కృత్రిమ మేధస్సు ఆధారిత విశ్లేషణ సాధనాలు, చేతితో పట్టుకునే స్క్రీనింగ్ పరికరాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నట్టు నడ్డా వివరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇద్దరు కాంగ్రెస్ సభ్యులతో సహా మొత్తం 23 మంది సభ్యులను మంత్రివర్గంలోకి తీసుకుంది. 1967 తర్వాత రాష్ట మంత్రివర్గంలో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కి ప్రాతినిధ్యం లభించడం ఇదే తొలిసారి. ఈ కొత్త మంత్రివర్గంలో 4 మహిళా మంత్రులు కూడా ఉన్నారు. కొత్త సభ్యులతో ఈ ఉదయం లోక్ భవన్ లో రాష్ట గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రభుత్వానికి మద్దతిస్తున్న వివిధ పార్టీల నాయకులు కూడా ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరయ్యారు. తాజా విస్తరణతో ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ తో కలిపి మంత్రివర్గంలోని మొత్తం మంత్రుల సంఖ్య 32కు చేరింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినాన్ని పాటిస్తున్నారు. సాధారణ ప్రజల బాధలను తెలియజేయడం ద్వారా, ఉగ్రవాదం దేశ ప్రయోజనాలకు ఎలా నష్టం కలిగిస్తుందో చూపించడం ద్వారా యువతను ఉగ్రవాదానికి, హింసా మార్గానికి దూరం చేయడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఈరోజున ఇతర కార్యక్రమాలతో పాటు ప్రతిజ్ఞా స్వీకార కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. 1991లో ఇదే రోజున మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఉగ్రవాదుల కుట్రకు బలయ్యారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. భారత్ ఆధ్యాత్మిక సాధన ఆరాధనలతో పాటు శౌర్యం, పరాక్రమం, సర్వజన సంక్షేమాలకు పవిత్రమైన భూమి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈరోజు సోషల్ మీడియా పోస్టులో ఒక సంస్కృత శ్లోకాన్ని పంచుకుంటూ, గొప్ప వారసత్వం, ప్రాచీన సంస్కృతి కలిగిన ఈ పవిత్ర భూమి అందరినీ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు, శ్రేయస్సుతో ఉంచాలని మోదీ ఆకాంక్షించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, దక్షిణ కొరియా మంత్రి క్వాన్ ఓయుల్ ఈరోజు సంయుక్తంగా సియోల్లో భారతీయ యుద్ద స్మారకాన్ని ప్రారంభించారు. కొరియా యుద్దం ముగిసి 75 పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా ఈ స్మారక చిహ్నాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, కొరియా ద్వీపకల్పంలో శాంతి, మానవతా సహాయం కోసం భారత్ అందించిన సహకారాన్ని గుర్తు చేశారు. రెండు దేశాల ఉమ్మడి చరిత్ర, త్యాగాలు భారత్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యానికి బలమైన పునాదిగా ఉపయోగపడుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. భారత సైనికుల పాత్రను స్మరించుకోవడం వల్ల ప్రజల మధ్య పరస్పర అవగాహన బలపడుతుందని, ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక బంధాలపై సరికొత్త దృష్టి సారిస్తుందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్లోని పాసిఘాట్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్లో ఈశాన్య రాష్ట్రాల్లో ఆయిల్ పామ్ వేగవంతమైన అభివృద్దికి వ్యూహాత్మక పరిష్కారాలు అనే అంశంపై 3 రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈశాన్య కొండ ప్రాంతాల్లో ఆయిల్ పామ్ సాగును వేగంగా విస్తరించడానికి వ్యూహాత్మక విధానాలు రూపొందించడం కేంద్ర ప్రభుత్వ ఆత్మ నిర్భర్ భారత్ మిషన్కు అనుగుణంగా

0: కానీ నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధించడానికి ఒక ప్రణాళికను సిద్దం చేయడం ఈ వర్క్షాప్ ముఖ్య ఉద్దేశం. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ముంబై ఇండియన్స్పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్లలోని పలు ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈరోజు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉండవచ్చని పేర్కొంది. అలాగే రాబోయే 2 రోజుల పాటు ఒడిశా, ఉత్తరప్రదేశ్, విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కూడా వేడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పన్ను నేరాలు, మనీ లాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి భారత్, ఇటలీ దేశాలు పలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద టీబీని నిర్మూలించడానికి భారత్ ముందస్తు గుర్తింపు చర్యలు చేపట్టిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినాన్ని పాటిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జానపద కళారూపం కార్యక్రమం.
2: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో బసవేశ్వరుని కథ కంజీర కథ వింటారు. నిర్వహణ శ్రీ చిలుకూరి సుబ్బారావు. వంతలు శ్రీ పాలూరి రత్నం హార్మోనియం, శ్రీ పెనుకుర్తి సోంబాబు డోలక్.

ನಾರಾಯಣ ಶ್ರೀ ಪುರಪದೇ ಭಜ ವಿಶ್ವನಾಥ. ಮಾನವ ಧರ್ಮ ಆಚರಿಸಡಂ ದ್ವಾರಾನೇ ದೈವತ್ವ ಸಿದ್ಧಿಸ್ತುಂದಿ. ತನ್ನ ಜೀವಿತಂಲೋ ಆಚರಿಸಿದ ತರ್ವಾತನೇ ಪ್ರಜಲ್ಲೋ ಪ್ರಚಾರಂ ಚೇಸಿನ ಮಹಾನುಭಾವುಡು ಶ್ರೀ ಬಸವೇಶ್ವರುಡು. ಸಂಸ್ಕೃತಂಲೋನುನ್ನ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಗ್ರಂಥಾಲು ಕನ್ನಡ ಭಾಷಲೋಕಿ ಅನುವಾದಿಸಿ ಜನಸಾಮಾನ್ಯಾನಿಕಿ ವೈದಿಕ ವಿಜ್ಞಾನಾನ್ನ ಅಂದಿಸಿದ ಮಹಾಕವಿ, ఒక రాజ్యానికి మంత్రిగా ఉంటూ కూడా మహోన్నతమైన ఆదర్శాలతో అతి నిరాడంబరంగా జీవనం గడిపే ఋషితుల్యుడు బసవేశ్వరుడు. ఆదర్శాలుంటే చాలదు, ఆచరించినప్పుడే సమాజం నిత్య కళ్యాణంగా ఉంటుంది చూపిన మహాపురుషం. 800 సంవత్సరాలు గడిచినా ఆయన వ్యక్తిత్వం చెక్కు చెదరలేదు, ఆదర్శప్రాయంగా అనుసనీయంగా నిలిచింది. ఆ బసవేశ్వరుని దివ్య కథ నేడు మనం కంజీరి కథగా చెప్పుకున్నాం.

కర్ణాటక రాష్ట్రంలో బాగేవాడి చిన్న గ్రామం. ఆ గ్రామానికి గ్రామ పెద్ద మాదారస, అతని ధర్మపత్ని మాదాలాంబిక. వారికి శివుని వల్ల, శివుని వరం వల్ల నందీశ్వరుడు కుమారుడుగా జన్మించాడు. ఆ పిల్లవానికి ముఖం తేజోవంతంగా ఉంది. కానీ ఆశ్చర్యం, అందరి మాదిరిగా ఏడవలేదు, కళ్ళు తెరవలేదు, కాళ్ళు చేతులు కదపలేదు. ఒక మౌనిలా ఉండిపోయాడు. కృష్ణమాలహరి నదులు సంగమ క్షేత్రమైన కుడాల సంగమేశ్వర ఆలయంలో ఉన్న తమ కుల గురువును విన్నవించుకున్నారు విషయమంతా. గురువుగారు వెంటనే బాగేవాడికి వచ్చి బిడ్డను చూసి సంగమేశ్వరునికి అర్పించినటువంటి విభూతిని శిశువు నుదుట రాశారు. అంతే, శిశువు కళ్ళు తెరిచారు. అప్పటికప్పుడే శిశువు లింగధారణ జరిపించారు గురువుగారు. శిశువు జన్మానికి గల కారణం గ్రహించారు గురువుగారు. నందీశ్వరునికి మరొక పేరైన బసవేశ్వరుడనే శిశువుకు పేరు పెట్టారు. ధర్మరక్షకుడై, సంస్కృతి పరిరక్షకుడై, విశ్వమానవ కళ్యాణానికి పాటుపడే మహానుభావుడు అవుతాడని ఈ బసవేశ్వరుడు ఆశీర్వదించారు గురువుగారు. చిన్న బసవన్న

తల్లిదండ్రులకు కన్నుల పండుగ, గ్రామ ప్రజలకు ముద్దు ముచ్చటగా, చురుకైన విద్యార్థిగా తెలివితేటల్లో అందరినీ ప్రభావితులు చేసేవాడు బాలబసవన్న. చిన్న వయసులోనే సమాజాన్ని తన చుట్టూ ఉన్న పరిస్థితులను వాస్తవ దృష్టిలో పరిశీలించేసేవాడు. తన ప్రక్కనున్న వారిని ఎలాంటి ఇబ్బంది వచ్చినా తట్టుకోలేకపోయేవాడు. పాఠశాలలో సాంప్రదాయబద్ధంగా చదువుకుంటూ

అడుగడుగున ఆ ప్రశ్నలు సంధించి ఉపాధ్యాయులకు సైతం తికమక పెట్టేవాడు. సత్యం తెలిసేదాకా విశ్రమించేవాడు కాదు. ఊళ్ళో జరిగే మతపరమైన ఉత్సవాలను ఆసక్తితో గమనించేవాడు. ఇది ఎలాగే ఎందుకు చేయాలి, దీని పరమార్థం ఏమిటి అంటూ పెద్దలను నిర్భయంగా ప్రశ్నించి సమాధానం పొందేవాడు. పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ స్వతంత్ర వ్యక్తిత్వం సంపాదించుకున్నాడు. అప్పటికే పరంపరాగతమైన గట్టిపడిన కుల వ్యవస్థను నిశ్చింతగా పరిశీలన చేశాడు. ఉపనయనం చేసుకోమంటే గురువుగారిని అడిగి సంతృప్తి కలిగాక చేసుకుంటానని, కుడాల సంగమేశ్వరుని వద్దనున్న గురువుగారి వద్దకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. శాశ్వతంగా ఇంటిని గ్రామాన్ని విడిచి గురువుగారి వద్దకు వెళ్ళిపోతానని తల్లిదండ్రులను ఆశీర్వాదం తీసుకున్నాడు. సహసోపేతమైన నిర్ణయానికి అందరూ ఆశ్చర్యపరిచింది. తన అవతార కార్యానికి నాంది పలికింది. అలాంటి బసవన్న మనసు ఎలా పరిపరి విధాలు ఆలోచిస్తుందయ్యా.

మతంలోని సదుద్దేశాలు మరచిపోయారు, మూఢాచారాలు ఎక్కువైనవి, మనిషి పుట్టుక వృత్తి అపహాసానికి గురైంది, అసమానతలు వెర్రితల్ల వేశాయి, కొందరు దేవాలయాలకు పూజలకు దూరమయ్యారు. మోక్ష సాధనకు మార్గం చూపే మతం పూజలు సాధనలు ప్రదర్శనలుగా మారిపోయాయి, దాంబికాలు పెరిగిపోయాయి, నిజమైన భక్తి తగ్గిపోయింది, మతంలోని ఈర్ష్యాద్వేషాలు ప్రవేశించాయి, సమానత్వం కరువయ్యింది, పని పట్ల ఏకాగ్రత తగ్గింది, ఆచారాలకు అడ్డాలుగా మారిపోయాయి. దైవభక్తితో జీవించేందుకు అందరికీ సమానమైన అవకాశాలు ఉండాలి. దైవం ముందు ఆడ మగ పుట్టిక వృత్తి ఎలాంటి భేదభావాలు ఉండరాదు. మర్యాద మన్నన ఆప్యాయత ఉండాలి. అందరి మీద అధికారం చెలాయించే ప్రయత్నం ఉండరాదు. ఆడంబరమైన ఆచారాల కంటే ప్రేమ దయతో కూడిన నడవడిక ఉండాలి. అందుకు ఏం చెయ్యాలా అని ఆలోచించేవాడు బసవన్న. ఇలా ఉండగా బసవన్నలోని ఉత్తమ వ్యక్తిత్వం, విద్యాలయాల్లో అతడు సాధించిన విజయాలు, అతని భావాలు బలదేవుడనే మంత్రిని ఆకర్షించాయి. ఆయన బసవన్నను ఒప్పించి చాళుక్యరాజైన విద్యులుని ఆస్థానంలో మంత్రిగా ఉండవలసిందని, నీ వంటి మహనీయుని వల్ల రాజ్యం సుభిక్షంగా ఉంటుందని ఒప్పించి మంత్రిగా రాజ్యస్థానంలో చేర్పించాడు. అందుకు గురువుగారు ఆశీస్సులు లభించాయి. 1155 సంవత్సరంలో కళ్యాణపట్నానికి చేరుకున్న బసవన్న

విద్యుదుని కుమార్తె అయిన నీలాంబికను, బలదేవుని కుమార్తె గంగాంబికను గురువుగారు అనుమతితో వివాహం చేసుకున్నాడు. తన ఆశయ సాధన కారిక రూపంలో తెచ్చే ప్రయత్నం ప్రారంభించాడు.

తాను నమ్మిన సిద్ధాంతం ఆచరణలోకి తేవడానికి అనుభవ మండపం అనే పేరు ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. అక్కడ పూజలు చేసే హక్కు అందరికీ ఉంది, కులమతాలు తేడా లేదు, స్త్రీలు కూడా చేయవచ్చు. నిజమైన భక్తి శ్రద్ధలు సాటివారి పట్ల దయా సానుభూతి సమానత్వ బుద్ధి ఆచరణలో చూపగల వారు ఎవరైనా సభ్యునిగా చేరవచ్చన్నాడు. తన నివాసమైన మహాముని లోనే అనుభవ మండప కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వేలాదిగా జనం రావటం ప్రారంభమైంది. మత విషయాల గురించి ఆధ్యాత్మిక గ్రంథాలపైన చర్చలు జరిగాయి. ఆధ్యాత్మిక గురువు అయిన సిద్ధరాముడు, సన్యాసిని అక్కమ్మదేవి, గంగపుత్రుడు మాంచయ్య, కాళసేన చంద్రయ్య, పశువుల కాపరి రామన్న, రైతు ముద్దయ్య, దళితుడు హరలయ్య, వైద్యుడు సంగన్న, వడ్రంగి బసవప్ప, తోళ్ల వ్యాపారి కనకయ్య ఎందరో అనుభవ మండపంలో సభ్యులయ్యారు. అందరికీ లింగధారణ జరిగింది. శివచరణాలు అని పేర కొందరిని తయారు చేసి దేశం నలుమూలల ధర్మ ప్రచారాలకు పంపించారు. ఉన్నత కులానికి చెందిన మధువాసర కూతురుతో హరులయ్య కుమారునితో వివాహం జరిపించాడు. ఛాందస్సులు కోపగించారు, హింస చెలరేగింది. మంత్రి పదవి వదిలిపెట్టి కుడాల సంగమేశ్వర క్షేత్రంలో చేరుకున్నాడు బసవన్న. ఒకనాడు బసవన్న సహచరులతో

బోధించేవాడు. బసవన్న తయారు చేసిన శివచరణాలు శివభక్తి తత్వాన్ని నలజర్లా ప్రచారం చేస్తున్నారు. అన్ని కులాల వారికి లింగధారణ చేస్తూ ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్నాడు బసవన్న. ఇలా బసవన్న అవతార కార్య వైభవంగా కొనసాగుతున్నది. ఒకనాడు బసవన్న కోపాను గురించి

కోపం ఉందండి అహం కావలేదని అర్థం, అహం ఉందండి జన్మ తప్పదని అర్థం. గుణాలు అవతరింపు చేసుకోవాలంటే మొదట పవిత్రులు కావాలి, గురువు అనుగ్రహంతో సత్యగుణం పెంచుకోవాలి. భక్తి మార్గం ఒక్కటే సులభమైన తరుణోపాయం. గుళ్ళు గోపురాలు నిర్మించడం, ఉత్సవాలు జరిపించడం మాత్రమే పరోపచారాలు కావు, వాటితో పాటు ధర్మ ప్రచారాలు జరగాలి. కదిలే మనుషులందరిలోనూ ఉన్నత ఆత్మస్వరూపమైన భగవంతుని తెలుసుకోవాలి, పది మందికి తెలియజెప్పాలి, శరీరాన్ని గుడిగా భావించాలి అంటున్న బసవనాయక.

ఎలా బసవేశ్వరుడు తన జీవితాన్ని లోక సంస్కరణలోనే త్యాగం చేశాడు. బసవన్న చూపిన మార్గంలోనే ఎందరో మహనీయులు సమాజ సేవలో కరిగించారు. వారి మార్గమే మనందరికీ అనుసరణ.

0: మీరింతవరకు బసవేశ్వరుని కథ కంజీర కథ విన్నారు. నిర్వహణ శ్రీ చిలుకూరి సుబ్బారావు. వంతలు శ్రీ పాలూరి రత్నం హార్మోనియం, శ్రీ పెనుకుర్తి సోంబాబు డోలక్.
1: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, చిత్రగీతాలు వింటారు ఇప్పుడు.

0: ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: గాలికెదురు లేదు, కడలికంతు లేదు. అలుపెరుగని, సొగసు తరగని పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట, మీ వెంట, మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయవ్వన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి. ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగల పారే సెలయేరులా, ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా, సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా, నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా, నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి మన ఆకాశవాణి.
3: కలేజ ఈ చిత్రానికి కార్తీక్ సైంధవి పాడిన పాట, గీత రచన రామజోగయ్య శాస్త్రి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: ప్రజల సంక్షేమం, పారదర్శక పాలన, వేగవంతమైన సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్న మంత్రి కె అచ్చెన్నాయుడు. కార్మికుల సంక్షేమానికి, నైపుణ్యాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం అధిక ఖర్చులు చేస్తోందని విమర్శించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజల సంక్షేమం, పారదర్శక పాలన, వేగవంతమైన సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల ఫిర్యాదులు స్వీకరించిన మంత్రి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు నేరుగా సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల వద్దకే ప్రభుత్వం అనే లక్ష్యంతో ప్రజా దర్బార్లు నిర్వహిస్తూ తక్షణ న్యాయం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. కార్మికుల సంక్షేమానికి, నైపుణ్యాభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నిర్మాణ సాంకేతికతలలో నైపుణ్యాభివృద్దిపై జాతీయ స్థాయి కార్యశాలలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. కార్మికుల నైపుణ్యాలు, సంక్షేమం, సామాజిక భద్రత వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిర్మాణ రంగానికి ప్రధాన ఆధారమైన కార్మికుల హక్కులను కాపాడటం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. నూతన నిర్మాణ సాంకేతికత, డిజిటల్ పద్ధతులపై వారికి అవగాహన కల్పిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంక్షేమం మరియు నైపుణ్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నాక్ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణ కార్మికులకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడతా ఉన్నాయి. నేటి వర్క్షాప్ లో పలు ప్రముఖ నిర్మాణ సంస్థలు, అలాగే ఆధునిక కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, డిజిటల్ నిర్మాణ విధానాలు, ప్రీ ఫ్యాబ్రికేషన్ మోడల్స్, స్మార్ట్ మెటీరియల్స్, గ్రీన్ బిల్డింగ్ టెక్నాలజీలు మరియు భద్రతా పరికరాలను ప్రదర్శించడం అభినందనీయం. ఈ ప్రదర్శనలు నిర్మాణ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో తెలియజేస్తున్నాయి.
0: రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సూచించారు. ఎండల తీవ్రత, సన్నద్ధతపై సంబంధిత అధికారులతో అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వడదెబ్బ నివారణకు అన్ని స్థాయిల్లో వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయట తిరగకుండా ఉండాలని ప్రజలకు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్ సేవలను వినియోగించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విశాఖపట్నం నగరాభివృద్దికి జీవీఎంసీ ప్రతిపాదించిన 3 ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎం శ్రీభరత్ వెల్లడించారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పథకం కింద నేషనల్ అపెక్స్ కమిటీ ఈ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చిందని సామాజిక మాధ్యమం ద్వారా ఆయన ఈరోజు తెలిపారు.

0: మధురవాడ జోన్లో భూగర్భ మురుగునీటి వ్యవస్థ అభివృద్ధికి 658 కోట్లు, తాగునీటి సరఫరా వ్యవస్థ అభివృద్ధికి 725 కోట్ల రూపాయలకు పైగా నిధులు మంజూరు కానున్నాయని తెలిపారు. అదనంగా 117 కోట్ల రూపాయలను నీటి సరఫరా వ్యవస్థ ఆధునీకరణ పునరుద్దరణ ప్రాజెక్టుకు కేటాయించనున్నారని చెప్పారు. ఈ ప్రాజెక్టుల ద్వారా విశాఖపట్నంలో మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడటంతో పాటు ప్రజలకు మెరుగైన తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని శ్రీ భరత్ తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి ఈరోజు దర్శించుకున్నారు. దర్శనానంతరం రామనారాయణ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రభుత్వం సంస్కృతి సంప్రదాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలతో అభివృద్ది సమర్థవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ ధర్మానికి, సనాతన ఆచార వ్యవహారాలకి పెద్ద పీట వేసినటువంటి నేటి కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం గుండా ప్రతి వర్గానికి అందించే క్రమంలో ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు కూడా మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి గారికి ఉండాలని చెప్పి కోరుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ నుంచి ఈరోజు కాణిపాకం వెళుతూ ఉన్నాం. అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవాలు ఉన్నాయి. అవి కూడా ప్రభుత్వ పక్షాన ఉండి చేయడం
0: జరుగుతుంది. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం వచ్చే భక్తుల రద్దీతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. అలాగే నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లలో కూడా భక్తుల రద్దీ నెలకొంది. క్యూ లైన్లు బాట గంగమ్మ ఆలయం వరకు విస్తరించాయి. ప్రస్తుతం స్వామివారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోందని, ఈ నేపథ్యంలో భక్తులు రేపు ఉదయం 6 గంటల నుంచి మాత్రమే క్యూ లైన్లోకి రావాలని టీటీడీ అధికారులు సూచించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం అధిక ఖర్చులు చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రభుత్వం ఇప్పటికే ఉన్న శాసనసభ, సచివాలయం వంటి నిర్మాణాలకు శాశ్వత నిర్మాణాల పేరుతో అదనంగా ఖర్చు చేస్తోందని విమర్శించారు.
2: దాదాపుగా 1200 కోట్ల రూపాయలతో నిర్మించిన అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు ఇవన్నీ ఉన్నాయి. ఇవి పక్కన పెట్టి మళ్ళీ వాటి పేరుతోనే కొత్తగా బిల్డింగులు కడతానంటున్నాడు. ఇవే 5 బిల్డింగులు కట్టడానికి ఆ రోజు 2271 కోట్లకు చంద్రబాబు గారు టెండర్లు ఖరారు చేసి అప్పగించారు. అప్పట్లో ఆ టెండర్లను రద్దు చేసి మళ్ళీ అవే కంపెనీలకే అవే పనులే ఇచ్చాడు. ఒక టైలర్ మేడ్ రిగ్గింగ్ పద్ధతిలో టెండర్లు ఈ కంపెనీలకు వచ్చేలా చేశాడు.
0: మానసిక ప్రశాంతత కోసం యోగా ధ్యానాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని అనంతపురం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పి జగదీష్ సూచించారు. అనంతపురంలోని పోలీస్ పెరేడ్ మైదానంలో పోలీసు సిబ్బందికి నిర్వహించిన ప్రత్యేక యోగా ధ్యాన సాధన శిక్షణ కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ, నిరంతరం విధుల్లో ఉండే పోలీసు సిబ్బంది తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటారని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో యోగా ధ్యానం మానసిక ప్రశాంతతను కలిగించడంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. పోలీసు సిబ్బంది తమ వృత్తిపరమైన బాధ్యతలను మరింత ఉత్సాహంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ తరహా సాధన కార్యక్రమాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రజలలో ఐక్యత, శాంతి సామరస్యాలను పెంపొందింపచేయడం, ఉగ్రవాద చర్యలను అరికట్టడమే లక్ష్యంగా ఈరోజు జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినం పాటిస్తున్నారు. 1991 సంవత్సరం మే 21వ తేదీన తమిళ టైగర్ల ఆత్మాహుతి దళం జరిపిన బాంబు దాడిలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యకు గురైన ఈరోజును ఉగ్రవాది వ్యతిరేక దినంగా పాటిస్తున్నారు. ఉగ్రవాదం, హింసాకాండలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచడం, ఉగ్రవాదం వల్ల కలిగే దుష్ప్రభావాలను ప్రజలకు తెలియజేయడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. గిరిజన ప్రాంత మహిళల ఆర్థిక బలోపేతానికి, ఉపాధి కల్పనకు వన్ధన్ వికాస్ యోజన కేంద్రాలు ఎంతో దోహదపడుతున్నాయని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పార్వతీపురం పరిధిలో ఏర్పాటు చేసిన వన్ధన్ వికాస్ యోజన జీడిపప్పు తయారీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఈరోజు ఆకస్మికంగా సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న గిరిజన మహిళా కార్మికులతో మాట్లాడిన కలెక్టర్, వారి పనితీరు, రోజువారీ ఉత్పత్తి సామర్థ్యం, కేంద్రం ద్వారా అందుతున్న లబ్దిపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం జిల్లా

0: కలెక్టర్ మాట్లాడుతూ, గిరిజన మహిళల సహకారంతో తయారవుతున్న జీడిపప్పును ఆధునిక పద్ధతుల్లో ప్యాకింగ్ చేసి మార్కెట్లో ప్రత్యేక బ్రాండ్గా మార్చాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల సంక్షేమం, పారదర్శక పాలన, వేగవంతమైన సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్న మంత్రి కె అచ్చెన్నాయుడు. కార్మికుల సంక్షేమానికి, నైపుణ్యాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం అధిక ఖర్చులు చేస్తోందని విమర్శించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా,
4: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
5: ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: గ్రామలక్ష్మి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా వేసవి కాలంలో తేలికగా జీర్ణమయ్యే పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాల గురించి శ్రీమతి ఎంవి సీతామహాలక్ష్మి గారి ప్రసంగం వింటారు.
7: వేసవిలో త్వరగా జీర్ణమయ్యే పోషకాహారాలు. వేసవిలో త్వరగా జీర్ణమయ్యే పోషకాహారాల్లో మొదటగా చెప్పుకునేవి నీటి శాతం ఎక్కువగా ఉండేవి. అధిక వేడికి జీర్ణక్రియ మందగిస్తుంది కాబట్టి శరీరాన్ని చల్లపరిచే కొన్ని ఉత్తమ పోషకాహారాలు ఏంటంటే, ముందుగా నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్ల గురించి మనం తెలుసుకుందాం. పుచ్చకాయ 92% ఎక్కువ నీటితో ఉంటుంది. ఇది డీహైడ్రేషన్ నుండి కాపాడుతుంది. లైకోపిను, సి విటమిను, తెల్లని పొరలో ఉండే ఫైబరు ఆరోగ్యానికి మంచివి. ఖర్బూజా, ఇది శరీరాన్ని చల్లబరిచి జీర్ణక్రియకు ఎంతో దోహదం చేస్తుంది. సిట్రస్ పళ్ళు, నిమ్మ, నారింజ, బత్తాయి వంటివి విటమిన్ సి అందించి మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే ఉసిరితిక్క కూడా ఎంతో మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది మనకి. అలాగే నెక్స్ట్ మనకు వచ్చి దీంట్లో చల్లబరిచే కూరగాయల గురించి తెలుసుకోవడానికి, గోరుచిక్కుళ్ళు, బీరకాయ, దోసకాయ, పీచు పదార్థం మరియు నీరు ఎక్కువగా ఉంటాయి. జీర్ణక్రియకి సహాయపడతాయి. అలాగే అలసందలు తేలిగ్గా జీర్ణమవుతాయి. సొరకాయ

తక్కువ క్యాలరీలు కలిగి సులభంగా జీర్ణం అవుతుంది. ఆకుకూరల్లో పాలకూర, తోటకూర, చింతచిగురు వంటివి తేలికపాటి వంటలుగా చేసుకునవచ్చు. మునగాకుతో పొడికూరలు, జ్యూసులు కూడా చేసుకునవచ్చు. కీరదోస, గుమ్మడి, సొరకాయ, ములగ వంటివి ఎంతో చక్కగా జీర్ణమయ్యే కూరగాయలు. పొట్ల, బెండ కూడా త్వరగా జీర్ణమవుతాయి. అలాగే ఉత్తమమైన పానీయాల్లో మనకి మొట్టమొదటిగా చెప్పుకునేది మజ్జిగ. ఈ వేసవికాలంలో ఉత్తమమైన ప్రోబయోటిక్ను అందించి మనకి పొట్టను చల్లపరిచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బాదం పాలు, పూల్ మఖాని, సుగంధ సోడా, ఒట్టివేరు పానీయాలు కూడా ఎంతో శ్రేష్టమైనవి. కొబ్బరి నీరు. కొబ్బరి నీరు సహజసిద్ధమైన ఎలక్ట్రోలైట్స్ అందించి అలసటను తగ్గిస్తాయి. లేత కొబ్బరి కూడా మంచి పోషకాహారం. పెరుగు జీర్ణక్రియకు మంచిది, అసిడిటీని తగ్గిస్తుంది. కొంచెం చక్కెర వేసుకుని పెరుగుతో కలిపి తింటే వేడి తగ్గుతుంది. పుదీనా రసం లేదా పుదీనా నీరు ఈ జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. అలాగే సగ్గుబియ్యం జావ మజ్జిగ లేదా పాలతో కలిపి మనకు నచ్చినట్టుగా తీసుకునవచ్చును. దీనివల్ల ఎంతో చలవ కలుగుతుంది, మన శరీరాన్ని చల్లబరుస్తుంది సగ్గుబియ్యంతో తీసుకోవడం వల్ల. అలాగే సొంటి, మజ్జిగ, కొత్తిమీర, అల్లం, జీలకర్ర వేసవిలో అత్యంత ఉపశమనాన్ని ఇస్తాయి మనకి. తాటి ముంజలు, ఇవి సహజ సిద్ధమైన ప్రకృతి ప్రసాదాలు. సపోటా పళ్ళు, ఎండు ద్రాక్ష, నానబెట్టిన నీరు చంటి పిల్లలకు వరాలు. చిట్టుడుకు నీరు, అన్నం ఉడికేటప్పుడు మొదటి పొంగులో వచ్చిన నీటిని మజ్జిగ కలుపుకుని నిమ్మరసం ఉప్పు వేసుకుని తాగితే ఎంతో ఉపశమనంగా ఉంటాయి. బెర్రీ పళ్ళు, ఈత పళ్ళు కూడా చక్కటి ఆహార పదార్థాలు. తేలికపాటి ఉపాహారాలు, భోజన పదార్థాలు గురించి కూడా తెలుసుకుందాం. మనం వేసవిలో ముఖ్యంగా నూనె పదార్థాలకు, వేపుళ్లకు దూరంగా ఉంటే మంచిది. కందిపప్పు, పెసరపప్పు త్వరగా జీర్ణమవుతాయి మరియు ప్రోటీన్లు అందిస్తాయి. అలాగే రాగి జావ, జొన్న జావ మజ్జిగతో కలిపి తీసుకుంటే ఎంతో మంచిది. కిచడీ అన్నం, తేలికపాటి ఆహారంగా కిచడీ చాలా మంచిది. ఒకేసారి ఎక్కువగా తినకుండా కొద్ది కొద్దిగా 3-4 సార్లు తీసుకుంటే మంచిది. పుదీనా, జీలకర్ర వంటివి ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే ఆప్రికాట్ సలాడ్ అని గ్రిల్ మీద కాల్చిన పీచు పళ్ళు, ఈ ఆప్రికాట్లలో తాజాగా ఎంతో చల్లదనం ఉంటుంది. ఫ్రైడ్ చీజ్ మరియు పల్చని ప్రోస్టో ముక్కలు కలిపి తీసుకుంటే వేసవిలో లంచ్ లేదా సాయంత్రం డిన్నర్కి సులభమైన శ్రేష్టవంతమైన ఆహారంగా మనం మార్చుకోవచ్చు. టమాటాలు, ఉల్లిపాయలు కూడా మనకెంతో మంచివి. అలాగే బొప్పాయి శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. ఇందులో ఉండే పీచు, ఫైబర్ కూడా మనకెంతో తోడ్పడి మలబద్ధక సమస్యను తొలగిస్తాయి. ఇందులో ఏసీఈ, పెపైన్ అనే ఎంజైమ్లు ప్రోటీన్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. పొట్ట ఆరోగ్యానికి బొప్పాయి ఎంతో మంచిది. బ్యాక్టీరియా సమతుల్యతను కాపాడుతుంది, బరువు తగ్గుదలను కూడా మనకు తోడ్పడుతుంది. చర్మ సంరక్షణకు, నొప్పి నివారణకి కూడా బొప్పాయి ఎంతో మంచిది. అలాగే మామిడిలో జీర్ణక్రియకి సంబంధించి, జీర్ణాశయం సంబంధించి బ్యాక్టీరియాను పెంచుతాయి. అధికంగా తీసుకుంటే బ్లడ్ షుగర్ పెరుగుదల, జీర్ణక్రియ సమస్యలు వంటివి ప్రమాదాలున్నాయని వైద్యులు సూచిస్తున్నారు. విటమిన్ సి, ఏ, B6 పీచు అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేట్గా ఉంటుంది. వేసవిలో జీర్ణాశయం ఆరోగ్యానికి ఎంతో ఉపకారంగా ఉండి పళ్లల్లో అరటి ఒకటి. ఇందులో పొటాషియం, ఫైబరు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అరటి పండ్లను నిరంతరం తీసుకోవడం వల్ల మన జీర్ణక్రియ మెరుగుపడి సమతుల్యతగా ఉంటుంది. అలాగే దీర్ఘకాలిక జీర్ణ సమస్యలు తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. అదేవిధంగా అనాసలో బ్రోమలైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉండి జీర్ణాశయంలో చెడు బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. వేసవిలో తాజా అనాసం తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది. ఇటువంటి పండ్లు వేసవిలో పొట్ట ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, వేసవికాలంలో జీర్ణాశయం మరియు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సీజనల్ పండ్లను ఆహారంలో భాగంగా తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. సరైన నీరు, పోషకాహారం, తగిన జాగ్రత్తలతో పొట్ట సమస్యలను తగ్గించుకోవచ్చని, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు వేసవిలో శరీరాన్ని కాపాడే ముఖ్యమైన ఆయుధంగా మారతాయని వైద్యులు సూచిస్తున్నారు. పుదీనా జ్యూస్ కూడా శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. అలాగే సబ్జా గింజలు నీళ్లలో నానబెట్టి తాగాలి. ఇందులో పీచు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. కీరదోసలో విటమిన్ కే, B6 ఉండడం వల్ల BP కంట్రోల్లో ఉంటుంది. సలాడ్లు లేదా మజ్జిగతో కలిపి తీసుకుంటే ఎంతో మంచిది. ఇది ద్రాక్ష దాదాపు 81% నీరుంటుంది. ఇందులో విటమిన్ ఏసి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో ఉపయోగపడుతుంది. వేసవిలో వేడి నుంచి ఉపశమనం కలిగించే చక్కటి పండు ఇది.

జామకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండు. ఇందులో సుమారు 80% నీరుంటుంది. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలోని ఎలక్ట్రోలైట్లు సమతుల్యంగా ఉండేలా చూసుకుంటాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది. సి విటమిన్ కూడా జామకాయలో మనకి పుష్కలంగా లభిస్తుంది. పనసపండు. పనసపండు తరచుగా అధిక కార్బోహైడ్రేట్లు ఎనర్జీ కోసం తినే పండుగా పేరు పొందింది. ఇందులో 76% నీరు ఉండడం వల్ల వేసవిలో ఇది తినడం ద్వారా శరీరానికి తేమ అందుతుంది. ఇది బి కాంప్లెక్స్, విటమిన్లు, పొటాషియం వంటి పోషకాలను అందించగలదు. ఇది తింటే తక్షణ శక్తి లభిస్తుంది. మితాహారంగా తీసుకోవాలి. అల్పాహారంలో తేలిగ్గా జీర్ణమయ్యే రాగి, మినపప్పుతో చేసే ఇడ్లీలు, ఆవిరి కుడుములు, కూరగాయలతో చేసిన కిచడీ, చిరుధాన్యాలతో చేసిన ఉప్మా లాంటివి తీసుకునివచ్చును. చివరిలో గ్లాసు మజ్జిగ తాగితే ఎండలో వెళ్లినా త్వరగా శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. ఉదయం 10-11 మధ్యలో ఏదైనా ఒక పండు తినాలి. పెసరపప్పు. ఎర్రకందిపప్పులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. మూంగ్ బీన్స్ లో జింకు, ఐరన్ ఉంటాయి. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. వారంలో కనీసం 4-5 రోజుల పాటు ఈ 2 పప్పులను ఆహారంలో చేర్చుకుంటే వ్యాధుల నుంచి బయటపడతారు. బ్లడ్ షుగర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి. సంపూర్ణ పోషణ లభిస్తుంది. శాకాహారులకు, మాంసాహారులకు కూడా ఇవి ఎంతో పోషణనిస్తాయి. అలాగే గుడ్లు ఉడకబెట్టి తింటే మంచిది. మెంతులు వేయించి చక్కగా పులుసు మాదిరిగాను మెంతి పొడిలా తీసుకున్నా కూడా మంచిది. మెంతి మజ్జిగ, మజ్జిగ పులుసులు చలవ చేస్తాయి. పెసరపప్పు, మసూర్ దాలు రెండు సులభంగా జీర్ణమవుతాయి. చాలాసార్లు వైద్యులు కడుపు నొప్పి, జీర్ణ సమస్యలకు సంబంధించిన వ్యాధుల కోసం లేత పప్పు లేదా పప్పు నీటిని తినమని చెప్తారు. ఎండవేళల్లో పెసరపచ్చడి, పెసరకట్టు, కందికట్టు, ఉల్లిపాయ పులుసు ఎంతగానో జీర్ణ వ్యవస్థను చక్కపరుస్తాయి. మనకి దేవాలయాల్లో నైవేద్యంగా పెట్టే వడపప్పు, పానకం వాటిల్లో ఆంతర్యం ఇదే. పానకం కూడా వేడిని తగ్గిస్తుంది. వడపప్పు శరీరాన్ని చల్లబరుస్తుంది. అలాగే తాటి ముంజలు శరీరానికి అద్భుతమైన చల్లదనాన్ని, పోషకాలని అందిస్తాయి. ఇవి డీహైడ్రేషన్ తగ్గించి, జీర్ణక్రియను మెరుగుపరిచి బరువు తగ్గించడంలో సహాయపడతాయి. విటమిన్ ఏ, బిసి, పొటాషియం, ఐరన్, జింకు పుష్కలంగా ఉండే ఈ తాటి ముంజలు కాలేయ ఆరోగ్యానికి చాలా మంచివి. వృద్ధులకు, చంటి పిల్లలకు తాటి ముంజల నీరు ఆరారుగా ఇస్తే వడదెబ్బ అనేది తగలదు. తాటి ముంజల్లో అనేక రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధులు రాకుండా ఉంటాయి. సీజనల్ జలుబు, దగ్గు నుంచి కూడా విముక్తి పొందవచ్చును. ఇన్ఫెక్షన్స్ దరిచేరవు. ఫైబర్ అధికంగా ఉంటుంది. అజీర్ణం, గ్యాసు, మలబద్ధకం, కడుపులో మంట నుండి మనం బయటపడవచ్చును. సున్నపు నీరు, తేనె, పంచదార, ఉప్పు, జీలకర్ర, నిమ్మరసంతో కలిపి తీసుకోవచ్చు. ఇది ఎంతో మంచిది. లస్సి, మజ్జిగలో పంచదార, అరటిపండు, తేనె వేసుకుని తాగవచ్చును. గుల్కండ్, చక్కెర మరియు గులాబీ రేకులతో కొన్ని సాంప్రదాయ మూలికలు మరియు సుగంధ ద్రవ్యాలతో చేయబడిన గుల్కండ్ భారతీయ వంటగది నుండి దాచబడిన రత్నం. ఇది వ్యాధులు నివారిస్తుంది. వేసవి అంతా చర్మాన్ని కాంతివంతంగా మరియు తాజాగా ఉంచుతుంది. పాలిఫైనాల్స్, ఫైటోన్యూట్రియంట్స్. ఇది వ్యాధులు నివారిస్తుంది. వేసవి అంతా చర్మాన్ని కాంతివంతంగా మరియు తాజాగా ఉంచుతుంది. పాలిఫైనాల్స్, ఫైటోన్యూట్రియంట్స్ మరియు ప్రోబయాటిక్స్ సమృద్ధిగా ఉండే గుల్కండు మీకు చాలా రుచికరంగా ఉంటుంది. ఒక టీ స్పూను లేదా అర టీ స్పూన్ లంచ్ లేదా రాత్రి భోజనంలో ప్రతిరోజు తీసుకోవడం ద్వారా ఎంతో శక్తి మనకి లభిస్తుందనడంలో సందేహం లేదు. ఆకుపచ్చ కూరగాయలు. పచ్చటి పచ్చి కూరగాయలు ఏడాది పొడవునా ఆరోగ్యానికి మంచివి అయినప్పటికీ వాటిలో పోషకాలు అధిక నీటి శాతం ఉన్నందున వేసవి కాలంలో ఎక్కువగా సిఫార్సు చేస్తారు. వేసవిలో సరైన ఆరోగ్యం కోసం వీలైనంత ఎక్కువగా ఆకుపచ్చ కూరగాయలు తినండి. అయితే పచ్చి కూరగాయలను మరీ అతిగా వండకుండా నార్మల్గా వండుకొని చేసుకోవడం వల్ల వాటిలోని నీరు మరియు పోషకాలు బయటకు పోకుండా మనకు శక్తి లభిస్తుంది. పచ్చి పచ్చి మామిడి అనేది మంచి మొత్తంలో మినరల్స్ మరియు విటమిన్ సి కలిగి ఉండే మరొక రకమైన ఆరోగ్యకరమైన పండు. పచ్చిమామిడి నుంచి తయారు చేసిన జ్యూసు వేసవిలో తాగడం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఐరన్, సోడియం క్లోరైడ్ మరియు ఖనిజాల నష్టాన్ని తగ్గిస్తుంది. శరీరంలో అవసరమైన లవణాలు మరియు ఖనిజాల నష్టాన్ని భర్తీ చేయడానికి మానవ శరీరానికి చాలా పోషకాహారం మరియు నీరు అవసరం. పచ్చిమామిడి ఈ అవసరాన్ని పూర్తిగా భర్తీ చేస్తుంది. పచ్చిమామిడి శరీరానికి తాజాదనాన్ని అందించడమే కాకుండా అజీర్ణం, విరోచనాలు, మలబద్ధకం, మార్నింగ్ సిక్నెస్ వంటి కడుపు రుగ్మతలను నివారిస్తుంది. పచ్చిమామిడితో జాము

జెల్లీలు చేసుకొనివచ్చును, షర్బత్గా తాగవచ్చును. అందుకే వేసవిలో ఊరగాయలు పెట్టుకోవడం, ఉష్ణోగ్రతలను సమతుల్యం చేయడానికి మెంతులు, ఆవాలు, కారం ఉపయోగిస్తూ పప్పు నూనెను చేర్చి పోషకాహారాల్లో వరుసల్లో ఆవకాయ, మాగాయ, మెంతికాయ వంటివి అగ్రస్థానంలో ఉన్నాయి. ఉసిరిక చూర్ణంతో తేనె కలిపి తీసుకోవడం వల్ల సి విటమిన్ పూర్తిగా అందుతుంది. అలాగే ఉసిరి మురబ్బాగా కూడా తీసుకోవచ్చు. ఉసిరిని ఒక ఊరగాయగా తీసుకోవడం వల్ల జుట్టు నల్లబడుతుంది. అలాగే వేసవిలో కాకుండా ఏడాది పొడవునా ఉసిరి పచ్చడిని మొదటి ముద్దలో నేతితో కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవు. విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. చర్మం, జుట్టు, బ్లడ్ షుగరు సమస్యలు రావు. అలాగే అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు ఉండవు. కంటి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మ్యాక్యులర్ డీజనరేషన్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపరుస్తుంది. ఉసిరిక జాము, జ్యూస్ ద్వారా కూడా మనం ఆహారంగా స్వీకరించవచ్చు. వేసవిలో లభించే చిరుధాన్యాలు. వేసవి కాలంలో ఎండ తీవ్రత, వేడి నుండి ఉపశమనం పొందడానికి శరీరాన్ని చల్లబరిచే మరియు జీర్ణక్రియను మెరుగుపరిచే సిరిధాన్యాలు, మిల్లెట్స్ ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది. వేసవికి ఉపయుక్తమైన చిరుధాన్యాలు. రాగులు. వేసవిలో శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడంలో రాగులు ప్రథమ స్థానంలో ఉంటాయి. ఇవి కాల్షియం మరియు ఐరన్ వంటి పోషకాలతో నిండి ఉండి నీరసాన్ని తగ్గించి శక్తిని ఇస్తాయి. రాగి జావ, రాగి అంబలి, రాగి సంకటి మజ్జిగతో కలిపి తీసుకోవడం వేసవిలో చాలా మంచిది. అలాగే జొన్నలు. జొన్నల్లో అధిక ఫైబరు చల్లబరిచే లక్షణాలు ఉన్నాయి. ఇవి తేలిగ్గా అరుగుతాయి మరియు శరీర ఉష్ణోగ్రతలను నియంత్రణలో ఉంచుతాయి. జొన్న రొట్టెలు, జొన్న అన్నం కూడా తినవచ్చును. తెల్ల జొన్నల కంటే కూడా పచ్చజొన్నలు అధిక శ్రేష్టం. కొర్రలు. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. బార్లీ. ఇది వేసవికి సరైన ధాన్యం. మూత్ర విసర్జన సమస్యలను, వేడి వలన కలిగే అలసటను తగ్గించడంలో బార్లీ నీరు అద్భుతంగా పనిచేస్తుంది. అందుకనే పూర్వకాలం నుంచి మనకి జ్వరం వచ్చినా కూడా బార్లీ వాటర్ ఇచ్చేవారు. సజ్జలు. సజ్జలు వేసవిలో శరీరానికి చలవనిస్తాయి. ఇవి శరీరంలోని ఎలక్ట్రోలైట్ సమతుల్యతను దెబ్బ తినకుండా కాపాడతాయి. గత రోజుల్లో సజ్జబూరలు ఎక్కువగా ఆహారంగా తీసుకునేవారు. సామలు. ఇవి కూడా చల్లబరిచే లక్షణాలను కలిగి ఉండి వేసవిలో తీసుకోవడానికి సురక్షితమైనవి. వేసవిలో చిరుధాన్యాలను తీసుకునే విధానం. రాగి, జొన్న, జావను మజ్జిగతో తీసుకుంటే మంచిది. అలాగే గంజి. చిరుధాన్యాలతో గంజి చేసుకుని తాగడం వల్ల డీహైడ్రేషన్ తగ్గుతుంది. పచ్చజొన్న గంజిలో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. ఇడ్లీ లేదా దోశ, సామలు లేదా కొర్రలతో చేసిన ఇడ్లీలు, దోశలు సులభంగా జీర్ణమవుతాయి. చిరుధాన్యాలు తీసుకునే ముందు కనీసం 4 నుంచి 6 గంటల పాటు నానబెట్టడం వల్ల వాటిలో పోషకాలు మనకు బాగా అందుతాయి మరియు జీర్ణం సులభం అవుతుంది. రాగి మాల్ట్ రూపంలో కూడా తీసుకోవచ్చు. జొన్నలు న్యూట్రల్ ధాన్యం. ఇవి శరీరాన్ని వేడిని పెంచకుండా కాపాడతాయి. వీటిలో పొటాషియం మరియు ఫాస్ఫరస్ ఎలక్ట్రోలైట్ సమతుల్యతను అందిస్తాయి. జొన్న రొట్టెలను పెరుగు లేదా కీరదోశ రైతాతో కలిపి తింటే మరింత చలువ చేస్తుంది. సామలు. తక్కువ క్యాలరీలు, ఎక్కువ నీటిని నిలుపుకునే గుణం సామలకు ఉంటుంది. ఇవి చాలా తేలిగ్గా జీర్ణమవుతాయి. చిట్కా. అన్నానికి బదులుగా సామలతో కిచడీ పులావు చేసుకుంటే మధ్యాహ్న నీరసం రాదు, బరువు కూడా పెరగకుండా ఉంటారు. అరికలు. వీటిలో మెగ్నీషియం, విటమిన్ B6 ఎక్కువగా ఉంటాయి. ఇది శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది. ఉడికించిన అరికలను పెరుగుతో కలిపి తింటే దద్దోజనం మాదిరిగా వేసవికి మంచి లంచ్ అవుతుంది. కొర్రలు. ఇవి పొట్టకు చాలా తేలికగా ఆహారం కడుపు నింపే విధంగా ఉంటాయి. ఇవి వీటిలోని ఫైబర్ రోజంతా మనకు ఎనర్జీని ఇస్తుంది. ఏదేమైనా ఈ చిరుధాన్యాలన్నింటినీ కూడా 6 నుంచి 8 గంటలు నానబెట్టాకే వండాలి. దీనివల్ల జీర్ణక్రియ సులభం అవుతుంది. వేసవిలో రాగి, అంబలి వంటి పులియబెట్టిన ఆహారం సహజ ప్రోబయోటిక్స్ ను అందిస్తుంది. మిల్లెట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గ్యాసు లేదా పొట్ట ఉబ్బరం రాకుండా రోజుకి కనీసం 3 లీటర్లు మంచినీళ్లు తాగాలి. సజ్జలు. శరీరంలో వేడిని పుట్టిస్తాయి కనుక కొంత ఎండాకాలం కంటే కూడా ఇది చలికాలానికి ఎక్కువగా ఉపయోగపడతాయి. కాబట్టి ఎండాకాలంలో సజ్జలు కొంచెం మితంగా తీసుకుంటే మంచిది. ఇంకా ఇప్పటికీ ఆధునిక కాలంలో పిల్లల అభిరుచుల మేరకు ఫ్రూట్ సలాడ్స్, షర్బత్లు, ఐస్ క్రీంలు, జామ్లు, జెల్లీలు, జ్యూసులు, కుల్ఫీలు కూడా ఆరోగ్యకరంగా ఇంట్లోనే తయారు చేసి ఇవ్వడం జరుగుతోంది. డ్రై ఫ్రూట్స్ లడ్డూలు, బాదం పాలు ప్రోటీన్లు ఇస్తాయి. అలాగే పెసలు, మినుములతో చేసిన సున్నుండలు, శనగ పాయసాలు, శనగ తాలింపులు ఇలా పలు రకాల ఆహార

0: పదార్థాలు మన తెలుగులలో చేసుకోవడం పరిపాటి. పూర్వకాలం నుండి మన అలవాట్లలో భాగంగా చద్దన్నంలో పెరుగు, ఉల్లిరేకులు వేసుకుని తినడం, తోడన్నం తినడం, తరవా అని మజ్జిగతో పలు రకాలుగా చేసుకుని తాగడం, అలాగే కుండలో నీరు ఎంతో శ్రేష్టం. ఫ్రిడ్జ్ వాటర్ కన్నా కూడా కుండలో నీళ్లు తాగితే చాలా మంచిది, శరీరానికి వేడి చేరకుండా ఉంటుంది. అలాగే పెరుగు పచ్చళ్ళు, మజ్జిగ పులుసులు, ఇలా రైతాలు ఇలా వివిధ రకాలుగా మన శరీరాన్ని మంచి ఆరోగ్యంతో ఉంచుతాయి. వడదెబ్బ తగలకుండా ఉల్లిపాయ వాసన చూసుకుని బయటికి వెళ్ళడం మంచిది. అలాగే పెసర పచ్చడి ఇలాంటివన్నీ కూడా మనకి చలువ చేసేవి. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని నానుడి. ఉల్లిపాయతో వాసన చూసుకుని బయటికి వెళ్ళడం వల్ల వడదెబ్బ తగలకుండా ఉంటుంది. ఏదేమైనా పూర్వకాల సాంప్రదాయాలను పాటిస్తూ బయట పదార్థాలు తినకుండా మనల్ని మనం నియంత్రించుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. అలాగే పసిపిల్లలను కూడా అరిటాకుల్లో వేడి తగలనీయకుండా పడుకోబెడతారు. మామిడి పళ్ళు, పనసపండు తినగానే మంచినీళ్ళు ఎక్కువగా తాగకూడదు, కొంత గ్యాప్ ఇచ్చాక తాగాలి. బూడిది గుమ్మడి, సొరకాయ, పెసర హల్వాలు, మినపసునుండలు ఇలాంటివన్నీ పోషక పదార్థాలు, పిల్లలకి ఎంతో పోషకాహారాలను ఇస్తాయనడంలో సందేహం లేదు. ఆరోగ్యమే మహాభాగ్యము, అమ్మ చేతి ఇంటి వంట అమృతారోగ్యాల పంట.
1: మీరింతవరకు వేసవికాలంలో తేలికగా జీర్ణమయ్యే పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలు ఈ అంశం గురించి శ్రీమతి ఎంవి సీతామహాలక్ష్మి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు.

0: లలిత గీతం విన్నారు.
1: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: కార్యక్రమంలో ఇప్పుడు
3: పనస పండు వలన లాభాలు తెలుసుకుందాం. పండ్లు మానవులకు ప్రకృతి ప్రసాదించిన వరం. ఆయా కాలాలలో లభించే పండ్లను తప్పక మనం తీసుకోవలసి ఉంటుంది. ఈ ప్రకృతి సిద్ధమైనటువంటి పండ్లు, కూరగాయలు, ఇతర తృణధాన్యాలను ఆహారంలో కనుక తీసుకున్నట్లయితే మన శరీరానికి అవసరమైనటువంటి అన్ని పోషకాలు లభిస్తాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవలసింది పనసపండు. పనసపండు మల్బరీ కుటుంబానికి చెందిన చెట్టు. దీని జన్మస్థలం తూర్పు ఆసియా. పండ్లలో అతిపెద్ద పండుగగా ఈ పనసపండుని చెప్పుకోవచ్చు. దాదాపు ఒక్కొక్కటి 35 లేదా 36 కిలోల వరకు బరువు ఉంటుంది. 90 సెంటీమీటర్ల పొడవు, 50 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉంటాయి. ఈ పనసపండును సంస్కృతంలో స్కందఫలం అని, హిందీలో కటల్ కటహక్ అని, బాంగ్లాలో కాంటల్ అని, ఆంగ్లంలో జాక్ ఫ్రూట్ అని పిలుస్తారు. దీని పైతొక్క చాలా మందంగా ఉంటుంది. దీనిని కత్తితో కోసినప్పుడు చేతికి నూనె పసుపు రాసుకుంటే ఆ పండు యొక్క జిగురు చేతులకు అంటదు. పండిన పనస తొనలు తినడానికి చాలా రుచిగా ఉంటాయి. మన ప్రాంతంలో పనసను ఎక్కువగా విందు భోజనాలలో కూరగా వాడతారు. పనస పొట్టును ఆవకూరగా పెట్టినట్లయితే దాని రుచి అమోఘమనే చెప్పాలి. పనస ముక్కలను బిర్యానీలలో కూడా కలిపి పనస బిర్యానీగా వండుతారు. ఇక దీనిలో ఉన్నటువంటి పోషక విలువలు చూసినట్లయితే పిండి పదార్థాలు, చక్కెరలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే దీనిలో విటమిన్ ఏ, విటమిన్ B1, విటమిన్ B2, B3, B5, విటమిన్ B6, విటమిన్ C, విటమిన్ E ఉంటాయి. ఇంకా కాల్షియం, ఇనుము, సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్, జింకు, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండును తినడం వల్ల శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చూసినట్లయితే ఈ పనస పండుతో గుండె పోటుని దూరం చేసుకోవచ్చు. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది పెద్ద ప్రేగు క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఆస్తమాను తొలగించి ఎముకలకు బలాన్నిస్తుంది. అనీమియాను దూరం చేస్తుంది. ఈ పండులో ఉన్నటువంటి విటమిన్ ఏ మెదడు నరాలను బలపరుస్తుంది. అలాగే కంటి దృష్టిని కూడా మెరుగుపరుస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు. పనసపండు అజీర్తి సమస్యను దూరం చేస్తుంది. వాత పిత్త వ్యాధులను దరిచేరనీయదు. దీనిలో ఉన్నటువంటి ఇనుము రక్తహీనతను నివారిస్తుంది. ముఖ్యంగా దీనిలో ఉన్నటువంటి పీచు పదార్థం పైల్స్ను నివారిస్తుంది. అలాగే జీర్ణ సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అధికంగా మందులు వాడేవారు, శస్త్రచికిత్స జరిగిన వాళ్లు ఈ పండ్లను తక్కువగా తీసుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. దీనిలో సహజ సిద్ధమైన చక్కెరలు ఉంటాయి. మధుమేహం రాకుండా ఇది కాపాడుతుంది. ఈ పండు తొనలలో ఉన్న గింజలను కూరలలో కూడా వేసుకుని వాడుకోవచ్చు. దీనిలో ఎక్కువగా ఉన్న ఔషధ గుణాలు చర్మ కణాలను రిపేర్ చేస్తాయి. అంటే కొత్త కణాలు వచ్చేలా చేస్తాయి. దీంతో చర్మం మెరుస్తుంది. దీనిలో క్రొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి కాబట్టి 3 నుండి 4 తొనల వరకు తినవచ్చు. బరువు పెరగకుండా ఈ పండు కాపాడుతుంది. కాకపోతే దీనిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అతిగా తినకపోవడం మంచిది. ఈ పండు తినడం వల్ల రక్తహీనత సమస్య అదుపులోకి వస్తుంది. కాబట్టి ఈ పండు మహిళలకు ఎంతో ప్రయోజనకరం. ఈ పండ్లు ఏడాదంతా కూడా లభించవు. ఎలాంటి రసాయనాలు, పురుగుమందులు అవసరం లేకుండా పండుతాయి. అందువల్ల ఈ పండ్లను కనుక తిన్నట్లయితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇక దీని తొనల తీపి అన్ని వయసుల వారికి కూడా నచ్చుతుంది. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ కనపడేటటువంటి ఈ పనస తొనలను వదలకుండా తినేయండి.
0: మీరింతవరకు విశేషాలు విన్నారు.

0: సమయం మించిపోతోంది. భరతమాత మేల్కొనమంటోంది. ఆటంకవాదుల ఆట కట్టించమంటోంది. ఇది దురాగతాల పైన చేసే సమిష్టి యుద్ధం. వివక్షలు మాని కావాలి మనమందరం సంసిద్ధం. గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచయస్తులకి అమ్మకండి. అద్దెకుండి పోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకి ఎలాంటి తావు ఇవ్వకండి.
1: గుర్తుంచుకోండి, మీ అప్రమత్తతలోనే ఉంది అందరి

మెరివిన్న లలితగీతం గానం కేబీకే మోహనరాజు, సంగీతం ఎం చిత్రంజన్, రచన బోయి భీమన్న. కార్యక్రమంలో ఇప్పుడు చివరిగా వినబోతున్న లలితగీతం గానం కె రామాచారి, విజయలక్ష్మి దేశికన్, రచన కలగా కృష్ణమోహన్.

లలిత గీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. శ్రోతలకు ఒక గమనిక, మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మీటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే వినవచ్చు, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా దిల్ అప్నా ఔర్ ప్రీత్

ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే వినవచ్చు, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా దిల్ అప్నా ఔర్ ప్రీత్ పరాయి ఈ చిత్రానికి లతా మంగేష్కర్ పాడిన పాట వింటారు.

స్క్రీన్ టైంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. తర్వాత వినబోయే పాట ఆరాధన. ఈ చిత్రానికి కిషోర్ కుమార్ గానం, గీత రచన ఆనంద్ బక్షి.

టీన్ టైంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత వినబోయే పాట చెన్నై ఎక్స్ప్రెస్. ఈ చిత్రానికి చిన్మయ శ్రీపాద గోపీ సుందర్ పాడిన పాట. గీత రచన అమితాభ్ భట్టాచార్య.

కార్యక్రమంలో చివరిగా ఖిలాడి 786 ఈ చిత్రానికి హిమేష్ రేష్మియా, యోయో హనీ సింగ్ హంసిక పడిన పాట, గీత రచన షాబెర్ అహ్మద్.

టీన్ టైంలో మీరు ఇంతవరకు హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ యువలయలో నేను అడిగే క్విజ్ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ పంపించవలసిన మా వాట్సాప్ నంబర్

0866241212 0868888 మరి మొదటి ప్రశ్న ఏంటంటే, హాంటా వైరస్లోని యాండీ స్ట్రెయిన్ను అర్జెంటీనాలో ఏ సంవత్సరంలో గుర్తించారు? ప్రశ్న మరొకసారి, హాంటా వైరస్లోని యాండీ స్ట్రెయిన్ను అర్జెంటీనాలో ఏ సంవత్సరంలో గుర్తించారు? సమాధానాలు పంపించండి. ఈలోగా అశోకవనంలో అర్జున కళ్యాణం ఈ చిత్రం నుండి ఒక మంచి పాట.

నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి రామకృష్ణయ్య, సుభాషిణి కుటుంబ సభ్యులు. కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత ఎం కొండారెడ్డి, సిద్ధవటం మండలం, కడప జిల్లా నుండి. రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి, పాపినేనిపాలెం నుండి. రైట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుండి షేక్ మెహబూబ్ సుభాని. రైట్ ఆన్సర్ అండి. నంద్యాల నుండి రామచంద్ర సువర్ణ. రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా నుండి. కరెక్ట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి రమేష్. కరెక్ట్ ఆన్సర్. తర్వాత కృష్ణ ప్రసాద్, తాడేపల్లిగూడెం నుండి. రైట్ ఆన్సర్. రాధా ఖమ్మం నుండి. రాంగ్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య శారద. రైట్ ఆన్సర్. కడప నుండి వినయ్. రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత తెనాలి నుండి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్. కరెక్ట్ ఆన్సర్. కందేరి గోపీనాథ్, సుధారాణి తిరుపతి నుండి. రైట్ ఆన్సర్. నిజామాబాద్ నుండి ఎం మురహరి, యశోద, జానకీరాజు. కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు. కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ. రైట్ ఆన్సర్. మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్, నిజామాబాద్ జిల్లా నుండి. కరెక్ట్ ఆన్సర్. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్. కరెక్ట్ ఆన్సర్. దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి. కరెక్ట్ ఆన్సర్. తర్వాత దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు నుండి. రైట్ ఆన్సర్. తర్వాత సుబ్రమణి, పెత్తనపల్లి, కర్ణాటక నుండి. కరెక్ట్ ఆన్సర్. కోనసీమ జిల్లా, కోనసీమ జిల్లా మోరిపొలం నుండి. పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని. కరెక్ట్ ఆన్సర్. మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా నుండి. రైట్ ఆన్సర్. ఎన్ పార్థసారథి, భరత్ నగర్, సిద్దిపేట నుండి. కరెక్ట్ ఆన్సర్. తర్వాత పిడుగు సుబ్బారావు, కోవూరు నుండి. రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుండి. రైట్ ఆన్సర్. తణుకు నుండి వెంకీ. కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుండి. నేను ఏ ఇయర్లో గుర్తించారు అని అడిగాను. రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత చిలుకా నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట్, నిజామాబాద్ నుండి. రైట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని. కరెక్ట్ ఆన్సర్. తర్వాత రంగారెడ్డి జిల్లా, ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్ష్, సియోనా, నాగటి పండు, అశోక్, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ. కరెక్ట్ ఆన్సర్. తర్వాత సికింద్రాబాద్ నుండి శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, శ్రీరామదాసు, సాయి రిత్విక్. కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుండి సంతోష్ కుమార్, సుప్రియ. రైట్ ఆన్సర్. శేషాద్రి నెల్లూరు నుండి. రాంగ్ ఆన్సర్ అండి. నెల్లూరు జిల్లా, కోవూరు నుండి బి విజయకుమార్ రెడ్డి. రాంగ్ ఆన్సర్. సత్తుపల్లి నుండి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి. కరెక్ట్ ఆన్సర్. నాగేంద్రప్ప, తణుకు కర్ణాటక నుండి. కరెక్ట్ ఆన్సర్. తర్వాత దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌధామణి, వసుంధర, ఇనమడుగు నుండి. తుమ్మ పద్మావతి. కరెక్ట్ ఆన్సర్. తర్వాత జాపా భువనేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, వెల్లుల్లి నుండి. కరెక్ట్ ఆన్సర్ అండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుండి. రాంగ్ ఆన్సర్. లలితా మల్లిక్ సత్తుపల్లి నుండి. రైట్ ఆన్సర్. నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుండి. రైట్ ఆన్సర్. మిడతల రామ్మూర్తి ఉర్వకొండ నుండి. రైట్ ఆన్సర్. నంద్యాల నుండి రామచంద్ర సువర్ణ. రైట్ ఆన్సర్. క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. సరే, హాంటా వైరస్లోని యాండీ స్ట్రెయిన్ను అర్జెంటీనా దేశంలో ఏ సంవత్సరంలో గుర్తించారు? అది ప్రశ్న. తర్వాత లతా సుహాస్ హోస్కోట నుండి. కరెక్ట్ ఆన్సర్. తర్వాత

మొదటి ప్రశ్న, హాంటావైరస్లోని యాండీ స్ట్రెయిన్ను అర్జెంటీనాలో ఏ సంవత్సరంలో గుర్తించారు అని అడిగాను కదా, మరి సమాధానాలు వచ్చేసాయి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు విశాల నెల్లూరు నుండి, రైట్ ఆన్సర్. తర్వాత

పివై విజయశేఖర్ ప్రసాద్ సుబ్బారాయుడు నంద్యాల నుండి. రైటా, రాంగ్ ఆన్సర్ అండి. భోగనాథుని వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్టూర్ నుండి, రాంగ్ ఆన్సర్. తర్వాత మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి, రాంగ్ ఆన్సర్. భారతీ కిషోర్ హేమశ్రీ అనంతపురం నుండి, రైట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుండి చిరంజీవి, నాగభూషణ, బగ్గా శివయ్య, ముంతా పెద్దన్న, కరెక్ట్ ఆన్సర్. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుండి, రైట్ ఆన్సర్. శ్యామ్ నెల్లూరు నుండి, రాంగ్ ఆన్సర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుండి సెటి సూరిబాబు, రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత మార్కాపురం శివాజీనగర్ నుండి మస్తాన్వల్లి ఫాతిమా, రాంగ్ ఆన్సర్. కారంచేడు మండలం నుండి రమ్య, తులసి, శ్రావణి, వెంకటేశ్వర్లు, రాంగ్ ఆన్సర్ అండి. క్యాదర్ వీరేష్ రాజోలి మండలం నుండి, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుండి వెంకట సాయి ఫణీంద్ర శర్మ, కరెక్ట్, రాంగ్ ఆన్సర్. తర్వాత రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు కైలాష్ ఇనమడుగు నుండి, రైట్ ఆన్సర్. తర్వాత ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి, రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా నుండి మస్తాన్ భాష, పాలెం పోలయ్య, బ్రహ్మయ్య, సర్దార్బాయ్, ధనలక్ష్మి, సయ్యద్, ఇస్మాయిల్, ఖాదర్ భాష, అహోబిలం వెంకటేశ్వర్లు, మస్తానయ్య, రైట్ ఆన్సర్ అండి. తర్వాత కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుండి, రైట్ ఆన్సర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి శెట్టి సూరిబాబు, రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత పాలెం పోలయ్య అల్లగడ్డ నంద్యాల జిల్లా నుండి అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మీ, నరేంద్రారెడ్డి, రామకృష్ణయ్య, వినయ్ కుమార్, మస్తాన్ భాష, రైట్ ఆన్సర్ అండి. తర్వాత రేణుకా గోపరాజు కడప నుండి, రైట్ ఆన్సర్. భానుప్రకాష్ వావిల్ల ఆన్సర్ కూడా పంపించాలి. తర్వాత బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుండి, రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత ఓకే, మరి మొదటి ప్రశ్న, హాంటావైరస్లోని ఆండీస్ స్ట్రెయిన్ను అర్జెంటీనా దేశంలో ఏ సంవత్సరంలో గుర్తించారు అని అడిగాను కదా, ఆన్సర్ వచ్చి 1995 అప్పుడు గుర్తించారు. మరి రెండో ప్రశ్నకు వెళ్ళిపోదాం. ఒలింపిక్స్లో భారత్కు తొలి వ్యక్తిగత స్వర్ణ పథకం అందించిన క్రీడాకారుడు ఎవరు? ఒలింపిక్స్లో భారతదేశానికి తొలి వ్యక్తిగత స్వర్ణ పథకం అందించిన క్రీడాకారుడు ఎవరు? అతని పేరు పంపించండి. ఈలోగా కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఈ చిత్రం నుండి ఒక మంచి పాఠం.

రెండో ప్రశ్న, ఒలింపిక్స్లో భారత్కు తొలి వ్యక్తిగత స్వర్ణ పతకం అందించిన క్రీడాకారుడు ఎవరు అని అడిగాను కదా, సమాధానాలు వచ్చేసే చదివేస్తాను. పేర్లు శ్రీరామదాసు కృపాచారి, అనితా సాయి వర్షిత్, శ్రీరామదాసు సాయి రిత్విక్. కరెక్ట్ ఆన్సర్. తర్వాత జాపా భువనేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లుల్లి నుండి. కరెక్ట్ ఆన్సర్. వరగంటి బదరి విశాల నెల్లూరు నుండి. రాంగ్ ఆన్సర్ అండి. గణపవరపు నాగేశ్వరరావు, కనక సులోచన, సురేష్, హరికృష్ణ కుటుంబ సభ్యులు ఉప్పలూరు గ్రామం నుండి. కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుండి క్యాదర్ వీరేష్, రాజోలి మండలం నుండి. కరెక్ట్ ఆన్సర్. తర్వాత కుంచి రామ్మూర్తి, కుంచివానిపేట నుండి. రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుండి బి విజయకుమార్ రెడ్డి, అభినవ్ బింద్రా. రైట్ ఆన్సర్. తర్వాత మంచిర్యాల నుండి చంద్రమొగిలి, పద్మారాణి, అక్షర కృప. కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు నుండి. కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్ష్, సియోను, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా. కరెక్ట్ ఆన్సర్.

తర్వాత తణుకు నుండి వెంకి, రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత దమ్మోస్ మధుసూదనాచారి, శ్రీవాణి, రవీంద్రాచారి, రాధిక, నవీనాచారి, సౌమ్య, త్రిలోక్, నేహాన్. హైదరాబాద్ బిఎన్ రెడ్డి నుండి కరెక్ట్ ఆన్సర్. ఎన్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుండి రైట్ ఆన్సర్. మల్లేశ్వరరావు సాంభవి, జగదీశ్వర్, తమన్ కుటుంబ సభ్యులు ఉప్పలూరు గ్రామం నుండి రైట్ ఆన్సర్. అనంతపురం జిల్లా పెదవడుగురు గ్రామం నుండి చౌదరి జనార్దన, కుసుమ, లలిత, మనోజ్ చౌదరి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుండి సంతోష్, సుప్రియ కరెక్ట్ ఆన్సర్. హాంపాపురం గ్రామం నుండి చిరంజీవి, నాగభూషణ, వగ్గ, శివయ్య, ముంతా పెద్దన్న కరెక్ట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి రైట్ ఆన్సర్. నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్లా సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అనంత టౌన్షిప్ నుండి మధుసూదన్ రెడ్డి రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ రైట్ ఆన్సర్. చిలుక నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట్ నిజామాబాద్ నుండి కరెక్ట్ ఆన్సర్. కోనసీమ జిల్లా మోరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా బుషిరెడ్డిపాలెం నుండి మస్తాన్ బాషా, ఆలగడ్డ పాలెం పోలయ్య, కర్నూలు నుండి బ్రహ్మయ్య, ఎఫ్ఎంఎస్ సర్దార్, ధనలక్ష్మీపురం నుండి సయ్యద్ జాకీర్, మహమ్మద్ రఫీ, ఇస్మాయిల్ భాయ్, అహోబిలం వెంకటేశ్వర్లు మస్తానయ్య కరెక్ట్ ఆన్సర్. లతా సుహాస్ హోస్కోట నుండి రైట్ ఆన్సర్. తర్వాత అభినవ్ బిన్ అనంతపురం నుండి భారతీ కిషోర్ కరెక్ట్ ఆన్సర్. మిడతల రామ్మూర్తి ఉర్వకొండ నుండి రైట్ ఆన్సర్. కందేరి గోపీనాథ్ సుధారాణి తిరుపతి నుండి రైట్ ఆన్సర్. తర్వాత అనంతపురం నుండి రమేష్ దొంతి, గగన్ పెరుమాళ్ళ కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు కాలనీ నుండి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. తర్వాత నాగేంద్రప్ప ఉడేవు నుండి కరెక్ట్ ఆన్సర్. పివై విజయశేఖర్ ప్రసాద్, సుబ్బారాయుడు నంద్యాల నుండి కరెక్ట్ ఆన్సర్.

తర్వాత సమాధానం పంపించిన వాళ్ళు అభినవ్ రేణుకా గోపరాజు కడప నుండి, కరెక్ట్ ఆన్సర్. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ హర్నాథ్పురం నుండి, రైట్ ఆన్సర్. శేషాద్రి నెల్లూరు నుండి, రైట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుండి షేక్ మెహబూబ్ సుభానీ, కరెక్ట్ ఆన్సర్. మణిదీప్ బాపట్ల నుండి, రాంగ్ ఆన్సర్. గణేష్ నెల్లూరు నుండి, రైట్ ఆన్సర్. మార్కాపురం శివాజీ నగర్ నుండి మస్తాన్వలి ఫాతిమా, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి రమేష్, కరెక్ట్ ఆన్సర్. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుండి, కరెక్ట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుండి, కరెక్ట్ ఆన్సర్. తర్వాత మహేంద్ర తెనాలి నుండి, రైట్ ఆన్సర్. సుబ్రమణి కర్ణాటక నుండి, రైట్ ఆన్సర్. రాధా

ప్రకాష్ ఖమ్మం నుండి. కరెక్ట్ ఆన్సర్ బి శివకుమార్, వీసీ కాలనీ నంద్యాల నుండి. రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత లలిత మల్లిక్, సత్తుపల్లి నుండి. కరెక్ట్ ఆన్సర్ ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుండి. కరెక్ట్ ఆన్సర్ అనంతపురం జిల్లా నుండి. అనురాధ. కరెక్ట్ ఆన్సర్ రాధ, ఖమ్మం నుండి. కరెక్ట్ ఆన్సర్ మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా, దుర్గాడ నుండి. కరెక్ట్ ఆన్సర్ సుమతి, ఆత్మకూరు, నంద్యాల జిల్లా నుండి. రైట్ ఆన్సర్ మల్లికార్జున, అభిరామ్, కేశవనగర్, ధర్మవరం నుండి. కరెక్ట్ ఆన్సర్ మధుసూదన్ రెడ్డి, పాపినేనిపాలెం నుండి. రైట్ ఆన్సర్ కడప నుండి వినయ్, శ్రీదేవి, శైలజ, యాంతోనీ, మహేష్, రవి. కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకీరాజు. కరెక్ట్ ఆన్సర్ ఐ రామకృష్ణ, శ్రీకాకుళం నుండి. కరెక్ట్ ఆన్సర్ తర్వాత తెనాలి నుండి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్. కరెక్ట్ ఆన్సర్

నంద్యాల నుండి రామచంద్ర సువర్ణ. కరెక్ట్ ఆన్సర్. కారంచేడు మండలం నుండి వెంకటేశ్వర్లు రెడ్డి జ్యోతి రమ్య శ్రావణి తులసి కౌశిక్. కరెక్ట్ ఆన్సర్. చల్లపల్లి నుండి శివ దుర్గ కౌశిక్ కపర్ది. కరెక్ట్ ఆన్సర్. రఘుబీర్ సింగ్ సుగుణాభాయ్ ఏలూరు నుండి. రైట్ ఆన్సర్. శ్యామ్ నెల్లూరు నుండి. రైట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి శృతి కందికాయలపల్లి గ్రామం నుండి. రైట్ ఆన్సర్. సత్యనారాయణ జయలక్ష్మి సికింద్రాబాద్ నుండి. రైట్ ఆన్సర్. బొడ్డు ఓంకార్ గౌరీ రామ్నగర్ వేటపాలెం నుండి. రైట్ ఆన్సర్. తర్వాత నాగశ్రీలత నెల్లూరు నుండి. కరెక్ట్ ఆన్సర్. కాకర రాజ్కుమార్ లావణ్య సకినేటిపల్లి రాజోల్ నుండి. కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య సుభాషిణి శ్రీవిష్ణు కైలాష్ మనోజ్ తనోజ్. కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య శారద అభిన. కరెక్ట్ ఆన్సర్. తర్వాత వరగంటి బదరి విశాల నెల్లూరు నుండి. రైట్ ఆన్సర్. సైనిక్పూర్ కాలనీ నుండి పద్మశ్రీ శ్యామ్ శ్రీవత్స. రైట్ ఆన్సర్. కొత్తగూడెం జిల్లా నుండి రాజేష్ ఖన్నా సునీత భాను అమిత్ ఖన్నా అమ్మి. కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుండి. రైట్ ఆన్సర్. మారుతి టౌన్షిప్ నుండి ధ్వని వెంకటేశ్వర్లు. కరెక్ట్ ఆన్సర్. మరి రెండో ప్రశ్నకి సమాధానం చెప్తున్నా. ఒలింపిక్స్లో భారత్కు తొలి వ్యక్తిగత స్వర్ణ పతకం అందించిన క్రీడాకారుడు ఎవరు? అంటే అభినవ్ బింద్రా. బీజింగ్ ఒలింపిక్స్ 2008లో షూటింగ్ విభాగంలో భారత్కు స్వర్ణ పతకం అందించారు. మరి కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాట్స్. ఇదండి ఇవాళ యువలయ. తిరిగి రేపటి యువలయలో మళ్ళీ కలుద్దాం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో విశేషన్ 9వ తరగతికి హిందీ పాఠం. ఉపాధ్యాయులు శ్రీ వి వల్లభరావు, విద్యార్థిని జి ఊర్మిళ. వినండి విశేషన్ 9వ తరగతికి హిందీ పాఠం.
2: నమస్తే అధ్యాపక్ జీ.
3: నమస్తే. ఆవు ఊర్మిళా బైఠో. ఆజ్ మై తుమ్హే వ్యాకరణ పఢౌంగా. క్యా తుమ్నే కభీ విశేషణ్ శబ్ద సునా?
2: హా అధ్యాపక్ జీ, అంగ్రేజీ మే ఇసే యాడ్జెక్టివ్ కహతే హై నా?
3: ఠీక్ కహా తుమ్నే.

0: इतनी सी आदि शब्द उन वस्तुओं का नाप तोल अथवा माप बतला रहे हैं जिनकी गणना नहीं की जा सकती। इन शब्दों ने क्रमशः नमकीन, पानी, दूध और चीनी संज्ञा शब्दों की मात्रा नापतोल बताई है।
1: परिमाणवाचक विशेषण की कूड़ा एवेना भेदाल उन्नाया मास्टरु?
0: उन्नायम्मा, इसके दो भेद हैं, निश्चित परिमाणवाचक विशेषण और अनिश्चित परिमाणवाचक विशेषण। जिन शब्दों से वस्तु की निश्चित मात्रा का ज्ञान हो उसे निश्चित परिमाणवाचक विशेषण कहते हैं। जैसे 5 लीटर दूध, 2 मीटर कपड़ा, 10 किलो आटा, 1 किलो बादाम आदि। एक अनिश्चित परिमाणवाचक विशेषण अंटे जिन शब्दों से वस्तु की अनिश्चित मात्रा का ज्ञान हो उसे अनिश्चित परिमाणवाचक विशेषण कहते हैं। जैसे थोड़ा दूध, कुछ शहद, बहुत घी। दींट्लो परिमाणम ఎంతో ఖచ్చితంగా తెలియదు. ఇక చివరిగా సార్వనామిక్ విశేషణం గురించి తెలుసుకుందాం. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించు. యహ బచ్చి సుందర హై, యహ మేరీ కలం హై, యహ మహల్ బహుత్ బడా హై. వహ వ్యక్తి కహాం గయా, జో ఆద్మీ సచ్ నహీ బోల్తా ఉస్కా ఆదర్ కౌన్ కర్తా హై. ఇన్ వాక్యోం మే యహ మేరీ, యహ వహ జో ఆది శబ్ద సర్వనామ హై, परंतु इनका प्रयोग संज्ञा शब्दों के साथ विशेषण के रूप में हुआ है, अतः ये सार्वनामिक विशेषण कहलाते हैं। जिन सर्वनाम को का प्रयोग संज्ञा के साथ उसके विशेषण की भांति होता है उन्हें सार्वनामिक विशेषण कहते हैं। सर्वनाम के बाद यदि कोई संज्ञा प्रयुक्त होती है तो वहां सर्वनाम शब्द सार्वनामिक विशेषण बन जाता है। उदाहरण के लिए यह नदी, वह पहाड़, कौन आदमी, कोई जगह, जो फल आदि। अच्छा उर्मिला, आज का पाठ समाप्त हुआ, अब हम चलेंगे।
1: धन्यवाद अध्यापक जी।
2: మీరింతవరకు విశేషణ్ 9వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీ వి వల్లభరావు, విద్యార్థిని జి ఉర్మిళ. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
4: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
3: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
4: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
3: ఆకాశవాణి
4: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
5: సమయం మించిపోతోంది, భరతమాత మేల్కొనమంటోంది, ఆటంకవాదుల ఆట కట్టించమంటోంది. ఇది దురాగతాల పైన చేసే సమిష్టి యుద్ధం. వివక్షలు మాని కావాలి మనమందరం సంసిద్ధం. గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచయస్తులకి అమ్మకండి. అద్దెకుండబోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకు ఎలాంటి తావు ఇవ్వకండి.
6: గుర్తుంచుకోండి, మీ అప్రమత్తతలోనే ఉంది అందరి భద్రత.
7: ఆకాశవాణి విజయవాడ కేంద్రం భజనావళి ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి ఎం సుజాతమ్మ బృందం వారి భజనలు వింటారు.
8: కౌసల్యా సుప్రజ

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఫిలింగ్ గీతాలు వింటారు. ముందుగా ఆ ఈ చిత్రానికి రాహుల్ నంబియ, రమ్య, సాయి శివాని గానం.

యువవాణి యువజనుల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో ముందుగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఒక మంచి కవిత్వం వి హేమసుందర్ గారి మాటల్లో వింటారు.

ఆకాశవాణి శ్రోతల గుండెల్లో కట్టావు జ్ఞాపకాల బాణి, పలకరింపుగా వినిపించే నీ మంగళ ధ్వని మేలుకొలిపే సుప్రభాత.

0: చిత్తధ్వని. ఉదయాన్నే వినిపిస్తావు భక్తి గీతాలు, చిగురింపజేస్తావు కొత్త ఆశలు. ప్రతిరోజో కొత్త కిరణంలా వార్తలతో వస్తావు జీవన సత్యంలా. సంగీత స్రవంతిలో తేలే క్షణాలు వినేవారికి హాయిలోలికే ఊహలు. ఊసుపోని కాలంలో అతిథిలా వచ్చావు, ఇప్పటికీ అందరినీ అలరిస్తున్నావు. ఎన్నో నాటకాలు పలికించావు, మనసుకు హత్తుకునేలా మైమరపించావు. చిన్నారుల చిట్టు కథలు వినిపించావు, బాల్యలోకంలో విహరింపజేశావు. కనపడని నేస్తమా, వినిపించే నా మిత్రమా, నువ్వొక స్వరాల సమాహారం, మా జ్ఞాపకాల భాండాగారం. కాలం మారినా మనుషులు మారినా నీ స్వరంతో ఇప్పటికీ ఉనికిలో ఉన్నావు. ఇంకా ఏమని చెప్పాలి, ఎంతని చెప్పాలి, ఎలా చెప్పాలి మన బంధం? ఆకాశవాణి, నువ్వే నా చిరకాల అనుబంధం. 90 వసంతాలు పూర్తి చేసుకున్న నీకు ఇవే మా శుభాకాంక్షలు.
1: అలాగే కార్యక్రమంలో అంతర్జాతీయ టీ దినోత్సవం గురించి కొన్ని విశేషమైన మాటలు తెలుసుకుందాం. పొద్దున్నే నిద్ర లేవగానే టీ త్రాగనిదే చాలామందికి ఆ రోజు మొదలవ్వదు. మనిషి జీవితంలో టీ పాత్ర అమోఘమైనది. కాస్త తలనొప్పిగా ఉన్నా, ఉల్లాసంగా ఉన్నా టీ త్రాగడం జీవితంలో ఒక అంతర్భాగమైపోయింది. టీలను సేవించడం ఆరోగ్యానికి హానికరమని చాలామంది భావిస్తూ ఉంటారు. గ్రీన్ టీ, లెమన్ టీ, బ్లాక్ టీ అని పలు రకాలు ఉన్నాయి. కానీ దేని ఉపయోగం దానిదే? వాటి గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఇంటికి అతిథులు వస్తే ముందుగా టీతోనే వారిని స్వాగతిస్తాం. అలాగే మనకు బద్ధకంగా అనిపించినప్పుడు కూడా ఒక కప్పు టీ తాగేస్తాం. టీ అనేది మన శరీరానికి సహజమైన ఉత్సాహాన్ని అందించే ఒక అద్భుతమైన పానీయం. సహజంగా టీ అనేది నరాలు ఉత్ప్రేరకంగా ఉండటానికి పనిచేస్తుంది. మనం టీ త్రాగిన వెంటనే మనకి ఓ శక్తివంతమైన అనుభూతిని కలిగిస్తుంది. అయితే అధికంగా టీ తాగడం వల్ల అనేక దుష్పరిణామాలు ఉంటాయని, హెర్బల్ టీ, గ్రీన్ టీ తగినంత మోతాదులు తీసుకోవడం ద్వారా అనారోగ్యాల నుండి మనల్ని మనమే కాపాడుకోవచ్చని ఇటీవలి కాలంలో వైద్య నిపుణులు చెబుతున్నారు. హెర్బల్ టీ, గ్రీన్ టీలలో అధికంగా ఉండే పలు రకాల ఔషధ గుణాలు మన శరీరాన్ని ఉత్తేజపరిచి మనల్ని మరింత ఉత్సాహంగా ఉంచేందుకు సహాయం చేస్తాయి. ప్రతి సంవత్సరం మే 21వ తేదీన అంతర్జాతీయ టీ దినోత్సవమును ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని మొదటగా 2005వ సంవత్సరంలో భారతదేశం, శ్రీలంక వంటి పలు టీ ఉత్పత్తి దేశాలు కలిసి ప్రారంభించాయి. ముఖ్యంగా టీ తోటల్లో శ్రమించే కార్మికుల కష్టాలను ప్రపంచానికి తెలియజేయడం, రైతుల హక్కులను కాపాడడం, టీ పరిశ్రమ ప్రాముఖ్యతను గుర్తు చేయడం వంటి లక్ష్యాలతో ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం ఐక్యరాజ్య సమితి దీనికి ప్రాధాన్యతనిస్తూ సరిగ్గా 2019వ సంవత్సరంలో ఈ టీ దినోత్సవానికి అధికారిక గుర్తింపునిచ్చింది. ఈ అంతర్జాతీయ టీ దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా యువత మరియు ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. మనం ప్రతిరోజు తాగే ఒక కప్పు టీ వెనక లక్షలాది మంది రైతుల శ్రమ దాగి ఉంటుంది. ఎండనక, వాననక, కొండ ప్రాంతాల్లోనూ కష్టపడుతూ టీ ఆకులను సేకరించే కార్మికుల కష్టం వల్లే ఈ టీ మన గృహాలకు చేరుతుంది. కాబట్టి రైతుల శ్రమను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత. అలాగే యువత తమ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మితంగా టీ తాగడం అలవాటు చేసుకోవాలి. అధిక చక్కెర, అధిక కెఫిన్ కలిగిన టీ అనేది ఆరోగ్యానికి హానికరమనే విషయాన్ని తప్పకుండా యువత తెలుసుకోవాలి. ఇప్పుడు టీ చరిత్ర గురించి తెలుసుకుందాం. చరిత్ర ప్రకారం చూసుకుంటే టీని మొదటగా చైనా దేశంలో కనుగొన్నారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం చైనా చక్రవర్తి షన్నంగ్ వేడినీరు తాగుతున్న సమయంలో కొన్ని ఆకులు ఆ వేడి నీటిలో పడటంతో మంచి సువాసన రావడం గమనించారు. అతను ఆ నీటిని త్రాగిన వెంటనే టీ ప్రత్యేకతను గుర్తించాడని చరిత్ర చెప్తుంది. మరి అక్కడి నుంచి కాలక్రమేణా టీ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. భారతదేశానికి మాత్రం టీని బ్రిటిష్ వారు తీసుకొచ్చారు. సరిగ్గా 19వ శతాబ్దంలో అస్సాం ప్రాంతంలోని మొట్టమొదటిగా టీ సాగును ఏర్పాటు చేశారు. అటు తర్వాత డార్జిలింగ్, నీలగిరి ప్రాంతాల్లో కూడా కాలక్రమేణా టీ సాగు విస్తరించింది. నేడు మన భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద టీ ఉత్పత్తి దేశాల్లో ఒకటిగా నిలిచింది.

0: ఇప్పుడు టీలో ఉండే రకాల గురించి మాట్లాడితే గ్రీన్ టీ, బ్లాక్ టీ, లెమన్ టీ వంటి అనేక రకాల టీలు మన ఆరోగ్యానికి కొన్ని ప్రయోజనాలు అందిస్తాయి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా గ్రీన్ టీ గురించి మాట్లాడితే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని చెడు పదార్థాలను తొలగించడంలో సహాయపడతాయి. గ్రీన్ టీ తాగడం వల్ల శరీరం చురుకుగా ఉండి బరువు తగ్గటానికి సహాయపడుతుంది. ఇక బ్లాక్ టీ విషయానికి వస్తే ఇది అలసటను తగ్గించి శరీరానికి ఉత్సాహాన్ని అందిస్తుంది. అలాగే పని ఒత్తిడిలో ఉన్నవారికి కొంతసేపు రిలాక్స్ కూడా కలిగిస్తుంది. ఇక చివరిగా చూస్తే లెమన్ టీ. అవునండి, లెమన్ టీ అనేది చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. లెమన్ టీ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉండటంతో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. జలుబు, దగ్గు, గొంతులో గరగర అన్నప్పుడు వేడివేడి లెమన్ టీ తాగితే వెనువెంటనే ఉపశమనం లభిస్తుంది. ఇక అంతేకాదండి, జీర్ణక్రియ కూడా మెరుగుపడటానికి ఈ లెమన్ టీ ఎంతో సహాయపడుతుంది. అయితే టీ అధికంగా త్రాగితే నష్టాలు తప్పవంటున్నారు వైద్య నిపుణులు. మరి ఆ నష్టాలేమిటో కూడా తెలుసుకుందాం. టీలను అధికంగా త్రాగడం వల్ల నిద్రలేమి సమస్యలు వస్తాయి. టీలో ఉండే కెఫీన్ ఎక్కువైతే గుండె వేగంగా కొట్టుకోవడం, ఎసిడిటీ వంటి సమస్యలు రావచ్చు. ఎక్కువ చక్కెరతో టీ త్రాగడం వల్ల మధుమేహం వచ్చి అధిక బరువు పెరిగే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు టీలో చక్కెర మోతాదు తగ్గించడం ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి ఈ అంతర్జాతీయ టీ దినోత్సవం సందర్భంగా మన విలువైన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ టీ సాగు చేసే రైతులను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుదాం. కార్యక్రమంలో ఇంకొక అంశం గురించి వినబోయే ముందు మృగరాజు చిత్రం నుండి ఒక మధుర గీతిక మీకోసం వింటూ ఆనందించండి. మీరు వింటున్న ఈ పాటకు గీత రచన చంద్రబోస్, సంగీతం మణిశర్మ, పాడినవారు చిరంజీవి.
1: అలనాడు బ్రహ్మ మానవుల తలరాతలు రాయటంలో కాస్త అలసిపోయి తలనొప్పితో ఉంటే సరస్వతీదేవి తీవ్రంగా ఆలోచించి పాలకడల నుండి పాలను, శివుని తలపై గంగమ్మనడిగి నీళ్లను, మన్మధుని చెరుకు విల్లు నుండి చక్కెరను, ఊటి ఉద్యానవనం నుండి తేయాకును తెప్పించి అన్నిటినీ కలిపి అగ్ని సాక్షిగా కాచి వడబోసి ఇచ్చిందో చక్కని చిక్కని టీ. అది తాగిన బ్రహ్మ ఆనాటి నుండి ఈనాటిదాకా రెస్టు లేకుండా సృష్టి కొనసాగిస్తూనే ఉన్నాడు. అంత మహత్తున్న ఈ టీకి మరో పేరే ఛాయ్ మేరా భాయ్. ఈ ఛాయ్ చరిత్రను నోరారా చెబుతా

0: ఎలా ఉందండి?
1: సూపర్.
0: లేకపోతే చాయ్ని చీచి అంటారా?
1: ఇంకన్ను
0: ఉంటానండి. నమస్కారం.
2: చాయ్ గురించి ఒక మంచి పాట వినేశారు కదా, ఇక ఆలస్యం చేయకుండా మరొక అంశంలోకి వెళ్ళిపోదాం. ఆకాశంలో ఎన్నో రంగులు ఉన్నప్పటికీ ఇంద్రధనుసు మాత్రం చూడటానికి చూడముచ్చటగా కనిపిస్తుంది. అదేవిధంగా ప్రపంచంలోని వివిధ సంస్కృతులు, భాషలు, సాంప్రదాయాలు, కళలు, ఆచారాలు కూడా అంతే అందంగా మానవ సమాజాన్ని అలంకరిస్తాయి. మనిషి ఎక్కడ పుట్టినా, ఏ భాష మాట్లాడినా, ఏ మతాన్ని అనుసరించినా అతని సంస్కృతి అతని ఆత్మగౌరవానికి ప్రతీక. మరి అలాంటి సాంస్కృతిక సంపదను గౌరవించేందుకు ప్రతి సంవత్సరం మే 21వ తేదీన ప్రపంచ సాంస్కృతిక వైవిధ్య దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచ సాంస్కృతిక వైవిధ్య దినోత్సవం యొక్క చరిత్రను గమనిస్తే యునెస్కో సంస్థ వారు 2001 సంవత్సరం నవంబర్ 2వ తేదీన యూనివర్సల్ డిక్లరేషన్ ఆన్ కల్చరల్ డైవర్సిటీ అనే ప్రకటనను ఆమోదించింది. అనంతరం ఐక్యరాజ్య సమితి వారు జనరల్ అసెంబ్లీచే 2002వ సంవత్సరంలో డిసెంబర్ 20వ తేదీన ఒక తీర్మానం ఆమోదించి ప్రతి సంవత్సరం మే 21వ తేదీన ప్రపంచ సాంస్కృతిక వైవిధ్య దినోత్సవమును జరపాలని అధికారికంగా నిర్ణయించారు. ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రపంచంలోని వివిధ సంస్కృతుల మధ్య పరస్పర గౌరవాన్ని పెంపొందించడం, వివక్షను తగ్గించడం, ప్రజల మధ్య ఐక్యతను బలపరచడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచీకరణ పెరుగుతున్న ఈ కాలంలో అనేక స్థానిక సంస్కృతులు కనుమరుగవుతున్నాయి. ఇక మన భారతదేశం గురించి చెప్పాలంటే మన భారతదేశం సాంస్కృతిక వైవిధ్యానికి నిలువెత్తు నిదర్శనం. ప్రపంచ సాంస్కృతిక వైవిధ్య దినోత్సవం సందర్భంగా ప్రజలు, యువత తెలుసుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. నేటి తరం యువత

ఆధునిక ప్రపంచంలో ముందుకు సాగుతున్నప్పటికీ తమ మాతృభాష, సాంప్రదాయాలు, స్థానిక హస్తకళలను మర్చిపోకూడదు. ముఖ్యంగా జానపద కళలు, గ్రామీణ సంస్కృతిని యువత గుర్తించాలి. అలాగే ఈ దినోత్సవం సందర్భంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక కార్యక్రమాలు చేపడుతుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం కూడా పలు చోట్ల జానపద గీతాలు, జానపద నృత్యాలు, సంగీత కచేరీలు, హస్తకళల ప్రదర్శనలు నిర్వహిస్తారు. కేంద్ర ప్రభుత్వం వారు ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ వంటి కార్యక్రమాల ద్వారా ఒక రాష్ట్ర సంస్కృతిని మరొక రాష్ట్ర ప్రజలకు పరిచయం చేస్తుంది. సంస్కృతి అనేది మన జీవితానికి వేరులాంటిది. వేరు బలంగా ఉంటేనే చెట్టు కూడా బలంగా నిలబడుతుంది. అదేవిధంగా మన సాంప్రదాయాలు, మన భాషలు, ప్రజల మధ్య ఐక్యత బలంగా ఉంటేనే సమాజం మరింత అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మనందరం కలిసి మన భారత సంస్కృతిని ప్రేమిద్దాం, ఇతరుల సంస్కృతిని గౌరవిద్దాం. కార్యక్రమంలో చివరి అంశం గురించి వినబోయే ముందు శుభాకాంక్షల చిత్రానికి సిరివెన్నెల రచన, కోటి సంగీతంతో ఎస్పీ బాలు చిత్ర పాడిన పాట మీకోసం. వింటూ ఆనందించండి.

కార్యక్రమంలో చివరిగా మన దేశ చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఒక ముఖ్యమైన దినోత్సవం గురించి తెలుసుకుందాం. మరి అదేమిటో కాదండి, జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం. దీనిని ఆంగ్లంలో నేషనల్ యాంటీ టెర్రరిజం డే అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం మే నెల 21వ తేదీన దేశవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఉగ్రవాదం వల్ల ఎంతోమంది అమాయకపు ప్రాణాలు కోల్పోతున్నారు. మానవత్వాన్ని నాశనం చేసే ఈ ఉగ్రవాదాన్ని ఖండిస్తూ దేశ ప్రజల్లో శాంతి స్వభావం, ఐక్యత పెంపొందించేందుకు భారత ప్రభుత్వం ఈ దినోత్సవాన్ని 1992వ సంవత్సరంలో ప్రారంభించారు. ముఖ్యంగా ఈరోజున భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. మన దేశ సమగ్రత కోసం ప్రాణత్యాగం చేసిన ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ ఈరోజు మనం గౌరవంగా ఆయనను స్మరించుకుందాం. రాజీవ్ గాంధీ గారు 1944వ సంవత్సరంలో ఆగస్టు 20వ తేదీన మహారాష్ట్రలోని ముంబై నగరంలో జన్మించారు. ఆయన తండ్రి ఫిరోజ్ గాంధీ, తల్లి ఇందిరాగాంధీ. రాజీవ్ గాంధీ గారికి చిన్నతనంలోనే యంత్రాలపై, సాంకేతిక విషయాలపై ఎంతో ఆసక్తి ఉండేది. రాజీవ్ గాంధీ గారు ఢిల్లీలోని ప్రముఖ పాఠశాలలో విద్యాభ్యాసం అభ్యసించారు. తరువాత ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లి ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. అయితే చదువును పూర్తిగా ముగించకముందే భారతదేశానికి తిరిగి వచ్చారు. రాజకీయాల కన్నా కూడా విమానయాన రంగంపై ఆయనకు ఎక్కువ ఆసక్తి ఉండేది. అందుకే ఆయన ఇండియన్ ఎయిర్లైన్స్లో కూడా పైలట్గా పనిచేశారు. రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి మొదట్లో రాజీవ్ గాంధీ గారికి పెద్దగా లేకపోయినప్పటికీ ఆయన తమ్ముడు సంజయ్ గాంధీ మరణం తర్వాత కుటుంబ పరిస్థితుల కారణంగా రాజకీయాల్లోకి అడుగు పెట్టవలసి వచ్చింది. తరువాత ప్రజల మద్దతుతో 1984వ సంవత్సరంలో భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మన భారతదేశంలోనే అత్యంత యువ ప్రధానమంత్రిగా ఆయన చరిత్ర సృష్టించారు. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా మన దేశానికి ఎన్నో సేవలు చేశారు. ముఖ్యంగా భారతదేశంలో చూసుకుంటే కంప్యూటర్, టెలికమ్యూనికేషన్ అభివృద్ధికి ఆయన పునాది వేశారు. నేటి డిజిటల్ భారత నిర్మాణానికి రాజీవ్ గాంధీ గారి ఆలోచనలు ఎంతో దోహదపడ్డాయి. అలాగే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పొందే వయసును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించారు. దేశాభివృద్ధికి యువత ఎంతో ముఖ్యమని రాజీవ్ గాంధీ గారు ఎప్పుడూ తన ప్రసంగాల్లో చెప్తూ ఉండేవారు. చివరిగా రాజీవ్ గాంధీ గారు 1991వ సంవత్సరంలో మే 21వ తేదీన పరమపదించారు. తమిళనాడు రాష్ట్రంలోని పెరంబదూర్ అనే ప్రాంతంలో ఎన్నికల ప్రచార సభలో ఈ దారుణ ఘటన జరిగింది. ఆ రోజు సభకు వచ్చిన ఒక మహిళ రాజీవ్ గాంధీ గారికి పూలదండ వేయటానికి వచ్చినట్లు నటించి ఆమె ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఆ ఉగ్రదాడిలో రాజీవ్ గాంధీ గారు, ఆయనతో పాటు ఉన్న ఎంతోమంది అమాయకపు ప్రజలు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. కాబట్టి ఈ జాతీయ ఉగ్రవాద

దినోత్సవం సందర్భంగా రాజీవ్ గాంధీ గారి సేవలను స్మరించుకుంటూ ఉగ్రవాదం లేని శాంతియుత భారత నిర్మాణానికి మనందరం కట్టుబడి ఉందాం. కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట రోజా చిత్రానికి రాజశ్రీ సాహిత్యంతో మనో పాడిన పాట మీకోసం.

0: ఈనాటి యువవాణి కార్యక్రమంలో ఎన్నో మంచి విషయాల గురించి తెలుసుకున్నారు. మరి ఈనాటి యువవాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి యువవాణి కార్యక్రమంలో మరిన్ని అంశాలతో కలుద్దాం.
1: యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రాష్ట ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు కార్యరూపం దాల్చేలా మంత్రుల కమిటీ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరిన్ని గ్రామాలకు సౌర విద్యుత్ సదుపాయాలను విస్తరిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాష్టంలోని 116 దేవాలయాల్లో నిత్యాన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలియజేశారు. రాబోయే 6 రోజుల పాటు రాష్టంలో వడగాలుల ప్రభావం కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు. విశాఖపట్నం వేదికగా నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాలు, ఎస్ఐపీబీ ఆమోదించిన ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రుల కమిటీతో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఏర్పాటైన మంత్రుల కమిటీకి ఎంఓయూలు, ప్రాజెక్టుల

పురోగతిపై ముఖ్యమంత్రి ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబి ద్వారా ఇప్పటికే 11.47 లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులతో 282 ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని, వాటిలో 114 ప్రాజెక్టులు ఏర్పాటయ్యాయని ముఖ్యమంత్రికి నారా లోకేష్ వివరించారు. రాష్ట ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టులకు అనుమతులు, భూ కేటాయింపులతో పాటు ప్రాజెక్టులు కార్యరూపం దాల్చేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, బీసీ జనార్దన్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలో ఈరోజు పర్యటించారు. దోర్నాల మండల కేంద్రంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న నూతన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి రవికుమార్ మాట్లాడుతూ, శ్రీశైలం వెళ్లే బస్సులకు దోర్నాల కూడలి ప్రాంతమని, అక్కడి నుంచి ప్రతిరోజు 400కి పైగా బస్సులు రాకపోకలు సాగిస్తూ ఉంటాయని, అందుచేత అక్కడ బస్టాండ్ అవసరం ఎంతైనా ఉందని అన్నారు. త్వరలోనే బస్టాండ్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అనంతరం దోర్నాల మండలం చినగుడిపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన పీఎం సూర్యఘర్ రూఫ్ టాప్ సోలార్ పథకాన్ని ప్రారంభించారు. భవిష్యత్తులో మరిన్ని గ్రామాలకు సౌర విద్యుత్ సదుపాయాలను విస్తరిస్తామని మంత్రి తెలియజేశారు. చిత్తూరు జిల్లా కాణిపాకం దేవస్థానంలోని శ్రీ వరసిద్ది వినాయక స్వామివారిని రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం భక్తుల సేవార్థం 14.74 కోట్ల వ్యయంతో నిర్మించిన వినాయక సదన్ భవన సముదాయాన్ని మంత్రి ప్రారంభించారు. దీంతో 108 ఆధునిక వసతి గదులు భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంగా ఆనం రామ్నారాయణ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలోని 52 ఆలయాలలో నిత్యాన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతోందని, భవిష్యత్తులో దీనిని 116 ఆలయాలకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పురాతన దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, అర్ధగిరి, మొగిలి ఆలయాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా కాణిపాక ఆలయ విస్తరణ, అరగొండ చౌడేశ్వరాలయం అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. వివిధ ఆలయాలలో ఖాళీగా ఉన్న 106 ఈఓ పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నామని, దేవాలయ ఉద్యోగుల వేతనాలపై కూడా ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుందని మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వర్షాకాలంలో ఇసుక కొరత రాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోందని, అందులో భాగంగానే డీసిల్టేషన్ ప్రక్రియ చేపడుతున్నామని రాష్ట గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. కర్నూలు జిల్లాలో పర్యటించిన ఆయన కోడుమూరు నియోజకవర్గం ఏలదినిలో డీసిల్టేషన్ ఇసుక రీచ్ను ఈరోజు పరిశీలించారు. బుకింగ్ కౌంటర్ వద్ద లోడింగ్, బుకింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. పడవలో నదిలోకి వెళ్లి తవ్వకాన్ని పరిశీలించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తున్నామని చెప్పారు. కాగా నీటిపారుదలను మెరుగుపరచడానికి చెరువులు, రిజర్వాయర్లు, కాలువలు, నదులలో పేరుకుపోయిన మట్టి అవక్షేపాలను తొలగించేందుకు ఈ డీసిల్టేషన్ ప్రక్రియను చేపడతారు. ముస్లింలు భక్తి శ్రద్దలతో జరుపుకునే బక్రీద్ పండుగ సెలవు దినాన్ని మారుస్తూ రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముందుగా ప్రకటించిన మే 27న కాకుండా మే 28వ తేదీన బక్రీద్ సెలవు దినంగా ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ఈ మార్పు వర్తిస్తుందని జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను అనుసరించి గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ది, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహ్లే కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లా వై రామవరం మండల పరిధిలోని పీవీటీజీ గ్రామాలలో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ నెల 25వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు రంపచోడవరం ఐటీడీఏ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రత్యేక గ్రామ సభలు ఏర్పాటు చేసి వెనుకబడిన గిరిజన తెగల ఆవాసాల్లో ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వ సేవలను మరింత చేరువ

0: చేయనున్నట్టు చెప్పారు. యర్లగడ్డ పంచాయతీ పరిధిలోని శేషారాయి గ్రామంలో ఈరోజు జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహలే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ఆయుష్మాన్ భారత్ కార్డులను పంపిణీ చేయడంతో పాటు ఆరోగ్య సేవలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా ఆరోగ్య శిబిరాలు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారంపై అవగాహన కార్యక్రమాలు, ఆధార్ నమోదు శిబిరాలను నిర్వహించారు. రాబోయే 6 రోజుల పాటు రాష్టంలో వడగాలుల ప్రభావం కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే రాష్టంలోని అనేక చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించింది. ముఖ్యంగా రానున్న 3 రోజుల పాటు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి కె. జగన్నాథ్ కుమార్ తెలియజేస్తూ,
1: ఈ రోజు నుంచి రాబోయే 6 రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో వడగాలులు లేదా తీవ్ర వడగాలులు ఉండే అవకాశాన్ని తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా మొదటి 3 రోజులు దక్షిణ కోస్తా జిల్లాలు, వాటికి ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల తీవ్ర వడగాలులు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా రాబోయే 24 గంటల్లో అన్ని దక్షిణ కోస్తా జిల్లాలతో పాటుగా వాటికి ఆనుకుని ఉన్న కొన్ని ఉత్తర కోస్తా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము.
0: ఇక గడిచిన 24 గంటల్లో పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో అత్యధికంగా 48 డిగ్రీల సెల్సియస్, బాపట్ల జిల్లా వేటపాలెం, కృష్ణా జిల్లా నందివాడలలో 47.6 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడు, ప్రకాశం జిల్లా అద్దంకిలో 47.4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈరోజు కొండపైన అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు నూతన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లాకు చెందిన పలువురు శాసనసభ్యులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దేవస్థానం ధర్మకర్త, ట్రస్ట్ బోర్డు చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు ఈ కార్యక్రమానికి వర్చువల్గా హాజరై నూతన సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆలయ అభివృద్ధికి భక్తుల సౌకర్యార్థం బోర్డు సభ్యులందరూ సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు కార్యరూపం దాల్చేలా మంత్రుల కమిటీ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరిన్ని గ్రామాలకు సౌర విద్యుత్ సదుపాయాలను విస్తరిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాష్ట్రంలోని 116 దేవాలయాల్లో నిత్యాన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి తెలియజేశారు. రాబోయే 6 రోజుల పాటు రాష్ట్రంలో వడగాలుల ప్రభావం కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. భారత ఇటలీ దేశౌ వ్యాపార నివేశ ఆపూర్తి శృంఖలాం సుదృఢీకర్తుం భారత మధ్య పూర్వ యూరోప ఆర్థిక వీథేః ఉత్తరోత్తర వికాసార్థం పరస్పరం సహమతిం ప్రకటితవంతౌ. సర్వకారేణ కస్యాపి సౌందర్య ప్రసాధనోత్పాదనస్య సూచికా భేషజత్వేన ప్రయోగః ఉపభోక్తృభ్యః విశేషజ్ఞేభ్యః అథవా సౌందర్య చికిత్సాలయేభ్యః సర్వథా నిషేధితం. స్వాస్థ్యసేవా మహానిదేశాలయేన ఇబోలా సంక్రమణేన ప్రభావితదేశేభ్యః ఆగచ్చద్భ్యః అథవా పారగమనం కురువద్భ్యః యాత్రిణాం కృతే కశ్చన విశేష స్వాస్థ్య పరామర్శః ప్రసారితః. తమిళనాడురాజ్యే ముఖ్యమంత్రిణః సి. జోసెఫ్ విజయస్య నేతృత్వయుతే మంత్రిమండలే 32 జనాః సమ్మిళితాః, యేషు చతస్రః మహిళామంత్రిణః సంతి. అపి చ ఐపీఎల్ క్రికెట్ స్పర్ధాయాం అద్య సాయం అహ్మదాబాద్ నగరే గుజరాత్ టైటన్స్ తథా చెన్నై సూపర్ కింగ్స్ దళయోః మధ్యే ప్రతిస్పర్ధా భవిష్యతి. అథ వార్తాః విశదీకృత్య. భారత ఇటలీ దేశౌ వ్యాపార నివేశ ఆపూర్తి శృంఖలాం సుదృఢీకర్తుం భారత మధ్యపూర్వ యూరోప ఆర్థిక వీథేః ఉత్తరోత్తర వికాసార్థం పరస్పరం సహమతిం ప్రకటితవంతౌ. ఏకస్మిన్ సంయుక్త వక్తవ్యే భారతస్య ప్రధానమంత్రి నరేంద్ర

0: अनेन अद्य स्वमन्त्रिसभायाः विस्तारः कृतः येन राज्य संयुक्त मन्त्रिसभायाः निर्माणस्य मार्गः प्रशस्तः। कांग्रेस दलस्य द्वाभ्यां सह त्रयोविंशतिः नूतन मन्त्रिणः मन्त्रिमण्डले समाविष्टाः। अनेन नूतनेन विस्तारेण मन्त्रिमण्डलस्य संख्या द्वात्रिंशत् यावद् वर्धिता, यस्मिन् मुख्यमंत्री सी जोसेफ विजयः अपि अन्तर्भवति। कांग्रेस दलम् अधुना प्रायः षड् दशकानाम् अनन्तरं राज्य मन्त्रिसभां प्रति प्रत्यागतः अस्ति। सप्तषष्ट्यधिकनवशतशततम वर्षात् परं प्रथमवारम् एतत् राष्ट्रियदलं तमिलनाडुराज्यस्य मन्त्रिमण्डले प्रतिनिधित्वं प्राप्नोति। नवविस्तारितमन्त्रिसभायां चतस्रः महिला मन्त्रिणः अपि सन्ति। केरल विधानसभायाः नवगठितस्य प्रथमसम्मेलनस्य आरम्भः अद्य तिरुवनन्तपुरं नगरे अभवत्। जी सुधाकरन् इत्येषः नवनिर्वाचितान् सदस्यान् शपथं प्रदत्तवान्। अध्यक्षपदस्य निर्वाचनं श्वः भविष्यति। सत्तारूढेन UDF इत्यनेन तिरुवञ्चूर राधाकृष्णन् इत्येषः तस्मै पदाय नामाङ्कितः। विधानसभायां भाजपादलस्य त्रयः सदस्याः सन्ति, अतः स्पर्धात्मकनिर्वाचनस्य अपेक्षा वर्तते। बी गोपकुमारः तस्य दलस्य अभ्यर्थिरूपेण घोषितः अस्ति, किन्तु विपक्षः LDF इदानीमपि निर्वाचनविषये स्वस्य निर्णयं न उद्घाटितवान् इति। पश्चिमबङ्गालसर्वकारेण सम्पूर्णे राज्ये सर्वेषु मदरसा इत्येतेषु तत्क्षणप्रभावेण वन्दे मातरम् इत्यस्य गानम् अनिवार्यं कृतम्। अयमादेशः मदरसा शिक्षानिदेशालयेन प्रसारितः। अधिसूचनायाः अनुसारम् एषः निर्देशः सर्वकारीयप्रारूपमदरसा इत्येतेषु, सर्वकारीय अनुदानप्राप्तमदरसा इत्येतेषु, मान्यताप्राप्तमदरसा इत्येतेषु तथा च अल्पसङ्ख्यककार्यमन्त्रालयस्य एवं मदरसा शिक्षाविभागस्य अन्तर्गतं कार्यरतासु अनुमोदितासु शिशुशिक्षाकेन्द्रेषु माध्यमिकशिक्षाकेन्द्रेषु च प्रवर्तिष्यते। रक्षामन्त्री राजनाथसिंहः तथा दक्षिणकोरिया देशस्य देशभक्तिभूतपूर्वसैनिककार्यमन्त्री क्वोन ओहयोल च अद्य सियोल नगरस्य इमजिंगक उद्याने भारतीययुद्धस्मारकस्य संयुक्तरूपेण उद्घाटनम् अकुरुताम्। IPL क्रिकेट क्रीडायाम् अद्य सायंकाले अहमदाबादनगरस्य नरेन्द्रमोदी क्रीडाङ्गणे गुजरात टाइटन्स दलं चेन्नई सुपर किंग्स दलं सम्मुखी करिष्यति। क्रीडा सायं सार्धसप्तवादनतः आरभ्यते। गुजरात टाइटन्स दलेन पूर्वमेव अन्तिम चतुष्क क्रीडायां स्वस्थानं निश्चितं। चेन्नई सुपर किंग्स इत्येतत् दलं च अंकतालिकायां चतुर्थस्थानं प्राप्तुं स्वस्य सम्भावनां सुदृढीकर्तुं प्रयतते। अत्रान्तरे गतरात्रौ कोलकाता नगरस्य ईडन गार्डन मध्ये कोलकाता नाइट राइडर्स दलेन मुंबई इंडियंस दलं चतुर्भिः स्तोभैः पराजितम् इति वार्ताः।
1: आकाशवाणी मार्क प्रिंट केंद्रं प्रसार విశేషాలు వింటారు। ఈ సాయంత్రం మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ముందుగా ఈ సాయంత్రం 6:35 రంగస్థలి కార్యక్రమంలో సిలువదారి నాటకం నుండి పేతూరు పాత్ర పద్యాలు వింటారు। పాడినవారు శ్రీ పి సామ్యూల్, హార్మోనియం శ్రీ జీవి నాగరాజు। 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు। 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో సేంద్రీయ వ్యవసాయం ఆవశ్యకత, ఎరువుల యాజమాన్యం ఈ అంశం గురించి గిద్దలూరు మండల వ్యవసాయాధికారి శ్రీ వై విజయభాస్కర్ రెడ్డి గారితో పరిచయం వింటారు। 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు। 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన చాళుక్యుల గురించి తెలుసుకుంటారు। 8:15 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు। 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు। 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు। 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు। 9:30 మళ్ళీ విందాం ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి ప్రత్యేక కార్యక్రమం.

కృత్రిమాలు. నాగార్జున కొండ నాటిక మొదటి భాగం వింటారు. రచన శ్రీ కాటూరు వెంకటేశ్వరరావు. 10 గంటలకు మధుర గీతాలు వింటారు. 11 గంటలకు హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 11:10 మా ప్రసారాలు సమాప్తం. ఇక రేపటి ప్రభాత ప్రసారంలో రేపు ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో మహాలక్ష్మీదేవి భక్తి గీతాలు, అనంతరం నాతియా కలం వింటారు. 6:30 సూక్తి ముక్తవలి కార్యక్రమంలో నమాజ్ ప్రాముఖ్యత గురించి వింటారు. వ్యాఖ్యానం శ్రీ మొహమ్మద్ గౌస్ ఖాన్. 6:35 చేనుముచ్చట్లు కార్యక్రమంలో గోగు పంట సాగు వివరాలు వింటారు. సమర్పణ శ్రీ పివి నరసింహారావు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:55 ప్రసార విశేషాలు వింటారు. 7:00 దేశభక్తి గీతం వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:15 ఉదయ కిరణాలు కార్యక్రమంలో మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక వింటారు. పఠనం శ్రీమతి కె శైలజ. 7:45 బావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో వేటూరు సుందరరామ్మూర్తి గారి వర్ధంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 జిల్లా సమాచార లేఖ వింటారు. 8:35 హలో ఎఫ్ఎం లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో వివాహ వ్యవస్థలో మార్పులు, పిల్లలపై ప్రభావం ఈ అంశం గురించి చర్చా కార్యక్రమం వింటారు. 10:00, 12:40 తిరిగి 1:30 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు రిలే వింటారు. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 6:00 హిందీలో, 6:05 ఆంగ్లంలో, 6:20 సంస్కృతంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:30 ప్రసార విశేషాలు వింటారు. 6:35 ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో స్మైల్ డిజైన్ గురించి డాక్టర్ ఐ శ్వేత గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఆముదపు పంట సాగులో సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి చింతగుండ్ల గ్రామ వ్యవసాయ సహాయకులు శ్రీమతి వై వీరిషా కమల్ గారితో పరిచయం వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన రాష్ట్రాలు శాసనసభల గురించి తెలుసుకుంటారు. 8:15 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం ఈ అంశం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:30 పాటకు వేలాయిరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటారు. 10:00 జానపద రంజని కార్యక్రమంలో చెంచులక్ష్మి అరణ్యఘట్టం వీధి భాగవతం వింటారు. 10:30 ఆపాత మధురాలు వింటారు. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 11:10 మా ప్రసారాలు సమాప్తం. ఇవి ఈ సాయంత్రం మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

0: ఊరు పాత్ర పద్యాలు వింటారు. పాడినవారు శ్రీ పి శామ్యుల్, హార్మోనియం శ్రీ జీవి నాగరాజు. కార్యక్రమంలో ముందుగా ప్రకటనలు వింటారు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: ముఖాన మోటిమల
3: సై బాల్,
2: గజ్జా బబ్బల
3: సై బాల్,
2: నడుగులో తామర
3: సై బాల్,
4: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: రంగస్థలి కార్యక్రమంలో ఇప్పుడు వింటారు సిల్వదరి నాటకం నుంచి పేతూరు పాత్ర పద్యాలు. పాడినవారు శ్రీ పి శామ్యుల్, హార్మోనియం శ్రీ జీవి నాగరాజు.

తండ్రి యేసునాథ, కరుణామయుడవు నీవు, గుడ్డి వారికి చూపున సంగతివి, కుష్ఠరోగులను స్వస్థ

నిన్ను వలేని పొరుగువాణిని ప్రేమించుము. నీ పొరుగువాణిని దేనైనను ఆశింపకము, నీ శత్రువును ద్వేషింపకము. నిన్ను అనుగ్రహించే వాని కొరకు, నిన్ను ద్వేషించు వాని కొరకు ప్రార్థించుమని పలికితిరి కదా దేవా. తండ్రి, ఆత్మ విషయమై ధీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరని పలికితరు మహాత్మా. కఠిన హృదయం దేవా,

ఒక స్త్రీని మోహపు చూపుతో చూచినవాడు వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును. తన భార్యను విననాడు వాడు ఆమెను వ్యభిచారినుగా చేయుచున్నాడు. తండ్రి, మానవులు

అయ్యో తండ్రి, నేనెంత ఘోర కర్మం ఆచరించింది. ఒక చంప పై కొట్టువానికి రెండవ చంప చూపించమన్నట్టి మీ దివ్యవాక్యములను మరచి కసరి దేవా, కసరి నిన్ను చంపపై కొట్టు కఠిన కర్మ వైపు త్రిప్పుము రెండవ

మీరు కొలుచు కొలతో కొలత చొప్పున మీకును కొలవబడును. నీ కంటిలో దూలము నెంచక పొరుగువాని కంటిలోని నలుచును ఎంచుట ఎంతవరకు

దుర్మార్గులకు కైపాసు అనాసు ప్రభువును శిక్షించడకు లోనకు కొనుపోయేది అగట. ఇది ఏమి దుర్దశ, ఇది ఏమి దుర్దశ!

0: निखिल लोकेश्वर त्राहिमाम त्राहिमाम त्राहिमाम।
1: మీరింతవరకు రంగస్థలి కార్యక్రమంలో సిల్వదరి నాటకం నుండి పేతూరు పాత్ర పద్యాలు విన్నారు. పాడినవారు శ్రీ పి శామ్యుల్, హార్మోనియం శ్రీ జీవి నాగరాజు. కార్యక్రమంలో జానపద గీతాలు వింటారు.
2: చంద్రగిరి.

మీరింతవరకు జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పద్మకళ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అధైర్యపడకుండా విద్యతోనే ఉన్నత విజయాలు సాధించవచ్చని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నెంబర్ వన్గా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన దేశంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల బృందం ఢిల్లీ విద్యా పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను కలిసింది. పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఈ పర్యటన వారి ఆలోచనా పరిధిని విస్తరిస్తుందని ఉపరాష్ట్రపతి అభినందించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అధైర్యపడకుండా విద్యతోనే ఉన్నత విజయాలు సాధించవచ్చని విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంపై ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పర్యటనకు వచ్చిన 41 మంది ప్రతిభావంతుల్లో 27 మంది బాలికలు ఉండడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఇది నారీశక్తికి నిదర్శనమని కొనియాడారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు న్యూఢిల్లీలో క్షేత్రస్థాయి అధికారులతో ఉన్నత స్థాయి భద్రతా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇటీవల రైళ్లలో జరిగిన పలు అగ్ని ప్రమాద ఘటనలపై జరిపిన ప్రాథమిక విచారణలో సంఘ విద్రోహ శక్తుల ప్రమేయం ఉన్నట్లు వెల్లడైనట్లు గుర్తించారు. ఇలాంటి సంఘటనలను తీవ్రంగా పరిగణిస్తామని, రైల్వే భద్రతా దళం ఈ అంశాలపై చురుకుగా దర్యాప్తు చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. మెరుగైన రిపోర్టింగ్ వ్యవస్థ ద్వారా క్షేత్రస్థాయిలో నిఘా సమాచారణ సేకరణ యంత్రాంగాలను బలోపేతం చేయడంపై ఈ భద్రతా సమీక్షా సమావేశంలో చర్చలు జరిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఉమిద్ నెట్వర్క్ పేరిట వంశ పారంపర్య రుగ్మతుల నిర్వహణ ప్రత్యేక పద్ధతులను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ జాతికి అంకితం చేశారు. బయోటెక్నాలజీ విభాగంలో జాతి

0: స్థాయిలో చేపట్టిన ఈ కార్యక్రమం తక్కువ ధరలలో ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందుబాటులోకి తెస్తూ ప్రజల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా పనిచేస్తుందని మంత్రి తెలిపారు. జన్యు నిర్ధారణ, ప్రసవపూర్వ పరీక్షలు, జన్యు కౌన్సిలింగ్ వైద్యుల సామర్థ్యం తదితర అంశాలు ఈ కార్యక్రమ పరిధిలోకి వస్తాయని అన్నారు. రోగ నిర్ధారణ, కౌన్సిలింగ్, నివారణ, శిక్షణ, ప్రజారోగ్య అవగాహన వంటి అంశాలతో కూడిన ఒక సమగ్ర విధానం ద్వారా వంశ పారంపర్య జన్యుపరమైన రుగ్మతలను పరిష్కరించడానికి మన దేశం చేపట్టిన మొట్టమొదటి సమగ్ర జాతీయ ప్రయత్నమిది. 300,000 మంది ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్న ఈ కార్యక్రమం సామాన్య ప్రజల జీవితాల్లో ఒక కొత్త ఆశ అని, ప్రజల ఆరోగ్య సంరక్షణ నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రాధాన్యత అని ఈ సందర్భంగా అన్నారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్ వన్ గా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఆమ్చామ్ వార్షిక నాయకత్వ సదస్సులో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, అంతర్జాతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో 3వ అతిపెద్ద స్థానంలో మన దేశం నిలిచిందని పేర్కొన్నారు. 79 లక్షల కోట్ల రూపాయలతో అమెరికా మొదటి స్థానంలోనూ, 49 లక్షల కోట్లతో చైనా రెండవ స్థానంలో ఉండగా, 22 లక్షల కోట్ల రూపాయలతో భారతదేశం 3వ స్థానాన్ని కైవసం చేసుకుందని ఆయన తెలిపారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమ వార్షిక వృద్ధి 30 నుండి 40% చేరుకుందని ఆయన తెలిపారు.
1: The ministry total size of the automobile industry was at time was 14 lakh crore. Now the size of the automobile industry is 22 lakh crore. And now we have just surpassed Japan and our number is third. The first is USA having the size of 79 lakh crore. Second is China 49 lakh crore. And India is now 22 lakh crore. Our every year growth is 30 to 40%.
0: న్యూఢిల్లీలో ఈరోజు 11వ బ్రిక్స్ ఉగ్రవాద నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశం జరిగింది. విదేశాంగ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి ప్రపంచ దేశాలు ఉమ్మడిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయమిస్తూ మద్దతు తెలుపుతున్న దేశాలను అంతర్జాతీయంగా జవాబుదారీలుగా చేయాలని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని పాటించాలని ఈ సందర్భంగా కోరారు. ఇటలీ రాజధాని రోమ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ బహూకరించడంపై కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ అంతర్జాతీయ గౌరవం దేశ ప్రతిష్టకు, దేశంలోని కష్టపడే రైతుల శ్రమకు నిదర్శనమని కొనియాడారు. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం, ఆహార భద్రతను బలోపేతం చేయడంలో భారత్ ప్రపంచానికి సరికొత్త నమూనాను అందించిందని చౌహాన్ పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కంప్యూటరైజ్డ్ డ్రా నిర్వహించి 2026 కైలాస్ మానస్ సరోవర్ యాత్రకు యాత్రికుల్ని ఎంపిక చేశారు. ఈ ఏడాది యాత్ర జూన్ నుండి ఆగస్టు వరకు సాగనుంది. పూర్తిగా పారదర్శకంగా, లింగ సమతుల్యతతో కూడిన ర్యాండమ్ పద్ధతిలో మొత్తం 1000 మంది యాత్రికులను ఎంపిక చేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎంపికైన యాత్రికులు 20 బ్యాచ్లుగా లిపోలేక్ నాథులా పాస్ల గుండా ప్రయాణిస్తారని, ఫలితాల వివరాలను ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా యాత్రికులకు పంపుతున్నామని ఆ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నేడు ప్రపంచం భారతదేశాన్ని నమ్మకమైన భాగస్వామిగా చూస్తోందని, ప్రధానమంత్రి పర్యటన దేశంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. ఈ పర్యటనలో భాగంగా భారత్లో 75 నుండి 100 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు యుఏఈ అంగీకరించడంతో పాటు మొత్తం 57 కీలక ఒప్పందాలు జరిగాయని తెలిపారు.
2: बड़ी बड़ी कंपनियों के अंतर्राष्ट्रीय लेवल की फॉर्च्यून 500 कंपनियों के जो सीईओज हैं उनके साथ बातचीत हुई, उनके साथ आगे भारत में निवेश, व्यापार और संबंधों बढ़ाने की चर्चाएं हुई. अगर हम सिर्फ ये जिन सीईओज के साथ माननीय प्रधानमंत्री जी ने बातचीत की उन्हीं का अगर वैल्यू देखें तो वो 3 ट्रिलियन डॉलर से ज्यादा इनकी वैल्यू बनती है, यानी भारत की जीडीपी.
0: ఈ నెల 28 నుండి 31 వరకు న్యూఢిల్లీలో జరగాల్సిన 4వ ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్ వాయిదా పడింది. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ ఆఫ్రికన్ యూనియన్ చైర్పర్సన్, ఆఫ్రికన్ యూనియన్ కమిషన్

0: సత్వర సంప్రదింపుల తర్వాత ఈ కొత్త సదస్సుకు మరొక తేదీని మార్చాలని నిర్ణయించారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో మన దేశంలో క్రూడాయిల్, పెట్రోల్, డీజిల్, సహజ వాయువు, ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. దేశీయ అవసరాల కోసం రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తూ రోజుకు 46 నుండి 47 వేల టన్నుల ఎల్పీజీని ఉత్పత్తి చేస్తున్నాయని అన్నారు. గత 3 రోజుల్లోనే 1.34 కోట్ల డొమెస్టిక్ సిలిండర్లను పంపిణీ చేశామన్నారు.
1: హమారీ రిఫైనరీస్ ఆప్టిమమ్ కెపాసిటీ పర్ ఆపరేట్ కర్ రహీ హై తాకి జో దేశ్ కి డిమాండ్ హై ఉస్కో మీట్ కియా జా సకే. ఇస్కే అలావా రిఫైనరీస్ మే ఎల్పీజీ ప్రొడక్షన్ కో ర్యాంప్ అప్ కియా గయా హై పర్ లగ్భగ్ 46 से 47 हज़ार టన్ ఎల్పీజీ దేశ్ కి రిఫైనరీస్ మే బనాయీ జా రహీ హై.
0: ఢిల్లీ, హర్యానా, చండీగఢ్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాలలో కూడా ఈరోజు వడగాల్పులు వీసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. అలాగే రాబోయే 2 రోజుల పాటు ఒడిశా, ఉత్తరప్రదేశ్, విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళల్లోనూ వేడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అధైర్యపడకుండా విద్యతోనే ఉన్నత ప్రమాణాలు, విజయాలు సాధించవచ్చని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే 1గా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన దేశంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి మార్కు ప్రింకేంద్రం.

ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో సేంద్రియ వ్యవసాయం ఆవశ్యకత, ఎరువుల యాజమాన్యం ఈ అంశం గురించి గిద్దలూరు మండల వ్యవసాయ అధికారి శ్రీ వై విజయభాస్కర్ రెడ్డి గారితో పరిచయం వింటారు. కార్యక్రమంలో ముందుగా ప్రకటనలు వింటారు.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఇప్పుడు విందాం సేంద్రియ వ్యవసాయం ఆవశ్యకత, ఎరువుల యాజమాన్యం. ఈ అంశం గురించి గిద్దలూరు మండల వ్యవసాయ అధికారి శ్రీ వై విజయభాస్కర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం.
3: సేంద్రీయ వ్యవసాయం చేస్తే ఎటువంటి లాభాలు ఉన్నాయి, ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయం చేయాలి అంటే ఎరువుల యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి, సేంద్రీయ వ్యవసాయం యొక్క ఆవశ్యకత ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉంది ఇత్యాది అంశాల గురించి రైతు సోదరులకు తెలియజేయడానికి గిద్దలూరు వ్యవసాయ అధికారి విజయ భాస్కర్ రెడ్డి గారు మన ముందున్నారు, వారి ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్
4: నమస్తే. సార్
3: సార్ మరి ఇవాళ చూస్తే ప్రభుత్వం అంతా కూడా సేంద్రీయ వ్యవసాయం చేయండి, పచ్చి రొట్టె ఎరువును వాడండి, ముఖ్యంగా పశువుల ఎరువు కూడా వాడండి, అందుబాటులో ఉంటే సాధ్యమైనంత వరకు సేంద్రీయ వ్యవసాయం చేస్తూ రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలి అని చెప్పేసి అంటుంటారు. ఈ సేంద్రీయ వ్యవసాయం చేయాలంటే చాలా వరకు కూడా రైతాంగం అంతా కూడా సేంద్రీయ ఎరువు మాకు అందుబాటులో లేదు, పశువుల ఎరువు అందుబాటులో లేదని చెప్పేసి చెప్తున్నారు, రసాయన ఎరువుల వైపు చూస్తున్నారు. ఒకవేళ రసాయన ఎరువులు వాడాల్సి వస్తే భూసార పరీక్షలు చేయించుకొని ఆ పరీక్షా ఫలితాల ఆధారంగా వ్యవసాయ అధికారులు సిఫారసు చేసిన మందులు సిఫారసు మేరకే వాడాలని చెప్తున్నా కూడా మరి అధిక దిగుబడులు సాధించాలనే ఉద్దేశంతో ఇవాళ చాలా మంది రైతులు కూడా రసాయన ఎరువులను ఎక్కువగా వాడుతున్నారు. మరి ఈ సేంద్రీయ వ్యవసాయం ప్రస్తుత పరిస్థితుల్లో ఏ విధంగా ఉంది, ఈ వ్యవసాయ విధానాన్ని ముందుకు తీసుకోవడానికి మీరు రైతులకు ఎటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు?
4: ముందుగా రైతు సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈ ఆధునిక వ్యవసాయంలో అధిక దిగుబడుల కోసము రైతు సోదరులు విచ్చలవిడిగా రసాయనిక ఎరువులు అనేది వాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఒకప్పుడు మొట్టమొదట మనము రసాయనిక ఎరువులు పరిచయం చేసినప్పుడు కొంచెం వేస్తూ ఉండేవాళ్ళము, తర్వాత కొంచెం పెంచుతూ ఉండేలేక దిగుబడులు అనేవి ఎక్కువగా పెరుగుతున్నాయనే ఉద్దేశంతో ఇంకా ఇంకా ఎక్కువగా వేసినట్లయితే తప్పనిసరిగా అధిక దిగుబడులు సాధించవచ్చు అనే ఒక ఉద్దేశంతో రైతు సోదరులు అనేవాళ్ళు ఎక్కువగా రసాయనిక ఎరువులు అనేవి వాడుతూ ఉన్నారు. ఇట్లా మనము రోజు రోజుకు వాడుకుంటూ పోతే కొంతకాలానికి గత 10 సంవత్సరాలకి ఇప్పటికీ దిగుబడులు అనేవి చాలా వరకు తగ్గినాయి, భూమి గూడక సతవగూడక తగ్గిపోతూ ఉన్నది. ఇట్లా ఇక మీదట కూడా మనం ఎక్కువగా వాడుతున్నట్లయితే రాను రోజున రోజుల్లో పంటల పరిస్థితి పండే పరిస్థితి కూడా లేదు. అదేవిధంగా గవర్నమెంట్లు కూడా ఈ రసాయనిక ఎరువుల మీద ఎక్కువ ఖర్చు అనేది వెచ్చించాల్సి వలసి ఉంటుంది. దాదాపు ఇప్పుడు చూసుకున్నట్లయితే భారతదేశము 2.5 లక్షల కోట్ల మేర రసాయనిక ఎరువుల మీద సబ్సిడీ రూపంలో అందిస్తూ ఉన్నది. ఇదే కూడాక ఇంకా ఎక్కువ అయితే రాను బడ్జెట్ కూడా ఎక్కువగా కేటాయించాల్సింది వస్తుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ కూడాక డిపార్ట్మెంట్ ద్వారా రైతులకు అవగాహన కల్పించాలా, అదేవిధంగా సేంద్రీయ పద్ధతుల్లోకి వెళ్ళాలనేది గవర్నమెంటు చాలా రోజుల నుంచి చూసిస్తున్నది. దానిలో భాగంగానే మేము ప్రతి మీటింగ్కి వెళ్ళినప్పుడు, అదేవిధంగా మనం పొలం పిలుస్తుంది కార్యక్రమానికి వెళ్ళినప్పుడు కూడా రైతు సోదరులందరికీ కూడా ఆర్గానిక్ వైపుకు ప్రకృతి సేద్యము, అదేవిధంగా పచ్చి రొట్టె పైర్ల వాడకాల గురించి కూడా రెగ్యులర్గా మీటింగుల్లో కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మనం పచ్చి రొట్టె పైర్ల సాగు ఆవశ్యకత ఏంటంటే ఈ రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడటం వలన భూములు అనేవి పాలచౌడు కారుచౌడు ఇట్లా మారటం వలన భూమి ఆరోగ్య పరిస్థితి దెబ్బతింటుంది, అందులోని సూక్ష్మ పోషకాలు కూడా మొక్కకు అందకుండా చనిపోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా భూమి నుంచి రావాల్సినటువంటి సూక్ష్మ పోషకాలు అయితేమి, అదేవిధంగా స్థూల పోషకాలు అయితేమి, నత్రజని భాస్వరము పొటాషు సూక్ష్మ పోషకాలైనటువంటి జింకు బోరాను మెగ్నీషియము ఐరను కోబాల్టు ఇట్లాంటి రకరకాల పోషకాలు అనేవి మొక్కకు అందకుండా అదేవిధంగా మొక్క దిగుబడి అనేది ఎక్కువ రాకుండా ఉండటం కోసం తోడ్పడుతూ ఉంటుంది. దానికి ప్రత్యామ్నాయంగా సేంద్రీయ ఎరువులైనటువంటి పశువుల ఎరువులు కానీ లేకపోతే వానపాముల ఎరువు కానీ ఇట్లాంటివి మనం వాడుకోవాలని చూసిస్తున్నాం. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రైతు సోదరులు అనేవాళ్ళు పశువులు అనేవి ఎక్కువగా లేకపోవటము, అదేవిధంగా వానపాముల ఎరువులు కొనాలంటే ఎక్కువగా రేటుగా ఉండటం వలన దానికి ప్రత్యామ్నాయంగా పచ్చి రొట్టె పైర్లు సాగు అనేది చేయాలి. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి కూడా 50% సబ్సిడీ మీద ఈ పచ్చి రొట్టె పైర్లు అయినటువంటి విత్తనాలు అయినటువంటి జీలుగులు జనుములు పిల్లబిసర్లు కూడా మే జూన్ నెలల్లో 50%

0: రాయితీ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా కూడా గవర్నమెంట్ రైతులకు అందించి ఇవి భూమిలో వేసుకొని పూత దశకు వచ్చినప్పుడు కలయి దున్నుకున్నట్లయితే అవి చాలా భూమికి అనేది భూసారాన్ని అనేది పెంచి వాటిని కలయి దున్నప్పుడు కర్బన శాతం అనేది పెరిగి తర్వాత వచ్చే పంటకు తప్పనిసరిగా ఈల్డ్ అనేది పెరుగుతుంది జరుగుతూ ఉంది. అదేవిధంగా మనం పెట్టుబడి కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పచ్చి రొట్టె పైర్ల మీద అందరూ ప్రతి ఒక్కరూ కాన్సన్ట్రేట్ చేయాలని మీ అందరినీ కోరుచున్నాను.
1: సార్, మరి ముఖ్యంగా ఈ పచ్చి రొట్టె ఎరువుల సాగు చేయాలి అంటే దానిని ఏ విధంగా మనం పెంచాలి, ఏ విధంగా భూమిలో కలిసే విధంగా కలిసి దున్నుకోవాలి, ముఖ్యంగా రైతాంగానికి ఈ పచ్చి రొట్టె ఎరువుల యొక్క ఉపయోగాలు ఏ విధంగా ఉన్నాయని మీరు తెలియజేస్తున్నారు?
0: పచ్చి రొట్టె పైరు తక్కువ సమయంలో త్వరగా పెరిగి ఎక్కువ ఆకులు మరి పచ్చికాండం కలిగి ఉండాలి. అదేవిధంగా కొమ్మలు రెమ్మలు ఆకులు మృదువుగా త్వరగా కుళ్ళే స్వభావం కూడా కలిగి ఉండాలి. అన్ని రకాల నేలల్లో పెరిగి నీటి ఎద్దటి తట్టుకునే విధంగా కూడా ఉండాలి. త్వరగా పెరిగి కలుపు మొక్కల పెరుగులను అరికట్టే విధంగా కూడా ఉండాలి. పచ్చి రొట్టె పైర్లు వేర్లు భూమిలో లోతుగా సొచ్చుకునే గుణం కూడా కలిగి ఉండాలి. ఇట్లా అన్ని లక్షణాలు కలిగి ఉన్నాయందంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే జీలుగలు జనుములు పిలిబెసర్లు. ఈ జీలుగులు పప్పుజాతి పైర్లు అయినటువంటి మినుము పెసర అవి కూడా ఈ పప్పుజాతి పైర్లు కూడా భూమికి ఈ ఆకు అనేది భూమిలో కలయి దున్నటం వల్ల సారవంతం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఈ జీలుగులు జనుములు పిల్లిబెసర్లు అయితే మనము ప్రభుత్వం నుంచి రాయితీ కూడా అందిస్తున్నాం కాబట్టి పెద్ద ఎత్తులో ఇవి కానీ మనం సాగు చేసుకున్నట్లయితే తప్పనిసరిగా దాని రిజల్ట్ అనేది ఎప్పటికైనా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా తప్పనిసరిగా ఒకసారి ఆలోచించి మనం ఎట్టైనా మన ప్రకాశం జిల్లాలో చూసుకున్నట్లయితే ఆగస్టులో కొంచెం ఎక్కువగా పైర్లు అనేది ఎక్కువగా వేయడం జరుగుతుంది. ముఖ్యంగా వరి కానీ ఈ మిరప పొగాకు ఇట్లాంటివన్నీ కూడా ఆగస్టు నెలలో మనం సాగు ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము. దానికన్నా ముందు మనకు తొలకరలో మే ఎండింగ్ కానీ జూన్ మొదటి వారంలో మనకు ఎక్కువగా వాన పడుతున్నాయి కాబట్టి అప్పుడు కానీ మనం వేసుకున్నట్లయితే ఒక 60 రోజులు పైరు వచ్చేటేకి అంటే పూత దశకు వచ్చేలేకి ప్రధాన పంట అనేది రెడీ అవుతుంటుంది. అదే టైంలో ఇది కూడా కలయిదున్నట్లయితే అది భూమిలో కలిసి కర్బన శాతం అనేది పెరిగి తర్వాత వేసే పంటకు తప్పనిసరిగా దాని రిజల్ట్ అనేది ఉంటుంది. అదేవిధంగా మనం రసాయనిక ఎరువుల మోతాదు కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది.
1: సార్, మరి ఈ పచ్చి రొట్టె వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయట? అంటే ముఖ్యంగా ఇవాళ రసాయనిక ఎరువులు వాడితే భూమి గట్టిపడిపోతుంది, ముఖ్యంగా భవిష్యత్తులో భూమి చౌడుబాడిపోయే పరిస్థితి ఉంది అని చెప్పేసి అంటుంటారు, మరి పచ్చి రొట్టె వాడితే ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయంటారు?
0: పచ్చి రొట్టె వైర్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇది భూమిలో సూక్ష్మజీవుల సంతతి అభివృద్ధి చెంది భూసారాన్ని పరిరక్షించడంలోనూ నేల యొక్క భౌతిక రసాయనిక వాతావరణాన్ని కూడా మొక్కలకు అనుకూలంగా చేయడానికి అవకాశం ఉంటుంది. భూ సమస్యలైనటువంటి ఆమ్లత్వము క్షారత్వాన్ని తగ్గించి నేలను తటస్థ స్థితి అంటే న్యూట్రల్ కండిషన్లో చేయడానికి ఇది తోడ్పడుతుంది. మొక్కకు సూక్ష్మ పోషక పదార్థాల లోపాలు రాకుండా రోగ నిరోధక శక్తి పెరగడానికి కూడా ఇవి తోడ్పడతాయి. అదేవిధంగా కలుపు ఉధృతిని తగ్గించటము దానికి అనుగుణంగా ఇవి పెరిగి చీడపీడల బెడత కూడా తగ్గించడానికి ఇవి తోడ్పడతాయి. నత్రజనికి సంబంధించి మనం ఎక్కువగా యూరియా వేస్తూ ఉంటాము. ఈ పచ్చి రొట్టె పైర్లు వేరు బుడిపల్లో నత్రజని స్థిరీకరణ జరగడం వల్ల ఈ నత్రజని ఎరువులు అధికంగా వినియోగించడం కూడా మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పచ్చి రొట్టె ఎరువు కొరకు ఒక పైరును ప్రత్యేకం ఇట్లా సపరేట్గా పెంచి పూత దశకు వచ్చేసి కలయిదున్నట్లయితే భూమి అనేది సారవంతంగా ఉంటుంది. అదేవిధంగా కార్బన్ శాతం కూడా పెరుగుతుంది, తద్వారా మనకు దిగుబడి కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్ని రకాలుగా మనకు ఉపయోగపడతా ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా మనము పచ్చి రొట్టె ఎరువుల వైపు మనము మరలాలి. ఒక 3 సంవత్సరాలు కానీ వరుసగా మనం కానీ ఇట్లా అని వేసుకున్నట్లయితే మళ్ళీ మన భూమి కూడా పాతకాలంలోగా వచ్చి దాని ద్వారా వచ్చే ఈల్డ్ కూడా మనకు ఎంతో ఆరోగ్యకరంగా ఉండటం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా రైతు సోదరులందరూ కూడా నెక్స్ట్ సీజన్లో అయినా కూడా తప్పనిసరిగా ఈ పచ్చి రొట్టె పైర్లు వేయాలని మీ అందరికీ సూచిస్తున్నాను.
1: ఏ పంట అయినా వేసేటప్పుడు మోతాదు ఎంత అనేది ఒక అవగాహన లేకుండా కొంతమంది ఎక్కువగా వేస్తుంటారు, కొంతమంది తక్కువగా వేస్తుంటారు. ఒక ఎకరంలో పచ్చి రొట్టె వేసుకోవాలంటే ఎంత మోతాదులో విత్తనం వాడుకోవాల్సి ఉంటుందంటారు?
0: ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే జీలుగలు వచ్చేసి 12 నుంచి 15 కేజీలు ఎకరాకు 12 నుంచి 15 కేజీలు కానీ మనం వేసుకున్నట్లయితే ఇది ముఖ్యంగా చౌడు భూములకు బాగా ఉపయోగపడుతుంది. జీలుగలు అనేవి ఎక్కువగా వరి మాగాలను వేసే ముందల ఇవి పొలంలో వేసి దుమ్ము చేసేటప్పుడు దున్నిచ్చి చేస్తూ ఉంటారు. ఈ 12 నుంచి 15 కేజీలు కానీ మనం విత్తనం కానీ వేసినట్లయితే 1 టన్ను రొట్టె ఎరువుకు గాను 5 కిలోల నత్రజని కూడా మనకు ఉత్పన్నం అవుతూ ఉంటుంది. అదేవిధంగా పిల్లి బిసరులు చూసుకున్నట్లయితే 6 నుంచి 8 కేజీలు తప్పనిసరిగా మనం వేసుకుంటా ఉండాలి. 6 నుంచి 8 కేజీలు వేసుకొని పూత దశకు వచ్చినప్పుడు మనం కానీ దున్నుకున్నట్లయితే అది భూమిలో కలిగి ఉండి భూమి అనేది సారవంతంగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీని ద్వారా 1 టన్ను పచ్చి రొట్టె ఎరువుకి 7 కిలోల నత్రజని 1 కిలో భాస్వరము 5 కిలోల పొటాష్ కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది.

0: అదేవిధంగా జనుములు వచ్చేసి 16 నుంచి 20 కిలోలు ఎకరాకి మనం వేసుకున్నట్లయితే తద్వారా 1 టన్ను ఎరువులు వచ్చేసి 4 కిలోల నత్రజని వరకు ఉంటుంది. అదేవిధంగా ఉలవలు కానీ మినుములు కానీ ఇట్లా పెసర బొబ్బర్లు ఇట్లా రకరకాల పప్పుజాతి పంటలు కూడక మనం వేసుకున్నట్లయితే అవి భూమిలో కలిగిన ఆకులు అనేవి భూమిలో తెలిసినప్పుడు అవి కూడక సారవంతం అవడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా పచ్చి రొట్టె ఎరువులే కాకుండా పచ్చి రొట్టె ఆకు ఎరువులు అనేవి ఉన్నవి. పచ్చి రొట్టె ఆకు ఎరువులు వచ్చేసి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గానుగ, జిల్లేడు, నేల తంగిడు, గ్లైరిసీడియా, వేప ఆకులు, ఇవి మనకు పచ్చి రొట్టె ఎరువులు అనేది వేసుకోవడానికి అవకాశం లేనప్పుడు మనకు బయట అంటే అడవుల్లో కానీ ఇట్లా పొలాల గట్ల మీద కూడక మనం ఈ జిల్లేడు కానీ తంగేడు కానీ వేప ఆకు కానీ గానుగ కానీ ఇట్లాంటివి మనము ఆకులు తెచ్చి డైరెక్ట్గా కూడక పొలంలో వేసి వాటిని కలయదున్నట్లయితే అవి కూడక మనకు భూమికి ఎరువుగా అవుతుంది. తద్వారా కూడక భూమి అనేది సారవంతంగా అవుతుంది, దాని ద్వారా దిగుబడి అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పచ్చి రొట్టె పైర్లు అనేవి వేయని పక్షంలో ఆకులకు కూడా పచ్చి రొట్టె ఆకులకు కూడా వెళ్ళడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా దీన్ని గమనించి దానికైనా కూడా వేసుకొని రసాయనిక ఎరువులు అనేవి కొంతమేర తగ్గిస్తే రానున్న రోజుల్లో మనం తినే ఆహార ఉత్పత్తులు కూడా కెమికల్ లేకుండా మన ఆరోగ్య పరిస్థితి అనేది దెబ్బతినకుండా ఉంటుందని ప్రతి ఒక్కరికి మరొకసారి చెప్తున్నాను.
1: సార్, మరి ఇవాళ పచ్చి రొట్ట అనేది అందరికీ సాధ్యమయ్యే పరిస్థితులు కూడా లేకపోలేదు. కొంతమంది వేస్తున్నారు, మరి అదే బాటలో నడుస్తున్నారు, సేంద్రియ వ్యవసాయ విధానాన్ని అనుసరిస్తున్నారు. తప్పనిసరిగా రసాయన ఎరువులు వాడవలసి వస్తే మీరు రైతులకు ఈ రసాయన ఎరువుల వినియోగం మీద ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు?
0: ఇప్పుడు అందరూ వేయడానికి అందరము పచ్చి రొట్టె వేర్ల మేలకు ఒకేసారి వెళ్ళడానికి కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. దానికి ప్రత్యామ్నాయంగా మనం ఏం చేయాలంటే శాస్త్రవేత్తలు సూచించిన మోతాదులో మనం ఎరువులు వాడుకున్నట్లయితే మంచిది. అవి ఎట్లా సూచించారు ఏందా అంటే మనం ఎప్పుడైనా మనకు ఆరోగ్య పరిస్థితి అనేది బాగాలేకపోతే మనం మొట్టమొదట మనం డాక్టర్ గారిని సంప్రదించడం జరుగుతుంది. అప్పుడు డాక్టర్ గారు మనకు బ్లడ్ టెస్ట్ చేసి మీ బ్లడ్లో బ్యాక్టీరియా ఉందా వైరస్ ఉందా ఇట్లా మనం చూసి చెప్పడం జరుగుతూ ఉంది. తద్వారా అతను మెడిసిన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మన పొలాన్ని కూడాక మనము భూసార పరీక్షలు అనేవి డిపార్ట్మెంట్ ద్వారా చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా రైతులు వాళ్ళ సొంతకు కూడా కొన్ని చోట్ల చేయించుకుంటూ ఉంటారు. ఇట్లా మనము మన భూమిలో ఏ ఏ పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయి, అవి మొక్కకు అందే విధంగా రేంజ్లో ఉన్నాయా లేకపోతే ఎక్కువ ఉన్నాయా అనేది మనం భూసార పరీక్ష చేయించుకున్నప్పుడు తప్పనిసరిగా తెలుస్తుంది. మన డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా ఈ భూసార పరీక్షలు అనేవి చేపిస్తూ ఉంటాము. అందులో మనకు భూసార పరీక్షా పత్రం అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే ముఖ్యంగా సూక్ష్మ పోషకాలైనా స్థూల పోషకాలైనా మన భూమిలో ఏ ఏ శాతంలో ఉన్నవి, అవి మొక్కకు ఎక్కువ శాతంలో ఉన్నాయా తక్కువ శాతంలో ఉన్నాయా, అదేవిధంగా మన గ్రామంలో వేసే పంటలు ఏ ఏ పంటలు ఉన్నాయి, వాటికి ఎంత ఎరువులు అవసరమవుతాయి అనేది కూడా విశ్లేషణ పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. తద్వారా వాటికి అనుగుణంగా మనం కానీ ఎరువులు అనేవి వాడుకున్నట్లయితే తప్పనిసరిగా ఎరువుల మీద మనం కొంత కంట్రోల్ అనేది రావడం జరుగుతుంది. ఎరువుల మీద మనం ఉపయోగించే పెట్టుబడి కూడా కొంతమేర తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడక మీ గ్రామంలోని అదేవిధంగా మండలంలోని వ్యవసాయ అధికారులను సంప్రదించి ఈ భూసార పరీక్షలు అదేవిధంగా విశ్లేషణ పత్రం గురించి కనుక్కొని దానికి అనుగుణంగా మనం కానీ ఎరువులు వాడకున్నట్లయితే పెట్టుబడి కొంత తగ్గించి అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని మరొకసారి తెలియజేస్తున్నాను సార్.
1: వాణిజ్య పరంగా ప్రతి మిరప ఈ పంటలు ఎక్కువగా వేస్తున్నారు. ఎవరికైతే నీటి ఆధారం అంటే నీటి సౌకర్యం ఉంటుందో అక్కడ పదే పదే మిరప వేస్తున్నారు. అంటే వేసిన పంటను పదే పదే అదే పొలంలో వేస్తూ వస్తున్నారు. కొంతమంది పంట మార్పిడి చేస్తూ చిరుధాన్య పంటలు వేస్తున్నారు, కొన్ని అంతర పంటలు వేస్తున్నారు. దీనివల్ల పంట మార్పిడి కూడా జరుగుతూ ఉంది. ఈ పంట మార్పిడి చేస్తే ఎటువంటి లాభాలు ఉంటారు?
0: తప్పనిసరిగా ప్రతి ఒక్క రైతు సోదరుడు వ్యవసాయంలో భాగంగా ఎప్పుడూ కూడా వేసిన పంటను రిపీటెడ్గా వేయటం వల్ల దానివల్ల ఉపయోగం అనేది ఉండదు. ఎప్పుడైనా కూడా పంట మార్పిడి అనేది చేసుకుంటూ ఉన్నట్లయితే దాని ద్వారా అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. వేసిన పంట వేయటం వలన అంతకు ముందల వేసిన పంటకి వచ్చినటువంటి చీడపీడలు అనేవి భూమిలో అలా ఉండిపోయి తర్వాత పంటకు అటాక్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అదే కానీ మనం పంటకు కానీ మార్పిడి చేసుకున్నట్లయితే ఆ చీడపీడలు అనేది తర్వాత వచ్చే పంటకు దానికి ససెప్టబుల్ అవుతే అటాక్ అవుతాయి, కానీ లేకపోతే అవి రాకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా మనం మొక్కజొన్న చూసుకున్నట్లయితే మొక్కజొన్న కానీ మన గిద్దలూరు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా రబీ సీజన్లో మొక్కజొన్న వేస్తూ ఉంటారు. మొక్కజొన్న ప్రతి సంవత్సరం వేయటం వల్ల భూమిలో అటువంటి వాటర్ అనేది మొక్కజొన్న అనేది ఎక్కువగా వాటర్ తీసుకుంటుంది, భూమిలో తేమ శాతము అంతా కూడా లాగేస్తూ ఉంటుంది. అదేవిధంగా మొక్కజొన్న వేర్ల ద్వారా విడుదలైనటువంటి రసాయనాల వల్ల కూడా తర్వాత వచ్చే పంట అనేది ఎదుగు

0: పెరుగుదల ఉండదు, అదేవిధంగా దిగుబడి కూడా తక్కువటానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ మిరప, ఈ మొక్కజొన్న, కాటను ఇవి వేసే రైతులైతే తప్పనిసరిగా ఈ పప్పు జాతి పంటలతో పంట మార్పిడి కానీ చేసుకున్నట్లయితే దాని ఎఫెక్ట్ అయితే తర్వాత పంటకైతే చాలా ఉపయోగపడతా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా తప్పనిసరిగా పంట మార్పిడి అనేది చేసుకుంటూ ఉంటున్నట్లయితే ఇది చాలా ఉపయోగపడతా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా పంట మార్పిడి చేయాలని కోరుతున్నాను.
1: పెట్టుబడి లేని వ్యవసాయాన్ని చేయాలని శాస్త్రవేత్తలు అయితేనేమి మీ వ్యవసాయ అధికారులంతా కూడా చెప్తున్నారు. ఈ పెట్టుబడి లేని వ్యవసాయం చేయాలంటే ఏ వ్యవసాయ విధానాన్ని రైతాంగము అనుసరించాలంటారు
0: సార్? దీనికోసం ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రకృతి వ్యవసాయం మీద దానికి ఏపీసీఎన్ఎఫ్, ఏపీ కన్ఫర్న్ న్యాచురల్ ఫార్మింగ్ అనేది ఒక డిపార్ట్మెంట్ కూడా పెట్టి పెద్ద ఎత్తున ఈ ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మళ్ళే విధంగా కూడా చూస్తూ ఉంది. ప్రతి మండలంలో కొన్ని పంచాయతీలు తీసుకొని వాళ్ళకు ముఖ్యంగా అక్కడ ఉన్న రైతు సోదరులకు ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులైనటువంటి పిఎండిఎస్ కానీ, కషాయాల తయారీ కానీ, ఇట్లాంటి వాళ్ళ స్టాఫ్ ద్వారా కూడా రెగ్యులర్గా వాళ్ళు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అందులో వచ్చే క్వాలిటీ కూడా వాళ్ళందరూ కూడా చూపిస్తూ ఉన్నారు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా తప్పనిసరిగా, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కెమికలు కెమికలు కెమికలు ఇట్లా రసాయన ఎరువులు, రసాయన పురుగు మందులు వీటి మీదనే వెళ్తూ ఉన్నారు. అవి రానున్న రోజుల్లో ఇంకా ఆరోగ్యానికి అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుందనే ఉద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రకృతి వ్యవసాయం మీద శ్రద్ధ చూపించి ఐఏఎస్ విజయ్ కుమార్ సార్ గారు కూడా దీని మీద ఎంతో ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతి మండలంలో అదేవిధంగా కొన్ని పంచాయతీలు తీసుకొని దీని మీద కసరత్తు చేస్తూ ఉన్నారు. దీనికి అనుగుణంగా మన రైతు సోదరులందరం కూడా ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళినట్లయితే మనము క్వాలిటీ ప్రోడక్ట్స్ అనేది తీసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను.
1: సేంద్రీయ వ్యవసాయం చేస్తే ఎటువంటి లాభాలు ఉన్నాయి? ముఖ్యంగా పచ్చిరొట్ట వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి? పెట్టుబడి లేని వ్యవసాయం చేయాలంటే ఎటువంటి వ్యవసాయ విధానాన్ని అనుసరించాలి? ఇతర అంశాల గురించి రైతులకు చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం సార్.
0: నమస్కారం సార్. ధన్యవాదాలు సార్.
2: మీరు ఇంతవరకు సేంద్రీయ వ్యవసాయం ఆవశ్యకత, ఎరువుల యాజమాన్యం ఈ అంశం గురించి గిద్దలూరు మండల వ్యవసాయ అధికారి శ్రీ వై విజయభాస్కర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో జానపద గీతాలు వింటారు.

ఆకాశవాణి మార్కుపురం కేంద్రం వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: భారత్ కార్యక్రమంలో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం గురించి తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి బాలకృష్ణ నాయక్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
1: శ్రోతలకు నమస్కారం. దేశాభివృద్ధికి ఆరోగ్యవంతమైన సమాజం ఎంతగానో అవసరం. వ్యక్తి ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం అభివృద్ధి చెందుతుంది, కుటుంబం ఆరోగ్యంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుంది, సమాజం ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అనే పూర్వోక్తి నేటి సమాజానికి మార్గనిర్దేశకంగా నిలుస్తుంది. మరి దేశ ప్రజల ఆరోగ్యానికి నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు ఆరోగ్య భద్రత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకాన్ని అమలు చేస్తుంది. ఈ విషయమై మరింత అవగాహన కల్పించేందుకు ఈరోజు మనతో పాటు తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వి బాలకృష్ణ నాయక్ గారు ఉన్నారు. నమస్కారం సార్.
2: నమస్కారం సార్.
1: సార్, ముందుగా ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మన శ్రోతలకు తెలియజేస్తారా?
2: ముఖ్యంగా ఈ ఆయుష్మాన్ భారత్ పథకము పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకి నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి, వాళ్ళకి అర్హత కలిగిన కుటుంబాలందరికీ 5 లక్షల రూపాయల ఉచిత వైద్య సేవలు అందుబడుతున్నాయి సార్. ముఖ్యంగా ప్రజలు ఆర్థిక ఇబ్బంది లేకుండా వైద్యం పొందడానికి ఈ పథకం యొక్క ముఖ్య లక్షణం సార్.
1: సార్, ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ అంటే ఈ మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ఈ మిషన్ ఎలా అమలవుతుంది, దాని గురించి కొంచెం వివరిస్తారా?
2: సార్, ఇది పిఎం అభిమంట సార్, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ సార్. ఇది అక్టోబర్ 2021లో ప్రారంభించడం జరిగింది సార్. దీనికి 64,180 కోట్లు కేటాయింపు జరిగింది సార్. ఇది భవిష్యత్తులో దీనికోసమని పటిష్టమైన లక్ష్యంతో ప్రజల ఆరోగ్యము మౌలిక బలోపతనం చేయడానికి ఇది భారతదేశంలోనే అతిపెద్ద పథకం సార్. ఇది ముఖ్యంగా ప్రాథమిక తర్వాత ద్వితీయ మరియు తృతీయ సంరక్షణ దృష్టిలో సాధిస్తుంది. ఇందులో భాగంగా మనకు 17,788 గ్రామీణ మరియు 11,024 పట్టణ

0: కేంద్రాలు, తర్వాత 3,382 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు మనం ఈ మన జిల్లాలో క్రిటికల్గా ఉన్నాయి సార్. ఇవి ఈ ముఖ్యంగా ఈ సదుపాయాలు ఏమేమంటే, ప్రతి సంవత్సరంలో 17,788 గ్రామీణ ఉపక ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఉన్నాయి సార్, అంటే విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఉన్నాయి. దీనిలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఉంటారు. సో వాళ్ళు అక్కడే ఉండేసి ప్రజలకు ఏమేమి అవసరం అనేది ముఖ్యంగా కమ్యూనికబుల్ ఇస్తారు. అంటే బీపీ, షుగర్ ఉండే వాళ్ళ ట్యాబ్లెట్, ఇంకా ఎనీ ఎమర్జెన్సీస్, కేస్ ఫీవర్ అవన్నీ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు చూడడం జరిగింది సార్. దీనికోసం అని చెప్పి 11,024 పట్టణాలు ఏంలో స్థాపించడం జరిగింది. మొత్తం దీన్ని బలోపేతం చేయడానికి మనకు 5 లక్షల పైగా జనాభాలు ఉన్న జిల్లాలలో 730 సమకృత ఆరోగ్య ప్రయోగశాలలు ఉన్నాయి, మరియు 602 క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ ఉన్నాయి సార్. ఇవి బ్లాక్ స్థాయిల్లో కూడా మనము 3,300 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు ఉన్నాయి, మన జిల్లాలో కూడా ప్రారంభించడం జరిగినాయి దీనికోసం అని చెప్పి. ఈ బీపీహెచ్యులు మెయిన్గా ఏంటంటే ల్యాబ్ టెస్టులు చేసుకోవడానికి, తర్వాత మందులు అక్కడ మందులు స్టోర్ చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశంగా దీనికి వాడతారు.
1: సార్, మరి ప్రధానంగా ఆయుష్మాన్ భారత్ కింద ఎటువంటి వైద్య సేవలు అందిస్తున్నారు
0: సార్? దీని కింద ముఖ్యంగా గుండెకి సంబంధించిన వ్యాధులు, కిడ్నీ సంబంధించిన చికిత్సలు, తర్వాత క్యాన్సరు, తర్వాత ఎనీ యాక్సిడెంట్ కేసులు, తర్వాత ఈ ప్రసూతి సేవలు అంటే డెలివరీ కేసులు, తర్వాత ఆర్థోపెడిక్ శాస్త్ర చికిత్సలు, న్యూరోకి సంబంధించిన వైద్య సేవలు ఇవి దీని ద్వారా పొందుతున్నారు సార్. ముఖ్యంగా ఈ అత్యవసర వైద్య సేవలు మొత్తంగా ఇప్పుడు 3,650 రకాల వైద్య సేవలు కూడా అందుతున్నాయి
1: సార్. మరి ఇప్పుడు ఈ పథకం అమలులో ఈ డిజిటల్ టెక్నాలజీ ఇంకా ఈ ఆన్లైన్ వ్యవస్థల పాత్ర ఎంతవరకు ఉందంటారు? అంటే ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అని మనం ముందుకు తీసుకెళ్తున్నాం కదా, సో దీని పాత్ర ఏంటంటారు?
0: సో ఈ డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఈ కార్డు నమోదు చేసుకోవడం, ఈకేవైసీ చేసుకోవడం, ఆన్లైన్లో ఫ్రీ ఆథరైజేషన్ క్లెయిమ్ చేసుకోవడం, ప్రాసెసింగ్ వంటి సేవలు మామూలు అయితే బాగా స్పీడ్గానే జరుగుతున్నాయి సార్. దీనివల్ల పారదర్శకత మరియు సేవలు కూడా నాణ్యతంగా పెరిగినాయి సార్. ఇప్పుడు సార్ దీనికి డిజిటల్ అనుసంధానం అంటే ఏబిడిఎం అని ఉంది, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఈ దీనివల్ల మనకు ఇప్పుడు మనం అనుకున్నట్టు అభాయిడి జనరేట్ చేయడం, ఈ సంజీవిని ప్రోగ్రాంలో డిజిటల్ అంటే ఈ ఆయుష్మాన్ భారత్ ఐడిలో కూడా అది ప్యూరిఫికేషన్ చేస్తున్నారు. అంటే వేరే నెంబర్లు ఇవ్వడం వల్ల వాళ్ళు సరి కార్డు రాకపోవడం, ఓటీపీలు రాకపోవడం అంటే జరుగుతుంది. దానికోసం అని చెప్పి కరెక్ట్గా వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని ఒక్కసారిగా వాళ్ళు ఓటీపీ వస్తే దాని ద్వారా వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ కార్డు కూడా జనరేట్ అయిపోతుంది. ముఖ్యంగా ఈ దీంట్లో మనము అనుకున్నట్టు ఈ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ వాళ్ళకి మనం వాళ్ళని బలోపేతం చేయడము, తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఈ మెడికల్ ఆఫీసర్స్ లాగిన్స్ ఉంటాయి, తర్వాత ఫార్మసీ లాగిన్, స్టాఫ్ నర్స్ లాగిన్స్, ల్యాబ్ లాగిన్స్ ఉంటాయి. ఆ లాగిన్లో వాళ్ళు ఏమేమి టెస్టులు చేసుకున్నారు, ఏ మందులు వాడినారు, అవన్నీ డీటెయిల్స్ అక్కడ పొందుపరచడం జరుగుతుంది. ఏ వయసుతో బాధపడుతున్నారు, ఏ మందులు వాడినారు అనేది కూడా దీనివల్ల ఉంటుంది సార్. సో ఈ అవకాశాన్ని కూడా మనము వాడుకోవడానికి అవకాశం. ఇంకా కూడా కొందరు ఏబిడిఎంలో అభాయిడి జనరేట్ చేయడానికి కొందరు ముందుకు రావట్లేదు సార్, భయపడుతున్నారు. ఎందుకంటే ఓటీపీ వచ్చేసి ఏదైనా ఈ డిజిటల్ మోసము ఇవన్నీ జరుగుతాయి అని చెప్పి కూడా కొందరు రావట్లేదు. మేము కూడా వాళ్ళని అక్కడ ఉండే కార్పొరేటర్ని, సర్పంచ్ని వాళ్ళని కూడా తీసుకెళ్లేసి మా వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేసి కూడా అభాయిడి జనరేట్ చేయడం అనేది కూడా జరుగుతుంది సార్. ప్రజలందరూ ముఖ్యంగా మేము కోరడమంటే ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని ఈ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ అనేది పొందుపరచగలిగితే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని మా ఉద్దేశం సార్. అందరూ ఉపయోగించాలని కోరుకుంటున్నాం
1: సార్. మరి ఇప్పుడు ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ కార్డ్ పొందాలంటే ప్రజలు అనుసరించాల్సిన విధానం ఏంటి? దీనికి ఏమైనా కనీస అర్హత లాంటివి ఉన్నాయా
0: సార్? దీనికి వాళ్ళు ముఖ్యంగా ఆధార్ కార్డులు ఉండాలి, లేదా రేషన్ కార్డులు ఉండాలి. వాళ్ళు ఆ సచివాలయాల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు నమోదు చేసుకోవాలి, లేదంటే ఈ డిజిటల్ ఈ సేవా కేంద్రాలు అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళు ఇవాళ ఈ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇవి పెట్టి వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు కార్డ్స్.
1: సార్, మరి ఇప్పుడు కార్డు ఉన్నప్పటికీ కూడా కొంతమంది లబ్ధిదారులు ఆ సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? ఒకవేళ అలా ఉంటే దాన్ని పరిష్కరించడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
0: సార్, కొన్ని సందర్భాల్లో రెండు కార్డు కలిగిన వ్యక్తి అంటే డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు మరియు పిఎంజేబీ అదే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కార్డు కలిగిన ఆంధ్రప్రదేశంలో ఉన్నాయి. సో వాళ్ళకైతే ప్రస్తుతానికైతే వాళ్ళు రెండు ఉపయోగించుకోవచ్చు. 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా ఈ కార్డులు అయితే ఆయుష్మాన్ భారత్ కింద వినియోగించుకోవచ్చు సార్. ఇబ్బంది అయితే ప్రస్తుతానికైతే అట్లాంటివి మాకు దృష్టికైతే రాలేదు
1: సార్. మరి ఈ పథకం ద్వారా అత్యధికంగా ఏ రకాల వైద్య సేవలు ప్రజలు వినియోగిస్తున్నారు
0: సార్? అత్యధిక

0: ముఖ్యంగా గుండె సంబంధించిన చికిత్సలు, డయాలిసిస్, ప్రసూతి సేవలు, ప్రమాద చికిత్సలు, క్యాన్సర్స్ మరియు ఆర్థోపెడిక్ సేవలు. ఇప్పటి వరకు 3,250 కేసులు ప్రజలు వినియోగించుకున్నారు సార్. ఇది
1: ఆయుష్మాన్ భారత్ అమలులో మన జిల్లాలో మీకు ఎదురవుతున్న ప్రధాన సమస్యలు ఏంటి
0: సార్? ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చూసామంటే మనము పూర్తి స్థాయి అవగాహన లేకపోవడం, తర్వాత కొంతమందికి డాక్యుమెంటరీ సమస్యలు రావడం, దూర ప్రాంతాల నుంచి ఆసుపత్రులకి రవాణా ఇబ్బందులు రావడం, ఈ సాంకేతిక సమస్యలు మరియు నెట్వర్క్ సమస్యలు ఉండడం వల్ల.
1: మరి వీటిని పరిష్కరించడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
0: మేము వాళ్ళకి అవి ఇప్పుడైతే అన్ని చోట్ల కూడా ఈ ఇంటర్నెట్ సిస్టమ్ ఉన్నాయి, ప్రతి గ్రామాల్లో కూడా ఈ ఫోన్లు, మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఈ మొబైల్ ఫోన్లో కూడా మనము ఈ కార్డులు, ఆధార్ కార్డు, తర్వాత ఈ రేషన్ కార్డు, ఆధార్ కార్డులు ఉంటే మనము ఈ దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్. ఇబ్బంది అయితే ప్రస్తుతానికి ఎక్కువ అయితే ఏం లేవు, మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు,
1: సులువుగానే దరఖాస్తు చేసుకుని
0: డౌన్లోడ్ చేసుకోవచ్చు. సచివాలయాల్లో కూడా అక్కడ కూడా వాళ్ళు వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు
1: సార్. మరి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఈ పథకం గురించి అవగాహన కల్పించడానికి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు
0: సార్? మేము ముఖ్యంగా ఈ గ్రామ సభలు అనేది, తర్వాత ఆరోగ్య శిబిరాలు, సచివాలయ స్థాయి ప్రచార కార్యక్రమాలు, తర్వాత ఈ పోస్టర్లు, బ్యానర్లు, అవగాహన ర్యాలీలు జరుపుతున్నాయి. ముఖ్యంగా ఈ ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు వాళ్ళు ఇంటింటికి ప్రచారం చేసి చేస్తున్నారు. ఇదే విధంగా మనము ఈ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి సార్, హెల్త్ క్యాంప్స్ జరిగినప్పుడు, తర్వాత ఈ గ్రామ సభలు జరిగినప్పుడు కూడా దీని గురించి, ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ గురించి అందరినీ తెలియజేయాలని కూడా మా కార్యకర్తలకు చెప్పాము. వాళ్ళు కూడా అవేర్నెస్ అయితే క్రియేట్ చేయగలుగుతున్నారు సార్.
1: ఈ ఆయుష్మాన్ భారత్ పథకం అమలులో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం చాలా అవసరం. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాల మధ్య ఇంకా కేంద్ర ప్రభుత్వ ఈ ప్రధానమంత్రి జన ఆరోగ్య పథకం మధ్య ఈ సమన్వయం ఎలా ఉంది?
0: ఇప్పుడు అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ వెంటయ్యర్ వైద్య సేవలు జరుగుతుంది, ఆయుష్మాన్ భారత్ పథకాల సమయం సెంట్రల్ గవర్నమెంట్ వల్ల జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ మనకు 60% ఇస్తే మనం 40% దాంతో చేసి వైద్య సేవలు అయితే అందుతున్నాయి సార్.
1: ఈ ఆరోగ్య సిబ్బంది ఇంకా ఈ ఆసుపత్రుల సమన్వయం ఎలా ఉంది? ఈ పథకం విజయానికి ఇది చాలా ముఖ్యం కదా, వీటి సమన్వయం ఎలా ఉంది
0: సార్? ఆరోగ్య సిబ్బంది, వైద్య మిత్రులు మరి ఆసుపత్రుల మధ్య సమన్వయ పథకం విజయానికి దోహదం పడుతుంది సార్. బాగుంది. ఇప్పుడైతే ఇవి సమయానికి నమోదు చేసుకోవడం, ఆ తర్వాత ట్రీట్మెంటు, వైద్యం, తర్వాత క్లెయిమ్ ప్రక్రియలు సమర్థవంతంగానే జరుగుతోంది. ఎక్కడే కూడా దీనికి మిత్రాలు, ఆరోగ్య మిత్రాలు కూడా ఉన్నాయి. ఏమన్నా ఎటువంటి ప్రాబ్లం, టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా కూడా కార్డ్స్లో ఏమన్నా తప్పులు ఉన్నా రెక్టిఫై చేయడానికి మనకు ఆరోగ్యశ్రీ డీసీ, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ ఉన్నారు, సీఈఓ ఉంటారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్టేట్ లెవెల్లో ఉంటారు. ఏమి ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళు ఆన్లైన్లో దానికి రెక్టిఫై చేసుకుంటారు, ఇబ్బంది అయితే ఏం లేదు.
1: సరే, ఇప్పుడు మరి మన జిల్లాలో ఇప్పుడు దూర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఈ సేవలు అందేందుకు ప్రత్యేకంగా ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా?
0: అవును సార్, ఇప్పుడు గ్రామస్థాయి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇప్పుడు ఆరోగ్య కార్యకర్తలు, ఏఎన్ఎంస్ ఉంటారు, తర్వాత ఆశా కార్యకర్తలు ఉంటారు, వారి ద్వారా పర్యటనలు చేయించడము, తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా మేము ఐఈసీ మెటీరియల్ని డిస్ప్లే చేయడము, దూర ప్రాంతాల సేవలు కూడా అక్కడ కూడా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడము, అవన్నీ మేమైతే అవేర్నెస్ చేస్తున్నాం సార్. ముఖ్యంగా ఈ ఎన్జిఓస్ వాళ్ళు కూడా, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా చాలామంది ముందుకు వచ్చారు. మొబైల్ బస్సెస్, హెల్త్ యూనిట్స్ కూడా వచ్చాయి. తర్వాత మనకు గవర్నమెంట్ తర్వాత కూడా 104 వెహికల్ ఉంది, దాని ద్వారా ఎఫ్డీపీ ఫిక్స్డ్ డే ప్రోగ్రామ్ అని ఉంటాయి సార్, ప్రతి విలేజ్లో ఉంటాయి. అక్కడ డాక్టరు, తర్వాత కమ్యూనిటీ హెల్త్ ఆఫీసరు, తర్వాత ఈ ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళు కూడా ఉంటారు అందుబాటులో. వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు, వాళ్ళు ఆ ఏరియాలో వెళ్ళినప్పుడు అన్ని కేసులు, ఆ సచివాలయంలో ఉన్న కేసులు, టీబీ అయితే ఏమి, గర్భవతులు అయితే ఏమి, తర్వాత ఈ బీపీ షుగర్తో ఉండే బాధపడే వాళ్ళు, క్యాన్సర్ పేషెంట్లు కూడా వాళ్ళందరూ కూడా అక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళకి నెలకు సరిపడే మాత్రలు కూడా అందుతున్నాయి సార్, అందిస్తున్నారు. తర్వాత ఇంకో ఈ పింక్ బస్సులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువగా మనము క్యాన్సర్ స్క్రీనింగ్లు కూడా జరుగుతున్నాయి. సో క్యాన్సర్ స్క్రీనింగ్లు కూడా ఇంటికే, అక్కడికే వెళ్ళేసి మనము వాళ్ళకి ముఖ్యంగా 3 క్యాన్సర్లు మనము స్క్రీన్ చేస్తున్నాం. గర్భకోశ క్యాన్సరు, తర్వాత రొమ్ము క్యాన్సరు, నోటి క్యాన్సర్ అని. వాళ్ళు కూడా అక్కడే టెస్టింగ్ చేసి నిర్ధారణ కూడా అక్కడే చేయడానికి కూడా మనం బస్సెస్ కూడా అక్కడ వెళ్తున్నాయి. దానికి సంబంధించిన వైద్యులు వాళ్ళు కూడా వెళ్ళి చేయడం జరుగుతుంది సార్. అది
1: సార్. మరి ఇప్పుడు భవిష్యత్తులో ఆయుష్మాన్ భారత్ అమలును మరింత సమర్థవంతంగా చేయడానికి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి
0: సార్? ఇంకా కొన్ని హాస్పిటల్స్ ప్యానెల్ కావలేదు, వాళ్ళని కూడా మరిన్ని ఆసుపత్రులు ఎంపానెల్ చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో మనము అవగాహన పెంచడం, తర్వాత డిజిటల్ సేవలను బలోపేతం.

0: అంటే ఇప్పుడు చెప్పినట్టు మనము ఈ సంజీవిని ద్వారా, ఇప్పుడు ఈ సంజీవిని ప్రోగ్రాంలో కూడా ఈ వీపీఆర్ట్ సెంటర్ని ఉంటారు సార్. అంటే ప్రస్తుతం హాస్పిటల్లో ఒక లీవ్లో వెళ్ళి ఒకవేళ హెల్త్ వాళ్ళు ఎక్కడ డాక్టర్ రాకపోయినా కూడా వేరే సేవల నుంచి అంటే వీడియో కౌన్సిలింగ్ వీడియో ద్వారానే వాళ్ళ పేషెంట్ని ఎక్కడి నుంచి వాళ్ళు వీడియో కాల్ చేస్తే వాళ్ళకి ఏం వైద్యం కావాలని కూడా ఏ మందులు వాడుతున్నారు అనేది కూడా వాళ్ళకి ఎక్కడి నుంచి తెలియజేస్తారు సార్. అదేవిధంగా ఈ గర్భవతులు కూడా వాళ్ళకి యోగా ధ్యానం కూడా యోగా చేపించడం ఇవన్నీ కూడా ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ మేము ట్రైనింగ్ ఇస్తున్నాం, వాళ్ళు కూడా ఈ దీని ద్వారా కూడా పొందుతారు సార్.
1: అంటే ఈ సంజీవిని అంటే టెలిమెడిసిన్ లాంటి
0: టెలిమెడిసిన్ లాంటిది
1: సార్. మరి చివరగా మన జిల్లా ప్రజలకు ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన గురించి మీరు ఇవ్వదలుచుకున్న సందేశం ఏంటి
0: సార్? ఆయుష్మాన్ భారత్ పథకం ప్రజలు ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం గొప్ప అవకాశం. ప్రతి అర్హత కలిగిన కుటుంబాలు ఈ పథకాన్ని వినియోగించుకోవాలి. తర్వాత ఇది ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు సమీప ఎంపానెల్ ఆసుపత్రులు అనేటివి ఉన్నాయి, సంప్రదించి ఉచిత వైద్య సేవలు పొందడానికి జిల్లా ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్. వీళ్ళందరూ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మా యొక్క ముఖ్య ఉద్దేశం సార్. అందరూ ఇలా తెలియజేస్తున్నాం.
1: ధన్యవాదాలు సార్. మన ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి వచ్చి ఆయుష్మాన్ భారత్ పథకం గురించి మన శ్రోతలకు ఎంతో చక్కని అవగాహన కల్పించారు. నమస్కారం అండి.
0: నమస్కారం సార్.
2: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం గురించి తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి బాలకృష్ణ నాయక్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి మార్కపురం కేంద్రం.

యువవాణి యువజనుల కార్యక్రమం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన చాళుక్యుల గురించి తెలుసుకుంటారు. కార్యక్రమంలో ముందుగా విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. ఎయిమ్స్ మంగళగిరిలో సీనియర్ రెసిడెంట్ ఖాళీలు. ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరిలోని ఎయిమ్స్లో సీనియర్ రెసిడెంట్ డెమానిస్ట్రేటర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు 30వ తేదీలోపు అప్లై చేసుకోవాలి. పోస్టుల వివరాలు సీనియర్ రెసిడెంట్ మరియు సీనియర్ డెమానిస్ట్రేటర్స్ 26 ఖాళీలు. విభాగాలు అనస్థీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్, డెర్మటాలజీ, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ, ఆర్థోపెడిక్స్, ప్యాథాలజీ, రేడియో డయాగ్నస్టిక్స్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ తదితరాలు. అర్హత సంబంధిత విభాగంలో ఎండి, డిఎన్బి, ఎంఎస్, ఎంఎస్సి, పీజీ ఉత్తీర్ణత ఉండాలి. ఎంపిక విధానం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు చివరి తేదీ 30/05/2026. ఇంటర్వ్యూ తేదీలు జూన్ 22, 23, 24, 2026. ఇంటర్వ్యూ వేదిక అడ్మిన్ అండ్ లైబ్రరీ బిల్డింగ్, గ్రౌండ్ ఫ్లోర్, ఎయిమ్స్ మంగళగిరి, గుంటూరు జిల్లా. ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో జేఆర్ఎఫ్ ఖాళీలు. తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ రీసెర్చ్ ఫెలో ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు 30వ తేదీ వరకు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టు వివరాలు జూనియర్ రీసెర్చ్ ఫెలో. అర్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత విభాగాల్లో ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సి ఉత్తీర్ణతతో పాటు నెట్ మరియు గేట్లో అర్హత సాధించి ఉండాలి. వేతనం నెట్ లేదా గేట్ అర్హత ఉన్నవారికి నెలకు 37,000 మరియు హెచ్ఆర్ఏ. అర్హత గేట్ మరియు నెట్ లేనివారికి

నెలకు 25,000 మరియు హెచ్ఆర్ఏ. ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈమెయిల్ చిరునామా tsp@nitandhra.ac.in. tsp@nitandhra.ac.inకు పంపాలి. దరఖాస్తు చివరి తేదీ 2026 మే 30వ తేదీలోపు.

ac.inకు పంపాలి. దరఖాస్తు చివరి తేదీ 2026 మే 30వ తేదీలోపు. మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు. కార్యక్రమంలో తెలుసుకుందాం రండి శీర్షికన చాళుక్యుల గురించి తెలుసుకుంటారు. దక్షిణ భారత చరిత్రలో చాళుక్యులు ఒక అద్భుతమైన శకాన్ని సృష్టించారు. వీరి మూలాలు కర్ణాటకలోని బాదామి, ప్రస్తుత వాతాపి ప్రాంతంలో ప్రారంభమయ్యాయి. క్రీస్తు శకం 6వ శతాబ్దంలో జయసింహుడు ఈ వంశానికి పునాది వేయగా మొదటి పులకేసి వాతాపిని రాజధానిగా చేసుకుని స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. బాదామి చాళుక్య రాజులలో అత్యంత పరాక్రమవంతుడైన 2వ పులకేసి దిగ్విజయయాత్రలు చేస్తూ తూర్పు తీరానికి చేరుకున్నాడు. అప్పటి వరకు కోస్తాంధ్రను పాలిస్తున్న విష్ణుకుండలను ఓడించి క్రీస్తు శకం 626 నాటికి ఆంధ్రదేశాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఇంతటి విశాలమైన సామ్రాజ్యాన్ని ఒక్కడే పాలించడం కష్టం కాబట్టి తాను కొత్తగా జయించిన ఆంధ్ర ప్రాంతానికి, అంటే వేంగి ప్రాంతానికి, తన తమ్ముడైన కుబ్జ విష్ణువర్ధుణ్ణి పాలకుడిగా నియమించాడు. ఆ తర్వాత కొద్ది కాలానికే కుబ్జ విష్ణువర్ధనుడు అన్న అనుమతితో స్వతంత్రతను ప్రకటించుకోవడంతో ఆంధ్రదేశంలో తూర్పు చాళుక్య వంశం లేదా వేంగి చాళుక్య వంశం అధికారికంగా ప్రారంభమైంది. తూర్పు చాళుక్యులు ఆంధ్రదేశాన్ని దాదాపు 5 శతాబ్దాల పాటు, అంటే క్రీస్తు శకం 624 నుండి 1189 వరకు నిరంతరాయంగా పరిపాలించారు. తెలుగు చరిత్రలో ఇంతటి సుదీర్ఘకాలం పాలించిన వంశం మరొకటి లేదు. వీరి పరిపాలనను 3 ప్రధాన దశలుగా విభజించవచ్చు. ప్రారంభ దశ క్రీస్తు శకం 624 నుంచి 750 వరకు. ఈ దశలో రాజధాని మొదట పిఠాపురం, తూర్పుగోదావరిలో ఉండేది. ఆ తర్వాత అది వేంగి, నేటి ఏలూరు జిల్లాలోని పెదవేగికి మార్చబడింది. కుబ్జ విష్ణువర్ధనుడు క్రీస్తు శకం 624 నుండి 641 వరకు పరిపాలించారు. అతని భార్య అయ్యన మహాదేవి జైన మతాన్ని అమితంగా ఆదరించి విజయవాడలో జైన వసతులను నిర్మించింది. ఈ కాలంలో పల్లవులతో నిరంతరం సరిహద్దు ఘర్షణలు జరుగుతూ ఉండేవి. ఇక 2వది మధ్యదశ, రాష్ట్ర కూటులతో సంఘర్షణ. బాదామిలో చాళుక్యుల అధికారం అంతరించి వారి స్థానంలో రాష్ట్రకూటులు అధికారంలోకి వచ్చారు. దాంతో వేంగి చాళుక్యులకు రాష్ట్రకూటులకు మధ్య దాదాపు 200 సంవత్సరాల పాటు భీకరమైన యుద్ధాలు జరిగాయి. గుణగ విజయాదిత్తుడు తూర్పు చాళుక్య రాజులలోనే అత్యంత శక్తివంతుడు. ఇతడు రాష్ట్రకూట రాజు కృష్ణ జగత్తును ఓడించి కిరణపురాన్ని దహనం చేశాడు. ఇతనికి త్రిపురమర్త్య మహేశ్వర అనే బిరుదు ఉంది. ఇతని సేనాని పండరంగుడు నెల్లూరు ప్రాంతాన్ని జయించి చాళుక్య సామ్రాజ్యాన్ని విస్తరించాడు. మొదటి చాళుక్య భీముడు, ఇతను కూడా రాష్ట్రకూటులతో పోరాడి విజయం సాధించాడు. ఇతని కాలంలోనే సామ్రాజ్యంలో తీవ్ర అంతర్గత కలహాలు రేగాయి. చివరి దశ, చోళులతో వైవాహిక సంబంధాలు. క్రీస్తు శకం 950 నుండి 1189 వరకు వేంగి రాజ్యంలో తీవ్ర అరాచకత్వం నెలకొంది. దీనిని చాళుక్య అంతరాయకాలం అంటారు. ఈ సమయంలో తెలుగుచోడ రాజైన జటాచోడ భీముడు వేంగిని ఆక్రమించాడు. ఈ సంక్షోభం నుండి బయటపడటానికి చాళుక్య యువరాజులు తంజావూరులోని చోళరాజుల సహాయం కోరారు. తమిళ చోళులకు వేంగి చాళుక్యులకు మధ్య వైవాహిక సంబంధాలు ఏర్పడ్డాయి. చాళుక్య రాజ విమలాదిత్యుడు రాజరాజ చోళుని కుమార్తె కుందవైని వివాహం చేసుకున్నాడు. వారి కుమారుడే ప్రసిద్ధ రాజరాజ నరేంద్రుడు. రాజరాజ నరేంద్రుని కుమారుడైన రాజేంద్ర చాళుక్యుడు చోళ సామ్రాజ్యానికి వారసుడై మొదటి కులోత్తుంగ చోళుడు అనే పేరుతో సింహాసనాన్ని అధిష్ఠించాడు. దీంతో వేంగి రాజ్యం చోళ సామ్రాజ్యంలో విలీనమై చాళుక్య చోళయుగం ప్రారంభమైంది. చాళుక్యుల గురించి మరింత సమాచారం తెలుసుకునే ముందు కార్యక్రమంలో
ఊసర్వల్లి చిత్రం కోసం ఆద్నాన్ సామీపన్న పాట వింటారు.

ఆర్థిక మరియు సాంఘిక పరిస్థితులు పరిశీలిస్తే సమాజంలో చాతుర్వర్ణ వ్యవస్థ బలంగా ఉండేది. బ్రాహ్మణులకు అగ్రహారాలు దానంగా ఇచ్చేవారు. ఈ కాలంలోనే వర్తక వ్యాపారాలు చేసే వైశ్యులు ఏకమై నకరములు అనే శక్తివంతమైన వర్తక సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. పెనుగొండ వీరి ప్రధాన కేంద్రంగా ఉండేది. ఆర్థిక రంగం పరిశీలిస్తే వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. చాళుక్యరాజులు అడవులను నరికించి కొత్త గ్రామాలను ఏర్పాటు చేశారు. చెరువులు బావులు తవ్వించి నీటిపారుదల సౌకర్యాలు పెంచారు. పన్నులు పరిశీలిస్తే భూమిశిస్తుని సిద్దాయం అని పిలిచేవారు. ప్రధాన ఆదాయం పండించిన పంటలో 1/6 పన్నుగా వసూలు చేసేవారు. వ్యాపార కేంద్రాలు పరిశీలిస్తే మోటుపల్లి విశాఖపట్నం ఘంటసాల రేవుల ద్వారా ఆగ్నేషియా దేశాలతో సముద్ర తీర వ్యాపారం జరిగేది. చాళుక్యుల యుగం

మతపరంగా ఒక పెద్ద పరివర్తన కాలం. అంతకుముందు ఆంధ్రదేశంలో విలసిల్లిన బౌద్ధ జైన మతాలు ఈ కాలంలో క్రమంగా క్షీణించాయి. శాతవాహన తర్వాత అంతటి సువిశాలమైన ఆంధ్రదేశాన్ని ఒకే తాటిపైకి తెచ్చిన ఘనత చాళుక్యులదే. కేవలం యుద్ధాలకే పరిమితం కాకుండా ఒక సంస్కృతిని, ఒక భాషను సృష్టించిన మహోన్నత యుగం ఇది. మీరింతవరకు యువవాణి కార్యక్రమంలో తెలుసుకుందాం రండి శీర్షికన చాళుక్య వంశం గురించి తెలుసుకున్నారు. ఈనాటి యువవాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కపురం కేంద్రం 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: తొంభై వసంతాల ఆకాశవాణి
1: ఆకాశవాణి ప్రతిష్టాత్మకంగా 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణితో నా అనుబంధం. ఈ పరంపరలో డాక్టర్ ఆదవాణి హనుమంతప్ప గారితో పరిచయం వింటారు.
2: భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో పాత జ్ఞాపకాలు, ఇంకా రేడియోతో శ్రోతలకు ఉన్న రేడియోతో మా అనుబంధం అనే ప్రత్యేక కార్యక్రమాన్ని కర్నూలు ఆకాశవాణి కేంద్రం నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచీకరణలో భాగంగా ఆకాశవాణి మన బాణిగా వాణిగా ప్రపంచ నలుమూలల్లో మన రేడియో ప్రసారాలు ఎప్పుడైనా ఎక్కడైనా వినవచ్చును. ఈ పరంపరలో మన ఆకాశవాణికి విశిష్ట శ్రోత అయినటువంటి శ్రీ ఆదవాణి హనుమంతప్ప గారు ఉన్నారు. డాక్టర్ ఆదవాణి హనుమంతప్ప గారు పలు విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులుగా పనిచేసి చివరిగా కర్నూలు రాయలసీమ విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులుగా ఇటీవలి కాలంలోనే పదవీ విరమణ పొందారు. మరి వీరు చెప్తున్నదేమంటే, ఆకాశవాణి నాకు ఎంతో నేర్పింది, ఆకాశవాణి ద్వారానే నేను ఈ స్థాయికి చేరుకున్నాను అంటూ తెలియజేస్తూ, అంటే గతంలో వీరు కడప కేంద్రానికి ఎక్కువగా వెళ్ళేవారట, ఇప్పుడు కర్నూలులో మనకు మే 9వ తారీఖు 1992లో కర్నూలు ఆకాశవాణి కేంద్రం స్థాపించబడినాక కర్నూలు ఆకాశవాణికి వీరు సుపరిచితులుగా ఉన్నారు. మరి వీరికి మన కర్నూలు ఆకాశవాణి ఎంతో వీరి జీవితంలో ఎంతో ఉపయోగపడిందని తెలియజేశారండి. ముఖ్యంగా కళలు, సంగీతము, సాహిత్యము, అంతేకాకుండా విపత్తుల సమయంలో ఇంకా కరోనా సమయంలో మనం చేపట్టినటువంటి కార్యక్రమాల గురించి తెలియజేశారు. ఇక వీరు మన భారతదేశాన్ని దుర్భేద్యమైన దేశంగా మార్చడానికి మన నైతిక బాధ్యతను, తర్వాత మన నైతిక విలువలను పెంచే విధంగా మన రేడియో కార్యక్రమాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే విద్య, ఉద్యోగ సమాచారము, తర్వాత వ్యవసాయదారుల కార్యక్రమం వీరికి చాలా మక్కువ అని చెప్పి తెలియజేశారు. ఇక వినోద కార్యక్రమాల గురించి చెప్పనక్కర్లేదని చెప్తూ, స్వయానా వీరు ఒక రంగస్థలి కళాకారుడు, అలాగే ఒక కవి, పాటగాడు, ఆటగాడు అని మనం చెప్పొచ్చు. మరి వారి అనుభవాలు మన ఆకాశవాణి శ్రోతలతో ఈరోజు మనం పంచుకుందామండి. నమస్కారం అండి డాక్టర్ ఆదవాణి హనుమంతప్ప గారు. ఇక మీరు మా కార్యక్రమాల గురించి మా శ్రోతలతో కాస్త మీ యొక్క

0: అనుభవాలని తెలియజేస్తారా.
1: బాహులేయ మయూర కిర్మీర వర్ణములందు స్నిగ్ధతల్ రంగరించి. ఈ పద్యం ఏ సందర్భంలోనిదంటే సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామికి దేవ సైన్య అధ్యక్షుడిగా చేసేటప్పుడు ఉన్న పద్యం అనమాట. అంటే వెన్నెల ఎక్కడెక్కడ ఎలా పడిందో కవి ఆచార్య తుమ్మపూడి కోటేశ్వరరావు గారు అనే కవి అద్భుతంగా రచించారు. వెన్నెల పడ్డ వెన్నెల సహజంగా ప్రకృతిలో చాలా సహజమైంది, అది అందరికీ తెలిసిందే. చూపర్లకు కూడా అది ఆనందంగా ఉంటుంది వెన్నెల. నా పేరు డాక్టర్ ఆదవాని హనుమంతప్ప. నేను కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలో తెలుగు శాఖలో విశ్రాంత ఆచార్యుడిని. ఈ కర్నూలుకి నేను మొట్టమొదట 1992 మే 9వ తేదీ వచ్చాను. అప్పుడు ఎందుకు వచ్చానంటే ఆకాశవాణి కేంద్రం కర్నూలులో ప్రారంభమైంది. అప్పుడు ప్రారంభకులు ఎవరంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, అప్పుడు కేంద్ర న్యాయశాఖ మంత్రులుగా వారు ఉండేవారు. దీనికి సభాధ్యక్షులుగా ఆనాటి కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రులైనటువంటి శ్రీ అజిత్ కుమార్ పాండ్యా గారు ఉన్నారు. కర్నూలు రేడియో స్టేషన్ మొట్టమొదటిగా ప్రారంభమైనప్పుడు నేను ఇక్కడికి రావడం చాలా అదృష్టంగా భావించాను. తర్వాత నేను అనంతరంలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో 1987 నుంచి 98 దాకా అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాను. కర్నూలు రేడియో స్టేషన్ కానీ అనంతరం రేడియో స్టేషన్ కానీ లేవు అప్పట్లో. కడప ఆకాశవాణి కేంద్రంలో మాత్రం నేను సూక్తి సుధా కానీ సాహిత్య వ్యాసాలు కానీ చెప్పేదానికి పోయేవాడిని. తర్వాత 1998 ఇక్కడికి వచ్చినప్పటి నుంచి సాహిత్యం సంబంధించిన ప్రసంగ వ్యాసాలు నేను ఇక్కడ చదివాను. తర్వాత సూక్తి సుధలో పాల్గొన్నాను. ఆకాశాన మనం మేడ కట్టవచ్చు, అంటే ఫౌండేషన్ లేకుండా పునాది లేకుండా కట్టవచ్చు, కానీ మూర్ఖుణ్ణి మనసు రంజింపజేయలేము అని ఒక కవి అద్భుతంగా రాశాడు.

ఇన్ని చేసిన నాకు ఏమి చేత కాదంటే, భేలుడి మది మార్చవీలు కాదు. మరి అలాంటప్పుడు మూర్ఖుడి మనస్సు మార్చడానికి వీలు కానప్పుడు ఇదెందుకు చెబుతున్నావంటే, ఎవరో ఒకరో ఇద్దరో మారినా కూడా సంతోషమే కదా. అందుకే గీతకారుడు ఏం చెప్పినాడు అంటే,

తర్వాత అనేక విషయాల్లో ఈ కర్నూలు రేడియో స్టేషన్తో నాకు అనుబంధం ఉంది. ఈ కర్నూలు రేడియో స్టేషన్ వారు మరి ప్రపంచంలో ఎన్ని రకాల మోసాలు ఉంటాయో అప్పుడప్పుడు మనకి కొన్ని సలహాలు ఇచ్చేవారు. అంటే సైబర్ నేరాలు కానీ తర్వాత ఎట్లా మోసాలు చేస్తారో అని కానీ ఇట్లా చేసేవారు. చాలామంది మరి రేడియో స్టేషన్లో విని దాన్ని జాగ్రత్త పడేవారు, అయినా కొంతమంది మోసపోయిన సంఘటనలు ఉన్నాయి. ఎలా మోసపోకుండా ఉండాలో కర్నూలు రేడియో స్టేషన్ కేంద్రం వారు చాలా చెబుతున్నారు. ఇది నాకు చాలా నచ్చిన విషయం. కర్నూలు ఎఫ్ఎం రేడియో స్టేషన్ ద్వారా మనకి కళలు ప్రోత్సహింపబడుతున్నాయి, సంగీతం ప్రోత్సహింపబడుతుంది, సాహిత్యంలోని అనేక విషయాలు, అంటే సాహిత్యానికి సమాజానికి సంబంధం ఉంటుంది కాబట్టి అనేక కథానికలు చెప్పిస్తున్నారు. సంగీతం అంటే నాటక కళాకారుల చేత పద్యాలు పాడిస్తున్నారు. శ్రీ సీతారామాంజ సంవాదంలో మరి కవి ఏం చేశాడంటే ఏకాక్షర పద్యంతో పద్యం రాశాడు. అంటే అక్షరం విడదీస్తే వేరే వస్తుంది, అందులో అన్నాసికాక్షరం నకారంతో ఉండదు. పదాలు విడదీసినప్పుడు వేరే రావచ్చు, కానీ అక్షరం మాత్రం నకారంతోనే ఉంటుంది. అందులో అన్నాసికాక్షరం రాయడం అంటే ఎంత ఘనత చూడండి.

కదా. అంటే రెండు అక్షరాలతోనే మకారము నకారము, అందులో అన్నాసిక అక్షరాలతో రాయడం ఎంత ఘనత చూడండి. శ్రీ సీతారామాంజయ సంవాదంలోనిది ఈ పద్యం. బహుజనపల్లి సీతారామాచార్యులు ఇది రాశాడు. మే

జానపద గేయాలు పాటిస్తున్నారు, కళలకు ప్రవేశముంది. హై స్కూల్ పిల్లల చేత మరి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం చేయిస్తున్నారు. వాళ్ళు అద్భుతంగా పాటలు పాడి పద్యాలు పాడి వాళ్ళలో అనేక విషయాలు వాళ్ళ ద్వారా చెప్పిస్తూ ఉంటారు. ఈ చిన్నపిల్లలు అలా మాట్లాడుతుంటే వాళ్ళకి ఎంత ఉత్సాహం వస్తుందో వినేవాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇంకా ముఖ్యంగా జానపద కళలను, నాటక కళలను బాగా ప్రోత్సహిస్తున్నారు. హార్మోనిస్టు, నాటక కళాకారులు పద్యాలు చెప్పడము, తర్వాత మాటలు చెప్పడము, ఇది రాత్రిపూట వాళ్ళకి 8 గంటలప్పుడు ప్రాంతంలో మరి వినిపిస్తూ ఉంటారు. శ్రోతలు చాలామంది ఈనాటికి కూడా పద్యాలను విని ఆనందిస్తారు. ఇంకొకటి ఏమిటంటే, ఈ పద్యాలను వినడం ద్వారా బీపీ, బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది. మరి ఆ మానసిక విశ్రాంతి కలుగుతుంది, మైండ్ ఫ్రెష్ అవుతుంది వినేవాళ్ళకు, పాడేవాళ్ళకు కూడా. తర్వాత ఇంకా సరస్వతి ప్రార్థన కూడా మనం ఇద్దాం. తన

ఇంకొకటి ఏమిటంటే, ఈ కళలను ప్రోత్సహించడం బాగా ఉంది, మధ్య మధ్యలో సలహాలు వేస్తూ ఉంటారు. అంటే సైబర్ నేరాలు నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎన్ని రకాల మోసాలు చేస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది. చాలామంది ఇది తెలియక ఒక ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రొఫెసర్ లాంటి వాడే సైబర్ నేరానికి గురై 150,000 రూపాయలు పోగొట్టుకున్నారు. ఇటువంటివి వినడం వల్ల చాలామంది జాగ్రత్త ఉంటారు. కర్నూలు రేడియో స్టేషన్లో సైబర్ నేరాలు విన్నందువల్ల ప్రజలు చాలా సురక్షితంగా తమ డబ్బు పోగొట్టుకోకుండా ఉంటారు. ఈ కరోనా టైంలో ఎలా ఉండాలి, ఎలా మెలగాలి అనేటువంటి విషయాలు కూడా చెప్పారు. ఈ వరదలు వచ్చినప్పుడు ఆ వరదల నుంచి ఎలా కాపాడుకోవాలి, ఎట్లా జాగ్రత్తగా ఉండాలనేది కూడా కర్నూలు రేడియో స్టేషన్ వారు ప్రసారం చేసినందువల్ల జనాలు జాగ్రత్తగా ఉన్నారు. అట్లతో వివిధ డాక్టర్లతో, అంటే కంటి డాక్టర్ కావచ్చు, పంటి డాక్టర్ కావచ్చు, థైరాయిడు, వివిధ రకాల డాక్టర్లతో మరి సందేహాలు అడగడం వల్ల వ్యాఖ్యాతలు వాళ్ళు అన్నీ నివృత్తి చేస్తుంటారు. ఇక్కడ ప్రికాషన్స్ మనం స్వేచ్ఛగా వినవచ్చు. అంటే ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఏ ఆహారం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఏమి తీసుకోకూడదు అని అటువంటివన్నీ డాక్టర్ల చేత చెప్పిస్తుంటారు. ఇంత మంచి విషయాలు మీరు ప్రసారం చేసినందుకు కర్నూలు రేడియో స్టేషన్ సిబ్బందికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఉద్యోగాలు వస్తాయి, పేపర్ అందరూ చూడకపోవచ్చు, పలానా చోట ఉద్యోగాలు ఉన్నాయి, మీరు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోండి అనే వార్తలు కూడా ఈ రేడియో స్టేషన్ వాళ్ళు ప్రసారం చేస్తున్నారు. బీఈడీ చేసుకోవడానికి కానీ, పిహెచ్డీ చేసుకోవడానికి కానీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు వీళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు, ఉద్యోగాలు వచ్చినప్పుడు గుర్తు చేస్తూ ఉంటారు, పలానా చోట డైరెక్టు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి వెళ్ళండి అని చెబుతూ ఉంటారు. ప్రజలకు ఉపయోగపడే వార్తలు వీళ్ళు సంక్షిప్తంగా చెబుతూ ఉంటారు. రైతులకు మంచి విషయాలు చెబుతూ ఉంటారు. ఏ పంట ఏ కాలంలో ఎలా వేయాలి, ఎంత వేయాలి, యూరియా అధికంగా వేయకూడదు, పేడ ఎరువు కాంపోస్ట్ ఎరువు వాడండి వీలైనంత వరకు. ఇంకొకటి నేను విన్నాను, ద్రాక్ష రాళ్ల ఉప్పు కానీ మామూలు ఉప్పు కానీ సేపు నానబెడితే మొత్తం దుమ్మే కాకుండా మొత్తం దాంట్లో ఉండే కెమికల్స్, రసాయన పదార్థాలు కూడా నీళ్లలో కరిగిపోతాయనేది డాక్టర్ వల్ల రేడియో స్టేషన్ ద్వారా నేను విన్నాను. ఇక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, అలనాటి మధుర గీతాలు 10 గంటల పైన వస్తున్నాయి. ఎంతో మంది అలనాటి మధుర గీతాలు చాలా వినసొంపుగా ఉంటాయి, మనస్సుకు హాయిగా ఉంటుంది. అంతకుముందు ఉండే అలజడి ప్రజల్లో తగ్గిపోతుంది అనమాట. అందుకని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. నాటక కళ పద్యాలు వినేవాళ్ళు ఉంటారు, పాటలు వినేవాళ్ళు ఉంటారు. మరి ఇన్ని రకాలుగా ఈ రేడియో స్టేషన్ ద్వారా మనకి ప్రసారం చేస్తున్నారు. అందువల్ల కర్నూలు ఎఫ్ఎం రేడియో సిబ్బందిని మరోసారి నేను

0: అభినందిస్తూ నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను.
1: చాలా చక్కగా చెప్పారండి డాక్టర్ ఆదవాని హనుమంతప్ప గారు. ఈరోజు మా కేంద్రానికి వచ్చి రేడియోతో మీ అనుభవాల గురించి తెలియజేస్తున్నందుకు నిజంగా ఆకాశవాణికి ఇంత చరిత్ర ఉందని తెలియజేసినందుకు చాలా సంతోషంగా ఉందండి. మరి ఈరోజు మా కేంద్రానికి వచ్చి ఇంతటి మంచి అనుభవాలను మాతో పంచుకున్నందుకు మీకు, మా కర్నూలు ఆకాశవాణి శ్రోతల తరపున, అలాగే వింటున్నటువంటి శ్రోతలందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి డాక్టర్ ఆదవాని హనుమంతప్ప గారు.
2: మీరింతవరకు ప్రతిష్టాత్మకంగా 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణితో నా అనుబంధం, డాక్టర్ ఆదవాని హనుమంతప్ప గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త, కార్యక్రమ నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
1: శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు,
0: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
1: తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
0: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వ జగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
2: మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖ కేంద్రం నుంచి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల జరిపిన 5 దేశాల పర్యటనలో 57 కీలక ఒప్పందాలు కుదిరాయని ప్రభుత్వం తెలిపింది. నిజాయితీగా కష్టపడాలని, విజయంలో వినయంగా ఉండాలని విద్యార్థులకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ సూచించారు. డిజిటల్ డేటా సెంటర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్ మొదలైన రంగాలలో భారత్, అమెరికా దేశాలు సహజ భాగస్వాములుగా కలిసి పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వార్తల వివరాలు. ప్రపంచ దేశాలు భారత్ను ఒక విశ్వసనీయ భాగస్వామిగా చూస్తున్నాయని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనపై న్యూఢిల్లీలో ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని పర్యటన సమాజంలోని ప్రతి వర్గానికి ప్రయోజనాలను చేకూరుస్తుందన్నారు. ఈ పర్యటన సందర్భంగా భారతదేశంలో 75 నుంచి 100 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు యుఏఈ ఇచ్చిన హామీతో సహా 57 కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయని తెలిపారు. ఇదిలా ఉండగా 6 రోజుల పాటు సాగిన ప్రధానమంత్రి విదేశీ పర్యటన నిన్నటితో ముగిసింది. నిజాయితీగా కష్టపడాలని, విజయంలో వినయంగా ఉండాలని విద్యార్థులకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ సూచించారు. ఇటీవల జరిగిన 10వ తరగతి పరీక్షల్లో అద్భుతంగా రాణించిన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రభుత్వ పాఠశాలకు చెందిన 41 మంది విద్యార్థుల బృందాన్ని ఆ రాష్ట ప్రభుత్వం ఢిల్లీకి తీసుకువెళ్లింది. ఆ బృందం ఈరోజు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ను కలిసింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను విద్యా పర్యటన నిమిత్తం ఢిల్లీకి తీసుకువచ్చిన ఈ చొరవను ప్రశంసిస్తూ, ఇలాంటి పర్యటనలు విద్యార్థులు తరగతి గదులకు అతీతంగా నేర్చుకోవడానికి, వారి పరిధులను విస్తరించుకోవడానికి సహాయపడతాయని ఉపరాష్టపతి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచే ఎందరో గొప్ప శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, దేశ నాయకులు ఆవిర్భవించారని ఉపరాష్టపతి విద్యార్థులకు గుర్తు చేశారు. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం, ఆహార భద్రతను బలోపేతం చేయడం ద్వారా భారత్ ప్రపంచానికి ఒక కొత్త వ్యవసాయ నమూనాగా మారిందని కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఇటలీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ అగ్రికోలా పథకాన్ని ప్రదానం చేయడం పట్ల కేంద్ర మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ గౌరవం పెరుగుతున్న భారతదేశపు ప్రతిష్టకు చిహ్నమని విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఈ పురస్కారం

0: దేశంలోని కష్టపడి పనిచేసే రైతులకు సజీవ నిదర్శనమని ఆయన అన్నారు. కోవిడ్ మహమ్మారి ప్రారంభం అయినప్పటి నుండి ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా లక్షలాది మంది రైతులకు మద్దతునిస్తూ దాదాపు 80 కోట్ల మందికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార భద్రతా భరోసాను కల్పిస్తోందని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేస్తూ,
1: कल संयुक्त राष्ट्र संघ के खाद्य और कृषि संगठन ने एग्रीकोला मेडल से उनको सम्मानित किया है. इससे देशवासियों का सीना गर्व से भर उठा है, माथा उन्नत हुआ है. प्रधानमंत्री जी के जो प्रयास है, ये FAO ने कहा है, भुखमरी मिटाना, गरीबी कम करने के प्रयास करना, खाद्य सुरक्षा सुनिश्चित करना और उत्पादकता एग्रीकल्चर के क्षेत्र में बढ़ाना, ये उनके ऐसे काम है जो सचमुच में अभूतपूर्व और अद्भुत है.
0: దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సియోల్ నగరంలోని ఇమ్జింగ్గాక్ పార్క్లో భారత యుద్ద స్మారక చిహ్నాన్ని ప్రారంభించారు. కొరియా యుద్దం 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన స్మారక కార్యక్రమాలలో భాగంగా నిర్మించిన ఈ స్మారక చిహ్నం యుద్ద సమయంలో భారత సైన్యానికి చెందిన 60 పారాఫీల్డ్ అంబులెన్స్ కస్టోడియన్ ఫోర్స్ ఆఫ్ ఇండియా సిఎఫ్ఐ అందించిన ధైర్యం, త్యాగం, మానవతా సేవకు నివాళిగా నిలుస్తుంది. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఇరు దేశాల ఉమ్మడి చరిత్ర, త్యాగాలు భారత్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యానికి బలమైన పునాదిగా నిలుస్తూనే ఉన్నాయని పేర్కొంటూ,
2: यह स्मारक करेज का सिंबल है, यह स्मारक कंपैशन का सिंबल है, यह स्मारक सैक्रिफाइस का सिंबल है, यह स्मारक भारत और कोरिया की जनता के बीच सदियों की मित्रता का भी संदेश दे रहा है. जब कोरियन पेनुसुला युद्ध की त्रासदी में घिर गया था, तब भारत ने ह्यूमैनिटी के प्रति अपना दायित्व बखूबी निभाया. शांति और सेवा के आदर्शों से प्रेरित होकर भारत ने अपनी 60 पैराफील्ड एम्बुलेंस यूनिट के माध्यम से इस बार में योगदान दिया.
0: आकाशवाणी జాతీయ వార్తలు వింటున్నారు. భారత్ అమెరికా దేశాలు సహజ భాగస్వాములుగా కలిసి పనిచేస్తున్నాయని సాంకేతిక ఆవిష్కరణలు, డిజిటల్ డేటా సెంటర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్, వైద్య పరికరాలు వంటి పలు రంగాలలో పరస్పరం సహకరించుకుంటున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన అమెరికన్ చేంబర్ ఆఫ్ కామర్స్ వార్షిక నాయకత్వ సదస్సులో ఆయన ఈరోజు ప్రసంగిస్తూ, ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం, పరస్పర విశ్వాసం ఉమ్మడి ఆర్థిక ప్రయోజనాలతో మరింత బలపడిందని చెప్పారు. అదేవిధంగా ప్రపంచ సరఫరా గొలుసులను బలోపేతం చేయడంలో ఎంఎస్ఎంఈల పాత్రను ప్రస్తావిస్తూ, ఎంఎస్ఎంఈల సాంకేతిక ఉన్నతీకరణ, నైపుణ్యాభివృద్దికి మద్దతు ఇచ్చేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ సహాయపడుతుందన్నారు. రాబోయే 25 సంవత్సరాల పాటు భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని పీయూష్ గోయల్ విశ్వాసం వ్యక్తం చేస్తూ,
3: America and India truly are working as natural partners. We complement each other. America is looking for a trusted partner. I think India has proven track record over decades of truly working as a country, as a set of businesses here who respect the intellectual property of foreign companies, who can be trusted to deliver high quality on time. There's a large pool of talent available for all of you, and in some sense these are two economies which totally complement each other.
0: ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో ఎబోలా వైరస్ కారణంగా నెలకొన్న ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఈ నెల 28వ తేదీ నుంచి 31 వరకు న్యూఢిల్లీలో జరగవలసిన 4వ భారత్ ఆఫ్రికా ఫోరం శిఖరాగ్ర సమావేశాన్ని వాయిదా వేశారు. ఆఫ్రికన్ యూనియన్ చైర్పర్సన్, ఆఫ్రికన్ యూనియన్ కమిషన్లతో భారత్ ఈ విషయమై సంప్రదింపులు జరిపిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సంప్రదింపుల అనంతరం 4వ భారత్ ఆఫ్రికా ఫోరం శిఖరాగ్ర సమావేశాన్ని వాయిదా వేయాలని నిర్ణయించారని ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ శిఖరాగ్ర సమావేశం కొత్త తేదీలను పరస్పర సంప్రదింపుల ద్వారా ఖరారు చేసిన అనంతరం తెలియజేయడం జరుగుతుందన్నారు. అలాగే మారుతున్న ఆరోగ్య పరిస్థితిని పరిష్కరించే లక్ష్యంతో ఆఫ్రికా సిడిసి నేతృత్వంలో జరుగుతున్న ప్రయత్నాలకు సహకరించడానికి భారత్ తన సంసిద్ధతను ప్రకటించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఎబోలా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ఆఫ్రికా దేశాల నుంచి భారతదేశానికి వచ్చే ప్రయాణికుల కోసం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రయాణ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ కీలక ఆరోగ్య మార్గదర్శకాలను

0: చేసింది. ఎబోలా ప్రభావిత దేశాల నుంచి భారత్కు వచ్చే ప్రయాణికులు ఇమిగ్రేషన్ తనిఖీలకు ముందే ఆరోగ్య అధికారులను సంప్రదించాలని కోరింది. ముఖ్యంగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఎబోలా లక్షణాలు కనిపిస్తే వెంటనే విమానాశ్రయ ఆరోగ్య అధికారులకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన చెన్నై తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ టైటన్స్ 11 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టపోకుండా 121 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్ 63, సాయి సుదర్శన్ 49 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల జరిపిన 5 దేశాల పర్యటనలో 57 కీలక ఒప్పందాలు కుదిరాయని ప్రభుత్వం తెలిపింది. నిజాయితీగా కష్టపడాలని, విజయంలో వినయంగా ఉండాలని విద్యార్థులకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ సూచించారు. డిజిటల్ డేటా సెంటర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్ మొదలైన రంగాలలో భారత్, అమెరికా దేశాలు సహజ భాగస్వాములుగా కలిసి పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కపురం కేంద్రం చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ముందుగా నిన్ను కోరి చిత్రం కోసం కార్తీక్ చిన్మయ్ కలిసి పన్న పాట వింటారు.

0: అందాల రాక్షసి చిత్రం కోసం హరిచరణ్ పాడిన పాట వింటారు.
1: శపించని నన్ను నా కథం ఆలస్యమైందని తనకు నీ పరిచయం. నువ్వేనట ఇకపై నా జీవితం, శాపమైన వరంలా తోచనే ఈ క్షణం.

మీరింతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం, సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, అనంతరం స్పాట్లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి మార్కు ప్రకేంద్రం మళ్ళీ విందాం. ఆకాశవాణి శబ్దభాండాగారం నుంచి ప్రత్యేక కార్యక్రమాలు. కార్యక్రమంలో నాగార్జున కొండ నాటిక మొదటి భాగం వింటారు. రచన శ్రీ కాటూరు వెంకటేశ్వరరావు.
1: ఆకాశవాణి కీర్తిశేషులు కాటూరు వెంకటేశ్వరరావు గారు రచించిన నాగార్జునకొండ నాటకం. నాగార్జునకొండ నాటకం

1800 నాటి మాట. శాలివాహన శకకర్తలై ధాన్య కటకమనే నేటి అమరావతి రాజధానిగా ఆంధ్ర శాతవాహనులు అప్పటికి 3 శతాబ్దులు పాలించారు. వారిలో శాతకర్ణి నాగార్జునాచార్యులతో ఏకకాలికుడు. నాగార్జునుడు నివసించిన శ్రీగిరినే నేడు నాగార్జున కొండ అంటున్నారు.

0: వంక ప్రజ్ఞాపారమిత సూత్రాలు రచిస్తూ భరతవర్షము నాలుగు చెరగుల నుంచి వచ్చే శిష్యగణానికి ఉపదేశిస్తున్నారు సుఖావతి భూమికలో ఉన్న బోధిసత్వుల వారు.
1: మంచి మాట సెలవిచ్చారు. విచిత్రమాలాధ్వజ వ్యూహమైన ఈ పర్వతపాదమంతా వారి నివాసం చేత బౌద్ధ క్షేత్రమైంది. ఈ బెన్నా నది బౌద్ధ తీర్థమైంది.
0: అదిగో ఆచార్య దేవులు సమీపిస్తున్నట్లున్నారు.
1: మనం మాటల ధోరణిలో చూడనే లేదు. వారుగో పూర్వాపర శైలీయులు, మహాసాంఘికులు, లోకోత్తరవాదులు, భట్టిప్రోల నుండి వచ్చిన అర్హదిన గోష్ఠికులు, కంటకశిల నుండి వచ్చిన ప్రజ్ఞప్తివాదులు బయలుదేరి ఎదురు వెళ్ళుతున్నారు. పర్వతమంతా చైతన్యం దాల్చి కదులుతూ ఉంది. ఆర్యదేవ నందనాగులు అర్ఘ్యపాద్యాలతో ఈ దశకే వస్తున్నారు.

0: దేవుడు ఒరి బద్ధ జీవుడా తెలియుమురా బుద్ధ దేవుడే దే.
1: ఎవరయ్యా మీటికులు? ఆయక స్తంభ శిల్పాలు ఎంతవరకు వచ్చినవో త్వరగా పూర్తి కావాలి. వేదిక సిద్ధమైంది.
2: మరి రెండు పొద్దుల్లో సిద్ధమవుతావు అమ్మగారు.

0: బుద్ధం శరణం గచ్చామి.
1: నాగబంధునిక, ఏమిటి విశేషం?
0: ఆచార్యదేవులకు మనవి. సార్వభౌములు గౌతమీపుత్ర శ్రీ శాతకర్ణి దయచేస్తున్నారు.
1: మంచిది, పూర్ణ కుంభాధికం సిద్ధం చేయించు. భిక్కులలో రోగి పరిచారకులు ఆ పని చూడండి. ధర్మనంది, మేము రచించిన సృహుల్లేఖ ప్రతి కొంచురా సార్వభౌములకు సమర్పించుతాము.

0: సార్వభౌములకు స్వస్తి.
1: నాగార్జునాచార్యులకు ప్రణమిల్లుతున్నాను.
0: బుద్ధదేవ ప్రసాద సిద్ధిరస్తు.
1: ధన్యోస్మి.
0: ఆంధ్ర సామ్రాజ్య లక్ష్మీ ధురంధరుడు తమ రాకచే ఈ శ్రీగిరి విహారం కృతార్థమైంది.
1: స్థూప నిర్మాణం చూచిపోవాలని వచ్చాం.
0: వేదిక సిద్ధమైంది. ఇలా దయచేయండి, ఇది ప్రదక్షిణ పథం.
1: దీనికి ఇరుప్రక్కలా కుజ నిర్మాణం చేయించి నాలుగు దశలా ద్వారాలెత్తిస్తే లెస్సగా ఉంటుంది.
0: అనుగ్రహం. ఇది ధర్మచక్రాకృతిగా నిర్మిస్తున్న మహాచైత్యం. తమరు సెలవిచ్చిన ప్రాకారరేఖ చక్రనేమి ఆకారం ధరిస్తుంది. అటు నుండి బయలుదేరే ఈ ప్రదక్షిణ పథాలే చక్రార పంక్తి. 106 అడుగుల వ్యాసంతో కట్టిన ఈ వేదియే చక్రనాభి. దానిలో తట్టే ధాతుగర్భం.
1: ఈ వేదికకు 4 తట్టుల ధాన్య కటకంలోలాగా ఆయక స్తంభాలు ఉంటామనుకుంటాం.
0: చిత్తం. ఆ స్తంభాలపై శిల్పరచన జరుగుతూ ఉంది. ఇలా దయచేయండి, ఈ ధాతుగర్భం మీద అర్ధగోళాకారమైన అండము, దానిమీద హార్మిక, దానిపై దండఛత్రము నిర్మింపవలసి ఉంది. వేదిక పురోభాగాన ధాన్య కటక చైత్యంలో శ్రీపాదాలు మలిచారు. ఇచ్చట తథాగత ప్రతికృతి మలుస్తారు.
1: ఆచార్యుల వారు మహానిర్మాణం తలపెట్టారు.
0: సకల ధర్మరక్షకులైన సార్వభౌముల చేతి చలవే ఇంతకు మూలం. సుగత సేవ తమకు వంశ పరంపరా సిద్ధం.
1: ఆచార్యుల వారి సంకల్పబలం అటువంటిది. తమ చేతిలో స్పర్శవేధి ఉంది. తమ ఎత్తికోళ్లు ఇంద్రజాలం వలనే రూపెత్తుతూ అంటారు.
0: పామర జన ప్రవాద సార్వభౌములకు కూడా కర్ణతాడితమైనట్లున్నది. సర్వం తథాగతుల అనుగ్రహం. హిందులో వేణిదేమున్నది.

0: నాకు ప్రొద్దు పడమట వాలబోతున్నది.
1: ఎంతమాట, తమరు రససిద్ధులని ఈ మహాబ్రాహ్మణులు అంటూ ఉంటారు.
2: ఆహా, సందేహమా? ఆచార్యుల వారు సర్వతంత్ర స్వతంత్రులు, అతిలోక ప్రభావులును. వారిని శూన్యవాదులంటారు, కాని నిజానికి వారి వల్ల ఆస్తిక్యం నిలిచింది.
0: పోనివ్వండి, అది విషయాంతరం. సార్వభౌములు బహుళాధ్వరకర్తలై ఈ దుఃఖమయ లోకం కంటే పరమైన స్వర్గసౌఖ్యం నిర్మించుకుంటున్నారు. మేము స్వర్గం కంటే, నిర్వాణం కంటే ఈ లోకంలో దుఃఖనాశనం చేసి ఇచ్చటనే స్వర్గం నిర్మించాలనుకుంటున్నాం. బుద్ధ దేవారాధనం అందుకు సాధనం.
1: తమ మార్గం అప్పుడే ద్వీపాంతరాలందు సమ్మానింపబడుతున్నట్లు సింహళ భిక్కుల వల్ల విన్నాం.
0: తథాగతుల అనుగ్రహం ఉంటే జన్మాంతరమందు, కాలాంతరమందు ఈ సంకల్పం సిద్ధి పొందుతుంది. శాతవాహన పాలితమైన ఈ వేణా తీరంలోని ఆ స్వర్గధాము అవతరించి అశేష జనానికి నిర్వాణ పదం సుగమం చేస్తుంది.
1: తథాస్తు. తమరు సిద్ధనాగార్జునులు,
0: సార్వభౌముల అనురాగం వంటిది మన ఉభయుల సుహృద్భావానికి శాశ్వత చిహ్నంగా ఈ సుహృల్లేఖ సమర్పిస్తున్నాను.
1: ధన్యోస్మి, ధన్యోస్మి.

శేతవాహన సామ్రాజ్యం అస్తమించి ఇక్ష్వాకు రాజవంశం తలయెత్తింది. ఆ పర్వత పాదమందే విజయపురం రాజధానిగా వాసిష్ఠీపుత్ర శాంతమూలుడు రాజ్యం చేస్తున్నాడు. పురాణాలు ఈ ఇక్ష్వాకరాజుల్నే శ్రీపర్వతీయులని పేర్కొంటున్నాయి.

0: ఆహాహా, ఏమి మహారాజండి, ఏమి వదాన్యతండి! చైన్లు ఈ చాంతమూల మహారాజు చేతికి ఎమ్ములేదయ్యా!
1: సందేహమా దీక్షితులు, ఈనాడు చేసిన గోహిరణ్యతులాదానాలకు లెక్క లేదనిపిస్తూ ఉంది.
0: ఉజ్జయిని నుండి కాంచీపురం వరకున్న బ్రాహ్మణ్యమంతా ఈ యజ్ఞం 10 నాళ్లు ఇచ్చటనే ఉంది.
1: కృష్ణవేణి పావనోదకంతో యజ్ఞావృధ స్నానం చేసిన ఇక్ష్వాకు మహారాజును చూస్తూ ఉంటే దీక్షితులు, ఆనాడు అశ్వమేధం చేసిన శ్రీరామచంద్రమూర్తి మళ్ళా అవతరించినట్లుందయ్యా. ఈ విజయపురే అయోధ్య, ఈ వేణ్ణానదే సరయువు అనిపించినవయ్యా.
0: అయితే చైన్లు, నాకు తెలియకడుగుతాను, వర్ణాశ్రమధర్మపాలకుడైన మహారాజు యజ్ఞ సదస్సులో ఈ బోడి బౌద్ధ శ్రమణకులు సిద్ధం కావటం విపరీతంగా లేదు?
1: ఇందులో విపరీతమే ఉంది. ఈ ఇక్ష్వాకు వంశం ఆనాటి శాతవాహన వంశంలాగే సకల ధర్మాలను రక్షిస్తున్నది. ఈ ఇక్ష్వాకులు మొన్నటిదాకా శాతవాహనుల వద్ద మహాతలవరులుగా ఉంటూ వచ్చారేమో, వీరికి అదే ఆచారమైంది.
0: కాబోలు, నువ్వు చూచావో లేదో, మహారాజు చేసిన దానాలు ఒక ఎత్తు, వారి రాణివాస స్త్రీలు బౌద్ధారామాలకు చేసిన దానాలు ఒక ఎత్తును.
1: అవును, ఈ పర్వతపు లోయలో నాగార్జునులని మహాసిద్ధులొకరు ఉండేవారు. వారు కట్టించిన చైత్యారామాలలో ఉంటున్నారు ఈ బౌద్ధ భిక్షువులు. ఈ ఇక్ష్వాకుల అంతఃపుర స్త్రీలు మొదటి నుండి బౌద్ధాభిమానంతో ఎన్నో చైత్యాలు శిల్పాలు నిర్మాణం చేయించారు.
0: అలా చెప్పండి, మొన్న మన వాళ్ళంతా వెళుచూ ఉంటే నేను వెళ్ళాను ఆ చైత్యం ఏమిటో చూద్దామని. అక్కడ రాళ్ల నిండా బౌద్ధ జాతక గాథలు చెక్కి ఉన్నవి. వాటిలో ఈ చాంతమూల మహారాజు సప్తాలంకారాలతో ఉన్న శిల్పం ఒకటి, హిరణ్యదానం చేస్తున్నట్టు మరొకటి శిల్పాలు కనిపించినాయి. వాటిని ఈరానులే మలిపించారు కాబోలు.
1: ఇది మరీ బాగుంది సువి. బౌద్ధారామాలలోకి ఇలా నెమ్మదిగా ప్రవేశించిన వైదిక శిల్పం ఏనాటికైనా ఈ బౌద్ధ ధర్మాన్ని ముంచివేస్తుందేమో ఎవరు చెప్పగలరు?
0: అవును, ఈ అనంతకాలంలో ఏం జరిగినా జరిగిందే. వారుగో గోదావరి తీరస్థులు బయలుదేరారు. లేలే, మనం కూడా చల్లగా త్రోవ పట్టుదాం.
1: ఇక్ష్వాకు వంశం 10 కాలాల పాటు చల్లగా ఉంటే మనకు విజయపుర యాత్ర ఇలా ఏటా తగులుతూనే ఉంటుంది.
0: ఆహా, స్విష్టకృత్తుగా భోజనాలు, చేమునుగా సంభావాలు కూడాను.

మీరింతవరకు మళ్ళీ విందాం ఆకాశవాణి శబ్దభాండాగారం నుంచి ప్రత్యేక కార్యక్రమాలు విన్నారు. కార్యక్రమంలో నాగార్జునకొండ నాటిక మొదటి భాగం విన్నారు. రచన శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు. కార్యక్రమంలో సినీ గీతం వింటారు.

మీరింతవరకు సినీ భక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం మధుర గీతాలు వింటారు. కార్యక్రమంలో బట్టి విక్రమార్క చిత్రం కోసం ఘంటసాల పి సుశీల కలిసి పాడిన పాట వింటారు.

మీరింతవరకు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో మరియు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.